0: కనుకనే అతను ఆ దృష్టి అందించుకుని
1: ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి మమత్వంతో కూడినటువంటిది నావారు
2: మై పీపుల్ కౌరవ అండ్ పాండవ
1: అని మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము
2: రజో తమో అట్రిబ్యూట్స్ అండ్ గుణాస్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ మమత్వం
1: మామక పాండవాశ్చైవ పాండవ అనేది ఏంటి ప్యూర్ అది సాత్వికమైనటువంటి యొక్క గుణము
2: ది వర్డ్ పాండవ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ అండ్ సాత్విక్ నేచర్
1: తెల్లదనమునకు నిర్మలత్వానికి పాండవత్వము అని పేరు
2: ఫర్ వైట్నెస్ ఫర్
0: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని
1: ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా

0: నిర్మలత్వానికి పాండవత్వము అని పేరు.
1: ఫర్ వైట్నెస్ అండ్ ప్యూరిటీ ది వర్డ్ యూజ్ ఈస్ పాండవత్వం.
0: ఎవరికైనా తెల్ల జబ్బు వచ్చినట్టు పాండు రోగం ఉంటారు. పాండు అనగా ఏమిటి? తెల్ల జబ్బు అని, తెల్లగా ఉండేటువంటి.
1: ఇఫ్ ఎనీ పర్సన్ గెట్స్ ఏ డిసీజ్ ఇట్ ఇస్ కాల్డ్ పాండు రోగం.
0: పాండు రాజుకు అదే జబ్బు.
1: ది కింగ్ పాండు సఫర్ ఫ్రమ్ దాట్.
0: అతని పేరు కూడాను పాండు.
1: హిజ్ నేమ్ ఆల్సో ఇస్ పాండు.
0: కనుక అతని పుత్రులు అయినటువంటి వారు కాబట్టి ఇతను పరిశుద్ధమైనటువంటి యొక్క వారు పాండవులు.
1: ది చిల్డ్రన్ ఆఫ్ పాండు దేర్ఫోర్ ఆర్ ప్యూర్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? రజోగుణ తమోగుణములకు సాత్వికమునకు యుద్ధం ప్రారంభమైంది.
1: ఇన్ అదర్ వర్డ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ వార్ వార్ కమెన్స్ బిట్వీన్ సాత్విక గుణ అండ్ రజోగుణ అండ్ తమోగుణ.
0: ఈ ఇరువురు చేరి కిమకురువత్ సంజయ ఏం చేస్తున్నారప్పా అని అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్ సంజయ దీస్ టూ పీపుల్ వాట్ ఆర్ దే డూయింగ్.
0: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
1: వై వాస్ దిస్ క్వశ్చన్ ఆస్క్? ఈస్ దర్ ఎనీ మీనింగ్ ఇన్ దిస్ క్వశ్చన్? వెన్ దే హావ్ గాన్ ఫర్ ఎ వార్ దే వుడ్ సర్టన్లీ ఫైట్. దే వుడ్ నాట్ బి ప్లేయింగ్.
0: ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ ఎన్ ఇన్నర్ మీనింగ్ బిహైండ్ దిస్ క్వశ్చన్.
0: ఏమిటనగా అది ధర్మక్షేత్రం.
1: ది ఎక్స్ప్లెనేషన్ ఈస్ దట్ దిస్ ఇస్ ధర్మక్షేత్రం.
0: నా కుమారుడు దుష్టులు దుర్మార్గులే.
1: మై చిల్డ్రన్ ఆర్ బ్యాడ్ వన్స్ వికెడ్ వన్స్.
0: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
1: ఆఫ్టర్ దే హావ్ ఎంటర్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ ధర్మ దేర్ కుడ్ బి సమ్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారావు ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
1: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
0: But the yuddham cheyadaniki vellina vaadu yuddhame chestaru gaani inke vidhamaina puttanu cheyadaniki veeru ledu.
1: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
0: Aithe adigina vaadu evadu?
1: But then who is the person who has asked this question?
0: Athane Dhritarashtrudu.
1: He is Dhritarashtra.
0: Idane dhritam rashtram idi dhritarashtram ani. Dhritarashtrudu anaga evarante tanadi kaanatvanta danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
1: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
0: Dehamu taanu kaadu.
1: He is not the body.
0: Taanu kaanatvanta dehamu taanu ani bhavistunnadu.
1: He considers the body which he is not as he.
0: ఇంద్రియములు తాను కాదు.
1: హీ ఈజ్ నాట్ ద సెన్స్ ఆఫ్.
0: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
1: బట్ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ ద సెన్సస్.
0: అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ఎనీ పర్సన్ హూ కన్సిడర్స్ ది కింగ్డమ్ విచ్ ఈస్ నాట్ హిజ్ యాజ్ హిజ్ ఓన్ హీ ఈజ్ ధృతరాష్ట్ర.
0: కనుక ఎవరు ధృతరాష్ట్రులు అనగా అందరూ ధృతరాష్ట్రులే. తనది కాని దేహాన్ని తనదిగా భావించుకుంటున్నారు, తనది కాని ఇంద్రియాన్ని తనదిగా భావించుకుంటున్నారు, దాని నిమిత్తమై అనేక విధమైన శోహమోహములకు గురి అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు ధృతరాష్ట్రుడే. ఆ ధృతరాష్ట్రుడు అనేటువంటి అంతర్ధృతరాష్ట్రునికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
1: If you ask all people of Dhritarashtras because they identify themselves with the body which is not a fact, they identify themselves with the senses which is a fact, and therefore they are all of them can be described as Dhritarashtras only.
0: Kanuka ikkada vinnatuvanti vaadu evadu? Arjunudu.
1: Who is the person who heard the entire thing? It was Arjuna.
0: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు. మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
1: అమంగ పాండవాస్ దర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్
0: ధర్మజుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
1: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజ?
0: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
1: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్.
0: పూరి భుజబలము బుద్ధిబలము గదబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా.
1: If you take the physical prowess, there was Bhima.
0: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
1: It could have been taught to Bhima, but why not?
0: Aithe Arjuniki maatrame enduku bodhinchali?
1: What is the reason for teaching this?
0: Deenini paramo manam geetalo motta motta koncham gurtinchali.
1: In the first place, we will have to understand the inner significance of this.
0: Dharmajudu manchi vaadi, dharmamurti.
1: Dharmaja is the embodiment of dharma, no doubt.
0: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్. హీ హ్యాడ్ ఓన్లీ రిపెంటెన్స్.
0: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి

0: దాన్ని ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
1: He did not think of the future consequences of things. Only after things happen, then he repents.
0: ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధి బలం లేదు.
1: If you take Bhima, of course he had physical strength, valor, prowess, but he did not have intelligence.
0: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి అందరితో పోట్లాటానికి సిద్ధమవుతాడు.
1: If he gets angry, he would be able to take out a tree with roots and prepare to fight.
0: కానీ బుద్ధి బలము తక్కువ.
1: But he did not have much of intelligence.
0: అర్జునుడికి ఏ బలం ఉంటుండాలి అంటే పూర్వతాపమే ఉంటుండాలి.
1: అర్జున్ ఆన్ ది అదర్ హ్యాండ్ హ్యాడ్ ఫోర్సైట్.
0: అర్జునుడు చెప్పాడు యుద్ధములకు పూర్వమే, కృష్ణ ఇంతమంది బంధువులందరినీ మిత్రులందరినీ చంపి ఈ రక్తపు కూడు భుజించుట కంటే నేను బిచ్చమెత్తడానికైనా వెళ్తాను, నేను యుద్ధం చేయనన్నాడు. ముందుగానే పూర్వతాపమే తాను అనుభవించాడు.
1: ఫర్ ఎగ్జాంపుల్ అర్జున టోల్డ్ కృష్ణ, వెల్ కృష్ణ ఐ వుడ్ రాదర్ బెగ్ arms elsewhere, but not fight this war because it means so much of suffering.
0: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni yo na bandhuvulandaru poyire na varandaru vellire inki nenu ilanti rajyam niyeli prayojanam entuku ani appudu vicharistu vachadu papa.
1: In contrast to this, Dharmaraja, after the war was waged and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
0: అనుకని తమరుసేయంగవరియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చంకగా పొందుపరచి చేయుటప్పునుగా కట్టి చింతలేక వేగిరించినచోనది విషమయగును అన్నాడు.
1: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in haste does anything which is bad, he will have to repent.
0: ఇది దశరథ మహారాజు యొక్క స్వభావం.
1: This is the nature of Dasaratha, King Dasaratha.
0: తానేదు దేవాసుల యుద్ధమునందు తాను వారిని జయించుటకై రథమునెక్కి తన యొక్క మూడో భార్య అయినటువంటి కైకను తీసుకుని వెళ్లాడు.
1: ఇన్ ది వార్ బిట్వీన్ ది గాడ్స్ అండ్ డెమన్స్ హీ వెంట్ అండ్ పార్టిసిపేటెడ్ టేకింగ్ కైకేయి ఇన్ హిస్ చారియట్.
0: కైకేయి కేకేయి రాజపుత్రి, అనగా కాశ్మీర్ దేశం రాజు యొక్క పుత్రి.
1: కైకేయి ఇస్ ది డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: ఆమెకు అస్త్రశస్త్ర విద్యములు చాలా గొప్పగా తెలిసినటువంటిది.
1: షీ వాజ్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్ ది
0: అసలు రామునకంతా కూడా అస్త్రశస్త్ర విద్యలంతా నేర్పించింది కైకేయిని.
1: ఇట్ వాజ్ కైకేయి ఇన్ ఫ్యాక్ట్ హూ టాట్ రామ ఆర్చరీ అదర్ థింగ్స్ రిలేటింగ్ టు వార్.
0: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అస్త్రశస్త్ర విద్యంలో ఆరితేరినటువంటి వారు.
1: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
0: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శీలం ఉంటుంటారు, అది ఊడిపోయింది పాప.
1: వెన్ దశరథ వాజ్ ఫైటింగ్ ది వార్ ఇన్ టు దిస్ చారియట్ దెర్ వాజ్ ఎ పర్టికులర్ రోప్ విచ్ వాస్ మిస్సింగ్ అండ్ విచ్ వాస్
0: అది ఊడిపోయినట్టు చక్రం క్రింద పడిపోతుంది.
1: It is likely that the wheel would come off the chariot.
0: ఆ సమయంలో తన భర్తకి ఏమైనా కూడా అపజయం కలుగుతుందో ఏమో అని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
1: In that particular situation, Kaikeyi used her finger to insert and see that the wheel does not come off the chariot and save.
0: ఈ విజయాన్ని సాధించిన తరువాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుండాలి కైకేయి చేయి నుంచి.
1: After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
0: ఈ విషయం చూచి కైకా నీ వల్ల నేను విజయం సాధించగలిగాను, కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
1: After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. She said, Kaika, you can ask any two boons.
0: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
1: While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
0: నీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు.
1: He has given the freedom to ask for two boons any time, any of the boons.
0: ఒక కాలమైనా నిర్ణయం చేయాలి, కోరికలైనా నిర్ణయం చేయాలి.
1: Either the time of granting the boons will have to be specified.
0: కనుకనే ముందు వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు.
1: without thinking the consequences, he has just granted
0: him. Anaku ishtam vachina samayamlo ishtam vachina korukale korukunnadu. అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథుని తప్ప. దశరథుని తప్పు.
1: కైకి ఆస్క్ ఫర్ ద బూన్స్ అట్ ఎ టైమ్ విచ్ వాజ్ అప్రోప్రియేట్ ఫర్ హర్ అండ్ ది బూన్స్ ఆల్సో వర్ డిసైడెడ్ బై హర్. ఇట్ ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ కైకి, ఇట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ద
0: కనుక నీ వేగిరించినటువంటి విషయం యోగును అన్నాడు. అది తొందరపట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
1: దేర్ ఫోర్ హేస్ట్ మేక్స్ వేస్ట్ అండ్ ఇట్ బికమ్స్ పాయిజనస్, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సెడ్.
0: అదే విధముగానే ఇక్కడ అర్జునుడు ఎందు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జును యొక్క తత్వాన్ని కూడాను ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రం పని చేయలేదు.
1: దేర్ఫోర్ కృష్ణ హూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున, హీ లుక్డ్ టు ఆల్ ది ఎఫెక్ట్స్ అండ్ ఇంప్లికేషన్స్ అండ్ దెన్ ఓన్లీ హీ టాట్ హిమ్ గీత.
0: కనుక అర్జును యొక్క ముందు వెనుకలు యోచించి తదుపరి ఈ విధంగా తాను యుద్ధములకు సిద్ధమయ్యాడు అర్జునుడు. ముందు వెనుక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో, ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చెయ్యాలి, ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యం ఏమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు
1: అర్జున. ఫోర్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అవుట్ ఫైటింగ్ ద వార్ అండ్ దేర్ఫోర్ హీ జస్ట్ సెడ్ ఐ డు నాట్ వాంట్ టు ఫైట్ బికాస్ ది కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ బ్యాడ్.
0: కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు.
1: He was not feeling sorry after the event was over. When the event took place, he was feeling sorry.
0: ee purvatapam elanti variki vastundante parishuddha hrudayam kaliginatundi varike vastundi.
1: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
0: Anduvarane arjunan gani pavitramu oka parishuddhamu ayinatundi hrudayam kalavadu ani artham.
1: Therefore Arjuna refers to a pure and a sacred hearted one.
0: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
1: నియర్ షియర్ దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం.
0: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
1: దేర్ ఆర్ టూ ఎంటిటీస్, మల్లికార్జున అండ్ భ్రమరాంబ. దే
0: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏమి వీరి అర్థం? పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు.
1: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతీ అండ్ పరమేశ్వర.
0: మల్లిక అర్జున అనగా మల్లె అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
1: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
0: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది? అర్జున తెల్లటి మల్లె పువ్వు.
1: వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాస్మిన్? ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వైట్.
0: తెల్లటి మల్లె పువ్వు వంటి వాడు ఈ మల్లికార్జును.
1: మల్లికార్జున ఇస్ వన్ హూ ఈస్ లైక్ జాస్మిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వైట్.
0: అతని ఈశ్వరుడు.
1: ఈశ్వర హింస.
0: భ్రమర అంబ, అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మిదట.
1: భ్రమరాంబ రెఫర్స్ టు ది పార్వతి హూ విల్ బి కంపేర్డ్ టు ఎ బీ.
0: ఆ అంబ అయినటువంటి భ్రమరము తెల్లటి మల్లె లోపల చేరి ఆ మల్లె యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు? భ్రమరము. కాబట్టి భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
1: భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి హూ ఇస్ హూ మే బి కంపేర్డ్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున, ద జాస్మిన్ ఫ్లవర్, అండ్ షీ డ్రాస్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
0: కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరంధానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి. ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
1: బికాస్ షీ డ్రాస్ షీ సెట్స్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్ షీ హాస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
0: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
0: ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి? పవిత్రము, నిర్మలము అని అర్థం.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
0: అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
1: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
0: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడాను భగవద్గీత బోధించలేదు.
1: Although they lived together for 75 years, at no time earlier Krishna taught Bhagavad Gita to Arjuna.
0: Karanam emiti?
1: What is the reason for this?
0: Antakalamu kevalamu oka bandhutvamaina bandhavyamlo anusaristunnaru. Bandhavyamu bava bava bava maradalu.
1: So what is the reason for not telling Gita? Throughout these 75 years, he was treating his Krishna as his
0: anaga dehatma bhavamtone jeevistu ottunnaru.
1: They were living with body consciousness.
0: Yenadu nenu neeku charanu jochinatunte vaanini ani charanagati pondinaadu appudu Krishnudu guru ayinaadu Arjuna shishyudayyadu.
1: But the moment Arjuna surrendered and accepted the discipleship, Krishna became a teacher and Arjuna became the disciple.
0: Aa samayamlone Geetanu bodhinchadaniki prayatninchadu.
1: Only at that time Krishna taught Gita.
0: Anaga ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
1: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీ వన్, ఓన్లీ వెన్ దర్ ఇస్ రిలేషన్షిప్ ఫ్రమ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: బుద్ధాలకుడు మహాజ్ఞాని.
1: బుద్ధాలక వాజ్ ఎ గ్రేట్.
0: అతని కుమారుడు నచికేతుడు.
1: హిస్ సన్ వాజ్ నచికేతస్.
0: కానీ ఉద్దానకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
1: అట్ దట్ టైమ్ దేర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
0: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
1: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
0: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
1: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ దిస్ సన్ ఇజన్.
0: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది కానీ శిష్యభావము గురుభావము రాదు, గురు శిష్యభావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తల కంటదు అన్నాడు.
1: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ వుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద ఫాదర్ అండ్ సమ్ హూ బికమ్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ కుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
0: కనుక మనం బావా భావమర్థులుగా ఉన్నంత వరకు కూడా ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం.
1: సో లాంగ్ యాజ్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
0: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించబడ్డావు.
1: Remove this feeling from your heart and with the feeling of Paramatma, if you approach me, then I will be able to teach.
0: Kanuka Arjunudu aa vidhamga charanagati pondina tarvatane ee Krishnudu Geetanu bodhinchadaniki ponukunnadu.
1: Only after Arjuna surrendered completely, developed that particular feeling, then only Krishna began.
0: Tameva mata cha pita tvameva tvameva bandhu sakatvameva tvameva vidya dravidam tvameva tvameva sarvam mama deva deva అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమత్మక్తో మధ్యాధీమా నమస్కరి మామే వైశ్యసే ప్రత్యానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు నా బావవు కాదు.
1: వెన్ అర్జున సెట్ దట్ యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై వెల్త్ అండ్ సరెండర్ హిమ్సెల్ఫ్, దెన్ ఓన్లీ కృష్ణ డిక్లేర్డ్ వెల్ యు ఆర్ మై డిసైపుల్, యూ డూ మై వర్క్ అండ్ యూ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: కనుక ఈ శరణాగత తత్వానికి తెప్పించుకునేటువంటి యొక్క యుక్తి ఉపయోగపెట్టాడు సాంఖ్య యోగంలో.
1: ఇన్ సాంఖ్య యోగ కృష్ణ ఎంప్లాయ్డ్ ది టెక్నాలజీ దట్ వాజ్ నెసరీ టు మేక్ అర్జున సరెండర్ హింసెల్ఫ్ కంప్లీట్లీ.
0: చేసి అర్జునికి దేహాత్మ భావాన్ని దూరం గావించాడు. ఇది మొట్టమొదటి ఈ మందు చేసిన పని.
1: The most important thing which Krishna did was Krishna freed Arjuna from the feeling of body consciousness.
0: Nijamga dehatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
1: So long as people are having body consciousness, any of these marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
0: ee shoka dukkhamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
1: Attachment, infatuation are full in the heart.
0: Manu cheppanu ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా.
1: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
0: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్.
0: టమ్లర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది. నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
1: ఇఫ్ ఎ టమ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ నాట్ బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ కెన్.
0: కనుక అర్జున నీ శోకమోహముల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
1: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: వీటిని ముందు పారవేయి,
1: త్రో దెమ్ అవుట్.
0: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
1: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్ విత్
0: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరము గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
1: This Sankhya Yoga refers to efforts made to empty and free Arjuna from the attachment and from sorrow and filling him with the Atma consciousness.
0: Arjuna, ఏనాడు కాండవనము చే దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు.
1: అర్జున, వైల్ డిస్ట్రాయింగ్ కాండవ ఫారెస్ట్ మెర్సిలెస్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యు డిస్ట్రాయిడ్ ఇట్.
0: ఇంకా గోసంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
1: At the time of offering protection to the cows also, you did not hesitate or repent or think twice.
0: ఈనాడు నీవు ఈ దుఃఖములకు కారణం లేకపోలేదు.
1: For today's sorrow, there is definite reason.
0: నీకు ఈ అజ్ఞానమే మూల కారణం.
1: The most important reason is ignorance.
0: ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా?
1: Have you cried for God and Dharma?
0: ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే.
1: The moment you cry for God, you cry for righteousness, it becomes
0: yoga. Animittamai neevu yedu appudu adi yoganga maaripothundi.
1: If you cry for me,
0: adi vishada yoganga vochindi.
1: If you cry for me, it becomes yoga.
0: Puttinappudu yerchutaru.
1: When person is born,
0: chachinappudu yerchutaru.
1: While dying, he cries.
0: Madhya madhya vishayalaku endenduku yerchutaru.
1: In the middle also, for a number of things, people cry.
0: Dharma gnani garugochunda uddharimpa yerchunara.
1: When there is decline of dharma, do people cry?
0: Manu dharma gnani nimittamai danini uddharinchadaniki taginatundi yerpulu manalo raavali.
1: In order to correct the decline of
0: kanuka deninaina manu sadhinchalanukunte dhairyanga sahasanga manaku hrudayanni abhivruddhi parchukovali.
1: If we want to achieve anything, we should have a courageous heart.
0: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ పెయిన్ హార్టెడ్నెస్ వి షుడ్ నెవర్ డెవలప్.
0: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
1: ఓన్లీ వెన్ యు రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
0: కనుక మనము మొట్టమొదట ఏనానికి కానీ బలహీనతకు కానీ భయానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Therefore, we should not give room for any weakness and any fear in our
0: life. We should wear the weapon of courage.
1: Oka
0: karra chetulu lekapothe gorrina bedristundata.
1: If you do not have a stick in hand, even a sheep will frighten you.
0: Kanuka manamu dhairyam lekapothe andaru manamulni bedristaru.
1: If you do not have courage, anyone can just terrify you.
0: Dani edurukuneetundi sahasanni manamu abhivruddhi bhavinchukovali.
1: You must have the capacity to face.
0: Parigettu potunte koti kuda tarumukoni vastundi.
1: If you are running away, even a monkey is
0: not easy. జీవితంలో తగినటువంటి అనుభూతులు తీసుకుని కర్ర తీసుకుంటే అది పరిగెత్తిపోతుంది.
1: This is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
0: కనుక మనము వెన్ను చూపకూడదు.
1: Don't show your back.
0: నీవు ముఖాన్ని చూపాలి.
1: You should show your face.
0: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
1: Then only you will be able to achieve.
0: దీనిని వివేకానంద కూడా చెప్పాడు. Be
1: The same thing has been told by Vivekananda.
0: Fearless annadu.
1: Be fearless, he said.
0: Daityamtone manam deenina sadhinchadu. Daityam sarvasadakam annaru.
1: Courage can become instrument of all success, it has been said.
0: Kanuka vidyarthulainatundi meeru ee pavitramaina vidyanu abhyasinchi sadhinche nimittamai daityamto utsahamto kevalam daityam undi prayojanam ledu utsaham kuda untundali.
1: Students, as you are, you should have courage, you should have enthusiasm also.
0: కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
0: దానికి విచారణ శక్తితో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
1: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
0: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
0: కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి యొక్క కృషిని చేయాలి.
1: Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
0: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనము విపులంగా మనం చెప్పుకుందాం.
1: we try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
0: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
1: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam, krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికలు సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ దిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires. ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు. That one who has conquered the desires can only conquer anger. అసంకల్ప జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
1: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
2: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
2: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగ ఆఫ్ డివోషన్, భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: థాట్స్ are full of life.
1: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
2: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎ స్టోన్.
1: మనిషి మరణించినా సంకల్పం సజీవములై ఉంటాయి.
2: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
2: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
1: కనుక పవిత్రమైన ఆహారం చేత పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
2: దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్.
1: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటిగా రూపొందుతాయి.
2: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
1: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
2: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
1: ఇది దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
2: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
1: అదే మాలిన్యమైనటువంటి ఆహారం స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనలను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
1: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత పిత్త శ్లేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్.
1: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
2: The very influence on the very forum of mind is the addition of the thoughts and thought processes.
1: Itti manasu nirantaramu bhutakashamaina drishyakalpitamaina
2: the phenomenal world and the things relating to this world as such.
1: Ee bhutakashamaina jagatunaku సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
2: ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
1: సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.
2: The word wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses.
1: Dhanam anaga bhoomulu, indlu, currency notes, bangaru, ityadi sthirasthulu yokka swabhavamunaku deenni samanvayam chesukuntaru.
2: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
1: Aishwaryam anaga keerti pratishthalu padavi sthanamulu ilanti vatini aishwaryamulaga bhavistuntaru.
2: Another word, aishwaryam, refers to the name, fame, position and stage in life, etc.
1: Kani Bhagavad Gita ee moodintini angikarinchatam ledu.
2: But Bhagavad Gita does not accept all these three things.
1: Nijamainatunte sampada satyalame ani bochinchindi.
2: It has declared that it is character which is real wealth.
1: Sadaacharame nijamaina dharmamuga dhanamuga roopanimpa chesindi.
2: Good behavior is described and reckoned as wealth.
1: Atma jnaname aishwaryamuga nirupinchindi.
2: Knowledge of Atma is described as wealth.
1: Satsilame sampada.
2: Character is sampada.
1: Sadacharame dhanam.
2: Good behavior is referred to as wealth.
1: Atma jnaname aishwaryamu. Ee moodu sadhakunaku atyavasaram.
2: Knowledge of Atma along with these other two are very essential for sadhaka.
1: Aithe laukika sambandhamainatundi yokka sampada dhanamu aishwaryamu jeevita kaalamunde kolipothu untaru. Jeevita tadanantaramu veetiki vaatiki ataniki etti sambandham undadu.
2: Worldly wealth, property, name and fame are ephemeral. They will be lost even during the very lifetime of a person.
1: Pratikinappude దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
2: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పవర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్, ఫేమ్.
1: ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితం తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
2: దీస్ ప్రాపర్టీస్, మూవబుల్ ఇమూవబుల్, నేమ్ అండ్ ఫేమ్ విల్ హ్యావ్ నో కనెక్షన్ వాట్స్ ఎవర్ ఆఫ్టర్ ది డెత్.
1: కానీ సత్యము, సదాచారము, జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి.
2: క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్. అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ వర్జెస్ ఇన్ హిమ్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్.
1: మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు.
2: ది ఫేమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బ్యూటీ అండ్ ఛార్మ్.
1: ధన కనక వస్తువాహనులతో రాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అసోసియేటెడ్ విత్ ద ప్రాపర్టీ, ది వెల్త్ అండ్ అదర్ థింగ్స్ విచ్ హీ పొసెసెస్.
1: ఇది కేవలం శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది.
2: దిస్ వన్ కెన్ గెట్ ఓన్లీ త్రూ గుడ్ క్యారెక్టర్.
1: కనుక మానవుడు సచ్చీలుడై సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
2: దేర్ఫోర్ గీత హ్యాస్ డిక్లర్ దట్ ఎ మ్యాన్ టు ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ విజ్డమ్.
1: భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠులపైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు.
2: విశ్వామిత్ర, బేస్డ్ అపాన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోవెస్, వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ బ్రహ్మజ్ఞాని వశిష్ఠ.
1: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
2: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోసెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనవి, నిశ్శక్తి అయిపోయినాయి.
2: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ఠ బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్, లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
1: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
2: ఆల్ ది వెపన్స్ విచ్ వర్ ఎంప్లాయ్డ్ వర్ రిడ్యూస్డ్ టు పీసెస్ బై టచింగ్ వశిష్ఠ.
1: దీనిని చూచి విశ్వామిత్రుడు, సీ ఛాత్రబలం దుర్బలం.
2: విశ్వామిత్ర సా దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సెడ్ దట్ షేమ్ అంటూ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ పవర్.
1: భౌతిక బలము దుర్బలం.
2: ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ యాక్చువల్లీ ఎ వీక్నెస్ ఓన్లీ.
1: బ్రహ్మ బలమే నిజ బలం.
2: Power which is based upon Brahman is true strength.
1: Dharma balame dhana balam ani bhavinchukuntu vachadu.
2: The strength of the righteousness itself is true strength.
1: Ee satyanni gurtinchi Vishwamitrudu tapassunu acharinchi Vasishthula vari sthanamunu andukonavalanani enniyo shramala korchi kadaku brahmajnaniga roopondadu.
2: Vishwamitra, after realizing this particular thing, undertook great penance. He wanted to reach the stage of Vasishtha, and after penance, he acquired the knowledge of Brahman.
1: Dhanabalamu, janabalamu, bhujabalamunu, adharam cheskunnatvanti, Duryodhanudu, dharmamurtulainatvanti pandavala paina katchana pooni, కడకు తండ్రికి పిండములైనా విడిచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
2: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్, ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
2: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
1: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
2: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
2: When Arjuna fell at the feet of Krishna as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
1: Vidhi baliyamu.
2: Fate is very powerful.
1: Nyayamu gelchu.
2: Justice always wins.
1: Nasinchu swarthamu.
2: Selfishness shall perish.
1: Sada yuga dharma nidhe kadoi.
2: This is always the dharma of yuga.
1: కనుగొన్నిక.
2: దేర్ఫోర్ రియలైజ్ దిస్.
1: నూరుగురు బిడ్డల తండ్రికైనా
2: ది ఫాదర్ హూ హాస్ గాట్ 100 చిల్డ్రన్
1: అంత్యమున
2: ది లాస్ట్
1: పిండమిడి దిక్కు కలగరకట ప్రారంభం అదేమిటో.
2: హీ వుడ్ నాట్ హ్యావ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ రైట్స్. వాట్ ఏ ఫేట్ ఇట్ ఈస్.
1: ఆనాడే కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు.
2: దట్ వెరీ డే కృష్ణ టోల్డ్ అర్జున.
1: కారణమేమిటి? కేవలము భౌతిక బలమును ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కానీ దైవానుగ్రహం అనేటువంటిది కానీ దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
2: ది రీజన్ ఇస్ వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రమ్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ would not be able to win the grace, would not be able to just do anything successful.
1: Kanukane daivanugrahamu pondagorunnatuvanti sadakudu mottamodata ee laukika sambandhamaina kunti yokka bhautika bhavamulu yokka vanchalanu arikattukunnataku prayatninchavalenu.
2: Therefore a sadaka who wants to earn the grace of Lord has to control all the worldly desires associated with the world as such.
1: భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
2: ద రిజల్ట్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ ది కాంటాక్ట్ విత్ భూతాకాశ ఆర్ నియర్లీ సైట్స్ విచ్ ఆర్ త్రూ ఓన్లీ ఆఫ్ డ్రీమ్ ఆర్ ఇన్ డ్రీమ్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విచ్చిన లేవు కదా.
2: ద మ్యాన్షన్స్ అండ్ ది బిగ్ బంగ్లోస్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ రియల్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐస్ అండ్ యూ బికమ్ అవే.
1: స్వప్నం నుండి అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడా జాగ్రత్తలు అదృశ్యమైపోతున్నాయి.
2: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యావ్ జస్ట్ అండర్ గాన్ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్ బికమ్ అబ్సల్యూట్లీ దే డిసపియర్ డ్యూరింగ్ యువర్ వేక్.
1: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
2: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద వేకింగ్ స్టేజ్ డూ నాట్ అపియర్, దే బికమ్ ఎ నలిటీ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్.
1: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్యా సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
2: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్, It is the smallest in the small and the biggest in the big. Thus it is all pervasive.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువు నందున నేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
2: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సట్లెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్. ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటీయెస్ట్. And this is truth, and this is Brahman, and this is Atma.
1: Aite, itti Atma tattvamunu, itti Brahmasthayini, pondagore itunte sadakunu, ninnati dinamu cheppinattuga, dasoham, dasoham, dasoham. Ee dasoham sthayilo, mana yokka prayanamu prarambhinchali.
2: Those people who are desirous of reaching this goal of Brahma tattva have to commence their journey from the stage of dasoham as explained yesterday.
1: Idi dvaita sthanam.
2: This is the stage of dualism.
1: Prathamika sthanam.
2: This is the very primary stage.
1: Indulo prarambhinchi kramakramina ee da anetunte padamunu swasti cheppi soham soham soham anetunte visishta advaitamulo praveshinchali.
2: One has to start his journey from dasoham, and gradually he has to overcome that particular word da in that word dasoham, and has to enter into the stage of visishtadvaita, which is the same as soham.
1: Ee sohamulo manamu paripurnamainatunti yokka bhakti prapattulato sadhana kalipinappudu pundu mani పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సో కూడాను దూరమైపోతుంది.
2: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్. జస్ట్ యాజ్ వెన్ ది వూండ్ ఈజ్ క్యూర్డ్ ద కవర్ ఆటోమేటికలీ డ్రాప్స్ డౌన్.
1: ఈ సో కూడాను దూరమైపోవటం చేత నీచేటువంటిది హమ్.
2: వన్స్ వన్ ఓవర్కమ్స్ ఈవెన్ దట్ సిలబుల్ సో ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ ఈజ్ హమ్.
1: ఇదే అద్వైతం.
2: దిస్ ఈజ్ అద్వైత నాన్ డ్యువలిజం ఐ ప్రిన్సిపల్.
1: నేను నేనే,
2: ఐఆమ్ ఐ,
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందా.
2: In this stage where one declares as I am Brahma, it is visishtadvaita. In a way, there are two entities. I
1: purnadvaitam kaneradu.
2: This is not complete advaita.
1: Nenu Brahma anukunnappudu nenu Brahma rendu untundadi.
2: When you say I am Brahma, there are two entities, I and Brahma.
1: Idi visishta advaitam ainappatikini advaitam ane samanyam cheyadaniki velu kaadu.
2: This is visishtadvaita qualified non-dualism.
1: Nenu nee dasudanu anukunnatvanti sthayilo prabhu veru dasudu veru ga untadu.
2: Then you say that I am your servant. The lord is different and the servant is different.
1: Kanuka idi sthanamulu kudanu vyathyasanga untuntadi.
2: The stages also are different.
1: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
2: వెన్ హీ జస్ట్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
2: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ He is face to face the Lord, he is close to the feet of the Lord.
1: Vyaktulu veru veruga undinappudu satbimmalu kudanu veru veruga untayi.
2: When the people, persons are different, their reflection, their image also will be different.
1: Vyakti okadainappudu bimbamu pratibimbamu veruga undina gaani ee yokka bimbamunu sambandhamainatundi pratibimbam gaane roopondutundi. Ide visishta advaitam.
2: In visishta advaita, when there is only one person, he sees his own image, the only thing which is coming in between the mirror, that separates, otherwise he is alone.
1: Bimbame sarvavyapakamainappudu pratibimbamunaku sthanam ledu.
2: When the object is all pervasive, there is no need for its image at all.
1: Sarvatra nindinatvanti yokka paramatma tattvamunaku inka veru pradeshamu ekkada untuntadi.
2: When God is all pervasive, there is no place where God doesn't exist.
1: Vishwamanta prana vipini mandiramaina veejivakili ekkada.
2: When the entire world is the mansion of the all pervasive Lord, where is the door for this mansion?
1: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా, దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
2: ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రీట్, దెన్ దెర్ ఇస్ అ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ అస్ సచ్.
1: వీధికి స్థానమే లేదు.
2: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక భగవత్ తత్వములకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
2: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ అస్ సచ్.
1: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
2: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాప కర్మలు చేస్తున్నాను.
2: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
1: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
2: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింస.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమున ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
2: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
2: ఇఫ్ ఏ పర్సన్ క్యాన్ ఫీల్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశమే లేదు.
2: If a person recognizes that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for
1: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
2: ఇన్ సచ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ రూమ్ ఫార్ టెలింగ్ దట్ యూ డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
2: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఇస్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈస్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
2: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ దై సర్వెంట్, హీ గెట్స్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణమేమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావముకు స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
2: ది ఫీలింగ్ ఇస్ that once he reaches the state of I am Brahman itself, he would not be able to enjoy and the experience of sweetness of the Lord himself.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
2: To understand this, you can take sugar. Sugar does not know the sweetness of sugar.
1: దాసుడు, దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
2: A person who believes in dasoham can be compared to one who is able to enjoy the sweetness of sugar.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
2: This dasoham refers to the stage where I would like to be continuously to be a person who would like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడాను
2: ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్,
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
2: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్

0: ఫాదర్ దాన్ బికమ్స్ షుగర్ ఇట్సెల్ఫ్.
1: హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడా
2: దాసోహం కోసలేంద్రస్య,
1: నేను ఎప్పుడు కూడాను రాముని యొక్క దాసుడని అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ ఫర్ ఎగ్జాంపుల్ థ్రూఅవుట్ హిస్ లైఫ్ వాజ్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ బై అడాప్టింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: అయితే తాను బాధలకు గురి కావలసి వస్తుంది.
0: ఇన్ కేస్ దాట్ హీ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్ హీ విల్ బి పుట్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్. సోహములో
1: అత్తిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం ది క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ డజంట్ అరైజ్ అట్ ఆల్ బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్ హీ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సఫరింగ్.
1: దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ దాసోహం దేర్ ఈస్ ఎ రూమ్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
1: సోహములో ప్రభువుకు దాసునకు ఎట్టి ఎడబాటు కూడా ఉండదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం దేర్ కెనాట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
1: ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడా ఏంటి అభ్యంతరము ఉండదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం బికాస్ దర్ ఇస్ నో సెపరేషన్ అట్ ఆల్.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
1: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దానిని విచారించాలి సాధకుడు.
0: ద మొమెంట్ ఎ థాట్ అక్కర్స్ టు ఎ సాధక హస్ టు ఎన్క్వైర్ ఇన్ టు వాట్ టైప్ ఆఫ్ థాట్ ఈజ్ ఇట్.
1: ఇది మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
0: హీ హాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇఫ్ ఇట్ ఇస్ అన్డిజైరబుల్ డిజైరబుల్ వన్ హీ హాస్ టు ఎలిమినేట్.
1: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: సాధక షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ సచ్ బ్యాడ్ థాట్స్ డు నాట్
1: సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ నాట్ టు హ్యావ్ థాట్స్ అట్ ఆల్.
1: కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది.
0: సాధకాస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫార్మ్ థాట్స్ ఇంటూ గుడ్ థాట్స్.
1: మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకున్నట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇంటూ వర్క్
1: ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
0: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
1: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడాను క్రమక్రమేణా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సీక్రెట్ పాత్.
1: ఈ విధమైనటువంటి వాంఛను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
1: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: ది మూమెంట్ యూ గెట్ యాంగర్ ది మూమెంట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్ యూ జస్ట్ లాఫ్ లవ్.
1: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
0: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
1: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీవు ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
0: స్టిల్ ఇఫ్ నెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్

0: ఇలే స్కూల్ ప్లేస్
1: కోపం వచ్చినా ఆ స్థానము తక్షణమే నీవు వదిలి మరొక స్థానము నీవు వెళ్ళు.
0: ద మూమెంట్ యు గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
1: ఇంకా నీకు కోపము అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
0: స్టిల్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్ గో అండ్ స్టాండ్ బిఫోర్ మిర్రర్.
1: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
0: యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫామ్ యువర్ ఓన్ ఫేస్.
1: ఛీ, నేనెంత వికారముగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంకు విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ యూ గెట్ డిస్గస్టెడ్ అట్ ది అపియరెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ యూ బి ఏబుల్ జస్ట్ కంట్రోల్ యాంగర్ దట్ వే.
1: ఈ విధంగా కోపమును అరికట్టుకోవడానికి అనేక విధములైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ అండ్ మెథడ్స్ బై విచ్ యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్.
1: మరొక ఉపాయం ఏమనగా, ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపించబడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
0: ఎందుకంటే యాంగర్ యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టూ వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఆమ్ ఐ హ్యావింగ్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్? ఇన్ దిస్ వే యూ రిఫ్లెక్ట్ అండ్ టేక్ ఎ లిటిల్ టైమ్.
1: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
0: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger. He is going to commit a sin and that is not for his own good.
1: Inta aalochana cheyatamu inni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka motta motta kopam vachina takshaname narukaku ekku pani ivvadu.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after the anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
0: Anger weakens in a number of ways any person who
1: is balaheenudu ee vidhamainatundi sadhanamu cheyalekapothunnadu.
0: This weakling would not be able to do any
1: sadhanakramina ee kopamunu arikattukovatam cheta shariramu oka vidhamainatundi balamuni chekurtundi.
0: By steady control of anger one's body gets strength.
1: Appudu manasu kuda nu oka balam yerpadutundi.
0: Mind also gets strengthened.
1: Andukosamani గీతయందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ ఎ వీక్ పర్సన్ కెన్ నెవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మబలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడా ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని అశాంతికి కాని విప్లవానికి కాని దుర్మార్గమునకు కాని ఆత్మ విశ్వాసం కోల్పోవటం కాని ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టూ ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్ ద ప్రాబ్లమ్ ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
1: దుర్భావములతో దుశ్చింతలతో ఒక విధమైనటువంటి దుశ్చేతలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను దుర్భావం యొక్క వాసన కూడాను దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది. నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ entered into your heart, the same will be spread all around you, and that will be just seen.
1: Manchi kani, chedda kani. Ee sankalpamunto srikshimpabadi konta varaku aa gunamulanu తనకు తన వారలకు తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది, నీ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్, ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ అండ్ లెఫ్ట్, బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
0: వెదర్ యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్, బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యూ హ్యావ్ గాట్ గుడ్ యాక్టివిటీ, ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ దియర్ థింగ్.
1: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ హీ ఈస్ డియర్ టు మీ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
1: ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: ఇన్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఈ మూడికి కూడాను అతీతమైనటువంటి మరొకరు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
0: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈస్ యాస్తిక.
1: ఆస్తికుడనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
0: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
0: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖ సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
0: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వెర్ ఇన్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ అండ్ వెన్ యూ డూ నాట్ హ్యావ్ ఇన్ యూఆర్ హ్యాపీ యూ ఫర్గెట్ అబౌట్ గాడ్. ఈజ్ ఆస్తిక.
1: ఆస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు.
0: బట్ యాస్తిక స్టేజ్ మే బి కంపేర్ టు ద స్టేజ్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ ప్రహ్లాద.
1: ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావము.
0: దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ కమెన్సెస్ ఇస్ అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇట్సెల్ఫ్.
1: ఒకరి బోధన చేత కాని ఒకరి నిర్బంధం చేత కాని ఇది ప్రారంభించినటువంటిది కాదు.
0: This astika stage is not acquired or not started.
1: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మసాక్షాత్.
1: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
0: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
1: Anduvalane ataniki prahlada aneetundi peru saarthakamaindi.
0: Therefore the name prahlada is totally justified in case of him.
1: Prahlada adi prahlada nirantaram kunnu aanandamto undetundi vaadu kanaka ataniki prahlada ane peru undi.
0: Prahlada means the one who is continuously and continually very happy.
1: Pra alada kaadamanaga aanandam aahladamanaga aanandam.
0: Aahlada refers to joy or bliss.
1: Pra anaga vikasham.
0: Pra refers to the blossoming of
1: pra panchamu annaru అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిదే ఇది ప్రపంచము అని.
0: ప్రపంచ వరల్డ్ ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అదే విధముగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
0: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ హ్యాస్ బ్లాజమ్డ్ హిస్ హార్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆనంద బ్లిస్.
1: కనుక నిరంతరము దైవచింతన చేయటం చేత మనలో అతి ఆనందం అనేటువంటిది చేజరిల్లుతుంది.
0: Therefore, if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
1: Mana vachasse maaripothundi.
0: Our very splendor will
1: chedammani brahmaiva bhavati ani brahma tattvamto ekamaipothundi.
0: Based upon the principle of brahma with brahmaiva bhavati, we will become one with brahma itself.
1: Kanaka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నట్టుకు పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్ విత్ లెటర్ ఎఫర్ట్ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
0: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు.
0: Attachment and hatred are not good for anyone.
1: Desire
0: and hatred are not good for anyone.
1: Desire and anger
0: are not good for anyone.
1: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకునేటకు తగినటువంటి ఒక ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
0: బేస్డ్ అపాన్ దిస్ వెన్ యూ స్టార్ట్ యువర్ సాధన యూ విల్ బి ఏబుల్ టు జస్టిఫై యువర్ లైఫ్ అండ్ రీచ్ ద గోల్. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ ఎఫర్ట్ ఈస్ మేడ్ ఇట్ విల్ బి యూజ్లెస్.
2: దాట్ వాస్ ద 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునొందే పరసతిని ఆశించి పదతలల వాడేమి తీసు

0: ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకునియే పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏపాటి కాంచగలిగే నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను మితము కలిగి యుండుటే మేలు నీకు మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: Having accused God, what kind of happiness he derived? Having abducted the consort, what is it that the ten-headed Ravanasura got? Having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other, they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: సత్యమే

0: ప్రేమస్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఘనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయెన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండా లోకమే లేదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మారనటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth, and hence it is enjoying all the security and prosperity down this day.
0: Satyamu chetane Bharatiyulu yavat prapanchamunaku kudanu aadhyatmika tattvamunu prachirimpa chesaru.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: Loka samasta sukhino bhavantu అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: ద వెరీ డిక్టమ్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ యూనివర్స్ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్లీ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: దట్ సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth, there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyame manaku pradhanamaina dharmamu.
1: Truth is the main path.
0: Satyame manaku manavuniki pranamu.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavatvame ledu.
1: Without truth, there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: ట్రూత్ ఈజ్ నోబ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ హడ్ హర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyam unandundi sarvam visruttinche.
1: From the point of truth, God has created everything.
0: Satyam unandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satyamahimaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satvam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: ట్రూత్ మైట్ సౌండ్ లైక్ ఎ సింపుల్ వర్డ్,
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యము నుండే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There is no place here without truth.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Truth is all pervading.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: prema swaroopudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti aanadu Kerala desamlo undatam chetane మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు కానీ వస్తుపాదములకు కానీ ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంక్వర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of the Narmada River.
0: దానిని విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishwajit.
0: ఆ సమయంలోపలే
1: at that time
0: వామనమూర్తి జన్మించినాడు.
1: Vamana appeared.
0: ఆ వామనమూర్తి కశ్యప అతిథులకు జన్మించినాడు.
1: It was the child of Kashyapa and Aditi.
0: ఆ సమయమునందు ఈ బలిచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు.
1: He was proceeding towards the sacred ritual Vishwajit.
0: అతని నివాసం సిద్ధాశ్రమం.
1: He lives there in that Siddhashrama.
0: అక్కడ నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
1: from that Siddhashrama, as he was proceeding to this yaga,
0: అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు.
1: All started looking at him with all surprise.
0: అతను చాలా బాలుడు.
1: You are so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందరిని ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet, attraction.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejassu? Emi ee pillavaadi yokka vachassu? Ilanti pillavaade naaku putti unde nenanta adrishtavantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance.
0: Atanni poshinchi, laalinchi, paalinchi, aneka rakamuluga kodina aadincheetuvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: అలాంటి బిడ్డ నాకు లేకపోయే కదా అని చింతించింది.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: ఈ లోపల
1: in the meantime
0: వామనమూర్తి
1: వామనా
0: బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కాడు.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల చి ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వతో పాణిపాదం, తత్సర్వతో చే శిరోముఖం, సర్వతో శృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకమునకు తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed the Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukune prati manavudu kudanu satsankalpamunu abhivruddhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ye sankalpamulu chesinappudikini bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramanta గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద సీక్రెట్ ఆఫ్ ద డివినిటీ అండ్ యాక్ట్స్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫాన్సీస్.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ నెసెసరీ టు థింక్ గుడ్ ఆల్ ద టైమ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్.
0: డు నో ఈవిల్ డు వాట్ ఈస్ గుడ్.
1: డు నో ఈవిల్ డు వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: ఇఫ్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యు విల్ బి ద రెసిపియెంట్ ఆఫ్ సేక్రెడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు చెడ్డ సంకల్పం చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగా మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: సిన్స్ వి హావ్ గాట్ ఆల్ ద టైమ్ బ్యాడ్ థాట్స్ స్పెండింగ్ ఆల్ ద లైఫ్, వి ఫేస్ ఆల్ కాన్సిక్వెన్సెస్.
0: కానీ ఈ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: వి సఫర్ వెన్ వి ఫేస్ ద రిజల్ట్స్.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము, కానీ అది సంకల్పం నీ దోషమే కానీ భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎంటర్టైన్ ట్రూత్ఫుల్ థాట్స్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ జాయిన్ గుడ్ కంపెనీ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ నేచురలీ.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: ద వన్ ఆఫ్ చారిటీ
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ యు
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హి వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: హి నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్. హి ప్రామిస్డ్ దట్ హి విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్ హి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హి ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఇస్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్ యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సెడ్,
0: పలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin more than that going back?
0: Guru vaagnenu dhikarinchi
1: he even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళం అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హీ విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్ ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్
0: స్వామి. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today.
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారో.
1: Just as you have been ruling this Kerala.
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ. దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy, they celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: Bali was highly virtuous one.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికి తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి ఒక గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి in the company of Vamana.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: This day Vamana is stepping into that state of Kerala.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకొని
1: consider it as incarnation.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్
1: speak truth.
0: అది ఏ నైతికము.
1: That is moral.
0: ప్రియం బ్రూయాత్
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము.
1: That is righteous.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం. ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకనే సత్యం పైన ఈ మూడు కూడాను ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
1: సో
0: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్ ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడా ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayamu maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకని మన జీవితం లోపల దానిని బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు కూడాను భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
1: Away by the individual selfishness and self-interest.
0: Manavuni endu ee swarthamu saprayojanamu nirmoolam kavali.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Andaru kudunu oka vishwamana kutumbamlo members ee.
1: All of us are members of this family of God.
0: Kaaka manavulandaru oke kulame.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact, there's only one race.
0: నీవు నాస్తికుడా, యాస్తికుడా, యూదుడా, బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
1: That doesn't matter whether a theist or atheist or Hindu or anyone.
0: నీవు మానవ జాతి, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీవు నాస్తికుడా, యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను, మానవుడను, మానవుడను.
1: I am a human being.
0: మానవతా గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values you have to develop.
0: నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the pomp and show and jealousy and getting in.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లవ్.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ద సాక్రిఫైస్.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమును తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనిది కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ, క్రోధ, లోభ, మోహమున అత్యంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: And nothing wrong with God, no mistake.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాద్ధం.
1: God is eternal, immortal, nectarine, pure, unsullied, unpolluted.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములను మీరు పుట్టించడము, ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: చాలా మంది క్రోధము, తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Many people make an effort to control the anger.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: అరికట్టకూడదు.
1: You cannot control. దాన్ని
0: ప్రవేశింప చేయకుండా ఉండాలి.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: See that they don't find a place in your heart.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find the extraction of the coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో కూడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ, క్రోధ, లోభములంతా కూడాను నీలో కూడిపోయినటువంటివి.
1: Like that, the desire, the anger,
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏమాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు,
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: ఈ యాంగర్ కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో మెనీ many qualities within man.
0: కాని వచ్చినటువంటి గుణములను మనం అడుగొట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First, love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore, this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart, is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమ నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్,
1: స్పెండ్
0: ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, spend the day with love, fill the day with love, end the day with
0: ప్రేమతో
1: love.
0: జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజేది.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist, and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస.
0: అది సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్
0: కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: లవ్ ఆల్సో అరైజెస్.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ట్రూత్ అరైజెస్.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: విదౌట్

0: Under current truth flows ceaselessly.
1: అదియే సరస్వతి స్వరూపము.
0: That symbolizes Saraswati.
1: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
0: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
1: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
0: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
1: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
0: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
1: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
0: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
1: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
0: వీ కెనాట్ స్పీక్
1: యాస్ యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ always obligingly.
1: కరగనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
0: Therefore we should attach value to our words.
1: కాలు జారితే కనుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
0: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
1: కరగనే మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి.
0: So you should never slip as you
1: ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
0: Your words should never hurt anybody.
1: ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
0: You should see such a way that no one would be hurt by your
1: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
0: That is the main quality of a man.
1: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
0: యూ మే ఫీల్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్,
1: చాలా పొరపాటు,
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్,
1: ఇది చాలా సులభమైనటువంటిది,
0: ఇట్స్ వెరీ ఈజీ. ఇన్ ఫ్యాక్ట్
1: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
0: వర్డ్స్ ఆర్ అండర్ యువర్
1: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
0: వర్డ్స్ డాన్స్ ఆన్ యువర్ టంగ్.
1: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
0: ద టంగ్ హ్యాస్ నో బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ వే.
1: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ సీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సీక్రెట్ మానర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted, crystal clear.
1: కనుకనే మన శబ్దమంత కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
0: In fact the sound arises out of the
1: tongue. కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
0: So God is the sound, the very form of
1: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
0: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss, and of the sound.
1: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి.
0: Therefore our words have got to be
1: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి.
0: Listeners should be so happy to hear you.
1: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
0: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యూ డిమాన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవత్వం వికసించాలనుకుంటే సత్య ప్రేమలే దీనికి మూలాధారములు.
0: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ ద హెవెన్.
1: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
1: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
0: Body vanished but the mind remained, which is so
1: ఏనాటికైనాను దేహం నశించేటువంటిది.
0: Body
1: is like a water bubble.
0: Body is like water.
1: Mind is like a mad monkey.
0: Mind is like a
1: don't follow the mind, don't follow the body.
0: Don't follow the mind, don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: అదియే అతని యొక్క స్వరూపము.
0: That is the teaching of Bali.
1: అది ఏనాటికి కూడాను మారదు.
0: It is changeless.
1: ఏనాటికి చావదు.
0: It is deathless.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
0: He is so permanent who has neither birth nor death.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. తాను సావక పుట్టక చంపబడక ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
0: హీఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
1: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
0: దట్ సెల్ఫ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్?
1: నీ ఏ భావము నీ ఎందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్ట్
1: నీ యొక్క ఇమాజినేషన్.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
0: ద సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైన పాటలు మాట్లాడారు.
0: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
1: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
0: యు హావ్ లిసన్ టు మెలోడియస్
1: మ్యూజిక్. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
1: సర్వత్రా చేరిపోయినాయి.
0: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
1: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
0: హియర్ ఇన్ ద టేబుల్.
1: ఈ టేబుల్ పైన చేరిపోయినాయి. ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది.
0: ద డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకని ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
1: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
0: యాజ్ యూ లిసన్ యూ థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ బట్ దేర్ ఇస్
1: సౌండ్. సర్వత పాడిపాదం తర్వతోచి శిరోముఖం. మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
0: ఇట్ ఇస్ ఫ్రమ్ టాప్ టు టో, ఇట్ ఇస్ అ సౌండ్ దట్ moves about.
1: Kanuka manamu pavitramainatundi palukulu palukutu raavali.
0: So we should utter sacred words.
1: Evvanni baadinchetundi palukulu.

0: పలకకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ వర్డ్స్.
0: ఎవరిని దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్
0: ఎవరిని విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: అప్పుడే దీని యొక్క భావము నీలో చక్కగా మధురంగా మారుతుంది.
1: దెన్ ది ఇమోర్టల్ నెక్టరైన్ ఫీలింగ్స్ విల్ ఫైండ్ ఎ ప్లేస్.
0: కనుక పాపభీతి లేని పావరత్వం పట్టి,
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ దట్ యు డోంట్,
0: దైవ ప్రీతి లేని దాని పట్టి,
1: యు డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్,
0: మానవత్వం అనగే మానవులందున్న
1: ది హ్యూమన్ వాల్యూ ఇస్ లాస్ట్ హిడెన్ ఇన్
0: విశ్వ శాంతికి ఇది విప్లవంబు.
1: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద రెవల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
0: నీ యొక్క జీవితమే.
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్.
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
0: కనుక నీవు మంచివాడుక.
1: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్.
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
1: లెట్ యు స్పీక్ నైస్లీ.
0: నీ నడతలు మంచివిగా ఉండని.
1: లెట్ యువర్ బిహేవియర్ బీ గుడ్.
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్.
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్.
0: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి.
1: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్.
0: ప్రేమ చేతనే మాట్లాడాలి.
1: వి షుడ్ స్పీక్ విత్ లవ్.
0: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు.
1: దిస్ వాట్ గోపికా సెడ్ దెన్.
0: ప్రేమ రహిత మరుభూములలో,
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంద,
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్,
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే,
1: విత్ రెయిన్ ఆఫ్ లవ్, with the river of love flowing continuously, O Krishna, sing for us.
0: Nee gaanam antai kudunu madharam tho koodinatvantidi.
1: Your music is so melodious.
0: Nee hrudayam antai kudunu prema tho koodinatvantidi.
1: Your heart is full of love.
0: Prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu.
1: And therefore music is the reflection of love.
0: కనుకనే అన్ని కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్.
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి.
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ.
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ, దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి.
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
0: ఎట్టి ప్రేమ? ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అనేక ప్రేమలున్నాయి లోకంలో.
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ లవ్.
0: ఈ లౌకికమైన ప్రేమలు,
1: వరల్డ్లీ లవ్,
0: భౌతికమైన ప్రేమలు,
1: ఫిజికల్ లవ్,
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు.
1: ఇట్ ఇస్ జస్ట్ ఫర్
0: ది టైమ్. ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దట్ లవ్ వి హావ్ టు డివలప్.
0: ఇదంతా నెగటివ్స్.
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్.
0: ప్రేమ నుంచి వచ్చేంత పాజిటివ్స్.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్ పాజిటివ్.
0: నీవు పూజలు చేస్తున్నావు,
1: యు వర్షిప్,
0: జపం చేస్తున్నావు,
1: యు డు జప,
0: ధ్యానం చేస్తున్నావు,
1: యు మెడిటేట్,
0: ఇవన్నీ కూడా నెగటివ్స్.
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్.
0: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
0: కానీ చెయ్యి జపమాల తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్, ద మైండ్ గోస్ టు ద మార్కెట్.
0: కానీ ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
0: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్.
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్.
0: మన ఏమో మనుష్యానం కారణం బంధమోచయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి.
1: వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: ఇది లాక్.
1: దిస్ ఇస్ ద లాక్.
0: ఇది కీ.
1: దిస్ ఇస్ ద కీ.
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: కానీ టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్. రైట్ సైడ్.
1: రైట్
0: లాక్.
1: ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: నీ మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: దైవం వైపు తిప్పు మోక్షము.
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్.
0: లోకం వైపు తిప్పు బంధన.
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్.
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు.
1: వి ఆర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
0: లౌకికము లౌకికము లౌకికము.
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్.
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్.
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది.
1: ఆల్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: కానీ ఒక్కటి మాత్రమే సత్యం.
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: అది మర్జీ.
1: ఇట్ ఇస్ మర్జ్.
0: ఇది మ్యారేజ్.
1: ది వరల్డ్ థింగ్ ఇస్ మ్యారేజ్.
0: కానీ మ్యారేజ్ కూడా కాదు. ఇది
1: ఇట్స్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదర్.
0: ఇది మిరాజ్.
1: ఇట్స్ నాట్ మ్యారేజ్, ఇట్స్ ఓన్లీ మిరాజ్.
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యూ సీ ద మిరాజ్.
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్ టు
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
1: ది వైఫ్ సేస్ ఎస్, హస్బెండ్ సేస్ నో.
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
1: హస్బెండ్ సేస్ ఎస్, వైఫ్ సేస్ నో.
0: ఎట్లా ఇది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుందా?
1: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
0: ఏకత్వం?
1: Unity.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
0: ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను,
1: ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి, పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగ చేయుచు జీవితంబు. మీరిదిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్, ద మూమెంట్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్, యూ స్పెండ్ ఆల్ ద టైమ్ టు క్యారీ యువర్ లివింగ్, హ్యావింగ్ ఎక్వైర్డ్ ఆల్ ద ఎడ్యుకేషన్, ఫర్ గెటింగ్ ద గాడ్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్?
0: జానడు పొట్ట నింపుకుని
1: ఓన్లీ టు ఫిల్ దిస్ లిటిల్
0: స్టమక్,
1: ఫేస్ ప్రాబ్లమ్స్.
0: కోటి విద్యలం పునిక మీర నేర్చి
1: వీ ఎక్వైర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: పరిపూర్ణ సుఖమును పొందలేక
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ టోటల్.
0: ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
1: ద హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్.
0: శ్రీ పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: world. Janada potta nimpu kosam kosani enni avasthalo padutunnamu,
1: just to eke out your
0: enni vyaparamlo chestunnamu,
1: you do business,
0: enta dhanamunu aarjistunnamu,
1: you earn money,
0: inka dhanamu dhanamu dhanamu dhanamu,
1: you want to amass money more and more.
0: Ee dhanamunu manam emaina teesukoni potama?
1: Would you take this money with you at the
0: manam undenta varaku kudunu? Enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Money makes many things.
1: Money makes many things.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that governs.
0: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే వాంట్స్ టు అక్వైర్ దీస్ త్రీ థింగ్స్, ధన ద మనీ, ది కలిమి ద వెల్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
0: కలిమి బలిమి మనం చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం లేదు.
1: బట్ హీ వాంట్స్ టు హావ్ కలిమి ఫ్రెండ్షిప్ బలిమి.
0: ఆ గుణమే లేకపోతే ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ద స్ట్రెంగ్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే, గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే.
0: కనుక చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్, ది బలిమి ది స్ట్రెంగ్త్, కలిమి ది ప్రాపర్టీ, దే ఆర్ యూజ్లెస్.
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద వర్చ్యూ దట్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్.
0: గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: ద మ్యాన్ హస్ గాట్ వర్చ్యూస్.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: వితౌట్ వర్చ్యూస్ హి ఇస్ నో హ్యూమన్.
0: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి.
1: అనిమల్ హస్ గాట్ అనిమల్ క్వాలిటీ.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: అనిమల్ క్వాలిటీస్ అండర్.
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: అనిమల్ హస్ గాట్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ ఈనాటి మానవునికు నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హస్ నో రీజన్ హస్ నో సీజన్.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: They have got all the ancient culture hidden.
0: కనుకని అట్టి పవిత్రమైన భావం ఉండేటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: The sacred thoughts can be improved upon day by day.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: Emperor Bali has taken care of this aspect.
0: మహాబలి
1: values.
0: అతను మహాబలి.
1: మహాబలి very strong one.
0: మహానగా ఏమిటి విలువైనటువంటిది.
1: మహా means mighty, valuable.
0: అన్ని గుణములు ఎందుకూడను మహాబలుడే.
1: And in fact is very strong in all noble qualities.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి ఒక ఈ కేరళ దేశము
1: Kerala being the birthplace of Mahabali.
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూచి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: We just located in the map. That's all.
0: కాదు కాదు అది.
1: No, no.
0: భగవంతుని యొక్క సెంటర్.
1: Kerala is the center of God.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: It is the center of bliss.
0: బలి చక్రవర్తి పుట్టినది వామనుడు పుట్టినది విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడా అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్
0: భూర్భువస్వః అన్నాడు.
1: హీ సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ.
0: మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భువః వైబ్రేషన్
1: భువః వైబ్రేషన్
0: సువః రేడియేషన్
1: సువః రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్ రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You're not one.
0: But three.
1: But three.
0: The one you think you are physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are mental body.
1: The one others think you are is psychological mental.
0: The one
1: mental.
0: You really are, that is adhyatmika.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెంట్ యువర్
0: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యు అట్ ది ఎండ్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరుచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళ కారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: The mind is the flower.
0: ఆనందమే తోయము.
1: The bliss is water.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: The intellect is the result.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: Therefore we say that we offer the leaf, the flower, the water and the fruit.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: We should not consider the fleeting momentary body as permanent. We should go by that supreme principle of self.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రోతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇన్ డ్వెల్లర్ ఇస్ గాడ్. God?
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: Where is the temple of God?
0: గుడిసెలో లేదు.
1: It's not in a
0: భవనములో లేదు.
1: Not in a mansion.
0: గుండెలో ఉన్నది.
1: It is in the human heart.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: The human heart is the altar of God.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: We have to safeguard in this mansion of the divine.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుదావదంతి అని.
1: Therefore Veda says the truth is one, not to refer, describe.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: The heart is truth.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: The love within the heart is stable.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: The divine thoughts that come out of the heart, the seat of love, would speak of the right.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: For all these three, human heart is important.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ వర్షిప్ ఎనీవేర్ పర్టికులర్లీ,
0: వీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్. కనుక
0: మీరు భావించండి.
1: కన్సిడర్,
0: ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deenini chintistavo aa swaroopanni neevu pondutavu.
1: As you think, so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యు థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్, యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు.
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆ కాల మానవుడే కానీ
1: యు ఆర్ హ్యూమన్ ఇన్
0: ఫామ్. దైవ స్వరూపుడవు.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
0: ఆత్మ ఉంటున్నది.
1: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్
0: యు. ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్.
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it clean.
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: And keep it pure.
0: క్లీన్ గా ఉండాలి.
1: And then be free.
0: అది నిజమైనటువంటి తత్వం.
1: That is the true nature.
0: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: to make our hearts sacred.
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: We perform and observe.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: the aim of a festival
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: is the transformation.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: Where there is purity, there is unity.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: Where there is unity, there is divinity.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యం.
1: But the divinity, purity is important.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్, టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం అన్నింటి ఎందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
0: కనుక ప్రేమతత్వం చేత,
1: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
0: ప్రేమ భావం చేత,
1: ద ఫీలింగ్ ఆఫ్ లవ్,
0: ప్రేమ కర్మల చేత,
1: త్రూ లవింగ్
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్నీ.
0: ప్రేమ ముదిత మనసే కహు.

మనసు విరిగనేని మరి చెప్పగలరటయా.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamulakante karinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchamu.
0: We have also been recognizing that in all the 9 paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయముతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo ini vishwamine tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptriga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: హిట్టి సంకీర్తన యందు 4 విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ 4 డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి, సంకీర్తనమనగా ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eludinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రము అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తనకు ఆవించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్త్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot
1: be ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకునలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: ఇక రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagat antai kunnu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్లుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
1: అది నిజనగనేలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మదిగలంగరు ముదము చెందరు భువుని కొందరు వివేకమున వర్తించదనికను వీరవీగదరు. కానీ చివరకే మేలకేది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ni uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: ఏది చేసినా మంచి అయినను చెడ్డ అయినను భగవంతుని యొక్క లీలని.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటారు.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నమునకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: ది లాస్ట్ వన్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతులుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idiye uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu visvasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is about time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kalukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Ee sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kodanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaramu kodanu Krishnunu sannidhiye pennidiga bhavinchukoni తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున హూ రిగార్డెడ్ టు బి క్లోజ్ టు కృష్ణ యాజ్ ది గ్రేటెస్ట్ థింగ్, అట్ ఆల్ టైమ్స్ వాంటెడ్ టు బి నియర్ టు కృష్ణ, బట్ హీ రిగార్డెడ్ హిస్ క్లోజ్నెస్ యాజ్ వన్ ఆఫ్ రిలేషన్షిప్ బట్ నాట్ యాజ్ వన్ ఆఫ్ డివినిటీ.
1: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరము గావిస్తూ ఉంటుంది.
0: సచ్ ప్రాక్సిమిటీ ఇస్ కనెక్టెడ్ ఓన్లీ విత్ హ్యూమన్ రిలేషన్షిప్స్ బట్ దిస్ గోస్ వెరీ డిస్టెంట్.
1: కారణమేమనగా సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuni yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితము గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: Shanti vachanamulato dasoham kosalendrascha. Nenu Sri Ramachandra yokka dasudanu ani taanu varnistu vachadu.
0: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasattvame. Tana pravartaniyandu dasattvame.
0: There was service even in his words. There was service even in his conduct.
1: Manasanandu kudanu dasattvame.
0: In his mind too, it was filled with service.
1: Manovakar karmamuliyandu dasattvamanu anubhavinchatam cheta trikarana suddhi erpadindi hanumantunaku.
0: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got trikarana suddhi.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: Even in such a case of Hanuman, who had all the trikaranas filled with service, he too promoted only bodily connection.
1: Rama ante priti tappa maroka Krishna ante kuda athu ishtapadeetunte vaadu kaadu.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: Idi sankuchitamainatvanti buddhi.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాత్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the 1000 names and all the 1000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడాను సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: Yeta vata దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of bhakti.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: The fourth one is వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి is యశోదా.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: She would not accept any other name except the name which was given at birth by her.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవ నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్.
1: వెన్ ఇస్ హి కమింగ్,
0: వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: Yashodaku kopam vachindi.
0: Yashoda became angry.
1: ఎవడా మధురాపుర విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: హూ ఇస్ ఇట్ దట్ లివ్స్ ఇన్ మధురాపుర? ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్
1: గోపికా మాన సంచారుడు ఎవడో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఫీల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్ ఇస్ మై గోపాల వెల్.
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను ఆదర్శించటం లేదు.
0: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ విచ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హాస్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ అనురాగ భక్తి.
1: గోపికి
0: ఐ డో నాట్ నో హూ ఫీల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్ ఇస్ మై గోపాల వెల్.
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి

0: గోపికల భక్తి.
1: ఎగ్జాంపుల్ ఈస్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
0: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
1: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్డ్ మేనర్ అండ్ దే డు నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
0: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
0: ఇలాంటి ప్రచారమునకే అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
1: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
0: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట.
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
1: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
0: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
1: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: గాడ్ విత్ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్ టేక్స్ సెవెరల్ టైప్స్.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
1: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
1: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
0: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
1: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్.
0: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రచ్చలుగానే మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
0: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త అలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo bhatta alisipothu vachade ani aame kodunu athane ke maatram kodunu tondari nivvakakunda.

0: కూడాను దీపములు ఆర్పివేసి తాను కూడాను నెమ్మదిగా పండుకుంది.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: ఆ సమయమును పురస్కరించుకొని 7 గంటలకు కృష్ణుడు వచ్చాడు.
1: Using that occasion Krishna came at 7 PM.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటుంది.
1: The Gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుంది గోపిక.
1: She went to the keyhole and she was praying.

0: Oh Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandiya mundu memo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: విత్ సచ్ కన్ఫ్యూజన్ షీ వాజ్ ఇన్ ట్రబుల్ బట్ కృష్ణ వాజ్ నాకింగ్ అట్ ది డోర్.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఎ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్ దేర్ ఇస్ సారో.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఇస్
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is
2: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణము.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఈస్ ఫీల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of Sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of Sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname Sai sarvatra kunu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan Sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kudunu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్. అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూప, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
2: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకును ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరమును వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. Two letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలనని ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హర అనేది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
2: దీనికి నామా అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామా.
2: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
2: నా ఆ మా 3 చేరితేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
2: నా
0: 0, ఆ ఇస్ 2,
2: మా 5,
0: మా ఇస్ 5.
2: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
0: This has also been called the Sapta Swara, the 7.
2: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
2: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: ప్రేమలో మునగాలి.
0: It should be dipped into
2: prayer. తర్మయత్తుడు కావాలి.
0: You should forget your.
2: ఇది తపస్సు.
0: This is called tapas.
2: ఈ విధమైన సంకీర్తన తనను తాను తరింపచేయటమే కాకుండా విశ్వమును కూడా తరింపచేస్తుంది.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: ప్రేమ స్వరూపులారా, ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
2: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to
2: you. ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కాని రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you, but they can never help you at any.
2: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నింపిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: Evare vidhamga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
2: nishartamainatundi deento bhagavantuni prarthinchu.
0: You pray to God in a selfless.
2: Nee vishwasam needi.
0: Your faith is yours.
2: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti Jagarato Bhayam. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖము వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ దట్ హూఎవర్ ఈజ్ వేక్ఫుల్, హూఎవర్ హ్యాస్ discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishya sakti undinatuvanti vyaktike dukkham anna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, niyu samyak drushtini abhiruddhi parchukoman cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachchu.
2: Samyak drushti or integral vision also refers to sudarshan or good vision.
1: Ee naadu manavunaku moodu vidhamulainatundi drushti kaladu.
2: Today's man has three kinds of vision.
1: Okati deha drushti.
2: One is the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: This is a vision oriented towards phenomenal world.
1: Rendavadi manasika drushti.
2: The second one is mental vision.
1: Atani yokka bhavamulanu, atani yokka cheryalanu, atani yokka pravartananu kontavarakunu aadharam cheskoni ee yokka bhavamulu hrudayam nundi aavirbhavinchinatvanti nitvanti satyanni gurtistu untaru.
2: This person who is having mental vision tries to see the feelings, the thoughts and deeds and behavior and how these thoughts emanate from one's heart.
1: Manavuniki manasu nandu unnatundi bhavamule cheriyalu endu kanipistuntai.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatundi dani yokka pratibimbamule ee baita cheriyalu.
2: The outward action is only
1: a reflection of inner being. ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself, keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: The third one vision is atmic vision.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: Rupa namamulu charya siddhantamulu pratyekanga undinappatikini andari yendu undinatvanti aatmatattvam okkate ane satyatvanni nirupinchetvantidi.
2: This proves the inner unity of the Atman which is pervading in all, although there may be differences in the name, form, beauty and such other factors.
1: Rupamulu kani charyalu kani marpu chendunatuntivi.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: దే అండర్గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
1: అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి చర్యలు యందు, రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: ద వన్ హూ హాస్ గాట్ ఇంటిగ్రల్ విజన్ డస్ నాట్ డెవలప్ ఎనీ లైకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ డీడ్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
1: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో హెస్ బీన్ ప్రూవ్ దట్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హ్యాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నది అని దీనికి ఒక గాథ.
2: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్
1: సమ్యక్తి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
2: ద ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకునియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ద వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ee ekatvam anetundi okka atma tattvam ku tappa anyamu kaadu.
2: The unifying nature has been there only for atman and
1: nothing else. Drishtini atma vepana maralchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు, పట్టణములు యందు, గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ee rathamulaku munduga aneka nrutyamulu aneka pradarshanalu kudanu jarupthu vellutu untaru.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: Janulu veladi veru gumi kodutuntaru.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమర్చుకుంటూ ఉంటుంటారు.
2: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
2: ఏ ఫ్యూ అదర్స్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని మర్చుకుంటారు.
2: ఏ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సన్ట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: Ratamanandu yamarchabadinatunte rathikuni evvaru kodanu chudaru.
2: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: Daivamaneetunte yokka vigrahamunu rathamulo amarchi తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the indweller is God.
1: This daivam paina drishti maralichetunte varu chala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: Kevalam deham yokka rooparekhalanu.
2: Only towards the physical appearances of the body.
1: Deeniki amarchetunte yokka alankaramulanu.
2: And the decorations and such other things.
1: Deenini dharinchetunte dustulanu.
2: The clothes that are worn.
1: Ee vidhamainatunte yokka bahya drishti endu maatrame aneka mandi తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు.
2: ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ దేర్ అటెన్షన్ ఓన్లీ ఆన్ దీస్ ఎక్స్టర్నాలిటీస్.
1: మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: Anaga veeri bhakti prapattulanu maatrame kontha varaku gurtistu pothuntaru.
2: They recognize the devotion which is exhibited there.
1: Idi kevalamu rathamunu chuchetunte varikante chaala takku mandi veeru.
2: People who undertake this kind of vision and concentration will be smaller than people who just concentrate on
1: the chaala takku mandi. ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
2: ది పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్ దిస్ చారియట్ ఈస్ లుక్డ్ అపాన్ ఓన్లీ బై ఎ స్మాల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ మే బి కౌంటెడ్ ఆన్ ఫింగర్స్.
1: అయ్యో, రథములో ఉండినటువంటి యొక్క ఆ సుందర విగ్రహం కనిపించలేదే, ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదే అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and His idol.
1: Aithe, idi edi ratham? Enni rathamulu?
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee rathame manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్ ప్రొసెషన్.
1: ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ చారియట్.
1: ఇతని ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహం మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్, ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఇస్ ఏ
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: Kanuka Shivuni yokka ratham emiti? Yeddu.
2: What is the chariot of Shiva? It is a bullock. Manam
1: yeddunu maatrame chustunnamu.
2: We are just seeing only this
1: Shivunni chuttam ledhu.
2: We are not caring to see Shiva.
1: Vinayakudu eluka vahanam.
2: Vinayaka rides on the vehicle.
1: Elukudunu oka rathame.
2: Rat is also a vehicle.
1: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునికి ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహస్ నైన్ గ్రహస్
1: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట,
2: క్రో,
1: డాగ్ ఆల్సో,
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ ద హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి ఒక అలంకారములు ఎందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ on decorating this chariot.
1: ee deham yokka alankaram, deham yokka anukulamu, deham yokka aanandamune lakshyam nandunchukoni jeevisthunnaru. Kaani dehi yokka darshanamu, dehi yokka bhavamu, dehi yokka patuttamunu manam ee maatram kudanu gurtinchatam ledhu.
2: The comfort of the body, the pleasures of the body and the external decorations of the body are being looked into and not the indweller.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి ఇవన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: Therefore Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots.
1: Guru tatanu aneetundi okka ee rathamulanni kudanu nivu darshisthunnamu.
2: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
1: Neeku desha drishti maatrame abhivruddhi parchukuntunnavu.
2: You are developing the vision of the external body alone.
1: Nee boti vaadu ee desha drishtini ye maatram లక్ష్యం చేయకూడదు.
2: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫర్ ద ఎక్స్టర్నల్ బాడీ.
1: ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
2: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: అంటే సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: ఏ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: Object is atma.
1: ఈ దేహ చర్యలు, దేహ కాంతులు కూడాను ప్రతిబింబములు.
2: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
1: ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
2: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ద రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: హీ ఈజ్ నాట్ ఎ పూర్.
1: లోభి కాదు.
2: హీ ఈజ్ నాట్ ఎ మైజర్.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హి హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాస్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: What is the meaning of the word krupana?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: There are a number of meanings for this word.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: One is a poor person.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాదే.
2: He ఈజ్ నాట్ ఎ పూర్ మ్యాన్.
1: అతను ధనంజయుడే.
2: హీఈస్ ద వన్ హూ హెస్ గాట్ ప్లెంటీ.
1: ప్రపంచమునందున్నటువంటి సమస్త ధనములను కూడా నువ్వు అర్జించినటువంటి వాడే.
2: హీ హెస్ అక్వైర్డ్ అండ్ అమాస్ట్ ది ఎంటైర్.
1: ధనమునకు తక్కువ లేదు.
2: There is no depth of wealth.
1: Kanuka athanu daridyudu etta avutadu.
2: He is not a poor person.
1: Kanuka ee padamu Arjunudiki e maatram kudanu chelladu.
2: Therefore this word is not applicable to Arjuna.
1: Only lobhi ani rendava arthamu.
2: The second meaning is miser.
1: Arjunudu lobhi kaadu.
2: Arjuna is not a miser.
1: Sarvasanga parityagi.
2: He has renounced all the things.
1: Kanukane Arjunudu Krishna నాకీ రాజ్యం అక్కర్లేదు. ముల్లోకములు తెచ్చిన హస్తమునందుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. భిక్షమైన ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనున్నాడు.
2: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ఈ విధమైనటువంటి లోపి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం ఉంది.
2: Therefore the word miser is also not applicable to Arjuna.
1: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
2: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant person.
1: Ajnanam anetundi kuda nu prakruta sambandhamaitundi ajnanam kaadu.
2: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandhamaitundi ajnanam kaadu.
2: It is not relating to this world.
1: Paralaukika sambandhamaitundi ajnanam.
2: It is ignorance relating to the
1: anaga antardrishti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
2: He is only lagging behind in the inner mission.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్
1: సచ్. కనుక నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
2: దేర్ఫోర్ హీ హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
2: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
2: వి హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
2: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
2: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
2: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapattavalsinatundi vishayam emiti?
2: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanam naatali, ఏ విత్తనం నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
2: ద ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ నాట్ బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
2: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
2: బిఫోర్ యూ థింక్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ రైజింగ్ ఎనీ క్రాప్ ఇన్ ద ల్యాండ్ యూ హావ్ టు టేక్ అవుట్ ద వీడ్స్ అండ్ షబ్.
1: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
2: ఆఫ్టర్వర్డ్స్ యూ హావ్ టు ప్లౌ ఇట్ ఇరిగేటెడ్ అండ్ సాఫ్ట్ ద హోల్ ల్యాండ్.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
2: హావ్ టు ప్రిపేర్ ద ల్యాండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సోయింగ్ సీడ్స్.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
2: దిస్ పర్టికులర్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
2: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: Paniki malinatuvantivi panta kaanatuvantivi mottamota mokkalu teechi paraveyali.
2: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: Tadupari elanti vittramu naatalo balaheenamainatuvi kaakunda manchi balamainatuvi manchi jaati ainatuvanti vittramulu andulo naatadaniki konukovali.
2: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
2: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
2: Therefore, in order to cultivate any crop, యూ షుడ్ హ్యావ్ బోత్ ద మార్గాస్ విధాయక అండ్ విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ పాపములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరిగి పారవేయాలి.
2: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి.
2: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ideas and bad actions also have to be taken out.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
2: After that you will have to irrigate the entire heart with the waters of love.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
2: With waters of love the heart becomes soft and cultivable.
1: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
2: With the help of this wealth of sadhana you have to plow this heart.
1: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
2: యూ హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫార్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
2: దెన్ యూ హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
2: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చెట్టు కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఏ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
2: When the heart is full of bad weeds, bad thoughts, and when it is barren and also very hard, how can you sow the seeds?
1: Kanukuni ee drishtini lakshyamna dunchukoniye Krishnudu vyavasayatmaka buddhi annadu.
2: Keeping the all these things in view, Krishna has used this word vyavasayatmaka buddhi.
1: Nee hrudayam anetundi dani endu nee vyavasayam cheyi.
2: He has said in the field of your heart you cultivate.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
2: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్
1: అందులోనే మోక్షమనే ఫలము నీవు అందుకోగలవు.
2: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
2: దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
2: Keep in your mind the unity which is inherent in the heart.
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలం చేసుకో.
2: Root out your external
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
2: Develop the love of God.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
2: Then only you can become స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
2: స్థితప్రజ్ఞ ఏ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఈ సుఖదుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
2: He would not be elated by the joys and he would not get shrunk by the sorrows.
1: అభయుడు కాగలవు అన్నాడు.
2: Then only you can be free from fear.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: There is a lot of difference between these three words abhaya, nirbhaya and bhaya.
1: ఈ భయమునకు ఒక నిర్భయం అనేటువంటిది విరుద్ధమైన పదము.
2: For this word, bhaya, fear, nirbhaya or lack of it, this is opposite.
1: Bhayamu lenitu, bhayamu poyetundi de nirbhayamu ani.
2: Removing of fear is nirbhaya.
1: Deeniki oka chakkani udaharanam.
2: One small example for this.
1: Darilo traadu padi untundali.
2: There is a rope lying on the road.
1: Kontha cheekati aavarinchina takshame aa taanu prayanam avutu aa traadunu choochadu.
2: When it was dark while he was walking on the road he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
2: On seeing that rope this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
2: Fearing that it was a snake he put on the torch and he observed.
1: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
2: Immediately he realized that it was not a snake it was only a rope.
1: భయం పోయింది.
2: The fear disappeared.
1: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
2: దిస్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ రెడ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ మొమెంటరీ.
1: భయమునకును భ్రమనే.
2: ఫర్ ఫియర్ ఇట్ ఈస్ ఓన్లీ డెల్యూషన్.
1: నిర్భయమునకును భ్రమనే.
2: ఫర్ నిర్భయ ఆల్సో ఇట్ ఈస్ డెల్యూషన్.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
2: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
2: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
2: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటి.
2: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం భయమే లేదు.
2: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయమో నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
2: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
2: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
2: In fearlessness, he is not aware of the second entity.
1: ఇది రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
2: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
1: రెండవది లేనే లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
2: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
2: This fearlessness is associated with unity.
1: Ekam eva advitiyam brahma, not two, only one.
2: It refers to not there, not two, there is only one.
1: Inka bhayamunaku abhayamunaku anekattam untuntadi.
2: For abhaya and
1: anek bhayamunaku,
2: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vanike bhayam.
2: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి యందు ఉంచుకున్నటువంటి వానికే భయం.
2: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
2: A person who has attachment and desire alone.
1: పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
2: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏ మాత్రమో భయం.
2: A person who is immersed in transcendental reality will never be afraid of
1: anything.
2: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
2: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
2: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామెనల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామెనల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
2: యూ రికగ్నైజ్ ది మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమనేటువంటి వానికి ఏమాత్రమో భయం.
2: ఏ పర్సన్ హూ ఇస్ ఇమ్మర్స్డ్ ఇన్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ విల్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ
1: అభయట్.
2: హీ విల్ బి ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఉన్నది ఒక్కటే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్.

0: There is only one thing in everyone.
1: దానిని నీవు లక్ష్యంగా ఉంచుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు.
0: If you remember this fact, you will not be subject to this kind of change.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
0: So long as you are having this crooked vision, you will not having a real vision.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
0: So long as you recognize the reality, you will not be free from fear.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
0: Therefore he has just said that a person like you who should become sthitapragna should not suffer from such fears.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
0: This has been described as sudarshanam.
1: Manchi drushti.
0: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
0: There is a good example in Bhagavata for this.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
0: The elephant was caught by a crocodile.
1: Gajendra mochamo anetundi dantlo unnatundi yokka antarbhavam.
0: The inner meaning of what is inherent in Gajendra moksha.
1: Musalito poraadi tanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
0: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
1: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
0: Two things will have to recognize.
1: Musaliki neeti endunnappude balam.
0: Crocodile will have a lot of strength when it is in water.
1: Yenuku gattu pai unnappude balam.
0: Elephant will have a lot of strength only when it is on the back.
1: Yenuku jalamlo digite balam undadu.
0: When it enters the water, elephant will not have
1: musali gattu pai koste balam undadu.
0: Crocodile when it comes to the banks, it will
1: not have musali jalamlo untuntam cheta ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
0: As the crocodile was in water, it was able to exercise so much of
1: ఈ ముసలి ఇక్కడ నా కాలంతా కూడా లేదు ఇది ముసలి అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
0: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnatundi vishayamu ee gajamunaku teliyadu.
0: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: Poraadi poraadi poraadi kattagattu alasipoyindi.
0: Fighting restlessly for a long time the elephant got tired.
1: Deham yokka balamu cheenichu vachindi.
0: It lost all its physical prowess.
1: Kontha varaku manobalamunu pravesha pettindi.
0: It used all its mental power.
1: ఈ దేహ మనోబలములు రెండు కూడా కృషించిపోయాయి.
0: Both the physical and the mental power sank.
1: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
0: Then it sought ఆత్మబల.
1: రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నీవే తప్ప ఇత పరంబెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
0: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సో ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజన్ ఆన్ ఇట్స్ బాడీ ఇట్స్ విజన్ డిడ్ నాట్ గో టువర్డ్స్ గాడ్.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్ ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
0: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్ గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసైడ్.
1: కట్టకడప్పుడు దేహ మనో బలములో యొక్క కృషించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
0: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
0: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
0: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎ డిస్క్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
0: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతనిపైన పడింది.
0: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
0: When did you acquire
1: sarvamunu tyajinchi ee gajamu tana drushtini daivam paina pettinappude daivam drushti tana paina padi.
0: After renouncing all

0: things that this elephant had, when it turns towards
1: Swami, only
0: when you turn your vision towards Swami,
1: even
0: when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
0: ఆల్ యువర్ విజన్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ బాడీ.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
0: ది ఎఫల్జెన్స్ ఆఫ్ ది షైనింగ్ సన్ ఈస్ ఆల్ అరౌండ్.
1: కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
0: బట్ దట్ లైట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ ఓన్ రూమ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: మనము టాప్ వేసుకుని కూర్చున్నాం.
0: వి హావ్ పుట్ ఎ టాప్.
1: ఈ యొక్క టాప్ మూత వేసుకుని కూర్చున్నాము. ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
0: ఓన్లీ వెన్ యు బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
1: సన్. అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాము.
0: సేమ్ వే వి హావ్ కవర్డ్ అవర్ సెల్స్
1: విత్ అభిమానములనే గోడలు కట్టుకున్నాము.
0: వి హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
0: ద గ్రేస్, the rays of grace are not able to fall.
1: సూర్యకిరణములు రాలేదంటే ఎట్లా వస్తాయి?
0: If you say that I have not been able to get the rays of sun, how would you be able to get?
1: ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
0: There is a small incident which has happened a few days back.
1: ఒక ఇంటిలో,
0: in a particular house,
1: ఒక దుఃఖము,
0: a sorrow
1: కలిగింది.
0: Befell.
1: అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు.
0: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు, ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
0: The Hasif and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ఉంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
0: They prayed to God, oh God,
1: అని ఏడుస్తున్నారు.
0: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more
1: grace? దైవం మర్చిపోయినాడు.
0: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
0: God's grace and his race are
1: కనుకని మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
0: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
0: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
0: సడన్లీ ఏ డివైన్ వాయిస్ వాస్ హెర్డ్ దేర్.
1: అమ్మా, నీ దృష్టి నాపై ఎందుకు పడలేదు? నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
0: గాడ్ టోల్డ్ హిమ్, అమ్మా, వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ? వై హావ్ యూ ఫర్గాటన్ మీ?
1: దైవం మర్చినాడని అనంటుంది, కానీ దైవాన్ని వీరు మర్చినారు.
0: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: God. దైవం దృష్టి వీరి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
0: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: మరచినది నీదే కాని నేను కాదు.
0: You have forgotten not me.
1: నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
0: You have not turned your vision towards me, not me towards you.
1: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవం పై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
0: ఇన్ ద సేమ్ వే, వెన్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ విల్ నాట్ ఏబుల్ టు
1: కోలేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
0: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
1: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ.
0: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని,
0: you are standing in front of me.
1: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
0: I am standing in front of you.
1: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who do you see?
1: నేను ఉన్నాను.
0: You see me.
1: నా కంటిలో ఎవరు ఉన్నారు?
0: Who can be seen in my eye?
1: నేను ఉన్నావు.
0: You can be seen in my eye.
1: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
0: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాయి.
0: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will.
1: అదే విధంగానే గజరాజు దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
0: ఇన్ ద సేమ్ వే, వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
0: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది
1: ప్రాబ్లమ్. ఈ గజరాజు ఎవడు?
0: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
0: దిస్ ఈస్ ది ప్రౌడ్ ఆర్ ఎలిఫెంట్ ఆరోగెన్స్.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
0: For a man who is full of arrogance, he gets a desire.
1: Ade dappi annaru.
0: That may be compared to thirst.
1: Ee dappi aneetundi ee madagajamunaku puttina tachaname jalamu samsaram aneetundi jalam daggariki vellaadu.
0: When this arrogant man developed thirst, he went to the waters of samsara.
1: Ee samsaram aneetundi danlo adugu pettinado pettaledu.
0: He has not completely entered into the waters of samsara.
1: Ee maha balavattaramaina mamattam aneetundi gattiki pattesindi.
0: This attachment has caught hold of him.
1: ఈ మమత్వం అనేటువంటిది ముసలి.
0: దిస్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్.
1: ఈ మమత్వం అనేటువంటి ముసలి పట్టేటప్పటికి ఇంకా భరించుకోలేకపోయాడు.
0: దిస్ అటాచ్మెంట్ ఆఫ్ క్రోకడైల్ వెన్ ఇట్ కాట్ హోల్డ్ ఆఫ్ హిమ్
1: ఇంతకు పూర్వము తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
0: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికి ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
0: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
1: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది ఇతనికి చాలా బంధన ఏర్పడిపోయింది.
0: Once you develop egoism, interest, desire and attachment, all these bondage developed.
1: Ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
0: When this bondage developed, he was able to turn towards God.
1: Appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
0: Only when he looks at God, he would be able to earn.
1: Ee bhagavantuni mundugane kontha varaku prayatnapurvakanga sadhinchinte ee badhale undavu kada.
0: If only he had earned the grace of God even before, there would not have been this.
1: Kanuka Arjuna, neevi bandhanaku mari guri kavaddu.
0: Therefore Arjuna, do not become a victim of this bondage.
1: Ee andari endu undinatvanti oka ekatvam anukunte atma tattvanni lakshyam nandinchuko.
0: Keep in your mind the unifying principle of atman, which is existing in all
1: humans. Vyavsayatmaka buddhi neevu kaligi untundu.
0: Cultivated mind you
1: develop. Hrudaya kshetramlo ee vidhamainatvanti oka munna chettunu penchukovaddu.
0: Don't develop the weeds and shrubs in your own heart.
1: Bhagavad anugraham anetunte panda chettanu penchuko.
0: You grow the tree of grace of God in your heart.
1: Nee drushtini daivam paina mararchu.
0: Turn your sight towards God.
1: Idi neevu sadhinchavalsinatunte
0: sadhana. This is what you will have to accomplish.
1: Idi nee lakshyam.
0: This must be your
1: idi nee gamyam.
0: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ಸ್ಯಾ ಸತ್ಯನ್ನಾಸ್ತಿ ಪರಮಂ ಪದಂ ಸತ್ಯನ್ನಾಸ್ತಿ ಪರಮಂ ಪದಂ ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲರ
1: ಎಂಬೋಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: ಈಶ್ವರನಕು ಸತ್ಯವೇ ಸಿರಿ ಸಂಪದಲು.
1: ಟ್ರೂತ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ಸ್ ದ ಪ್ಲೇಂಟ್ ಇನ್ ಪ್ರಾಸ್ಪೆರಿಟಿ ಆಫ್ ದ ಡಿವೈನ್ ಈಶ್ವರ.
0: ಭೋಗಭಾಗ್ಯಮರು ಅದನ್ನು ಆಶ್ರಯಿಸಿನಟುವಂತಿ ವಸ್ತುವುದು.
1: ಆಲ್ ದ ಪ್ಲೆಜರ್ಸ್ ಇನ್ ದ ಫ್ಲೂಯನ್ಸ್ ಆರ್ ಆಫ್ಟರ್ ಹಿಮ್.
0: ಸತ್ಯಮನಕು ಮಿಂಚಿನಟುವಂತಿದ್ದು ಈ ಜಗತ್ತಿನೊಂದು ಮರೊಕ ವಸ್ತುವು ಲೇದು.
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ದೇರ್ ಇಸ್ ನಥಿಂಗ್ ಬಿಯಾಂಡ್ ದ ಟ್ರೂತ್.
0: ನೀತಿ ನಿಜಾಯಿತಿಯಲ್ಲೂ ಕಲಿಗಿನಟುವಂತಿ ಸ್ಥಾನಂಲೋ ಮೃತ್ಯುದೇವುಡು ಕೂಡ ಭಯಪಡಿಪೋತುಂಟಾಡು.
1: ಈವನ್ ಡೆತ್ ಇಸ್ ಅ ಫ್ರೈಡ್ ಟು ಅಪ್ರೋಚ್ ಎನಿ ಪರ್ಸನ್ ವಿತ್ ಮೊರಾಲಿಟಿ ಅಂಡ್ ಆನೆಸ್ಟಿ.
0: ಸತ್ಯಾನಿಕ ಮಿಂಚಿನಟುವಂತಿ ಶಕ್ತಿ ಮರೊಕಟ ಲೇದು.
1: ದೇರ್ ಇಸ್ ನೋ ಮೈಟಿಯರ್ ಪವರ್ ದ್ಯಾನ್ ಟ್ರೂತ್.
0: ಸತ್ಯಮೇ ಸರ್ವಶಕ್ತಿಮಯಮು.
1: ಟ್ರೂತ್ ಇಸ್ ಆಲ್ ಪವರ್ಫುಲ್.
0: ಸರ್ವಶಕ್ತಿಮಯವೇನಟುವಂತಿ ಸತ್ಯಮು ಸರ್ವ ಮಾನವನು ಎಂದು ಕೂಡ ಅಗಮ್ಯ ಗೋಚರಂಗಾ ನಿಲ್ಚಿ ಉನ್ನದಿ.
1: ದಿಸ್ ಆಲ್ ಪವರ್ಫುಲ್ ಟ್ರೂತ್ ಇಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಲೇಟೆಂಟ್ ಇನ್ ಎವ್ರಿ ಒನ್.
0: ಸತ್ಯಂ ಸರ್ವಭೂತಾಂತರಾತ್ಮ.
1: ಟ್ರೂತ್ ಇಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ಆಲ್ ಆಫ್ ದಿ ಬೀಯಿಂಗ್ಸ್.
0: ಸತ್ಯಮೇ ದೈವಂ.
1: ಟ್ರೂತ್ ಇಸ್ ಗಾಡ್.
0: ಸತ್ಯಮೇ ಎಕ್ಕಡ ಉನ್ನದಿ?
1: ವೇರ್ ಇಸ್ ದಿ ಟ್ರೂತ್?
0: ಇಕ್ಕಡನೇ.
1: ಇಟ್ ಇಸ್ ಹಿಯರ್.
0: ಎಕ್ಕಡ ಸೂಚನಾ ಉನ್ನದಿ? ಸತ್ಯಂ.
1: ಟ್ರೂತ್ ಇಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಎವ್ರಿವೇರ್.
0: ಸತ್ಯಂ ಲೇನಿ ಸ್ಥಾನಮು ಸತ್ಯಮು ಕಾನಿ ಪದಮುಲು ಜಗತ್ತಿಲೋ ಕಾಣರಾವು.
1: In this world, you don't find any material or any place where there is no truth.
0: Satyame sarva sampadalaku moola karanam.
1: Truth is the foundation for all prosperity.
0: Itti satyanni ee naati manavudu vismarinchadam cheta aneka kashtamulaku dukkhamulaku vicharamulaku ಗುರಿ ಅಯ್ಯುತ್ತಾಡು.
1: ಸಿನ್ಸ್ ಮ್ಯಾನ್ ಹ್ಯಾಸ್ ಫಾರ್ಗಾಟನ್ ದಿಸ್ ಟ್ರೂತ್, ಹಿ ಇಸ್ ಪಾಸಿಂಗ್ ಥ್ರೂ ದಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸಸ್ ಆಫ್ ಸ್ಯಾಡ್ನೆಸ್, ಮಿಸರಿ, ಟ್ರಬಲ್ಸ್.
0: ಈ ನಾಟಿ ದೇಶದ ಯೊಕ್ಕ ಪರಿಸ್ಥಿತಿ ಅಲ್ಲ ಕಲ್ಲೋಲಮುಗಾ ಉಂಡಟಂ ಕಾರಣಮೇಮಿಟಿ? ಸತ್ಯಾನ್ನಿ ವಿಸ್ಮರಿಂಚಟಮೇ.
1: ದ ರೀಸನ್ ಬಿಹೈಂಡ್ ದಿ ಎಜಿಟೇಷನ್ಸ್ ಇನ್ ದಿಸ್ ಕಂಟ್ರಿ ಇಸ್ ದಿಸ್, ಇಟ್ ಹ್ಯಾಸ್ ಫಾರ್ಗಾಟನ್ ಟ್ರೂತ್.
0: ಸತ್ಯಮು ಮೊರಾಲಿಟಿ ಅನಗಾ ನೀತಿ ಇವೆ ರೆಂಡು ಕೂಡ ಟ್ವಿನ್ಸ್.
1: ಟ್ರೂತ್ ಅಂಡ್ ಮೊರಾಲಿಟಿ ಆರ್ ದ ಟ್ವಿನ್ಸ್.
0: ಕನುಕನೇ ನೀತಿ ನಿಜಾಯಿತೀಲವು ನಿಜಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಸೋದರ್ಲೋನಿ.
1: ದ ಟ್ರೂತ್ ಅಂಡ್ ಮೊರಾಲಿಟಿ ಆರ್ ಟ್ರೂ ಬ್ರದರ್ಸ್.
0: ನಿನ್ನಟಿ ದಿನ ನಿಜಾಯಿತಿನಿ ಗುರಿಂಚಿ ಚೆಪ್ತಾಮನುಕುನ್ನಾವು ಕಾನಿ ನೀತಿನಿ ಮಾತ್ರಮೇ ಬೋಧಿಸ್ತೂ ವಚ್ಚಾಂ.
1: ಯೆಸ್ಟರ್ಡೇ ಯು ಹ್ಯಾವ್ ಬೀನ್ ಥಾಟ್ ಅಬೌಟ್ ದಿಸ್ ಮೊರಾಲಿಟಿ and the integrity
0: neeti
1: is left.
0: Manavunaku pradhanamainatuvanti khyati.
1: It is neeti morality that brings you khyati, reputation.
0: Ee khyati maatrame kaadu neeti manava jati yokka pranam.
1: In fact, neeti morality is the makes you belong to this human society, jati.
0: Itti manava jati ki neeti nijayitile ಪ್ರಧಾನ ಪ್ರಾಣಕೋಶಗಳು.
1: ದ ಲೈಫ್ ಬ್ರೆತ್ಸ್, ಲೈಫ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ಫಾರ್ ಹ್ಯುಮ್ಯಾನಿಟಿ ಆರ್ ದೀಸ್ ಟೂ, ನೀತಿ ಮೊರಾಲಿಟಿ, ನಿಜಾಯಿತಿ, ದಿ ಆನೆಸ್ಟಿ.
0: ಕನುಕ ಸತ್ಯರೂಪಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ದೈವಮನು ಸಾಕ್ಷಾತ್ಕರಿಂಪಚೇಸುಕೋಟಮೇ ಮಾನವನಿ ಪ್ರಧಾನ ಕರ್ತವ್ಯಮು.
1: ಮ್ಯಾನ್ಸ್ ಮೈನ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಲೈಸ್ ಇನ್ ಎಂಜಾಯಿಂಗ್ ದಿ ಮ್ಯಾನಿಫೆಸ್ಟೇಷನ್ ಆಫ್ ದಿ ಡಿವೈನ್, ಡಿವೈನ್ ಹೂ ಇಸ್ ಟ್ರೂತ್.
0: ಇಟ್ಟಿ ದೈವತ್ವಾನ್ನಿ ಪೊಂದೇಟುವಂತಿ ಯೊಕ್ಕ ಮಾನವುಡೇ ನಿಜವೈನ ಮಾನವುಡು.
1: You can call yourself a true human if you attain divinity.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా వినుడు భారతీయ వీరసుడా.
1: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
0: సత్యం నాస్తి పరో ధర్మహాని. మను చక్రవర్తి ఈ సత్యాన్ని గురించి ఎన్నియో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు.
1: Emperor Manu taught the mystery of truth in different ways, telling that it is highest. There is no other path greater than truth.
0: సత్యమునందుండి సర్వంబి సృజించి.
1: From the point of truth, he created the entire universe.
0: సత్యమునందడగే సర్వ సృష్టి.
1: The whole creation merges back into this truth.
0: సత్యమహిమలేని స్థలమేది కనుకున్న.
1: You do not find any place where there is no truth.
0: శుద్ధ సత్వమిది చూడరయ్యా.
1: It is the pure, unsullied truth itself.
0: ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: Man who has forgotten truth can never attain the
0: state of eternity.
1: He can never attain reach divinity.
0: కనుక సత్యాన్ని మరవకూడదు.
1: So never forget truth.
0: ఇటు సత్యతత్వమును ప్రబోధించే నిమిత్తము దైవమే సాక్షాత్కరిస్తుంటాడు.
1: God incarnates to teach the principle of truth.
0: ప్రాచీన కాలపునందు రాజులందరూ కూడాను సత్యాన్ని అనుసరించి పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: In ancient times, kings ruled their kingdoms following the principle of truth.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: Harishchandra emperor considered truth as his very breath.
0: భార్య బిడ్డలను అమ్ముకొని కూడాను సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: He has dedicated his life to truth that made him even to sell out his wife and child.
0: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం నందించాడు.
1: He lost his kingdom and surrendered to the divinity.
0: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యము అన్నాడు.
1: He considered truth as his very kingdom.
0: ఈ సత్యరాజ్యమే లేకుండినా నేను ఒక రాజునే కాదు.
1: Without this kingdom of truth, I cannot call myself an emperor.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ. దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other dharma higher than that of satya, truth.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపం.
1: Therefore, truth is the very life of man.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: The sanctity of human life lies in the combination of morality and integrity.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: Man today, he has lost truth following the worldly physical pursuits.
0: పూర్వము హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు కుంభకర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాము అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష హిరణ్యకశిపు రావణ కుంభకర్ణ దుర్యోధన దుశ్శాసన హ్యావ్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే
0: వీరందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్.
0: గొప్ప పండితులు.
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేటల వారు.
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: యాజ్ దే హ్యావ్ నో మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక శక్తుల కోసం మనం పాటు పడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
0: నేడు రావచ్చు రేపు పోవచ్చు.
1: యు మే అటైన్ దెమ్ టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: ట్రూత్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: వెన్ వన్స్ ట్రూత్ గెట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ నెవర్ ఫేల్.
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ అప్హోల్డ్ యూ బికాస్ ఇట్ ఈస్ చేంజ్లెస్ అన్వేవరింగ్ అండ్ స్టెడీ.
0: సర్వ సౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వ భోగ భాగ్యములు కూడా సత్యము నుండి ఆవిర్భవిస్తాయి.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: కనుకొ బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఒక సౌభాగ్యముల నిమిత్తమై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: You don't need to struggle hard for all the external ephemeral fleeting joys and pleasures of the world.
0: నిత్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of Niti and Nijayati, morality
0: and
1: integrity. We have to propagate these two principles of morality and integrity. We are forgetting truth, expecting temporary
0: happiness.
1: We are forgetting the righteousness. Where there is truth, dharma will follow.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్ పార్ట్ బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మం అన్నట్టు ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడా పొందలేడు.
1: The one who has lost truth can never have morality.
0: ఇట్టి నీతిని పొందవలన నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
1: To be moral, one has to keep up the integrity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈనాటి యువకులు,
1: మోడర్న్ యూత్,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితం అంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా నువ్వు వదలని బారవుతావు.
1: When once you forget truth, it amounts to forgetting the rest.
0: కనుకొ సత్యమునే మనము కాపాడుకోవాలి.
1: So we have to safeguard this truth.
0: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర was proceeding along the shore of Ganga, along with Chandramukhi.
0: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
0: Dharmapatni ainatundi Chandramati cheppindi.
1: Wife Chandramati said,
0: satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamunu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
1: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river.
0: మన జీవితం అంతా ఇక్కడ సత్యానికి అర్పితం చేశాం.
1: We have dedicated our entire life to truth.
0: కనుక మనకు భయం ఎందుకు?
1: Why should we fear?
0: భయపడనక్కర్లేదు.
1: We don't need to fear.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: The truth will help us to cross.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: Truth will protect us.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సత్యమని.
1: The wife help her husband to pick up courage and strength at that moment.
0: Anati satyapatulu itti pavitramaitvanti yokka satya dharmamulendu jeevithani garpadu chetane aanadu satya harishchandrudu aneetvanti peru saarthakanga nilchukunnadu.
1: In fact, the name Satyarishchandra is so befitting because they followed Satya and Dharma.
0: Kanuka manam satyanni paatinchutuku taginatundi krushi cheyali.
1: We should make every effort to follow truth.
0: Aadina maata tappakoodadu.
1: We should never go back the promise given.
0: Adi ye satyamunaku baukikamainatundi yokka artham.
1: That is the worldly sense of the term truth.
0: Kanukane tane yokka guru ainatundi yokka upacharyudu vachi బలిచక్రవర్తికి నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
1: The preceptor came and said, the one who came to receive
0: the దానం అడిగేటువంటి వాడు సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
1: The one who is asking is not an ordinary brahmin.
0: సాక్షాత్ సత్యస్వరూపుడే.
1: Is the very personification of divine.
0: కాబట్టి నీవు మాటని ఇవ్వవద్దు అన్నాడు.
1: So don't make any promise, said the preceptor.
0: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి స్మైల్డ్.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: ఇస్ ఇట్ న్యాచురల్?
0: రాజుల యొక్క ధర్మమా?
1: ఇస్ ఇట్ ద రైట్?
0: వ్యక్తిని యొక్క పవిత్రత?
1: సీక్రెట్ దేర్? నో.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: Therefore, I will never give up truth.
0: గురువాజ్ఞను నేను మీరుదును కాని నేను ఆడిన మాట తప్పను.
1: I will would rather disobey the command of my preceptor, but I will never give up truth.
0: మాట ఇచ్చి బొంకిచిచ్చి బొంకిపోవటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
1: It's not expected of a king to go back to the promise given.
0: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
1: He was protecting such sacred truths.
0: ఇంకా పాండవులు ఎందు కూడాను?
1: Among Pandavas,
0: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు,
1: ధర్మజ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్,
0: ఎలాంటి పరిస్థితులు ఎందు కూడాను సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హి నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ ట్రూత్.
0: ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చుని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశాడు.
1: With all the five husbands are seated over there in the open court, the wife was humiliated.
0: అప్పుడు ధర్మరాజు చెప్పాడు.
1: Dharmaraja said,
0: మనం ఓడిపోయినాం.
1: We have lost.
0: మనం వారికి బానిసలమైనాం.
1: Now we have surrendered.
0: ఇప్పుడు మనం ఈ క్రోధమును కాని తాపమును కాని లేక విచారమును కాని దేశమును కాని సాధించటం రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: It is not the quality of a king to go after avarice or envy or hatred at the time.
0: కనుక సోదరులారా శాంతిని వహించండి.
1: He pacified his brothers.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: Then Draupadi started telling,
0: పతి,
1: husband,
0: నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: It is your truth that is responsible for me.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండినా నేను ఏ గతి పట్టి ఉండేదాన్ని.
1: Had I not been peaceful, my situation is unimaginable.
0: Kanuka mee satyame sarvulnu kaapaadutu undali.
1: Your truth will be protecting every one of us.
0: Ee kauravulu durmargule.
1: Kauravas are wicked.
0: Dushtule.
1: They are bad people.
0: Kaani telisikudanu manamu vaarito joodamaattamu mana tappe.
1: It is our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: కనుక మనము రాజులు చేయరాని పని చేస్తాం కనుకని అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
1: యాజ్ వీ హావ్ డన్ దాట్ వాట్ వీ ఆర్ నాట్ సపోజ్డ్ టు వీ ఆర్ సఫరింగ్.
0: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
1: దాట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ ఎ వైఫ్ ఇన్ ది ఓల్డెన్ టైమ్స్ టు హస్బెండ్.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడాను సత్యస్వరూపమైనటువంటి ఒక దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ of those days, the entire country shined with truth.
0: Tana yokka kumarunu champinatvanti yokka Ashwatthama vachadu.
1: Ashwatthama who killed sons,
0: atanni chetulu pattukoni prarthistu undali Draupadi.
1: Draupadi catching hold of the hands of Ashwatthama, she was
0: Swami,
1: praying, Swami,
0: udregamuna raru.
1: They have not come here out of anger.
0: శస్త్రధరులై యుద్ధము నిలేరు.
1: They are not here in the battle field with the weapon.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not harmed you.
0: బలో చీకముతో చీకటిని భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులెట్టాడెను అని ప్రార్థిస్తుండాలి.
1: She went on pleading with him, telling that they have not harmed you. They are fast asleep in the midnight. yet you have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
1: In fact, Bhima was full of fury and anger.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: Is it necessary to pray to such a wicked
0: కుమారు నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
1: Are you going to forgive the person who has beheaded your son?
0: క్షమించకూడదు.
1: You should have pardoned him.
0: వీన్ని ఏ మాత్రమైనా కూడాను క్షమించక వీన్ని సంహరించి పంపించాలనింది.
1: You should not pardon him, you should kill him right now, says Bhima.
0: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
1: What a teaching that ద్రౌపది gave at that moment.
0: విశ్వస్తుత్యుడు మహావీరుడు గోరాసుచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకుని పశువురాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
0: ఇంతియే కాక అర్జున నీ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
1: Arjuna, you have got their deserving.
0: పవిత్రమైనటువంటి యొక్క పేరు.
1: You have sacred.
0: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
1: అర్జున meant pure, unpolluted, unsullied.
0: అలాంటి అర్జునుడు
1: such Arjuna
0: అనేక విధములుగా తన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు
1: though ready to punish in every possible way
0: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
1: Then Draupadi started teaching.
0: నాథ ఇటువంటి బ్రాహ్మణుని ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ద సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
0: ఇది నీవు చేయవలసినటువంటి పని.
1: ఇస్ ద థింగ్ దట్ యు ఆర్ సపోజ్
0: నా పుత్రుడిని నేను పోగొట్టుకున్నాను.
1: ఐ లాస్ట్ మై చిల్డ్రన్
0: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
1: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
0: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
1: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
0: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు
0: ఫాల్. మరచిన వాణి
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్
0: నిద్రమున వే మరచిన వాణి
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్.
0: మరచిన వాణి నిద్రమై మరచిన వాణి సౌఖ్యముగా మధ్యము త్రావిన వాణి
1: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్
0: భగ్నుడై పరచిన వాణి
1: who has forgotten himself
0: సాధు చెడ భావం వాణి కావు మంచువా చరచిన వాణి
1: ద వన్ హూ హస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్
0: చంపుట ధర్మము కాదు పలుగున.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
0: ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేయ్డ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగన్మ మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యలు నేను ద్రోణాచార్య చేయని అభ్యసించిరి.
1: యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: నా పుత్రులందరూ కూడాను మీ తండ్రికి శిష్యులు.
1: My husbands are the disciples of
0: నా పుత్రులందరూ కూడాను మీకు శిష్యులు.
1: And they are also your students.
0: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it, a teacher would become a student. They are not your hands.
0: కనుక ఇది సరి అనేటువంటిది కాదని
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
1: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
0: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమైన సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
1: ద ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
0: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
1: ఇన్ఫాక్ట్ దర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
0: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్ అండ్ ఫాలో ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
1: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving
0: the world? The
1: great Nala, who lived the entire world, has he carried anything with
0: him? అలంకృతి చేయు మాధాత సిరిమూట కట్టుకు నరిగిజనన.
1: మాధాత ద గ్రేట్ వన్, హ్యాస్ హీ క్యారీడ్ ఎనీ ప్రాస్పెరిటీ విత్ హిమ్?
0: ఎవరేమి తీసుకుని పోయారు?
1: హూ టేక్స్ ఎనీథింగ్?
0: ఎంతకాలం రాజ్యం ఏలారు?
1: They lived,
0: ఎవరైనా ఒక రాగి కాసైన కూడా తీసుకుని పోయారా వెంట?
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు క్యారీ సింగిల్ కాయిన్ విత్ దెం?
0: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
1: దే క్యారీడ్ ఓన్లీ ట్రూత్.
0: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ కెనాట్ బి హిడెన్.
0: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్.
0: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
1: ద ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్.
0: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
1: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ద ట్రూత్.
0: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
1: వి హావ్ డిటర్మిన్డ్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్.
0: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
1: ఫర్ మై ఫర్ పిటీ థింగ్స్ ఫర్ మీన్ థింగ్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్.
0: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది
1: having been a man with the divinity within,
0: పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనలో నింపుకొని,
1: with all the spirit of the self which is sacred,
0: హృదయం అనేటువంటి పవిత్ర నామాన్ని పొందినటువంటి మనము,
1: we have got the title హృదయ, the heart,
0: హృదయహీనులమై,
1: we have lost our heart,
0: ధర్మ కఠినమైనటువంటి ఒక దీన్ని మనం అనుభవిస్తున్నాము,
1: we have spoiled our
0: మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరి అయిన లక్ష్యము.
1: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
0: కనుక మనము సత్యం నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
1: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
0: Kanuka aanati maha talulandarakudanu tava patulaku ee vidhamainatundi satya prabodhanam gavinchi taamukudanu satya margamlo jeevinchi aneka vidhamainatundi kirtini sadhincharu.
1: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded along the path of truth.
0: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
1: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడాని లోపల సత్య మార్గమునే అనుసరించాలి.
1: ఇన్స్టెడ్ టీచింగ్ అబౌట్ ట్రూత్ వి హావ్ టు ప్రాక్టీస్ ట్రూత్.
0: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఏదో చెప్పింది జరుపుకోవటం,
1: నాట్ టు సే
0: ఆడిన మాట తప్పకుండా ఉండటము,
1: నాట్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్,
0: ఆనంద నిమిత్తమై అన్నీను మనం మరచి,
1: for the sake of happiness we forget all,
0: satyanni kudunu vismarinchi
1: we forget even truth,
0: sukhanni jeevinchatam idi kaadu mana satyamu.
1: Truth does not mean leading a happy life forgetting everything.
0: Enni kashtamaina sariye,
1: let anything come and the
0: darin tattukoni nettukoni munduku saagadaniki taginaatvanti okka dhairyanni manam sadhinchali.
1: You should have got all the courage and the strength to withstand
0: dhairya sahasam cheta satyanni manam nilabettukovali.
1: With all the courage and valor you should protect truth.
0: Neeti nijayithilato manam bratakali.
1: We should lead our lives with all morality and integrity.
0: Tiradaniki tindi lekapoyina, kattadaniki batta lekapoyina, undadaniki kompa lekapoyina, తేగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
1: వీ మే నాట్ హ్యావ్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్ రివైవ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: కనుక నీ యదా యదా హి ధర్మస్య జ్ఞానభవతు భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
1: That is the first teaching of Krishna.
0: Dharmakshetre, Kurukshetre, Samaveta Yutsavaha, మామక పాండవశ్చైవ కిమ కురువత్ సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, గుడ్డివాడు.
1: ద బ్లైండ్ కింగ్ ధృతరాష్ట్ర వాజ్ ఆస్కింగ్,
0: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లోపల నా కుమారుడైనటువంటి కౌరవులు పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
1: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే, ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
0: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రం యొక్క గుడ్డితనం.
1: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
0: కనుకనే దాంట్లోపలనే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: There Sanjaya taught the exact thing.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
1: The first word used is dharma.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
1: What for it has come?
0: కట్టకడపట
1: at the end
0: బోధించినటువంటి బోధ ఏమిటి?
1: వాట్ వాజ్ ది టీచింగ్ అల్టిమేట్లీ?
0: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమ అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమ, కట్టకడపటి పదము మమ.
1: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమ.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
1: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
0: మొట్టమొదటి పదము ధర్మ.
1: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
0: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
1: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి, బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
0: మతిర్ మమ, నా యొక్క మనసును దృఢమైన చేసుకుంటాను.
1: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధన చేస్తూ వచ్చారు.
1: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
0: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
1: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
0: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
1: What is that you read today?
0: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
1: You got very big title.
0: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
1: And you acquired degrees.
0: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: But what is the result that you get out of these degrees is not known.
0: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంట్లో నిరూపించి
1: సో ద మొరాలిటీ
0: పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులు చెప్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
0: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
1: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
0: నమశివాయ పంచాక్షరి నామాన్ని బోధించేవాళ్ళు.
1: ఓం నమశివాయ వాజ్ స్టార్ట్ ఇన్ ద బిగినింగ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వారు.
1: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
0: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దీస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
0: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
1: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
0: డింగ్ డాంగ్ బెల్ పూసిచింది వెల్.
1: డింగ్ డాంగ్ బెల్
0: ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఏ సీక్రెట్ వే.
0: బే బే బ్లాక్ షీప్, బ్లాక్ షీప్లు అయిపోతున్నారు.
1: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
0: అందులో షీప్లు కూడా బ్లాక్ షీప్లు.
1: దట్ టు బ్లాక్ షీప్.
0: ఇదే మనం చదివేటువంటి,
1: దట్ వాట్ వి లెర్న్.
0: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి,
1: ఇస్ ద వే టు బిగిన్ స్టడీ.
0: కాదు కాదు కాదు,
1: నో నో నో.
0: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
1: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
0: దైవ నామంలో మనం ప్రారంభం కావాలి.
1: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఏన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తునకు చాటాలి.
1: ది ఏన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రాపగేటెడ్ త్రూ యూ.
0: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
1: యు ఆర్ ద రైట్ లీడర్.
0: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
1: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
0: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
1: యు గాట్ ఆల్ ద కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
0: అలాంటి సంస్కృతిని గావించి, అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
1: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
1: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసం దూరం గావించి,
1: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్,
0: సదభ్యాసాలను పెంచుకుని,
1: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్,
0: సచ్చీలతో జీవించడమే సంస్కారం.
1: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
0: అది ఏ సంస్కారం అంటే, కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం, ఇవి మాత్రం కాదు కల్చర్.
1: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను,
1: బ్యాడ్ హ్యాబిట్స్,
0: దుర్గుణములను,
1: బ్యాడ్ క్వాలిటీ,
0: దురాచారములను,
1: బ్యాడ్ ప్రాక్టీస్,
0: దుస్సంగములను,
1: బ్యాడ్ కంపెనీ
0: దూరము గావించి, సదభ్యాసములను, సచ్చింతనను, సత్ప్రవర్తనను, సచ్చీలతను పెంచుకోవటమే.
1: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
1: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
0: భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని, ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
1: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
0: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
1: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
0: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే,
1: యు ఆల్ నో దిస్.
0: గడ్డితో పుట్టినటువంటి వడ్డను, గడ్డితో పుట్టినటువంటి వడ్డను, ప్యాడీ,
1: ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
0: దానిని చక్కగా వేరు చేసి,
1: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ద హస్క్.
0: ఆ ప్యాడీని,
1: దట్ ప్యాడీ,
0: తిరిగి మిషన్ లో వేసి, లేక దంచో,
1: అండ్ పుట్ ఇన్ ద మెషిన్, ఆర్
0: పైన పొట్టునంతా తీసివేసి,
1: ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
1: అండ్ దట్ బాయిల్డ్,
0: దీన్ని బాగా ఉడకబెట్టి,
1: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
0: దానిని భుజించడమే ఇది సంస్కారము.
1: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
0: పుట్టిన వడ్లని వడ్డని అత్తని తింటాడా ఎవడైనా?
1: యు డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
0: ఆ గడ్డిని ఎక్కడైనా తింటాడా వాడు?
1: డు యూ పార్టేక్ గ్రాస్?
0: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
0: గడ్డిని వేరు చేయాలి,
1: యూ హావ్ సెపరేట్ ది
0: గ్రాస్. వడ్డని వేరు చేయాలి,
1: ది హస్క్ మస్ట్ బి సెపరేట్.
0: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి,
1: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్. ఆ హస్క్
0: ని వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి, దీన్ని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి.
1: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేక్ అండ్ దట్ ఈస్ కల్చర్.
0: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను, ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: 2 గజాల షర్ట్ని మీరు తీసుకుని వస్తున్నారు,
1: యూ బ్రింగ్ 2 యార్డ్స్ క్లాత్.
0: 2 గజాల షర్ట్ని తీసుకుని వస్తే ఆ షర్ట్ను 2 గజాలు మీరు కప్పుకోవటం లేదు.
1: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ 2 యార్డ్స్ క్లాత్.
0: దాన్ని చక్కగా
1: in a nice way
0: tailor దగ్గరికి ఇచ్చి,
1: take it to the tailor,
0: వాడు కత్తితో కత్తిరించి,
1: he'll cut it with the scissor,
0: scissor తో ఉడికి దానికి కుట్టించి,
1: and he will also stitch it with the needle,
0: నెట్టలు గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
1: అండ్ యూ స్టిచ్ ది 2 యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్ ఇన్ ద పాకెట్. ఆ తెచ్చిన
0: వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటం, ధరించుకోవటం, ఆనందించడం ఇదే సంస్కారం.
1: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది 2 యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్ షర్ట్.
0: దాని ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
1: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి,
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
0: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
1: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
0: ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
1: ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూ
0: స్పిరిట్ ఆఫ్ కల్చర్. మన జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ యూ హావ్ టు అడాప్ట్.
0: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ animal kingdom and we are human beings to reach the divine state.
0: Manavudiga puttinavu,
1: you are born as
0: you manavudigane chachi prayojanam ledu,
1: is useless. You die as a human being.
0: You manavudiga putti daivanga neevu ninni shariranni vadalali.
1: Having been born a human being, you should end your life as divine.
0: Manavudiga putti manavudiga chachinappudu neevu em sadinchina vaadavutavu?
1: If you just end your life as a human, what is it?
0: Ninni chadivu vaadaina ee vidhanga chastada?
1: With all your education, what for is this when there's no evolution?
0: Chadivu enno chadivi,
1: హ్యావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కట్టగలపటికి ఇది శాస్త్రవాదమే కానీ
1: ఇట్ అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్.
0: హృదయవాదం కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్.
0: చదువులు ఎన్నో చదివినారు.
1: యూ హ్యావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్
0: కానీ డిగ్రీలు తీసుకున్నారు.
1: యూ గెట్ యువర్ డిగ్రీస్
0: కానీ కీర్తిని పొందారు.
1: యూ గాట్ నేమ్.
0: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
0: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
1: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
1: యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
0: నీవు సరి అయినటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రయత్నించాలి.
1: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
0: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
1: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
0: సమాజంలో కూడా చదువులు గారి మీరు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ ఎంటైర్ సొసైటీ
0: చదువు ఎన్నో చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెడు కూడా మందమతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హి డస్ నాట్
0: నో ద నేచర్. నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేషన్.
0: తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై?
0: సావులేని చదువు చదువవలేదు.
1: యు షుడ్ స్టడీ హాస్ టు బి ఇమ్మోర్టల్ ఎటర్నల్.
0: చదువు
1: దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
1: టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
0: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
1: భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
0: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
1: They study very hard at the time of examination.
0: అంతా నిద్ర మేల్కొని చదువుతారు.
1: They are awake throughout night.
0: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: They go to the examination hall.
0: దానంతా కంఠస్థం చేసుకుని రాస్తా. సావులేని చదువు చదవలేదు.
1: You should study as to be immortal.
0: అది ముఖ్యమైనటువంటి చదువు.
1: That is the proper education.
0: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్ లో పోయి

0: that they got it by heart, they try to write.
1: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
0: And they return home freely.
1: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
0: Next day they cannot give a reply to the question.
1: ఇది bookish knowledge.
0: This is bookish knowledge.
1: దీన్ని superficial knowledge అన్నారు.
0: This is superficial knowledge.
1: ఈ superficial knowledge చేసి ప్రయోజనం ఏంటి?
0: What is the use out of this superficial knowledge?
1: Practical knowledge లో నీవు ప్రవీణుడు కావాలి.
0: Have that practical knowledge.
1: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
0: The practical knowledge should help you in your daily life.
1: మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: The culture of Bharat has demonstrated the sacred way, the sacred life.
1: అందరూ విదేశీయులందరూ కూడాను భారతీయులు మూర్ఖులు.
0: Most of the foreigners may consider Bharatiyas
1: fools.
0: They make fun of it.
1: చెట్టును పూజిస్తున్నారు.
0: They worship trees.
1: మట్టిని పూజిస్తున్నారు.
0: They worship clay.
1: పాములను పూజిస్తున్నారు.
0: They worship snakes.
1: కుక్కలను పూజిస్తున్నారు.
0: They worship plants.
1: గోవులను పూజిస్తున్నారు.
0: Cows.
1: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
0: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
1: కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
0: But the culture of Bharat gives a proper meaning of life.
1: నాయనా,
0: look here.
1: కేవలం మేము మూర్ఖులమై లేక ముక్కులుము కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
0: We are not fools. We are not worshipping in a foolish way.
1: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
0: We follow sacred path.
1: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వమును
0: The principle of love given to man.
1: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
0: Is not limited to man only.
1: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
0: We want to share with the rest of the animal world, therefore we worship.
1: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని
0: The love given to man.
1: పశువులను కూడా ప్రేమించాలి.
0: Makes you to
1: పశువులను
0: love
1: ప్రేమించాలి.
0: Animals, birds.
1: పాములు కూడాను ప్రేమించాలి.
0: You have got to love snakes.
1: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాం.
0: Therefore, when once you share and propagate this love with everybody, you are a true human.
1: సర్వ జీవరాశులు కూడాను పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
0: When you start sharing love with all of the beings, you
1: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
0: You may argue today.
1: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
0: You go on offering milk to the poisonous snake. If it bites you, what will happen?
1: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
0: If you wholeheartedly offer milk to a poisonous snake, it will bite you. You should have that strong faith and start
1: worshiping. దట్టమైన అరణ్యం లోపల
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్
1: మనుష్య సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల
0: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్ ఆల్
1: అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా
0: వేర్ దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్
1: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్
1: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకొని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
0: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్ దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్ హావ్ ద పాత్
1: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడాను వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్
1: వీరు దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
0: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్ దే నెవర్ హార్మ్ దెమ్.
1: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడాను ప్రవర్తిస్తాయి.
0: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
1: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
1: ఒకే ఆయుధము
0: ఓన్లీ వన్
1: జపమాల.
0: ది ఏన్షియంట్ Rishis had only one weapon, Japamala, talisman.
1: Om Namo Narayanaya, Om Namah Shivaya, aneetunte kadgamule veerni kaapaadtu vachine.
0: They had the swords of God's name, Om Namo Narayanaya, Om Namah Shivaya.
1: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు.
0: అవి
1: కాదు, వెనుక ముందు పిస్తోళ్లు పిటాపులు పటాకులు టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
0: బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
1: ఏ గన్స్ అక్కర్లేదు.
0: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
1: గన్.
0: ఓన్లీ వన్
1: అదే నామస్మరణ.
0: దే హాడ్ ఓన్లీ gun of God's name.
1: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తుంటుంటే
0: when you chant his name,
1: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
0: no wicked man can dare to approach you
1: భయపడిపోతుంటాయి.
0: Because they will be afraid of you.

0: పాములంతా కూడాను ఎంతో విషసర్పములు అనుకుంటాం.
1: యు థింక్ ద స్నేక్ ఇస్ పాయిజన్.
0: పాములు కూడాను మనం ఏమి చేయలేము.
1: ఈవెన్ స్నేక్ వోంట్ డూ ఎనీథింగ్.
0: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
1: దేర్ ఫోర్ యు ఆఫర్ దెమ్ మిల్క్.
0: పక్షులకంతా కూడాను
1: ఈవెన్ టు బర్డ్
0: అన్నాలు పెడుతూ వచ్చారు.
1: వి ఫీడ్ దెమ్.
0: చిన్న చీమలు దోమలు
1: అన్నిటికన్నా
0: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్యం పిండి పోసి
1: వచ్చేవి.
0: క్రమక్రమేణా అది మరుగు పరిపోయి
1: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
0: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
1: రైస్ ఫ్లోర్ వాజ్ యూజ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
0: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
1: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డూ టుడే.
0: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
0: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
1: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
0: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటివి.
1: వి ఆర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
0: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
1: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని
0: పురస్కరించుకునే త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
1: ఇట్ వాజ్ త్యాగరాజు హూ ప్రేయడ్, ఓ రామా యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
0: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను
1: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్.
0: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను
1: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం
0: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి
1: దట్ లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్
0: సంస్కారాన్ని ప్రబోధించి
1: అండ్ కల్చర్ హాస్ టు బి
0: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
0: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
1: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
0: ఇది మీరు నేర్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
0: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
0: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారం.
1: దిస్ ఇస్ ద హెల్త్.
0: ఎనదనక కనక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్ ద గోల్డ్ ఆర్ ఎనీ.
0: మీరు నేర్చినటువంటి సద్గుణములను పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్ షేర్ దెమ్ విత్ అదర్స్. టీచ్ దెమ్.
0: జ్ఞానం అనక ఏమిటి?
1: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
0: ఒక్కటే ఒక్కటి.
1: దట్ ఓన్లీ వన్.
0: ఏ యొక్క ప్రాణి అయినా సరియే పశుపక్షి మృగాదులు ఎందుకును మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ద హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
0: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
1: గాడ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
0: 10 మందికి నేను పంచాలి.
1: I should share with everybody.
0: ఆ 10 మందికి నేను పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి.
1: After sharing I should experience it.
0: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: I should be broad minded.
0: Broad mind.
1: Broad mind.
0: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
1: That speaks of the true principle of love.
0: Expansion love అన్నారు.
1: This is expansion love.
0: కానీ ఈనాడు expansion love ఎక్కడ పోయిందో అంత contraction love. Contraction love.
1: Today there is no expansion love.
0: ఈ contraction love చావుతో సమానమైన.
1: Contraction love is death.
0: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము దుప్పెట్టుకోకుండా ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సీక్రెట్ లవ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వీ ఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకో.
1: See that you don't hurt anybody.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
1: You can teach truth to any extent, but it's immeasurable.
0: Satya Harishchandra satyani bodhinchi entano tanna jeevithanni satyam gaavinchukunnadu.
1: Satya Harishchandra followed the path of truth till the end.
0: Kattagadiki satyamine sadhisthu vachadu.
1: Ultimately achieved.
0: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కట్టగడ పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్.
0: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్.
0: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
1: And in fact the very saint came himself asked sought pardon.
0: నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
1: In fact you could withstand all the tests you are put to.
0: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
1: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్.
0: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ యు బ్యాక్ ఆల్ ద యు లాస్ట్.
0: సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
1: సత్య హరిశ్చంద్ర సార్ ఐ డోంట్ వాంట్.
0: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
0: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
1: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
0: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
1: అట్లీస్ట్ వన్ అమంగ్ ద స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
0: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
1: డూ యువర్ జాబ్స్.
0: తప్పులేదు.
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకు పొంది.
1: అబ్రాడ్ నథింగ్ రాంగ్.
0: గొప్ప బిరుదులను పొందండి. తప్పులేదు.
1: హావ్ టైటిల్స్. నథింగ్ రాంగ్. బట్
0: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
1: బట్ నెవర్ బి స్ట్రాంగ్ ఆర్ స్టోన్.
0: చాలా మంది హృదయము చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
1: ఎనీ పీపుల్ హ్యావ్ దర్ హార్ట్స్ విచ్ ఆర్ సో హార్డ్ రఫ్.
0: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: దే ఆర్ రెడీ ఈవెన్ టు డిసోబే గాడ్.
0: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: సచ్ హార్ష్ పీపుల్ వాట్ ఫార్ ఇస్ దేర్ లైఫ్.
0: వెన్నవంటి హృదయం కావాలి.
1: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
0: ఈ వెన్న వంటి హృదయంతో ఉండినప్పుడే
1: when you got this soft and heart
0: వంటి జీవితం నీకు జరుగుతుంది.
1: And then you will have the life that shines.
0: వెన్నెల వంటి.
1: వెన్నెల shines like moonlight.
0: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
1: Then you will have the peace in your life.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: నిన్నటి దినం నీతి.
1: Yesterday Bhagavan taught us
0: nijayatini.
1: Today integrity
0: nijayatini. కాని మానవత్వాన్ని కూడా మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: We should know what humanity is.
0: రేపటి దినము ఈ మానవత్వాన్ని గురించి మనం చక్కగా విపులంగా తెలుసుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు us ఇన్ డీటెయిల్ మానవత్వ ద హ్యూమన్.
0: మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది మీకు తెలియదు.
1: యు డు నాట్ నో హ్యూమన్ లైఫ్ ఇస్ హై.
0: నేను మానవుడిగా పుట్టాను.
1: ఐ యామ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కన్నులు ఇచ్చినారు.
1: చెవులు ఇచ్చినారు.
0: నోరు ఇచ్చినాడు.
1: ద టంగ్.
0: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము ఇవేనా మనం చేయవలసినటువంటివి?
1: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
0: వినవలసినటువంటి మంచివి వినాలి.
1: What you are supposed to hear are only
0: good. చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
1: You should watch only the divinity.
0: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
1: You should only speak truth.
0: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
1: ఫర్ దట్ రీజన్ ది సెన్సెస్ ఆర్ గివెన్.
0: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The sacredness of the senses, Bhagavan will explain to us tomorrow.
0: ప్రేమ ముదిత మనసే.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వి డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్ God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నాదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడాను.
2: గాడ్ ఈజ్ నాట్ మియర్లీ ద డివైన్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: ఎవరి ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
2: ద సేమ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ హూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ వన్ టర్న్స్ ఇన్ వర్డ్.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములు ఎందుకు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బీయింగ్స్.
1: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ ఫీల్ దట్ హీస్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: We say today, we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
2: Grandson is also divine.
1: Yedi puttinappatikini janminchinappatikini anta brahmam andulo leenamai untadu.
2: Whatever that is created, whosoever that is born, you find the innate, immanent divinity.
1: Kanukane daivamu okkadigane raadu. Jeevunto paatu daivamu, daivamuto paatu jeevudu kudanu ekamai untadu.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine. There is no special single form to the divine. The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులైపోయి దైవాన్ని చూస్తున్నారు.
2: యూ థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్, యు ఆర్ సీయింగ్ హిమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్. బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులున్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవం లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer. And assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో ఎవర్ మే స్పెల్ అవుట్, that's all God's words only.
1: Shabda brahmamai characharamai jyotirmai vaammai nityanandamai paratparamai mayamai seemai ani aa bidulu untunnayi bhagavantudiki.
2: God has all kinds of titles. That is the origin of the sound, that is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
1: Kaluka evaru maatadinappudiki daivamu maatadutunnadu అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, హూ సో ఎవర్ మే స్పీక్ ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ దే ఆర్ జస్ట్ అటర్డ్ దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
2: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: God has come in this form and criticized me should be your feeling.
1: కనుక పొగిడను కొట్టినను తిట్టినను కూడా అంత దైవమే.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్ బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. Whosoever you come across, with whosoever you converse, is God Himself.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణమంతా బయలుదేరుతాయి.
2: బట్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్ you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ee temper, jealousy, ego ivani raavadaniki kaaranam emiti?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ee baita desham varanta leka baita vyaktulandaru kodunu veri veri varu aneetundi paavam raavatam chethane ee vidhanga koopam rastunnayi.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: Kanuka manu evaru maatladinappatikini evaru emannappatikini anta daivam yokka shabdame.
2: Anyone may talk to you, anyone may converse with you, the praise or blame whatever may be, it's only God's word.
1: Kanuka aa vidhamainatundi ekatvamu bhinnatvamu lekunda ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: ఇఫ్ యూ మీట్ ఎనీ నోబుల్ సోల్ ఎల్డర్లీ పర్సన్ and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: Kochil varandani nee evaru ekkadi nunchi vachavu emti ani ee vidhanga prashnistharu.
2: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? Itante adutaru gaani who am I anetvanti evaru prashninchukoru.
2: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
2: That is the teaching of God.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు. ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమేని మనం భావించాలి.
2: We should always feel that everything happens as per His command and will.
1: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్నది.
2: At one time, ఈశ్వరమ్మ అప్రోచ్డ్ భగవాన్ అండ్ సెడ్ స్వామి, ఐ హావ్ ఎ స్మాల్ డిజైర్.
1: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణములు కూడా మనం చెప్పాలి.
2: దిస్ అకేషన్ టు నో ది గ్రేట్ నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: He was always happy. She was always blissful.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: He always had smiling face.
1: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో ఉండేటువంటిది.
2: Her heart is full of love.
1: అందువల్ల స్వామి ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పల్లె నుంచి వారు ఉండరు.
2: In this small hamlet village, nobody would be bothered what is happening around.
1: అక్కడికి పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
2: And even if they go to health center, they won't have proper medicine.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి బాబు ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
2: He prayed to Bhagavan, Swami, please construct a small hospital for the benefit of the villagers.
1: ఇప్పుడు కాదమ్మా దానికి సమయం వస్తుంది.
2: Bhagavan said, not now, there is time for it.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: Anything will come to reality basing on the time, the cause, effect and the right moment.
1: నీకు చూపుతాను రేదే కట్టి చూపిస్తాను.
2: Bhagavan said, I will construct and let you know.
1: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
2: On the following day, she came again.
1: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
2: స్వామి యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
1: చాలా మంది బీద పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
2: వి ఆల్సో ఫైండ్ చిల్డ్రన్ క్యారింగ్ హెవీ లోడ్ ఆఫ్ బుక్స్ గోయింగ్ ఆల్ అరౌండ్ టు ద విసినిటీ టు స్టడీ.
1: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పల ఊరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేట ఒక చిన్న స్కూల్ కట్టించండి.
2: In order to help the children of this village, so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
1: అవుతుంది అవుతుంది ఊరుకోండు. అవుతుంది అవుతుంది ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
2: Bhagavan said, it will happen, don't worry anymore.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్ స్వామి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ డ్రింకింగ్ వాటర్ వీ హ్యావ్ టు వాక్ ఆల్ అలాంగ్ టు చిత్రావతి రివర్ వెన్ దేర్ ఇస్ వాటర్ అవైలబుల్ దేర్ ఆర్ ఎల్స్ వీఆర్ డినైడ్ ఆఫ్ ఈవెన్ డ్రింకింగ్ వాటర్ ప్లీజ్ హ్యావ్ ఎ స్మాల్ వెల్ హియర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది లోకల్.
1: చిన్న చిన్న పిల్లలందరూ కూడా బిందెలు తీసుకొని దుత్తలు తీసుకొని చిత్రాలకు వెళ్ళి తీసుకొని వస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది స్వామి అనింది.
2: స్వామి వాచింగ్ ద సీయింగ్ యంగ్ చిల్డ్రన్ గోయింగ్ టు చిత్రావతి రివర్ విత్ ఆల్ స్మాల్ కంటైనర్స్ టు ఫిచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఐ రియల్లీ క్రాయ్.
1: అక్కడ కూడా నువ్వు చెవి తిప్పితే కానీ నీరు రావు.
2: అన్లెస్ దే గో ఇన్ దే కెనాట్ కలెక్ట్ వాటర్.
1: ఆ చిత్రావతి నది జీవనది కాదు.
2: అండ్ చిత్రావతి river is not full always all throughout the year.
1: Eppudu varsham vaste vastundi lekapothe ledhu.
2: The Chitravati river will be full of water during rainy season.
1: Kanuka idi rainy season paina aadharapadi untundali.
2: Therefore the sustenance is based on the rainy season only.
1: Manavuliki neeru nirantaramu undali.
2: Man requires water continuously.
1: Deham anta kuda neere.
2: The whole body is full of water.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
2: When there's no water, even the whole body gets dried up.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: స్వామి, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
2: He has been repeatedly requesting Bhagavan time and again.
1: చూడు నీ కోరిక చాలా చిన్నది కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
2: Bhagavan said, your desire is so small, I will amplify it, I will magnify it, in future you will know.
1: Aame poyek mundugane
2: before she left the body
1: cheppina aayaku idu nee korinavanni nenu teppistam.
2: Bhagavan said, whatever you desired will be fulfilled.
1: Kaluga nee vem chinta pettukoku,
2: do not worry any longer.
1: Gramam varandariki kudanu chadulu cheppistanu.
2: I will see that all the villagers will have proper education.
1: Me vaarandarikini aarogyanni andistanu.
2: I will also see they will have the good health.
1: Kaluka meeru emi yojana cheyakandi.
2: Therefore don't worry.
1: Ani ఆమె విడినట్టుగానే పుట్టిపత్తిలో ఒక స్కూల్ కట్టించారు.
2: As the promise given, Bhagavan constructed a school here in Puttaparthi.
1: Puttaparthi kattin tarvata ayyo papa kontha mandi maatrame pothunnare andaru povatam ledhi anindi.
2: She said only few children attend the school, all are not attending.
1: Tarvata nenu college kattichanu.
2: Later Swami constructed college.
1: Swami ippudu naaku santoshanga undi.
2: And Mother Isurama said, Swami, I am very happy.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
2: సత్య సాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్య సాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
2: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
2: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు.
2: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి క్రే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
2: బట్ దేర్స్ వన్ డివోటీ, డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
2: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
2: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
2: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన తిరిగి వచ్చినిచ్చాడు.
2: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్ హియర్.
1: ఒక నర్సు, ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
2: ద హాస్పిటల్ వాస్ టోటల్లీ మేనేజ్డ్ బై వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: ఖర్చు కలిపటికీ ఆమె కోరిన దానికంటే అధికంగా చేశారు.
2: అండ్ ద వర్క్ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంటెడ్.
1: అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
2: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతోషిస్తాను.
2: Small things could become gigantic, stupendous service centers.
1: తర్వాత నేను ఒక దినం చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
2: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్, ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
1: అది నేనే చూశాను.
2: భగవాన్ హింసెల్ఫ్ నోటీస్డ్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
2: యాడింగ్ టు దిస్, మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
2: షీ ప్రేడ్, స్వామి కైండ్లీ arrange for water facility.
1: అప్పుడు నేను 400 miles నుంచి నీరు తెప్పించాను.
2: భగవాన్ arranged for the water transport far from 400 miles to this place.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
2: And that name is also చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికంతా వేయించారు.
2: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
1: కనుక ఆమె కోరినవన్నీ ఇచ్చారు.
2: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
2: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
1: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
2: ఆల్ హర్ డిజైర్స్, ఆల్ హర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ ది బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి.
1: దానిని చూసుకుని అందరూ కూడా బయలుదేరారు. ఇంకా
2: బేసింగ్ ఆన్ దిస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దానిని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
2: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: Chinna puri gurusu undatvanti okka danini pedda college ga chesanu.
2: A small room later shaped into a very big college.
1: Chinna baaviga undatvanti danni nadiga pishtinchanu.
2: A small well could be modified into an ever flowing incessant river.
1: Tarvata ee current.
2: Then comes current.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
2: had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
2: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
2: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంటును చెప్పించాను.
2: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ and he arranged for electricity.
1: Puttaparthi manchi tellanti deepamulanta ekkada chuchina unnai ani anukuntu vacharu andaru.
2: People started noticing this change. Puttaparthi is full of lights. Puttaparthi is highly illuminated now.
1: Itti jalaseelu perugutu vachinayi
2: and all the facilities went on increasing day by day.
1: కానీ వారికి కూడా జెల్సీ ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ షుడ్ నాట్ ఫీల్ జెలస్ ఆఫ్ పుట్టపర్తి, స్వామి అరేంజ్ ఫర్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ఎవ్రీబడి.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
2: ద విలేజెస్ అరౌండ్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలసీ అండ్ ఎన్వీ.
1: కనుక ప్రతి దానికి కూడా నేను నాకు ఇష్టమైపు చేసేది కాదు, ఇతరుల ఇష్టమును పూరించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
2: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్, భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టపర్తి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
2: యూ మస్ట్ హావ్ నోటీస్ వన్ థింగ్, యూ సీ వెరీ బిగ్ జైజాంటిక్ హాల్ హియర్, వెరీ స్పేషియస్. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetvintidi chala andariki mukhyamainetvintidi.
2: We should help others.
1: Help ever, hurt never.
2: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povali.
2: We should go on helping everybody.
1: Kani nee help kosam nevu chudakoddu.
2: But you should not go by your own selfishness to receive help.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసే సెల్ఫిష్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: ఇఫ్ యూ ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చుచే కూడా సెల్ఫిష్.
2: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణముగా రూపొంది ప్రపంచమంతా ప్రాకుతూ వచ్చింది.
2: The politics, what kind of effect they have, you will find it. There is perversion, there is total change in the life pattern.
1: Kanuka ee politics lekapothe andaru sukhistaru.
2: When there are no politics, all will prosper, all will grow.
1: Chinna chinna varanta kodano bayil deertunnaru ippudu.
2: And we find youngsters also getting involved in politics.
1: Bijil kottu varu kodano politics lo digutunnadu.
2: And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ee vidhanga prathi okariki ee politics ante emiti dani arthanni gurtinchukoni vartinchali.
2: We should understand the meaning of politics and then behave accordingly.
1: Adi evvariki gurtinchadam ledhu.
2: No one is understanding.
1: Ippudu nenu finance minister annaru.
2: Now you say I am the finance minister.
1: Finance ante emiti?
2: What is finance?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
2: The finance minister does not know what finance is.
1: ఎవరికి కావాల్సినా నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
2: They will have a feeling, whatever you want, you should approach me.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
2: People who have no idea of anything, they are also becoming politicians today.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడాను దానికి అపకారంగా చేస్తున్నారు.
2: Even when you are involved in acts of service to others, they interfere. Therefore, none of you should ever join politics. You depend on your own self. Your self is the real self. Rely on yourself.
1: If you
2: go on moving door to door, soliciting votes, well, life will be in vain.
1: దైవంపై ఆధారపడండి.
2: Depend on God.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
2: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
2: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
2: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
2: Then only you'll be successful and victorious.
1: నీ యొక్క దీని పేరు కూడా నీవు ఆశించకూడదు.
2: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీని పేరు పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
2: And in fact, if you're selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలని భావం మీలో రావాలి.
2: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: Kaluka meeku manchi gunam raavali.
2: You need good virtues.
1: Chagamainatvanti work cheyali.
2: You should take that work which is full of sacrifice.
1: Antukosmane karmanneva adhikarasyama pareshwara rajanani Geeta kuda cheppindi.
2: It is for that reason Geeta declared that you have got every right on action but not on the result.
1: Meer action cheyali.
2: Act in the right way.
1: మీరు ఏది కావాల్సినా కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపైన ఆధారపడకండి.
2: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
2: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
2: భగవాన్ does not specifically mention anybody.
1: Kaluka meeku meeru abhivruddhi kaandi.
2: Bhagavan wants everybody to grow and prosper.
1: Ee kutumbam abhivruddhi kavalante ee kutumbam manchi vidyarthi kavalante meeranta kuda daivanni aashisthali.
2: If you want your family to develop, to grow and prosper, have full faith in God.
1: Anni kuda ekkada chusinaa God e undadu.
2: You will find God everywhere, wherever you go.
1: Chukkalanneyu Brahma
2: and stars are divine.
1: చూడంగా అది బ్రహ్మ.
2: ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
2: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
2: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
2: అండ్ ఆల్సో ఇన్ ద డీప్ వ్యాలీ.
1: కుట్ట ఏంటంటే గుంతకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
2: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా అది గుట్టగా మారిపోతుంది.
2: ఆల్ దట్ ద సాయిల్ దట్ యూ కలెక్టెడ్ శాండ్ వుడ్ కమ్ టు ఎ మౌండ్ ఆర్ బై ఇట్ సైడ్.
1: ఆ శాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంత అంతా కూడా మెట్ అవుతుంది.
2: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ శాండ్ బై ఇట్ సైడ్.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
2: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
1: మట్టే భేదం.
2: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెన్స్.
1: మరి మీ హృదయాన్నంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా అనిపిస్తుంది.
2: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఇట్ విల్ బి మౌంటైనస్ ఇన్ ఇట్స్ స్టేచర్.
1: కానీ హార్ట్ను పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ను ఎంజాయ్ చేసుకున్నాడని కాదు.
2: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కనుక అది జబ్బుగా బయలుదేరుతుంది.
2: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
2: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
1: మన హృదయము.
2: ఇట్ ఇస్ హృదయ.
1: అందుకోసమనే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
2: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందరి ఎందు ఉంటున్నది.
2: అండ్ దిస్ హృదయ ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
2: Therefore, that which is present everyone, we should experience.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
2: When once we have broadened our mind, you will have broad ideas.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
2: if we are so narrow,
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
2: We will have cheap qualities.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
2: We are not so cheap as we
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
2: Therefore, we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
1: కనుక నేను భజన చేయించేది గాని ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
2: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా ఉప్పొంగుతుంది.
2: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన
2: ఇట్ ఈస్ సంకీర్తన.
1: ఊరికే కీర్తన మాట్లాం కాదు.
2: నాట్ మియర్లీ సింగింగ్.
1: చాలామైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
2: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీవు ఒకడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
2: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో చాలా ఉప్పొంగిపోతుంది.
2: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
2: Then only we can say that you befit the title of a human being.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
2: Then only we will be fulfilling our lives as human beings.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధి పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
2: Therefore we should widen our hearts, we should expand our hearts and share everything with everybody.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగు చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషంలో ఉండినప్పటికీ మర్చిపోయి తన మాత్రమే పెద్దగా ఉండాలి.
2: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్, నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
2: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
2: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
2: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ బి లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది.
2: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
2: యు షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి ప్రేమనే వారికి కూడా ఉంటుంది.
2: దేర్ఫోర్ ద లవ్ దట్ యు హ్యావ్ ఇస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్,
2: లవ్ ఈజ్ వన్,
1: లివ్ ఇన్ వన్,
2: లివ్ ఇన్ వన్.
1: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
2: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
2: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్ లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
2: దట్ ఆల్ షుడ్ బి వన్.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్ట ఉండాలి?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరి ఎందుకు నా యొక్క దేవుడే ఉన్నాడు.
2: భగవాన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
2: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
2: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
2: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు.
2: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
2: This love should never be selfish.
1: Broad minded ఉండాలి.
2: And you should be broad minded.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
2: No one should suffer like me. No one should not have difficulties like me. That should be our feeling.
1: నా వల్లే ఇతరులంతా కూడా బాధపడకూడదు.
2: Others should not feel so sad as I am feeling right now.
1: అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ అభివృద్ధి రావాలి.
2: All should be happy. All should come up in life. Should be our feeling.
1: కనుక ఇది రావాలంటే ప్రేమను పెంచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి నేరో మైండ్ రాదు.
2: Therefore when once we develop faster love, we'll never be narrow minded.
1: కనుక ప్రేమ ముదిత మనసేత హో.

0: It is all our ignorance if we celebrate the festival basing on the days alone.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
0: For true devotees, every day is a matter of celebration.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
0: It's absolutely necessary to feel blissful at every moment, every hour, every day in our life.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
0: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema swaruplara.
0: Embodiments of love.
1: ఈ జగత్తు నందు ఉన్నదంతయును కూడాను కేవలము అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది.
0: All that exists in this world is ephemeral and transitory.
1: మనము నిత్య జీవితాన్ని గురించి యోచిస్తున్నామే కానీ భవిష్యత్తును గురించి కానీ గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
0: We just spend the present moment ignoring the past and the future.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
0: This is the sign of ignorance.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
0: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
0: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
0: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
0: The future is uncertain, still in the womb of time.
1: కాని దానిని చూచుటకు సాధ్యం కాదు.
0: It is impossible for anyone to visualize the future.
1: కనుకనే ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
0: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ ను, ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
0: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
0: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి ఒక భవిష్యత్తు గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
0: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: సేవల కంటే మించినటువంటిది సాధన మరొకటి లేదు.
0: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకొని ఇచ్చే సేవలను మనం మునిగిపోతున్నాము.
0: We spend our time thinking of the 9 paths of devotion, like singing, listening, worship, salutation, surrender, and so on.
1: Kanuka manaku nitya satyamainatundi seva yokka phaltame pradhanamainatundi.
0: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevalu chetane danyulaipoyaru.
0: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: మనం నిరంతరం కూడా పరలోక సేవ చేస్తూ రావాలి.
0: We have to offer incessant services to everybody.
1: అందు నిమిత్తమే ఈ కాయమును భగవంతుడు అనుగ్రహించాడు.
0: For that purpose this body is gifted.
1: ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
0: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
0: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
0: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్ రిడీమ్డ్ లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
0: Therefore, participate involved in service activity.
1: భజన సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది.
0: Of all kinds of spiritual practices, this service is noblest and the highest.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
0: What is that you think about service?
1: ఏదో పరులకు కష్టాల సమయంలో తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇది ఏ సేవలుగా భావిస్తున్నారు?
0: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్?
1: కాదు కాదు.
0: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు ఎందే దీన్ని అంకితం గావించాలి.
0: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
0: The body has got various limbs.
1: ఈ అంగములన్ని కూడాను సేవల నిమిత్తమే అందించినవి కాని మరొక కర్మల నిమిత్తం కాదు.
0: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
0: We have forgotten the spirit of service.
1: దేహములో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
0: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటి.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
0: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatnapurvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
0: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meeru nitya satyanni vishwasinchali.
0: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
0: ఇఫ్ యు ఫైండ్ ఎనీవన్ సఫరింగ్ బి ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ కూడాను మనం సహాయం చేయాలి.
0: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసర్లీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
0: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండాలి.
0: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు, దుఃఖములు, విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
0: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మనకు సుఖమును, ఆనందమును, సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మూవ్ ఆన్ టు ద టౌన్స్ అండ్ ద సిటీస్ ఎక్స్పెక్టింగ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
0: బై రన్నింగ్ ఆఫ్టర్ దీస్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మ్యాన్ ఇస్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ సఫరింగ్ దేర్ బాయ్.
1: నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
0: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఓన్లీ ద సఫరింగ్ దట్ గెట్ ఫ్రక్టిఫైడ్ అల్టిమేట్లీ ఇన్ కన్ఫరింగ్ హ్యాపీనెస్.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: దట్స్ ద రీజన్ వై ది ఏన్షియంట్ రిషీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, అవే ఫ్రమ్ ద సిటీస్ అండ్ టౌన్స్, స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: కనుక సేవలు చేయండి.
0: సో సార్,
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది, ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ రెండరింగ్ సర్వీస్ టు ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సర్వీస్ దట్ గివ్స్ యూ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి గాని మనం సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ డూ గుడ్ వర్క్ and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందు ఆనందం కాని పూజలు ఎందు కాని త్యాగములందు కాని ఆనందం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ వాచింగ్ యువర్ సర్వీసెస్ అండ్ నాట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
0: సో వీ షుడ్ సర్వ్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఈ రెండింటినీ మనం చక్కగా గుర్తించుకుని వర్తించితే ఎంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
0: If we recognize these twin principles, there is no other greater spiritual path
1: other than this.
0: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
0: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
0: What is the result of all this?
1: ఏమీ లభించటం లేదు.
0: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించట కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమం.
0: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మరి సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
0: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
0: For whom is it meant that amount?
1: సేవలకై వచ్చినవి.
0: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవ నిచ్చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
0: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
0: భగవాన్ వాంటెడ్ దెమ్ టు డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దే షుడ్ సర్వ్ ద కమ్యూనిటీ.
1: ధనం చేత ఏమాత్రమో మనకు గుణములు పెరగవు.
0: ఇన్ ఫ్యాక్ట్ వర్చ్యూస్ కెనాట్ బి డెవలప్డ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మనీ.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు త్యాగములందే మనకు యోగం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది త్యాగా ద సాక్రిఫైస్ విచ్ ఇస్ యోగా ద స్పిరిచువల్.
1: కానీ భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
0: బికాస్ వీఆర్ ఆఫ్టర్ దిస్ భోగ ద అఫ్లూయెన్స్.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
0: ఇట్ ఇస్ ది భోగా ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ విల్ పుట్ అస్ టు రోగా ద సఫరింగ్.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగా ద సాక్రిఫైస్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యోగా ద స్పిరిచువల్ పా.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని తిరుమల ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
0: Naturally you will be able to make that person happy, the recipient of your service.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని చింతించినప్పటికీ మనకు ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
0: దిస్ థాట్ ఆన్ గాడ్ మే గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: అండర్స్టాండ్ ద బేసిక్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ దట్ ఎవ్రీవన్ ఈస్ బేసికలీ డివైన్.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: ద డివినిటీ ప్రెజెంట్ ఇన్ యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడీ అండ్ ఈస్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశా వాసం ఇదం జగత్.
0: God dwells in all of the beings. The whole creation, cosmos, is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమునందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
0: God is not specially located in any building or in any temple specially built.
1: దేహో దేవాలయ ప్రక్త జీవో దేవ సనాతనః.
0: The very body is the temple and the indweller is the divine, the ancient.
1: భగవంతుడు నిజమైన మందిరము మన దేహమే.
0: Really the body is the true temple of God.
1: అతని యొక్క ప్రతిష్ట మన హృదయమే.
0: అండ్ గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్.
1: కనుక దీనికి హృదయము అని పేరు పెట్టారు.
0: అండ్ హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ హృదయ.
1: హృత్ ప్లస్ దయా హృదయము.
0: హృత్ ప్లస్ దయా ఈజ్ హృదయ.
1: ఈ హృదయంలో దయాభావం పెంచుకున్నప్పుడే నిజమైన ఆరాధన అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూఆర్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హృదయ దట్ విల్ బి ట్రూ యాక్ట్ ఆఫ్ వర్షిప్.
1: కనుక హృదయాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ కంపాషన్ హృదయ మోర్.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా ఇది సార్థకమవుతుంది.
0: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
0: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామే అనిపెట్టి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
0: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulu nimittamai manam paatu padutunnam.
0: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee deham tho manam ye maatramu sahaanni pondalemu.
0: The happiness cannot be acquired out of this body.
1: ఈ దేహము ఒక విధమైనటువంటి పంజరము.
0: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
0: In this limited body, you want to enjoy the infinite happiness.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
0: You cannot expect to be blissful in this body.
1: దేహము పంచభౌతికము.
0: The body is full of senses.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
0: It's bound to fall someday or other.
1: దేహి నిరామయుండు.
0: The indweller is eternal.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
0: The indweller neither has a beginning nor an end, the liberation or bondage either.
1: ఆ దేహి దేవదేవుడు.
0: And that indweller is God.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
0: And he is in the form of the spirit or the soul.
1: కనుకని ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
0: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడు మానవాకారంతోనే ఉంటున్నాడు.
0: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరి కూడాను దేహం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
0: యూ పుట్ ద హ్యూమన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్ అండ్ యు వాంట్ టు వర్షిప్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
0: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
0: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
0: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉండేటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
0: Consider the man in front of you as God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను నీ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
0: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషి కూడాను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
0: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా బూత తిట్టకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్టుదిద్దాడు.
0: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యు విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
0: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పాత్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
0: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
0: వెన్ యు రెస్పెక్ట్ యు విల్ బి రెస్పెక్టెడ్.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాట పడుతున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
0: When you do not respect others, how do you expect to be respected?
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
0: Therefore respect others and be respected in turn.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కానీ మన దేహము గౌరవము పూర్తిగా రాదు.
0: Therefore we are with this body in human form in order to be respected by everybody and to show respect to everyone.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
0: That is to be achieved today.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
0: When we talk softly and sweetly, you will also have such words in
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
0: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
0: దట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒకరిని నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
0: ఇఫ్ యూ డూ నమస్కార్, హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
0: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
0: యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
0: Body is full of dirt.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
0: And this body is there simply to serve.
1: జాత సంచలనము బంధు దుంప.
0: It perinates life after life.
1: అయ్యాలం లేని కంప.
0: And it's full of thorny bushes.
1: ఈ థార్న్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
0: What is it that you expect to accomplish in this body?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని.
0: Don't rely on the body.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
0: And simply do not accrue
1: ఈ దేహమును పరమ సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
0: The body has got to be maintained and sustained to serve.
1: కనుకనే మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
0: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
0: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
0: What pleasure you get in this body?
1: ఏమీ ప్రయోజనం లేదు.
0: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
0: We may live for a long time.
1: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
0: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంగా ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
0: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: హృదయాన్ని గౌరవించాలి.
0: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
0: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
0: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పొందుకోవాలి.
0: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
0: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
0: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
0: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
0: The whole life, in fact, is full of dust thou art, dust thou
1: returnest.
0: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
0: Acquire, achieve this divinity.
1: Lincoln, మీకు తెలుసును.
0: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేత స్కూల్కి పోతూ వచ్చాడు.
0: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడాను గొప్ప విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
0: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్త డ్రెస్ లేదు.
0: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకొని పోయేటువంటి వాడు.
0: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గర పోయి ఏడ్చాడు.
0: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
0: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
0: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
0: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
0: The reason is I don't have costly dress.
1: Nenu bidavanni ani cheppani vidi poor people ni nannu chaala haasyam chestunnaru.
0: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
0: అండ్ మదర్ బెకన్ ద సన్
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిదే అని విన్నాడు.
0: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళని కట్టనక్కర్లేదు.
0: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ. బి దాట్ బి.
1: ప్రతి మానవుణ్ణి నీవు గౌరవించుకుంటూ పో.
0: You go on respecting everyone you meet.
1: నిన్ను అందరూ కూడాను గౌరవిస్తారు.
0: Then everyone will start respecting you.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
0: From that day he started respecting everybody.
1: చెప్పులు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
0: Even when he approaches the cobbler, he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా, ముండు పుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్చిస్తున్నాడు.
0: In fact, you are supplying the foot wear. Which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
0: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మన ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
0: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ పోతూ ఉంటే
0: as days went on like that.
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
0: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
0: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పని చెప్పారు.
0: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
0: అండ్ దెన్ హి సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
0: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: దగ్గరకు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
0: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
0: హ్యావింగ్ రెస్పాండెడ్ టు
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
0: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆలింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హీ వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
0: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లో ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
0: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణా అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
0: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
0: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరకు వచ్చాడు.
0: కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధనే నాకు ఇంత గౌరవాన్ని అందించింది.
0: మదర్ ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని మంచి పేరును సంపాదించేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ మదర్ హూ ఇస్ ద కాజ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: యూ హావ్ టు అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద మదర్ బై ఫాలోయింగ్ హర్ కమాండ్.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
0: దట్స్ రీజన్ వై యూ హ్యావ్ బీన్ టాట్ ఫ్రమ్ ది ఎర్లియర్ టైమ్స్ దట్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్.
1: మదర్ ఒక బాడీ వంటిది.
0: మదర్ ఈజ్ లైక్ ఎ బాడీ.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
0: ఫాదర్ ఈజ్ ఇన్వెలర్ ద స్పిరిట్.
1: మదర్ ఫాదర్ రెండింటిని మీరు గౌరవిస్తున్నారండి.
0: సో యూ మస్ట్ రెస్పెక్ట్ మదర్ అండ్ ఫాదర్.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
0: నేచురలీ యూ విన్ ద గుడ్ నేమ్.
1: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
0: లైక్ దట్ లింకన్ వాజ్ హైలీ ప్రెస్టీజియస్ అండ్ ఫేమస్.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
0: టుడే వాట్ ఇస్ దట్ వి ఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాలను సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
0: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
0: అండ్ వి బ్రింగ్ డిస్రిప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
0: వాట్ ఇస్ దట్ వి గెట్?
1: కాదు కాదు, తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
0: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: ఈ దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
0: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ బ్లడ్.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
0: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా గావిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: కానీ అతను క్రమక్రమేణా అమెరికా ఒక రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
0: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూసి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
0: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో
1: చర్చిల్,
0: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
0: విన్స్టన్ చర్చిల్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
0: అండ్ హీ డిక్లేర్,
1: భారతీయులు గొప్పవారిని పూజ పొందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
0: ఇండియన్స్ ఆర్ హైలీ రెప్యూటెడ్ and they were respected.
1: Kani var chesedi emti?
0: What is that they do?
1: Talli dannu sampadinchinatundi dananni teesukoni povatamu, durvinyogam cheyatamu, nishpravrtanlo munigatamu, durabhyasamlo palgontamu.
0: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
0: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
0: ఆల్ దిస్ వీ షుడ్ సీ దట్ ద పేరెంట్స్ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
0: As was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
0: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
0: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
0: అండ్ లింకన్ వాజ్ హైలీ రెప్యూటెడ్ అట్ ద వరల్డ్ లెవెల్.
1: ధనం వల్ల కాదు,
0: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
1: గుణం వల్లనే,
0: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
0: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూస్
1: ప్రయోజనము. ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
0: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్.
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
0: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీ.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
0: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
0: What will happen to this money?
1: అంత దుర్వినియోగం చేస్తున్నారు.
0: He misuses, waste the money.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
0: To make good use of the money, we should undertake good actions.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
0: By good behavior.
1: సద్వినియోగం చేయాలి.
0: We should be in good company.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
0: Then you will have the permanent peace in your life.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
0: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్, దే క్రై ఫర్
1: శాంతి. ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
0: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రులము.
0: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఈజ్ మీ ఎందు.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ,
0: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
0: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి అంత కూడా వ్యర్థమైపోతుంది. అది
0: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది.
0: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
0: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
0: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
0: It's not the nothing great being rich.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
0: The character which is most important.
1: ఆ గుణముకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడ మనకు లభించదు.
0: There is no other property which is much more than that of the virtue.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్,
1: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
0: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
1: దేని కోసం ఈ ఎడ్యుకేషన్?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ధనం సంపాదించే కోసమని.
0: ఇస్ ఇట్ ఓన్లీ టు ఎర్న్?
1: ధన సేవకులైన కానీ దైవ సేవకులు కాలేదు.
0: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God and it is a predominant.
0: To be the servant of God is most important.
1: Servant of money and it is నిన్ను పతనకం చేస్తుంది.
0: If you are the servant of the money, you will ruin yourself.
1: పతనం ఉండొచ్చుందే కొంతవరకు.
0: Money is necessary to some extent.
1: కానీ అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనమును పెంచుకోవాలి.
0: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనమును పెంచుకోవాలి.
0: వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్,
1: అంతేకాని రైచ్యూస్నెస్. ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకుల నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్కులు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
0: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తైనా మనం వెంట రాదు.
0: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
1: రాజా,
0: this is said by the king.
1: ఆయన ఒకటే ధర్మాన్ని బోధించాడు.
0: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాడిని.
0: ఐఎమ్ రిచ్ మ్యాన్.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
0: ఐఎమ్ వెరీ రిచ్
1: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
0: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హిమ్సెల్ఫ్.
1: కానీ అతనే ఈ ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
0: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
0: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
0: హి డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
1: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
0: వై లీవింగ్ ఇండియా
1: హార్ట్ అటాక్ వచ్చింది.
0: హెడ్ హార్ట్ అటాక్.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
0: అండ్ హి కాల్డ్ ఎవ్రీబడీ టు కమ్ క్లోజ్ టు హిమ్ దేర్.
1: నాయన మీరు రండి.
0: యు కమ్ హియర్.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
0: ఐఎమ్ సఫరింగ్ నౌ.
1: మీరే నాకు సహాయం చేయాలన్నారు.
0: యూ షుడ్ హెల్ప్ మీ. హి సెడ్.
1: ఏమిటి మీ బాధ?
0: What's your suffering?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
0: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
1: మీకేమి తక్కువ?
0: What is that you run short of?
1: చెప్పాడు అప్పుడు అతను.
0: And then Alexander said,
1: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది. నాకు కావలసినంత సుఖం ఉంది. కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు. కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది. కనుకనే నేను పోయే సమయంలో రెండు చేతులు పైకి పెట్టి నా చేతిని దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
0: లెట్ ఆల్ ఆఫ్ యూ నో as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఆశిస్తారు, ఏమిటిది మహారాజా పోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
0: How is it the emperor is taken along the street towards the final journey with both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికీ.
0: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
0: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
0: I could conquer the whole world.
1: కానీ ఏమీ నాకు సహాయం చేయలేదు.
0: None could come to my rescue at the end.
1: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
0: I realized that it is only sacrifice that would help me.
1: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతోనే మనం ధనాన్ని తీసుకుని పోము.
0: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవలసింది.
0: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనము పైన ఆశ పెట్టుకోకు.
0: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
0: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
0: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ దట్
1: సత్యమైన ధర్మాన్ని పెంచుకోండి.
0: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
1: కనుక దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్ నేచురల్లీ యూ విల్ బి లిబరేటెడ్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగలిపి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
0: యాజ్ యూ నో దట్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
0: So what we are supposed to do is to serve those who are in need of our service.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
0: We have to help all those who are weak in every respect and serve them.
1: కంటి ఎదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటికి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం పిచ్చితనం.
0: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
0: God is in you.
1: With you, in you, around you.
0: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
0: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
0: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
0: What is that you get at the physical level?
1: కనుకనే మనకు కట్టగలిపి సహాయం చేసేది త్యాగమే.
0: వాట్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్సెస్.
1: లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానస్.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెనీ, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత
0: because of this new year
1: kotta buddhulu meer penchukondi.
0: Let us have the noble qualities.
1: Emti aa kotta buddhulu?
0: What are they?
1: Tyagamu,
0: sacrifice,
1: prema,
0: love,
1: satyamu,
0: truth.
1: Ee mulitini penchukunte mimmalni entaina dhanyuni gaavistundi.
0: These three we take as the ultimate experience.
1: Edruga vachinatundi manavuni nenu preminchu.
0: Just love the person in front of you.
1: అతని దగ్గర మంచి మాటలు మాట్లాడు.
0: అండ్ టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
0: హెల్ప్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతకంటే మించినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ పాత్ మోర్ దాన్ దిస్.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కనుకనే మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
0: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
0: బాడీ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
0: బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: దీని డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: కణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
1: Ah, dehiye deva devudu.
0: And that indweller is God.
1: Ah, deha devuni meer mee daggara pettukunnaru.
0: You have God in you with you.
1: Nu ekkadi poojistunnavu?
0: And how?
1: Evarini nu poojistunnavu?
0: Whom are you worshiping?
1: Evarini nu aaradhistunnavu?
0: Whom are you worshiping?
1: Ninnu neeve aaradhana chesukovali.
0: You are worshiping your own self.
1: Ninnu neeve gauravinchukovali.
0: You respect yourself.
1: Ninnu neeve avamanam chesukuntunnavu.
0: Do not humiliate yourself.
1: Kanukani పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్, బి రెడీ టు సాక్రిఫైస్.
1: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
0: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
0: A man without spirit of sacrifice can never be peaceful.
1: Shanti, shanti, shanti, shanti.
0: We just utter peace.
1: Ee shanti kosam anni deshamulo varu praptistune unnaru.
0: People from all over the world pray for peace.
1: Kaani variki em chikkutundadi?
0: What did they get?
1: Evi labhinchadam ledu.
0: Nothing whatsoever.
1: Nirasha, nispruha, nirantaramu dukkham tone munipothunnaru.
0: They are just despondent, disappointed, frustrated, depressed.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఈజ్ అవర్ వర్షిప్ దెన్?
1: కనుక మన నిత్యము సత్యమైనటువంటి యొక్క దైవం మన వెంటనే ఉన్నాడు.
0: ది ఎటర్నల్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ అస్.
1: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
0: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: మీ చదివిన చదువును,
0: ఆల్ ది స్టడీ,
1: మీ సంపాదించేటువంటి ధనమును,
0: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు.
0: షేర్ ఇన్ ది నైబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
0: అండ్ దెన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ?
1: కానీ ఈ ధనములకు అధికారి దైవమే.
0: ద మాస్టర్ ఆఫ్ యువర్ మనీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఇదంతా దైవ ట్రస్ట్.
0: అండ్ యువర్ ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్.
1: ఈ ట్రస్ట్ కు దైవమే ప్రెసిడెంట్.
0: అండ్ ద మనీ belongs to God's trust and God is the president.
1: Athani neevu trust ga teeskoni ee dharmam entaina neevu sadhan cheyi.
0: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Kanuka meeru dharmam kaani inke vidhamaitu vastu aanadalu kaani aasha pettukoni vaatini abhirudhi cheskokandi.
0: Don't go on developing the worldly desires towards the power and the pelf, tinsels and trash.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
0: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవం వెతకడానికి ఏ కొండలకో అడవులకో కూడా ఊరకో పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అట్టి దైవం వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
0: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు రన్ ఆఫ్టర్ ద డెమన్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
0: టుడే వై ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
0: వై
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
0: దేర్ఫోర్ వి కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
0: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
0: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్ లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి
0: అండ్ జస్ట్ సర్వ్ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
0: యూ జస్ట్ కీప్ అప్ ది లైఫ్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఇదే నీ పెద్ద సాధన.
0: దిస్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఇట్టి సాధన వదిలిపెట్టి
0: యూ గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి
0: యూ జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
0: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: అంతా కూడా కేవలం వెరితనము.
0: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
0: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
0: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్.
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలచదు.
0: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
0: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
0: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
0: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యూ ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
0: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ ఎక్కడొప్పించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
0: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ దే కమ్ టు యూ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
0: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
0: సో
1: చర్చిల్
0: చర్చిల్
1: చర్చి ఎంతో పోషించాడు.
0: వెల్ హీ హస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్
1: అందరి కూడా దూషించాడు.
0: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
1: ఇదంతా కేవలము కట్టగడపటికి ఏం చేసింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపటికి అతనికి ఈ బాధ అందించింది.
0: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
0: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
0: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
0: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
0: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
0: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
0: బ్రదర్హుడ్ ఆఫ్
1: ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
0: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని ప్రాణిస్తం చేస్తుంది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
0: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
0: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
0: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉండింటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుక మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: అది మనల్ని రక్షించేస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అఫోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ప్రేమ ముదిత మనసే కో రామ

0: అదే మసరు కురాలా, అదే మసరు కురాలా. నోరు చేయనటువంటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చిండేది.
1: ద హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే ది బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్స్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత,
1: భారత,
0: భా
1: భా
0: భక్తి,
1: భక్తి డివోషన్,
0: రా
1: రా
0: రాగము,
1: రాగము ట్యూన్,
0: త్యా
1: తా
0: త్యాగము,
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గమూ వద్దు.
1: సో యూ డోంట్ నీడ్ టు బాదర్,
0: ఏ ఒక ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ చదివే చదువులు,
1: all the education,
0: రాసే వ్రాతలు,
1: all your writing,
0: చేసే పనులు,
1: the deeds,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: All of them be offered, dedicated to God.
0: సర్వ ధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God Himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్లవారు మానవ జీవితమును గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి మరువబోకుడు ఇట్టి మంచి మాట.
0: The tongue, being highly skillful,

0: ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
1: శంకర టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ యాక్టర్స్. వీ యాక్ట్ అండ్ లీవ్ ద స్టేజ్, కమెన్సింగ్ విత్ బర్త్, గ్రోత్, ఎండింగ్ విత్ డెత్.

0: భయం భయం భయం భయం బ్రతుకు భయం భయం భయం భయం భయం బ్రతుకు భయం.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ పద్మ వ్యూహ స్పెషల్లీ డివైజ్డ్. ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ టియర్స్. ఈజ్ ఇట్ గోయింగ్ టు ది గిఫ్ట్ ఆర్ ద గోయింగ్ టు బి అవర్ రిలేషన్స్? దేర్ ఇస్ నో డెస్టినీ. ద హోల్ ఫ్యామిలీ హౌస్ హోల్డర్ లైఫ్ ఈజ్ టోటలీ బ్రోకెన్.
2: ఇట్టి అభిమానములతో, ఇట్టి ఆవేశంతో, ఇట్టి అహంకారములతో కూడినటువంటి ఈ మానవత్వంలో చిక్కేటువంటి సుఖం ఏమిటి?
1: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫుల్ ఆఫ్ ఎడ్యుటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వాట్ ఈస్ ది హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
2: ఈ చిక్కే ఆనందం కూడాను భయంతో కూడినటువంటి ఆనందమే.
1: ఈవెన్ దిస్ హ్యాపీనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ యూ గెట్ ఇట్స్ ఆల్సో మొమెంటరీ.
2: నిర్భయం అనేటువంటి ఈ జీవితంలో ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఫియర్లెస్ స్టేట్ ఎట్ ఎనీ టైమ్.
2: ఎక్కడ నిర్భయము, ఎక్కడ వైరాగ్యమో అక్కడ నిర్భయం.
1: Where there is renunciation, there is fearlessness.
2: ఆ వైరాగ్యం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: Where is it possible to cultivate the detachment?
2: దైవ సన్నిధి యందు మాత్రమే వైరాగ్యం లభ్యమవుతుంది.

0: It's only in the proximity of the divine you develop this
1: detachment. కనుక మానవులారా,
0: so oh man,
1: మీరు ఈ భయమును దూరము గావించుకుని అభయత్వాన్ని పొందే నిమిత్తమై ఆత్మకు చేరండి, ఆత్మ సన్నిధి చేరండి అని ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: So Shankara in his teaching said, run away from the situation of fear so as to be fearless, which is possible only in the spirit or Atman.
1: అక్కడికి వెళ్ళినప్పుడే ఈ భయం అనేటువంటి యొక్క యథార్థము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: There when once you are in the spirit, you will know the reality of
1: సుఖము దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడాను ఒకదాని యొక్క అభావం లే, ఇది ప్రత్యేకించినటువంటి వేరు వేరు కాదు.
0: ద సిన్ అండ్ ద మెరిట్, ద డే అండ్ ద డార్క్, ద ప్రాఫిట్ అండ్ ద లాస్ ఇస్ జస్ట్ ద అనదర్ వర్షన్, ద అదర్ సైడ్ ఆఫ్ ది సేమ్ కాయిన్,
1: పెయిన్ అండ్ ప్లెజర్,
0: ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
1: దీనికి మూలాధారం ఒక్కటే,
0: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్,
1: అది ఏ ఆత్మ,
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మను ఆధారం చేసుకుని అనేక విధములైనటువంటివి అక్కడ నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
1: ఇది ఒక పుష్పము,
0: హియర్ ఇస్ ఎ ఫ్లవర్,
1: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి,
0: దేర్ ఆర్ మెనీ పెటల్స్,
1: ఈ రేఖలు వేరు వేరుగా కనిపిస్తున్నాయి,
0: యు ఫైండ్ దెమ్ సెపరేట్,
1: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
0: All petals arise from the same stalk at the same point.
1: ఇది ఏ ఆత్మ స్థానము,
0: that main point.
1: ఆత్మ స్థానం నుండియే అన్ని రేఖలు ఉద్భవిస్తూ వస్తున్నాయి.
0: It is the main place, the starting point, telamus.
1: కానీ మనం ఒకే పుష్పంగా మనం దీన్ని విశ్వసిస్తున్నాము.
0: But you take it as a single flower.
1: పుష్పం ఒక్కటే, రేఖలు భిన్నము.
0: Flower is one, but petals are many.
1: ఈ రేఖలన్నీ ఒక్కటే, స్థానం ఒక్కటే.
0: Petals are many, but the place of origin is one.
1: అనంతమైనటువంటి సాగరం నందు,
0: ఇన్ఫినిట్ ఓషన్,
1: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి,
0: సో మెనీ ఇన్ఫినిట్ వేవ్స్,
1: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు,
0: వన్ వేవ్ డస్ నాట్ లుక్ లైక్ అనదర్,
1: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు,
0: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్,
1: అలలు అనేకంగా ఉంటున్నాయి,
0: దర్ ఇన్యూమరబుల్ వేవ్స్,
1: ఎక్కడి నుంచి వస్తున్నాయి,
0: వేర్ ఫ్రమ్ దేర్
1: రైజ్, దీనికి మూలాధారం ఏమిటి,
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్,
1: అది సముద్రము,
0: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్సెల్ఫ్,
1: సముద్రం ఒక్కటే,
0: ఓషన్ ఇస్ వన్,
1: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి,
0: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్,
1: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి,
0: దే వేరీ నేమ్ అండ్ ఫామ్,
1: రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో, ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
0: Therefore, the three fundamental qualities of the mighty ocean, being wet and cool and also white in color, are equally noticed in a wave.
1: Alallo chuchina tadi untundali.
0: Wave also is wet.
1: Alallo chuchina challadanam untundali.
0: It's also quite cool.
1: Alallo chuchinappudiki telladanam untundali.
0: It's also white in color.
1: Samudramlo kudano ave untundali.
0: So also in an ocean.
1: సముద్రం యొక్క చుక్కను నోటిలో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
0: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్, ఇట్
1: అలలోని నీటి బిందువును నోటిలో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
0: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్, విచ్ ఇస్ సాల్ట్,
1: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
0: వన్స్ అగైన్ దే మర్జ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్
1: ఫోమ్,
0: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
1: ఈ ఫోమ్ అనేది దానికి ఆధారం ఏమిటి,
0: వాట్ ఈస్ ది బేసిస్ for this form?
1: దీనికి వేవ్స్ ఏ ఆధారము,
0: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ద వేవ్స్,
1: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి,
0: ద బేసిస్ ఫర్ ద వేవ్స్
1: సముద్రమే ఆధారం,
0: ద ఓషన్,
1: ఈ మూడింటికి ఆధారం ఏమిటి,
0: వాట్ ఈస్ ది ప్రైమల్ థింగ్ ఫర్ ఆల్ ది త్రీ,
1: ఆ యొక్క సముద్రమే ఆధారం,
0: ఇట్ ఈస్ ద ఓషన్ అగైన్.
1: కనుకనే సముద్రం నందున్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి, అలల్లోనున్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి.
0: అండ్ దేర్ఫోర్ సేమ్ వాటర్ out of the ocean takes the form of wave, and finally the form that collects over it.
1: Adiye pratyachamu parochamu anumanamu.
0: One is the direct, other is indirect, another is the indirect.
1: Kanuka pratyachya parocha anumanamulaku moola karanamu okke sthaname.
0: Therefore for all the evidences its only place of origin is one and the same.
1: Idiye advaitamu.
0: This is non-dualism.
1: Deenini daivatvaniki triputi annaru.
0: This is called Trinity or Triputi.
1: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
0: The Atmic principle is this unity of the Trinity.
1: అచిత్ ఈశ్వరత్వం, మూడింటి యొక్క భాగమే.
0: ద త్రీ చిత్ అచిత్ అండ్ ఈశ్వరత్వ ఆల్ ది త్రీ యునైట్.
1: చిత్ అనగా జడము.
0: చిత్ ఇస్ వాటర్.
1: ఈచ్
0: వాటర్
1: జడము.
0: జడము ఇనర్ట్. ఇనర్ట్ జడము. ఇనర్ట్
1: అచిత్ అనగా భౌతికము.
0: అచిత్ ఈజ్ ఫిజికల్.
1: ఈశ్వరత్వం అనగా త్రికాల భాద్యం.
0: ఈశ్వరత్వ ఈజ్ విచ్ ఇస్ చేంజ్.
1: మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
0: ది యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈజ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: అది ఏ ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ.
0: ద సేమ్ ఇస్ బాడీ, ద మైండ్ అండ్ ఆత్మ.
1: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
0: బాడీ డిపెండ్స్ ఆన్ ది మైండ్.
1: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
0: మైండ్ రిలైజ్ ఆన్ ఆత్మ.
1: అన్నింటికి ఆత్మనే ఆధారము.
0: ఆత్మ ఈజ్ ద మెయిన్ బేసిస్ ఫర్ ఆల్.
1: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
0: Therefore, for the entire human life, the fundamental principle is Atma.
1: కనుక అది అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
0: That is the teaching of non-dualism.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
0: persons who do not understand this truth,
1: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
0: they go by the fleeting world, the ephemeral world,
1: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి,
0: they
1: కట్టకడపడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు.
0: And they put themselves to a lot of strain and ultimately realize the principle of Atma.
1: Suddhodhanaku lekaleka oka kumaru puttadu.
0: Suddhodhana had a son after a long, long time.
1: Atani peru Siddharthi.
0: His name is Siddhartha.
1: Ee kumarulaki ee prakrutamaina jagattunandu ye vidhamaina tundi yokka kashtamu, baadha, dukkamu kaliginchukunda chuchukovalani illunu vadili bayatiki pampatam ledu.
0: Suddhodhana never wanted his son Siddhartha to watch any sort of grief or pain or difficulty or trouble in the world, so he has not allowed him to step out of the palace.
1: Okanoka samayam lopala
0: at one time
1: Suddhodhana oka panditunu maharshi raagane ataniki ee pillavaanni choopinchadu tandri.
0: He has introduced his son when a great soul, noble soul visited him.
1: Aa mahaneeyudu vaakku amrita vaakku.
0: What all he says, that noble soul is, will be true.
1: Suddhodhana,
0: he said,
1: ee pillavaadu kevalam teevra vairagyaga maaripothadu annadu.
0: This great sage said, this boy is going to be a renunciant.
1: Intiye kaadu,
0: not only this,
1: kevalam yavat prajalaku kudanu oka vidhamainatundi sandeshanni andincheetundi yokka swaroopudai pothadu.
0: Not only that, he will pass on the message to the entire humanity.
1: Ee maata vinna tachchalame శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
0: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాజ్ ఫియర్ స్ట్రికెన్.
1: ఇంక ఏ దీన్ని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపటం లేదు.
0: హీస్ కంప్లీట్లీ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ రెనన్సియేషన్, సో హీ డిడ్ంట్ అలౌ హిస్ సన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
1: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
0: As he was aging, at the age of 18, he was
1: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడాను పట్టం కట్టాడు.
0: And not only he got him married, but he coronated him as the prince of that kingdom.
1: Yuvarajuga tayaraina tarvata,
0: having become a prince,
1: ee Siddharthi,
0: this Siddhartha,
1: prapanchananta chudali, naa rajyanni nenu chudali,
0: wanted to see his own kingdom of which he is the prince.
1: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyananta parisilana cheyali.
0: King should not confine himself to the palace.
1: Kanaka nenu
0: go around the kingdom.
1: Rajyanniki bayatiki vellutanu annadu tanna daggara.
0: So he asked his father to permit him to go around his kingdom.
1: Tandi chala bhayapadutune unnadu.
0: The father is completely afraid of the situation.
1: Kani vivaham chesukunnadu kanaka ekkadiki podu anetunte oka mooda nammakam kaligindi.
0: He has got some blind faith because the boy is married already, he would not run away.
1: Kani ratham paina kurchunnadu.
0: He sat on the chariot.
1: Kontha ooru dooraku vellaadu.
0: He sat on the chariot, went to the outskirts of the kingdom.
1: Oka vruddhuralu vongi poyinatundi vruddhuralu maraku karram cheta pattukoni vongi vongi adurtu nadustu untundadi.
0: He saw an old lady with a hunch, totally bent, walking with the help of a stick.
1: Chuchadu.
0: He saw her.
1: Satsaradani adigadu, emiti ee mrugamu, idi chala vintaga kanipistundade annadu.
0: He asked the charioteer, what is this animal that looks quite funny?
1: కాదు ప్రభు, ఇది ఒక మనిషి, వయస్సు మీరిపోయేటప్పటికి ఈ విధంగా వంగిపోతుంది, ఉణుకుడు పుడుతుంది. ఈమెకును ఒక మనిషి అని ఉన్నాడు.
0: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over there.
1: One shiver, the body shiver. అని ప్రశ్నించాడు.
0: The king asked, will everyone get into that stage?
1: రాక తప్పదు.
0: Yes, one must.
1: ఇది సృష్టి యొక్క నైజము.
0: It's natural.
1: Law of nature.
0: It's a law of nature.
1: కానీ ఇంకా కొంచెం దూరం పోయాడు.
0: He proceeded.
1: ఒక రోగి ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
0: He saw a TB patient, tuberculosis, was gasping for breath and suffering.
1: ఏమిటిది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
0: The immediate king asked, what is it that the person is suffering over there?
1: శరీరముకు అనేక రకములైనటువంటి యొక్క వ్యాధులు ఉంటున్నాయి.
0: Body has so many types of diseases.
1: ఈ శరీరమే ఒక రోగముల యొక్క గంప.
0: The body is the center of many diseases.
1: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు. ఇది ఒక రోగము అన్నాడు.
0: What sort of disease one would be afflicted with, nobody can say right now.
1: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
0: Who will suffer, who will not, no one can decide.
1: సరే, మనసు కొంచెం మార్పు కలిగింది. ఇంకా కొంచెం దూరం పోయాడు.
0: His mind changed to certain extent, yet he proceeded.
1: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
0: He saw the dead body carried by four people to the funeral cremation ground.
1: సారది, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
0: Yeah, charioteer, what is that they are carrying?
1: అది శవం ప్రభు అన్నాడు.
0: He said, O king, శవం అంటే ఏంటి? Dead body.
1: ప్రాణము లేనటువంటిదే శవము.
0: He asked, what is the dead body? He said, the one without life is the dead body.
1: మనము మనం శివం.
0: Whereas we are శివం.
1: శివం అనగా ప్రాణం ఉంటుండాలి.
0: శివం means the one with life.
1: ఆ ప్రాణం లేనటువంటిదే శవము.
0: When once there is no life, it is శవం.
1: ఆ ప్రాణం తిరిగి పోతుందా, అందరికీ పోతుందా అని ప్రశ్నించాడు సిద్ధార్థి.
0: సిద్ధార్థ asked, will everyone die like that?
1: తప్పినది కాదు.
0: No one can escape. ఇప్పుడు
1: ఒక పర్యాయము, ఆ ప్రాణం పోతుంది అన్నాడు.
0: No one can escape. One time or other, one is bound to die.
1: Vinnadu.
0: He heard this.
1: Inka tana tour ni cancel chestunnadu.
0: He dropped his tour any longer.
1: Intiki vachadu.
0: He returned home.
1: Bhojanam cheyaledu.
0: He didn't eat that night.
1: Ratri pandukunnadu.
0: He slept.
1: Nidra raledu.
0: He couldn't sleep well.
1: Kani bharya Yashodhara kumarudu pandukunnaru.
0: But there by his side, present wife Yashodhara and also son.
1: Chuchadu, okay, drishto chuchadu.
0: He just looked at them.
1: Sarvam dukkam, dukkam, dukkam annadu.
0: Then he stated, everything is nothing but grief and grief and grief alone.
1: Sarvam bhayam, bhayam, bhayam.
0: The second he said, everything is fear and fear and fear.
1: Sarvam anityam, anityam, anityam.
0: Then he said, everything is fleeting. Fleeting, changing.
1: Sarvam sunyam, sunyam, sunyam.
0: Then he declared, everything is emptiness, emptiness. And then he left and left the home.
1: ఈ తీవ్ర వైరాగ్యము చూచారా, మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదే. ఒక్క సిద్ధార్థికి మాత్రమే కలిగింది.
0: See this intense renunciation. We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
1: Atti indriya nigrahani kaligeetvanti oka shakti ni sadhinchalante adi oka bhagavat anugrahame kavali.
0: One can have total sense control only with the divine grace.
1: Adhe vidhamgane oka rajakumarudu aranyaniki shikarathamai vellaadu.
0: A prince went to the forest.
1: Velli chaala tirigi tirigi alisipoyadu.
0: He went round and he was tired.
1: Alisipoyi oka aashramamlo praveshinchadu neeti kosamani.
0: As he was thirsty, he stepped into a hermitage for water.
1: Aa aashramamlo nivasinchutunnatvanti oka swamulu varu, evarandi meeru ane prashninchadu.
0: A sage residing over there in the hermitage asked, who are you, sir?
1: Naa peru Jitendriyudu.
0: He said, my name is Jitendriya.
1: Meer ekkada nunchi vacharu?
0: Then sage asked, where do you come
1: Jitendriya
0: from?
1: Jitendriya rajyam nunchi vachanu.
0: He says, I belong to the Jitendriya kingdom.
1: అన్నాడు.
0: He said,
1: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
0: I want water.
1: నీరిచ్చాడు, కూర్చోబెట్టాడు.
0: He offered him water and he drank and he
1: కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉందన్నారా అని విచారించాడు ఈ సన్యాసి.
0: This stage started investigating whether the conduct is in accordance with the
1: name. పెనివేప విత్తుండ్రు, ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
0: One has the name of a Dharmaraju, one of righteousness, but all his conduct is unrighteous, totally opposite.
1: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
0: One has the name of Chagaraju, one of sacrifice.
1: కానీ పేరు తగినగా ప్రవర్తించాడు.
0: And his conduct is in accordance to the name.
1: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
0: His name is Jitendriya.
1: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
0: Has he sense control?
1: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
0: His name is also Jitendriya kingdom.
1: అక్కడికి వెళ్ళాడు.
0: He went there.
1: ఏం చేస్తున్నాడు? ఈ పిల్లవాడి బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడిని కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంతటి పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
0: The sage made the prince wear the ochre robes, while the sage collected the dress of the prince and sprinkled red color on that.
1: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్మ్యాన్ ఉంటారు, సిపాయిలు.
0: There at the main gate, the sipais will be there.
1: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
0: Watching the sannyasi coming over there, they saluted.
1: నాయన, ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను.
0: He said,
1: ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు.
0: I have come here to communicate a message. Please convey to our king.
1: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
0: The prince was caught by wild animals and there he died.
1: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
0: And here are his clothes. I brought them with me.
1: అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు.
0: The watchman said.
1: నవ్వినాడు.
0: He simply smiled.
1: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
0: Why have you brought clothes here?
1: ఎవరికి మరణం లేదు.
0: Who is going to escape from death?
1: పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను మరణించక తప్పదు.
0: Those who are all born are bound to die.
1: జననములకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
0: The birth and death follow. They're born at the same time.
1: జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుండాలి.
0: The birth and death follow each other.
1: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: చాలా మంది మీరు చూచారో లేదు, ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
0: Most of you, whether you have noticed or not, you find railway coach factories.
1: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
0: దేర్ ద మ్యానుఫ్యాక్చర్ వ్యాగన్స్.
1: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కొక్క దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
0: దీస్ వ్యాగన్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వేర్ ఎవర్ దే ఆర్ నీడెడ్.
1: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
0: దేర్ ఆన్ ఎవ్రీ వ్యాగన్ దే ఇట్ విల్ బి రిటర్న్ లైక్ దిస్, రిటర్న్ ద డేట్.
1: ఈ బాక్స్ ఫలాన్ డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా?
0: దిస్ వ్యాగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
1: మన యొక్క సంబంధమైనటువంటి యొక్క ఈ రైల్వే దేహంలో అనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించడం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
0: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
1: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజు పైన ద్వేషంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్లాడు.
0: He was very much surprised at the answer and he still has got in.
1: రాజు దగ్గరికి వెళ్ళాడు.
0: He went to the king.
1: రాజా,
0: ఓ కింగ్,
1: నీ కుమారుడు మరణించాడు.
0: యువర్ సన్ డైడ్
1: అని ఏడ్చిరాడు.
0: He cried.
1: ఈ సన్యాసి ఏడ్స్తే రాజు పక్కన నవ్వుతున్నాడు.
0: When this ascetic cried, the king started laughing.
1: మీరు ధరించినది కాషాయ వస్త్రము.
0: You have worn ochre robes.
1: కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి.
0: But your words are not appropriate.
1: ఎందుకు ఏడ్చడానికి కారణం ఏమిటి?
0: Why do you cry?
1: ఇది ఏడ్చవలసినటువంటిది కాదే.
0: This is not anything that calls for crying.
1: విచారించవలసినటువంటిది కాదు.
0: Nothing to be worried or bothered.
1: ఒక చెట్టు పైన సాయంకాలం అనేక పక్షులు వచ్చి వాలిపోతుంటాయి.
0: We find many birds resting on the branches of trees every evening.
1: తెల్లవారు అయ్యేటప్పటికి ఏ పక్షులు వాటికి పక్షులకు ఎగిరిపోతుంటాయి.
0: By early hours of the morning, they fly
1: off. ఒక చెట్టు పైన కూర్చున్నటువంటి పక్షులకందరికి ఏ సంబంధ బాంధవ్యం ఉంటుండాలి?
0: What sort of relationship exists between birds that rest on branches?
1: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా, భార్య, బిడ్డలు, కొడుకు, కోడళ్ళు, అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనాయి.
0: So on the tree of my family, So many birds are resting,
1: ఎప్పుడు
0: the sun and
1: ఏ పక్షి ఎగిరిపోతుందో.
0: Which bird goes in which direction?
1: దీనికి
0: who can say?
1: విచారించిన అవసరం లేదు.
0: Then why do you worry?
1: ఇది సహజము.
0: It's law of nature.
1: బా ఎంత కఠినప్పుడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
0: Then he was surprised at the words of the king and he wanted to
1: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
0: And he thought in his mind, the mother will certainly cry for the loss.
1: తల్లి ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి
0: said, oh mother, your son died, here are his clothes.
1: ఆమె కూడా పక్కన నవ్వింది.
0: She too laughed at once.
1: సన్యాసి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీకు కూడా ఈ అభిమానం ఎందుకు?
0: Oh sage, you have given up everything. What sort of attachment you have? Why?
1: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు, మధ్య చక్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
0: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
1: ఆ చక్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారులేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
0: Some stay there in the chawal tree while others will pass on.
1: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
0: సో లైఫ్ ఇస్ ఎ చౌల్
1: ట్రీ. ఈ చత్రంలో అందరూ చేరారు.
0: ఆల్ అసెంబుల్ దేర్.
1: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు ద బాడీ ఇన్ దిస్ మూమెంట్. దుఃఖించిన
1: అవసరం లేదు అన్నాడు.
0: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీ మోర్.
1: సరే ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
0: దెన్ ద సేజ్ థాట్ హి హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
1: తీసుకుని వెళ్ళి తల్లి మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి
0: హి సెడ్ లుక్ హియర్ యువర్ హస్బెండ్ డైడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
1: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్
1: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన కొక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
0: We find the two different logs of wood running along the current of water.
1: కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి, వీడిపోతుంటాయి.
0: They go together at one point and get separated.
1: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, వీడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
0: In this growing together,
1: మమకారం లే మూల కారణాలు.
0: For all this is attachment and possessiveness that are responsible.
1: Ante kani avasthalu ye matramu bhedam kaadu.
0: There is nothing wrong with the position or the plight.
1: Avasthalu sahajamai.
0: That is the law of nature.
1: Kanuka idantha kuda manam vicharinchina avasaram ledu.
0: So we don't need to worry about it.
1: Sare anukunnadu. Andarni parichayam chesanu. Idi nijanga Jitendra rajyame anukunnadu. Tirigi aa rajakumarni parichayam cheyali kada.
0: Having examined everybody in that Jitendra kingdom, having been satisfied, he want to test the prince.
1: Rajakumara pararajulu vachi mee rajyam paina padi rajyani swadhinam chesukoni mee amma nannulu kuda charsallo pettesaru chaala avasthala palayipothunnaru tatchame nee vellu varini vidipinchu varatu yuddham cheyi annadu.
0: The sage told the prince, oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents, better you go back and rescue them.
1: అప్పుడు ఆ కుమార్ రాజా చెప్తున్నాడు.
0: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెల్లింగ్,
1: అంతా దైవ సంకల్పమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
1: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
0: డిడ్ ఐ బ్రింగ్ దట్ కింగ్డమ్?
1: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
0: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
1: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
0: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
1: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము
0: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ సామ్రాజ్య నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
0: I am just struggling hard for the kingdom of
1: the kingdom of heaven.
0: That is the kingdom of heaven.
1: అది నాకు లభ్యం కావాలి.
0: That I should get it.
1: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: It's not the one by fighting.
1: ప్రేమతో దానిని సాధించాలి.
0: You can only achieve through love.
1: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్నా.
0: So I don't want these kingdoms.
1: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార్ రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
0: అండ్ దిస్ స్టేజ్ ప్రోస్ట్రేటెడ్ టు దిస్ ప్రిన్స్.
1: మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
0: ఐ థింక్ దట్ ఐ యామ్
1: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
0: వీ హావ్ ద డ్రెస్ ఆఫ్ రెనన్షియంట్ బట్ నాట్ ద కాండక్ట్.
1: సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్
1: చెప్పి
0: హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
0: శంకరాచార్య హాస్ పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టీచ్ దిస్.
1: ఒక నటకుడు,
0: ఎన్ యాక్టర్,
1: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
0: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
1: రాజసభలో ప్రవేశించాడు.
0: హి ఎంటర్డ్ ఇన్ టు ఎ కోర్ట్.
1: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
0: He started chanting various things, saying that there is no father, no mother, no property, nothing. Be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
1: Rajagaru vachi unnatasanam ichadu.
0: King made him
1: kuchunnadu chakkani aadhyatmikanga aatmatattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
0: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
1: అంతా సభ పూర్తి అయిన తర్వాత
0: రాజు
1: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
0: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద కింగ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్.
1: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
0: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
0: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్.
1: బహుమతిగా ఇస్తున్నానన్నాడు.
0: వీ ఆర్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ.
1: మాకు ఇది అక్కర్లేదు.
0: He said, I don't want this.
1: నేను వేసినది ఏమిటి?
0: What is it I have put on?
1: నేను సన్యాసిని.
0: I am a sannyasi.
1: సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
0: The main feature of a sannyasi is to give up everything in this world.
1: నేను మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
0: I have not come here for these gifts.
1: మీ బహుమానం నాకు అవమానము.
0: The gift is a matter of shame to me.
1: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
0: I don't want.
1: వెళ్ళినాడు.
0: He went.
1: రెండవ దినము
0: సెకండ్ డే
1: ఆ నటకుడే
0: ద సేమ్ యాక్టర్
1: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
0: హి కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్ నెక్స్ట్ డే.
1: మంచిగా స్త్రీ వలె అలంకారం చేసుకున్నాడు.
0: హీ హాస్ డెకరేటెడ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
1: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
0: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్.
1: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
0: ఆల్ గాట్ దెంసెల్ఫ్ లాస్ట్ ఎంజాయింగ్ దిస్ డాన్స్.
1: భూమిని తగని కాలు తాళం విడిచిన చెయ్యి ఈ విధంగా నాట్యం ఆడాడు.
0: The movement started.
1: కాదం పాదములు తలపు ఒక భూమి పైనే నిలవలేదు.
0: In fact, the tune and the rhythm was so like that the feet didn't stand on the earth.
1: ఈ నృత్యము చూస్తూ ఉండేటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు.
0: The king was very much surprised watching this dance performance.
1: కానీ మంత్రులు చాలా తెలివితేటలు కలవారు.
0: But ministers are highly
1: ఆనాటి మంత్రులు.
0: Ministers of those days anyway.
1: జాగ్రత్త పడ్డాడు, అందుకోసమే మంత్రులు పెట్టుకుంటుంటారు.
0: That's very purpose. Of having ministers in a court.
1: రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేది శిలాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
0: The king will have a crown of precious gems.
1: కానీ తల లోపల రాళ్ళు ఉంటాయి.
0: But inside the head there will be stones.
1: అందుకోసమే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసమే మంత్రులు అని పెట్టుకుంటారు.
0: Therefore they have ministers to advise them.
1: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు.
0: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ.
1: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
0: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్.
1: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
0: హీ కుడ్ ఫైండ్ అవుట్ దట్ ద సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకర యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే.
1: రాజు గారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
0: As king commanded, the minister brought gold coins as a gift.
1: రాజా, నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము? నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు.
0: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance? I want more.
1: నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు, ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావి, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
0: దెన్ యూ ఆస్క్ యువర్ క్వశ్చన్, యెస్టర్డే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ రెనన్షియంట్ యూ సెడ్ నో ఐ డోంట్ వాంట్, టుడే యూ వాంట్ మోర్, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్?
1: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
0: దెన్ ద డాన్సర్ సెడ్,
1: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
0: ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ టు ద డ్రెస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
0: దేర్ఫోర్ ద కాండక్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ ట్యూన్ విత్ ద నేమ్. I'm a dancer.
1: నా నామం తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
0: Therefore, as a dancer, I have desire.
1: అతను సన్యాసం ఆ నేమం.
0: The
1: పేరు.
0: Previous day, the role was that of a renunciant.
1: ఆ సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
0: Therefore, you must be one of sacrifice.
1: నామం తగినటువంటి యొక్క ప్రవర్తన, నామం తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
0: Therefore, the action must be in accordance to the name and the behavior, vartana.
1: ఆ విధంగా చెప్పి, మీరు మానవులుగా పుట్టారు.
0: You are born as a human being.
1: మానవుని తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
0: You should lead the life of a human
1: being. ఇది శంకరులు బోధించినటువంటిది.
0: This is the teaching of Shankara.
1: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
0: As is the dress, so should be the behavior.
1: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
0: As is the form, so should be the conduct.
1: కనుక ఓ మానవులారా,
0: ఓ హ్యూమన్ బీయింగ్స్,
1: మీరు మానవాకారం ధరించినారు.
0: You are in the form of human.
1: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
0: You should have human values.
1: మానవతా విలువలు మీరు నటించాలి.
0: You should exhibit human values.
1: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
0: You should develop human values.
1: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
0: Or else it be a matter of shame to be a human.
1: అది the proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఏమిటి ఈ mankind?
0: What is this?
1: ఏమిటి మా విలువలు?
0: What is value here?
1: Thoughts, words and action together.
0: The harmony, the togetherness of thoughts, words and deeds.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
0: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ట్రూ మీనింగ్.
1: ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ యూ ఫైండ్ ద లవ్.
1: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యూ, ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
0: ద మూమెంట్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాజమ్స్ యుల్ డెవలప్ డిటాచ్మెంట్.
1: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయకమలం విచ్చలేదు.
0: దోస్ హు ఆర్ నాట్ డిటాచ్డ్ ఇట్ ఓన్లీ మీన్స్
1: హృదయకమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
0: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాజమ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
0: In fact, the wild animals in the forest has no trace of love.
1: అదియే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు.
0: This is the lesson of a tiny thought Prahlada to his father.
1: తండ్రి మీరు ఎన్నో విద్యలు నేర్చినారు.
0: Father, you have learnt many forms.
1: ఎంతో వేదాంతాన్ని చూచారు.
0: You also have gone through
1: శాస్త్ర విచక్షణలో మీరు చూచారు.
0: You read so many.
1: కానీ
0: but
1: మీరు మానవుల వలె ప్రవర్తించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
1: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
0: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
1: కన్న కొడుకే కట్టుకున్న భార్యే అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్ యువర్ హర్టింగ్ యువర్ ఓన్.
1: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
0: దేర్ ఫోర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ యూ.
1: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
0: దేర్ ఫోర్ ద The one who hurts and hurts himself is an animal.
1: Kanukane, be good.
0: So be good.
1: Nee motta motta manchiga untundu.
0: So you must be good first.
1: Do good.
0: Then do good.
1: Ee renditi yokka tattvam chetane ee yokka jeevithamu good ayipothundi.
0: With these two, your whole life will be good.
1: ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మన యొక్క మంచి గుణములు ప్రారంభించుకోవాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లైఫ్ గుడ్ వీ షుడ్ హావ్ గుడ్ క్వాలిటీ.
1: ఈ విధంగా శంకర్ల వారు
0: లైక్ దిస్ శంకర
1: అనేక ప్రాంతములకు బయలుదేరి
0: went to many places
1: aneka vidhamla ee advaitanni ee dukkhamto koolipoyetundi oka manavulanku dhairya sahasalu ichi manavatvam yokka viluvanu kudanu chakkaga prabodhisthu vachadu.
0: He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength.
1: Ee yokka prabhuvu ee rakamainatundi oka bodhana chestunnadani తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధం లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
0: His disciples all 14 of them could absorb his teachings and started composing their own.
1: చేసుకుంటూ వచ్చి వారు కూడా దాంట్లో లీనమైపోయారు.
0: They also got themselves totally identified with non-dualism.
1: అప్పుడే భారతదేశమందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది.
0: ఇట్ వాజ్ ఓన్లీ దెన్ ద థియరీ ఆఫ్ నాన్-డ్యూయలిజం హస్ కమ్ టు స్టే ఇన్ భారత్.
1: క్రమక్రమేణా తిరిగి ఈ ఆధునిక ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబరుతూ వచ్చింది.
0: బట్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ది థియరీ ఆఫ్ నాన్-డ్యూయలిజం ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్
1: లేక వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్
1: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
0: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
1: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
0: హ్యావింగ్ ఎయిమ్ ఆన్ గాడ్.
1: అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
1: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
0: డిటాచ్మెంట్ ఈస్ నాట్ వన్ దట్
1: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం వచ్చేసేస్తుంది.
0: యాజ్ యూ డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్ ద డిటాచ్మెంట్ ఆల్సో విల్ గ్రో సైమల్టేనియస్.
1: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
0: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
1: మన మనసు త్రిప్పటంలోనే ఉంటుండాలి ఇది.
0: The difference lies in the turning of the mind.
1: Idoka bigamu.
0: This is
1: lock.
0: This is the lock.
1: This is one key.
0: This is the key.
1: Put a key.
0: Put the key into the lock.
1: Turn left side.
0: Turn left side.
1: Open.
0: And it gets open.
1: Turn right side.
0: Turn lock. Right side. It gets locked.
1: Same lock, same key.
0: Same lock, same key.
1: Turning difference.
0: Difference is there in the turning.
1: Kabatti lock a bondage.
0: The locking is
1: open
0: bondage.
1: A liberation.
0: Opening it is liberation.
1: Kabatti liberation and bondage rendu okate gaane untundadu karakane. Mana yeva manushyanam karanam bandham vachayo. Manase deeniki moola karanam.
0: Therefore it is the same mind that is responsible for the
1: kabatti
0: bondage.
1: Kabatti mana hrudayame oka lock.
0: Our heart is the lock.
1: Mana manase key.
0: Mind is the key.
1: Deeni bhagavantuni vaipuna tippite detachment.
0: If you turn towards God's side, it's liberation.
1: If you turn
0: towards the world's side, it's attachment.
1: Sandeham kalagochunu.
0: You may find question how it is possible.
1: Unnaru meeru ippudu.
0: Here you are.
1: Meeku rendu legs unnai, rendu kaallu unnai.
0: You have two legs.
1: Kaani parikshalo pass ayipoyi MBA teeskun tarvata edo oka udyogamlo praveshinchin tarvata amma naannalu oka ammayini kattesestaru.
0: After getting your MBA degree, you secure a job and your parents will see to it that you get married.
1: Parents kattavachu lekapothe nive kattukovachunu.
0: Or you yourself may pick up one
1: wife. Kaani ye emi appudu naluku kaallu aitayi.
0: Then you will have four legs.
1: Neevu rendu aami rendu.
0: You are two and your wife two.
1: Mari tarvata inkok 1 year or 2 years ku ayipothe inkoka 6 legs aipothayi.
0: At 1 or 2 years you will have 6 legs.
1: Tarvata mari 8 legs aipothayi.
0: Then 8 legs.
1: Tarvata 10 legs aipothayi. ఈ లెగ్స్ అనేది అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
0: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు
1: వాక్. అది ఏ బాండేజ్ అన్నారు.
0: దాట్ ఈస్ బాండేజ్.
1: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి.
0: సో బాండేజ్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇట్ ఓన్లీ యువర్ ఓన్ డిజైర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అన్నారు.
0: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: జీవితం చాలా దీర్ఘ ప్రయాణం అయినటువంటిది.
0: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
1: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
1: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
0: దెన్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
0: యాజ్ యూ లెసన్ ది వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ బి మోర్ అండ్ హ్యాపీ.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు us how to lessen our burden and luggage tomorrow.
1: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
0: డూ యువర్ డ్యూటీ.
1: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
0: బట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది ఎయిమ్, మెయిన్ ఎయిమ్.

భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండె సంతసమున భోగ భాగ్యములేల చదువు ఏల గొప్ప పదములేల చాలు జాలి గుండె సంతోష శాంతులు

0: Why prosperity? Why all pleasures and comforts? What for is education? Why exalted positions? Why? It is enough if you have compassionate heart. The humanity, it is enough if humanity has the peace and happiness. It is enough for the human being to enjoy the peace and happiness within.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
0: Scientists have been propagating many of the theories all around the world.
1: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
0: Spiritualists have been propagating the principles of the divinity.
1: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
0: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
1: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
0: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
1: ఈ పరమాణువులే లేకుండినా ప్రపంచమే లేదు.
0: Without an atom the world cannot exist.
1: Who is God? Where is God? అని.
0: Who is God? Where is God?
1: God is an atom.
0: God is an atom.
1: God is everywhere.
0: God is everywhere.
1: ఇది దీనికి సరైన జవాబు.
0: This is the correct answer.
1: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
0: Without these atoms you cannot see the universe.
1: విశ్వమంతా కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే.
0: The universe is the combination, conglomeration of all the atoms.
1: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
1: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
0: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
1: Paramanuvule prapanchamanta ikkudunu vyapinchi unnavi.
0: The atoms are spread all over the world.
1: Kevalamu paramanuvulaniga emiti.
0: What are these atoms?
1: Idi sampurnamainatundi okka సంగతత్వం యొక్క చర్యలే.
0: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
1: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిది.
0: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
1: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
1: ఈ కనిపించే మనుషులు,
0: the human beings that you see,
1: ee bhavanamu,
0: the mansion,
1: ee light,
0: the lights,
1: ee sarvam kudanu paramaanuvula yokka sammilita swaroopame.
0: Everything is the combination of atoms.
1: Maanavudanta kudanu paramaanuvula yokka cherikane.
0: Man is the combination of atoms.
1: Ee maanavunindu lenatuvanti yokka shaktulu jagattilo maraku chota kanaraadu.
0: There is no power outside the man which is not in him.
1: కాంతి తరంగములు మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
0: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విద్ ఇన్ ద మ్యాన్.
1: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
0: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
1: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
0: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ అయస్కాంతమే మానవు యందు సమస్తము వ్యాపించి ఉన్నది.
0: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
1: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద యాటమ్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
0: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
1: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
0: the subtlest among the minutest,
1: మేటి వస్తువులందున మేటి యగుచు,
0: the biggest in the big,
1: సర్వంతర సాక్షి అయి ఉన్నట్టి,
0: that stands as an eternal witness.
1: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
0: Divine is atom, atom is divine.
1: కనుకనే బ్రహ్మానగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
0: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
1: అది కేనుకొను పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
0: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
1: రాముడు పుట్టాడు,
0: రామ వాస్ బోర్న్,
1: కృష్ణుడు పుట్టాడు,
0: సో ఆల్సో కృష్ణ,
1: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
0: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
1: సంభూతులు ఆవిర్భవించారు,
0: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
1: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
0: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
1: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
0: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
1: భగవంతునికి రూపమే లేదని కొందరు,
0: సమ్ సే గాడ్ హ్యాస్ నో ఫార్మ్,
1: అనంత స్వరూపుడని మరికొందరు,
0: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్,
1: ఇవన్నీ కూడాను చెప్తూ ఉంటే,
0: దే డిక్లేర్ సో,
1: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
0: దే ఆర్ నాట్ true in the strict sense.
1: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
0: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ఏమిటి ఆ రూపము?
0: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
1: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
0: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
1: ee naadu shabdamunaku oka swaroopam ledu.
0: Sound has no form.
1: Kaani shabdamu chesetuvanti oka vastuvunaku swaroopam unnadi.
0: But an object that makes the sound has a form.
1: ఇక్కడ శబ్దం వచ్చింది.
0: హియర్ యు లిసన్ టు ద సౌండ్.
1: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
0: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఆనందమునకు స్వరూపం లేదు.
0: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
0: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: పరిమళము స్వరూపం లేదు.
0: Smell has no form.
1: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
0: The flower that spreads fragrance has a form.
1: ప్రేమకు స్వరూపం లేదు.
0: Love has no form.
1: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
0: The mother who shares love has a form.
1: అదే విధముగానే
0: likewise
1: దైవమునకు స్వరూపం లేదు.
0: God has no form.
1: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
0: But the atom that constitutes has a form.
1: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
0: ద ఫిజికల్ ఫార్మ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
0: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
1: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
0: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
0: వాటర్ దట్ టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ ఈ జలమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
0: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ఈ టమ్లర్ యొక్క ఆకారం ను పురస్కరించుకుని జలం మనకు కనిపిస్తూ ఉండాలి.
0: The water appears so basing on the tumbler it is in.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
0: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫామ్.
1: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
0: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
1: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
0: A primordial fundamental principle of the universe is there.
1: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
0: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
1: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
1: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
0: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫామ్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
0: Therefore, the very atom is divine. God has taken that form.
1: Sarva anu swarupame paramatma swarupamu.
0: And in fact, the all rivers merge in ocean that has a form.
1: Ide vidhamgane
0: annintikini
1: mooladharam anetundi vastuvu okati unnadi.
0: A primordial fundamental principle of the universe is there.

0: atom is divine. God has taken that form.
1: Sarva anu swarupame paramatma swarupamu.
0: And in fact the form of every atom is basically divine.
1: ఇలాంటి సత్య నిత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ది ఎటర్నల్ ట్రూత్స్ విల్ హావ్ గాట్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీవన్.
1: సర్వత్రా పరమాణువులే ఉన్నదని సైంటిస్టు 1000 సంవత్సరం అంతా కూడా అనేక రకమైనటువంటి పాటుపడ్డారు.
0: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
1: కాని వారు ఈనాటికి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: But they are not able to know the truth till this day.
1: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
0: And they have forgotten the fact that everything is composed of atoms.
1: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
0: Years and years ago, generations ago, Prahlada has known this fact.
1: ఇందుకలందు లేదని సందేహం వలదు.
0: Never doubt that God is here, that he is not there. Never doubt.
1: చక్రి సర్వోపగతుండు.
0: God is present everywhere.
1: ఎన్నెందు వెతకి చూచిన అందందే కనిపించు.
0: Wherever you search, you will find him there.
1: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: This truth has not been understood by modern scientist.
1: కనుక సైన్స్ కు అందనటువంటిది ఇది భగవంతు యొక్క తత్వము.
0: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
1: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
0: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంతా కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
0: ద ట్రాన్సెండెంట్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
1: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
0: The vocabulary may be varied, but the basis is one.
1: ఇది అనంతమైనటువంటిది అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణు యొక్క శక్తియే.
0: The infinite power of an atom is present in everyone.
1: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
0: if you ask any boy what is a magnet,
1: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక మొలికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
0: His reply is, magnet is the one that draws near an
1: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
0: That's how he explains magnetic principle.
1: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
0: but if you ask a businessman what is a magnet,
1: ధనమే అయస్కాంతం అంటాడు.
0: He will say, money is the magnet.
1: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
0: If you ask the husband what's the magnet, he'll say wife is the magnet. The wife says husband is the magnet.
1: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
0: What is basis for this flower?
1: దీనికి అయస్కాంతం ఏమిటి?
0: What is this magnet here?
1: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
0: And it is the bee that is the magnet.
1: తుమ్మెదనే దీని ఆకర్షిస్తుంటుండాలి.
0: And the bees are drawn near.
1: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
0: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
1: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
0: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రవర్షియల్ ఇష్యూస్.
1: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
0: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
0: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్.
1: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
0: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి.
1: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలు యందు.
0: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
1: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
0: That's how they would be able to attract everybody.
1: కాని
0: but
1: భగవంతుడు కూడా ఒక అయస్కాంత స్వరూపుడే.
0: But God is also a magnetic form.
1: ఎట్టిది?
0: What magnet?
1: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
0: It is a super speciality power.
1: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
0: This is a super magnet.
1: దీనికి సరైనటువంటి పేరు కాదు ఇది.
0: It's not appropriate anyway.

0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది. సోక్రటిస్
1: సోక్రటిస్
0: పవర్
1: పవర్
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ లేటెంట్ పవర్ దట్ వుడ్ డ్రా నియర్ అట్రాక్ట్ ఆల్ అరౌండ్.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: Sita balika.
1: Sita was so young.
0: Kani ama inti yandu janakudu oka vidhamainatundi baruvainatundi okka shivadhanasunu pettadu.
1: But at a residence father Janaka kept a very heavy
0: pillalto aadukuntu
1: shivadhanas.
0: aadukuntu aa balu ee shivadhanas kindiki poyindi.
1: While playing it so happened the ball just rolled just below this ball.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తీవాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీత could simply lift up with her left hand and keep it aside.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనకు could come to know this.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: He was mystified.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్.
0: సీత బాలికనే.
1: సీత వాస్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది.
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హి డిడ్న్ టెల్ ఎనీబడీ.
0: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ would be offered in marriage to Sita.
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణం ఏమిటి?
1: What is the reason for such a promise?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: Sita could lift this శివధనస్సు easily.
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరిగినటువంటి మ్యాచ్.
1: The man who could lift up would be a proper match to her.
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
1: In fact, anyone who cannot lift is not eligible to marry her.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: And hence the one with infinite power is the right match to her.
0: అమానుష్యమైనటువంటి శక్తి అతని యందు కలిగి ఉంటుండాలి.
1: It is the super power that's present in Rama.
0: కనుక ఈ విధమైనటువంటి ఒక వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ కింగ్స్ కేమ్.
0: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు.
1: దే మేడ్ అటెంప్ట్ టు లిఫ్ట్ దిస్ బాల్.
0: విఫలుడైపోయారు.
1: అండ్ దే ఫెయిల్డ్ అటర్లీ.
0: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణుని ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు.
1: అండ్ రామ లక్ష్మణ హూ ఫాలోడ్ విశ్వామిత్ర దే వర్ సో అట్రాక్టివ్.
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: ఎవ్రీబడి ఇన్ ది అసెంబ్లీ స్టార్టెడ్ శివధనస్సు
0: ఏమాత్రమూ దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this శివధనస్.
0: అనగ ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే ఆర్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్.
0: విశ్వామిత్రుడు రాములు వైపును చూచాడు.
1: విశ్వామిత్ర లుక్డ్ ఎట్ రామ.
0: చూసేటప్పటికి దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్.
0: అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటి కంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరా.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు అమ్మును పక్కన పెట్టి
1: కెప్ ది అరౌండ్ వన్ సైడ్
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ lifted the bow and tied up the knot. And then he broke it all together.
0: దీనిని చూచినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి, ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామా ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించడం చేత
1: because of the totality they could achieve this.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్స్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎవ్రీ
0: బాడీ. అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఇస్
0: రేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివశ్రీరస్సులకు అని అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్ ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్ దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: దిస్ మైటీ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: హీ గోస్ బై ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫీల్స్ పంపస్ అబౌట్ ఇట్.
0: భోగ భాగ్యము లేల,
1: వై దిస్ ప్రాపర్టీ,
0: చదువు లేల,
1: వై
0: గొప్ప పదవు లేల,
1: వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్,
0: చాలు జారి గుణము,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్,
0: శాంతి సంతోషము,
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు, చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, నో మోర్ రిక్వైర్డ్.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: ఫర్ ది హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kudanu oka magnet nunchi vacheetuntivi.
1: The happiness and peace are originated from the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet,
0: anta goppa shaktivantam anetuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That powerful magnet is in every man.
0: ఇందులో ఉష్ణప శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్,
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఇస్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: Everything is in man.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: That which is not in man is not noticed outside.
0: మ్యాన్ అంత గొప్ప బలవంతుడు.
1: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్,
0: గొప్ప శక్తివంతం కలిగేవాడు.
1: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్.
0: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే.
1: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో.
0: ఇలాంటి మానవత్వాన్ని,
1: సచ్ హ్యూమన్
0: లైఫ్, ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: వీఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటి వారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుండది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ రామాయణ.
0: కనుక ఈ రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: కొన్ని రకమైనటువంటి వాలి మహాశక్తివంతుడు,
1: వాలి ఈజ్ వెరీ పవర్ఫుల్.
0: అతను కేవలము మ్యాగ్నెట్ పవర్ నుంచినే పుట్టినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంత స్వరూపమైనటువంటి వాడు.
1: హి ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: అతని శక్తితో
1: విత్ హిస్ పవర్
0: రాములతో యుద్ధం చేసినప్పుడు
1: వెన్ హి వాస్ ఫైటింగ్ రామ
0: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే
1: వెన్ రామ స్టూడ్ ఇన్ ఫ్రంట్
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్ ఆఫ్
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: Therefore, he had hit him standing behind the tree.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: these secrets
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
1: We question why is it that Rama killed him?
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of magnet.
0: రాముని ఎందుకు అయస్కాంత శక్తి అధికంగా ఉంటుండాలి?
1: So also Rama.
0: ఈ శక్తిని తాను అర్థం ఆకర్షించితే రాముని శక్తి క్షీణించుతుంది.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: కాలానుగుణ్యంగా
1: appropriate to the times
0: samaya sandarbhanusaranga
1: circumstances
0: bhagavantu sarvashaktimayudainappudikini taanu kontha varakunu haddulo undinattuga natistuntadu.
1: God conducts himself by the stipulations limitations
0: bhagavantu haddulo undadaniki ye matram avakasam ledu.
1: And in fact he is beyond
0: kaani samaya sandarbhanni puraskarinchukoni
1: basing on the positions the circumstances
0: prapanchi kshemam kosamani
1: for the welfare of the world
0: kalyanam kosamani
1: for the welfare of the society
0: jaranjana kosamani
1: for everybody
0: tana shaktini teenittiga kanipistu untadu.
1: He appears as though he has no power.
0: Ee kanipinchinanta matramana
1: for that simple reason
0: meeru sandehinchavachunu.
1: You may doubt
0: mari inta shakti kaliginatundi vaadu sai baba enduku ee pani cheyaledu.
1: Bhagavan is so powerful, how is that he has not done this?
0: Kaani aa samayam alantidi cheyakoodadu.
1: That was the situation, it should not be done.
0: Ee samaya spurtiga manu maarchukoneetundi shakti oka daivaniki tappa anyuluku ye maatramu kaligadu.
1: It is only God who can change the situation and the direction of the situation. No one can do it.
0: ఇదే విధమే రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడాను చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరు వారంతా కూడాను లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడాను మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్ దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాములు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్.
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ది సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు
1: at the wedding time
0: గొప్ప సమావేశమునందు
1: in a big congregation
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయమునందు
1: in front of the big assembly
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే చాలా గౌరవం పాడైపోతుంది.
1: In fact Rama will lose his reputation, the name and fame if he is to bend his head in front of the
0: king. Tala vanchakoodadu athu mahaveerudu.
1: And he's a big warrior and a king cannot bend his head in front of the king.
0: Dharma parayanudu
1: is one of righteousness
0: who treads the path of righteousness.
1: So he need not bend his head.
0: Enta seipaina cheeta Sita maalanu pattukoni kaachukoni untundadi.
1: Sita was holding the garland and waiting and waiting.
0: Kaani janamandaru kuda nu chaala aashcharyapadipothunnaru.
1: People are very much surprised.
0: Enduku Ramu tala vanchakoodadu?
1: Why not Rama bend his head?
0: Aami ettu Ramu telusunu kada.
1: And after all he knows the height of Sita.
0: Kaani okati ikkada chinna rahasyam kuda untundadi.
1: Here is one secret.
0: Anta varaku Sita ni Ramu choodaledu.
1: Till that
0: prapanchika drushtilo
1: till that moment Rama did not look at Sita.
0: Endukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudaraniki adhikaram untuntadi.
1: In fact he has got the time to look at her after tying up the holy knot.
0: Paray kanyaka paray.
1: In fact she was not married till then.
0: Alanti marriage kanatunte yokka kanyanu purushudu chudakoddu.
1: A man should not look at an unmarried person.
0: Idi Ramana yokka sahaja dharmam.
1: That is the quality of Rama.
0: Tana yokka seela dharmamu.
1: And that stands for adi
0: ye satya seelamu ani peru.
1: That is the very principle of truth.
0: Aa satya seelagnudiki ee vidhamainatundi kattubattu anta konni pettukunnadu.
1: And these are the regulations that he has laid down to himself.
0: Lakshmanu vaipu chuchadu Ramulu.
1: Rama looked at Lakshmana.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పారు.
1: దెన్ హి సెడ్,
0: లక్ష్మణుడు అన్నా మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఇది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీఈస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీతా వాజ్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సేస్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్నాడు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్, లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజ్ ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటునాసిబుల్
1: టు టై
0: లక్ష్మీదేవి వలచున
1: కాన్సర్ట్
0: లక్ష్మి కొలచున
1: విల్ లక్ష్మణ
0: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: విల్ భరత సర్, విల్ లక్ష్మణ సర్, కాన్సర్ట్ లక్ష్మి విల్ ఎవర్.
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
0: ఈ విధంగా రామాయణం చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ,
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిలిటీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు.
0: ఇన్విటేషన్ పంపించారు.
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో,
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆఫ్ భగవాన్ అట్రాక్టెడ్ ది హోల్ వరల్డ్.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ అటెంప్ట్ టు నో దిస్ పవర్.
0: ఇష్టమైంది వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. కి ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: ఏ విధంగా దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితంగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్ అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart.
0: అన్ని రకములైనటువంటి చిత్రములు కూడా అనుభవిస్తూ ఉంటారు.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షనే.
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని
1: ప్రతి
0: మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు.
1: స్పిరిచువల్
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఎవరు వారికి సరైన మార్గము బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు. ఇది
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్
0: భగవంతుని ఏ రీతిగా పొందారు.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: And the love in God must be manifested in you.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికి అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికి అందించాలి.
1: Just as God spreads his love, you should share your love with others.
0: అట్టి సమత్వమైన దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితుడవుతుంటాడు.
1: In fact, God would be close to you if you have that spirit of equality.
0: భగవంతుని నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: And this love, which is only one, has got to be increased, developed.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాది.
1: And then you can reach, attain God.
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: Not that he comes from outside and gets
0: into you. తనండి వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: That which is in you, latent in you, becomes patent.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: This is reaction.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: This is resound.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వం.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
0: ఆ మూలాధారమైన తత్వంను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలముంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్, యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందువల్లనే గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణ.
0: ఒక్కటే గుణము.
1: హి హస్ గాట్ ఓన్లీ వన్.
0: అది ఏ ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికి ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: It is very difficult to understand.
0: కానీ అర్థం చేసుకుంటా అంతకంటే సులభం మరొకటి లేదు.
1: If you understand, there is nothing other simpler than that.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: Anything you can control.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
1: the person who understands God,
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
1: Will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle, if understood, rest of the things will be understood.
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: when once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is silver.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకలబడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: ద్వేషం చేత కానీ, ధనము చేత కాని పదవి చేత కాని ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: మనీ పొజిషన్ పవర్ పెల్స్ విల్ నెవర్ టేక్ యూ టు గాడ్.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకనొక సమయం లోపల
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర
1: రాధ ధర
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు
1: వన్ డివోటీ
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హస్ నో డిజైర్స్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల
1: అట్ దట్ టైం
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లని గాజులంతా కూడా శబ్దం ఇస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
0: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ ఆర్ యు ప్రిపేర్డ్ టు బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. చెయ్యి మాత్రమే ఎత్తింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాది అని నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్ ఐ పే మనీ.
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: రెండో చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్. దాని
0: కూడాను గాజులు తొడిగాడు.
1: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
0: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
1: There lies my home here, very
0: ఆ రూమ్ లోపల
1: దేర్
0: ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను. నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్ ఇట్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
0: నీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హీ సెడ్ సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సర్ ఐఎమ్ నాట్ మ్యారీడ్ హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్
0: అని చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇట్స్ నాట్ రైట్ హీ సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: But he has known the reality.
0: నాది సత్యశీలమ, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకో. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: He went on questioning himself.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహము లేదు.
1: I don't have any desire.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, "Where is she?"
0: Palani gootiku pakkalo untundadata cheppindi ani cheppindi.
1: And she directed me that money is there, very close to the window.
0: Akkada kitiki ledu, goodu ledu.
1: And when he went inside, there's no window.
0: Tanu enno paryayamlo aa intlo sancharinchinatunti vaade.
1: And in fact he moved about for a long time.
0: Kaari ee naadu lopala velletappudiki oka kitiki kanipinchindi, daniki venaku vaipuna oka chinna goodu kanipinchindi.
1: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: Aa deentlo cheyi pettetappudiki daniki enta కావాలో అంత డబ్బు మాత్రం చిక్కింది.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత అయ్యా ఆ చెరువు ఎక్కడనో ఆమె ఎక్కడ కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. అండ్ హి వాంటెడ్ ది బ్యాంగిల్స్.
0: రాధ రాధ రాధ రాధ రాధ రాధ అనుకుంటూ ఆ యొక్క గాజులు వాడి వెంట తిరిగాడు.
1: Calling Radha Radha by name, he followed this bangle seller.
0: కానీ అక్కడ పోయేటప్పటికి అమ్మా నీవు చెప్పిన రీతిగా నీ డబ్బు నాకు చిక్కింది అతను ఇచ్చాడు అన్నాడు.
1: అండ్ హియర్ హి సెడ్ ఐ రిసీవ్డ్ మనీ యాజ్ పర్ యువర్ డైరెక్షన్.
0: అశరీరంగా వాక్యం వినిపించింది.
1: అండ్ హి హర్డ్ ఎథీరియల్ వాయిస్.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయన?
1: డిడ్ యు రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
0: దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కరికి తప్ప ఇంకెవరికి నా ముఖము ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణా కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టు నెగ్గేడు దాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదా అంటిల్ ఇస్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగిన ఇడు దాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్ టర్న్.
0: తలచినదేదియో తలచనే తలచితివి తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హవర్ దర్ టూ రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైనా ప్రోభవలయు.
1: యూ షుడ్ కన్ఫర్ మోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యూ షుడ్ ఫాల్.
0: అంతే కాని
1: ఓన్లీ దట్ యూ షుడ్
0: ఆస్క్. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: ఈ భక్తుని ఆ దీక్షను పూనాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ద డిటర్మినేషన్.
0: కనుకని ఆ విధమైన దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడుగా దర్శనమందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికి
1: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్
0: ఎక్కడ ఏ ఏ కారణమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్
0: సమయ సందర్భాన్ని చూసుకుని
1: ద పొజిషన్ ద సిచ్యువేషన్
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక
1: without these considerations
0: అడిగినారు కదా అని చీపుగా వచ్చి భగవంతుడు అందించడు.
1: హీ డజంట్ మేనిఫెస్ట్ ఫర్ ద చీప్ రీజన్స్.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not.
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: హీ జస్ట్ ఫైండ్స్ అవుట్ ద కాజ్.
0: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా
1: వేర్
0: ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: హీ ఆల్సో ఆన్సర్స్ సబ్మిట్స్ టు దీస్ క్వశ్చన్స్ వై వేర్
0: ఎక్కడ ఎప్పుడు ఎట్లా
1: వెన్ హౌ.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు యొక్క సమాధానం
1: ఇస్తాడు.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: ఈ శక్తుని కోసమని మరొక చెట్టుకు పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present
0: anywhere.
1: Man is highly powerful.
0: మహాపవిత్రుడు.
1: ఈజ్ హైలీ సీక్రెట్.
0: అన్నిటికీ మార్గదర్శకుడు.
1: అండ్ ఈజ్ ఐడియల్.
0: దేనికి అవసరం సాధించగలడు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తెలియకూడదు.
1: బట్ యూ హావ్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్
0: అమెరికా వాడు
1: అమెరికన్
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడాను తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలోని దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్. అయ్యా
0: నువ్వు భగవంతుని చూచినానంటున్నావే నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
0: రామకృష్ణుడు కూడా చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని భార్యాబిడ్డల కోసమని చెప్పని ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: You have been crying for your family, for your relationships.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: You cry for your parents.
0: కానీ
1: but
0: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: To what extent you are yearned by God?
0: ఎన్ని ఏడ్చినావా?
1: Have you ever cried for God? No.
0: భగవంతుని ఎట్ట కనిపిస్తాడు?
1: Then how do you expect to see him?
0: కరుకుని నీవు భగవంతుని కోసం ఏడ్చు.
1: So you cry.
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: Pray with all the desire.
0: ఆ పట్టుదలను పట్టు.
1: Then catch hold of the.
0: అంతే గాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
1: Without determination, if your life is full of bumps and jumps and doubts, you will never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha doubt,
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha, the doubt, you have got this deha, the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: You should determine.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: Never entertain doubts at any point of time.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: That is the spiritual path we should follow.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండే ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: In the spiritual endeavors, you can manifest God from within.
0: నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ ది సర్వీస్.
0: కానీ దాన్ని దర్శించక,
1: but without that experience,
0: స్పర్శించక,
1: without experience,
0: సంభాషణ లేకుండా,
1: without any conversation,
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: What for this long life?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: And it's something like a lifeless one.
0: కనుక ఇన్ని ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్ దిస్.
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
0: నేను పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యూ ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డూ యూ మీన్ సే దే టేక్ లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇట్స్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: And you touch the body of many bodies. You see many people.
0: ఎంతో సంభాషణలో కలుపుతున్నారు.
1: You converse with many.
0: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
1: But it's not divine relationship.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: And divine vibration should come out of the heart.
0: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: Without this divine vibration,
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: That divine vibration is within you.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: Divine vibration which is not noticed you, is not known elsewhere.
0: ఎవరైనా భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: Basing on your own visualization, expectation, God manifests in that form.
0: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: You cannot specify.
0: He may
1: appear in
0: any form. However, he
1: will fulfill your
0: desire. The
1: form that you like
0: most. God appears in
1: the
0: form.
1: No other form there.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపంలో తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
0: దివోటెడ్
1: హి అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫామ్ హి టేక్స్.
0: కనుకనే భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ those people who understand full well the divinity would be able to experience.
0: కనుక మొట్ట మొట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రా.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 17th discourse on Gita, Bhagavan delivered on 22nd August 1984. In this discourse, Bhagavan talks about the first and foremost step to spiritual success, which is control of senses. He also revisits Sankhya Yoga in this discourse. Sri Bhagavan Uvacha.
1: Sarvatra Panchabhutani Shastam Kinchinna Vidyate Patala Lokamunandu Gani Bhulokamunandu Gani మరి ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు.
2: Wherever you see, be it on earth, in heaven or in another world, you have these five elements and nothing else exists.
1: కనుక దేనిని ఆశించినప్పటికీ, దీనిని విసర్జించినప్పటికీ, దీనితో సంయోగం కలిగినప్పటికీ, దీనితో వియోగం సంభవించినప్పటికీ పంచభూతముల యొక్క పరిణామము తప్ప అన్యము కాదు.
2: వాట్ ఎవర్ యు డిజైర్, వాట్ ఎవర్ యు గెట్, వాట్ ఎవర్ యు ఆస్పైర్ ఫార్, వాట్ ఎవర్ యు లూజ్, వాట్ ఎవర్ ఇస్ ద సెపరేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ changes and manifestations of five elements.
1: ఈ పంచభూతములు నశ్వరమైనటువంటివి.
2: These five elements are impermanent.
1: నిరంతరము మార్పు చెందేటువంటివి.
2: Continuously they will be undergoing change.
1: నేడు వికసించినటువంటి పుష్పము రేపటికి వాడిపోతుంది.
2: The flower which has blossomed today gets dried up tomorrow.
1: రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది.
2: ద వన్ విచ్ ఇస్ డ్రైడ్ అప్, ద ఫ్లవర్ విచ్ ఇస్ డ్రైడ్ అప్ టుమారో, దట్ ఏ డే లేటర్ ఇట్ గెట్స్ రాటన్.
1: నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ టుడే ఇట్ బికమ్స్ స్టేల్ టుమారో.
1: పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
2: ద వన్ విచ్ food which has become stale, again it will not get back its original state.
1: తదుపరి అది ఏ విషముగా మారిపోతుంది.
2: The same food becomes poison in the next stage.
1: నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది.
2: The form which is all beautiful today becomes ugly after a few years.
1: నేడు చంద్రుని యందున్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు.
2: The atom in the moon, it may get down to earth.
1: నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి నువ్వు చంద్రమండలాన్ని చేరవచ్చు.
2: The atom which is prevailing in the earth today, it may go to moon tomorrow.
1: ప్రతి 7 సంవత్సరములు కూడాను మానవుని దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి.
2: Once in 7 years, all the atoms which constitute the human body undergo a total change.
1: Itti anuvuto kudinatvanti yokka indriyamulanu sthiramuga bhavinchi avye satyamulani vishwasinchi vaati venta ventaadatam idi sariyainatvanti yokka kartavyam kaadu.
2: It is not proper duty on the part of a man to think that these elements and this body and these sense organs which are full of these atoms which undergo a change, to think that they are steady and they will be permanent, this is rather foolish.
1: ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములను మాత్రమే వెంటాడుతూ ఉంటాయి.
2: Only the external senses will be hankering after them.
1: వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ దిస్ పర్టికులర్ ఫెనామినన్ కన్సిస్ట్ ఆఫ్ 24 ప్రిన్సిపల్స్.
1: ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడాను నిరూపించాడు బాలరాజు.
2: బాలరాజు హెస్ ఆల్సో సెడ్ దట్ అలాంగ్ విత్ ఆత్మ దిస్ బికమ్స్ 25 ప్రిన్సిపల్స్.
1: వీటిని మనం సులభంగా అర్థం చేసుకునే వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ చేరితే 24 తయారవుతుంది.
2: టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ, దీస్ 10 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 ఎలిమెంట్స్ అండ్ 5 షీట్స్ ఇంటెలిజెన్స్ మైండ్ అండ్ అహంకార ఈగోయిజం
1: బుద్ధి
2: ఇంటెలిజెన్స్ ఆల్ దిస్ విల్ మేక్ 24.
1: ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25 రూపొందుతుంది.
2: అలాంగ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ 25.
1: ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువులను లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకారైనటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది.
2: దిస్ చాప్టర్ ఇస్ కాల్డ్ సాంఖ్యయోగ బికాస్ దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ దీస్ 24 ప్రిన్సిపల్స్ విచ్ రిఫ్లెక్ట్ ఇన్ అవే ఇగ్నోరెన్స్.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం
2: సౌండ్ ఆల్ దిస్ విల్ మేక్ 24.
1: ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25 రూపొందుతుంది.
2: అలాంగ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ 25.
1: ఈ 24

0: ರೂಪ ರಸ ಗಂಧಂ.
1: ಸೌಂಡ್, ಟಚ್, ಸೈಟ್ ಅಂಡ್ ಶಬ್ದ ಸ್ಪರ್ಶ ರಸ, ಟೇಸ್ಟ್ ಅಂಡ್ ಸ್ಮೆಲ್, ದೀಸ್ ಆರ್ ದ ಫೈವ್ ಎಲಿಮೆಂಟ್ಸ್.
0: ಇಂಕ ಕರ್ಮೇಂದ್ರಿಯ ಏನೇಕಂತೀವಿ, ಕಣ್ಣು, ಮುಕ್ಕು, ಚೆವು, ನೋರು, ಚರ್ಮಂ.
1: ದಿ ಫೈವ್ ಕರ್ಮೇಂದ್ರಿಯಾಸ್ ಆರ್ ಐ, ಇಯರ್, ಟಂಗ್, ಸ್ಕಿನ್ ಅಂಡ್ ನೋಸ್.
0: ಕಣ್ಣು ಉಂಡವಚ್ಚು, ಅದೇ ಕರ್ಮೇಂದ್ರಿಯು, ಕಾನಿ ದೃಷ್ಟಿ ಲೇಕಪೋವಚ್ಚು.
1: ದೇರ್ ಮೇ ಬಿ ಅನ್ ಐ, ಬಟ್ ಯು ಮೇ ನಾಟ್ ಹ್ಯಾವ್ ಸೈಟ್.
0: ಕನುಕ ಕಣ್ಣು ಕರ್ಮೇಂದ್ರಿಯು, ಆ ದೃಷ್ಟಿಯೇ ಜ್ಞಾನೇಂದ್ರಿಯು.
1: ಐ ಈಸ್ ಕರ್ಮೇಂದ್ರಿಯ ಅಂಡ್ ದಿ ಸೈಟ್ ಈಸ್ ಜ್ಞಾನೇಂದ್ರಿಯ.
0: ನೋರು ಉಂಡವಚ್ಚು, ಕಾನಿ ಮಾತಾಡಲೇಕಪೋವಚ್ಚು.
1: ಯು ಮೇ ಹ್ಯಾವ್ ಮೌತ್, ಬಟ್ ಯು ಮೇ ನಾಟ್ ಬಿ ಏಬಲ್ ಟು ಸ್ಪೀಕ್.
0: ನೋರು ಕರ್ಮೇಂದ್ರಿಯು, ಮಾತಲು ಲೇಕಪೋವಟಂ ಜ್ಞಾನೇಂದ್ರಿಯ.
1: ಮೌತ್ ಈಸ್ ಕರ್ಮೇಂದ್ರಿಯ, ಸ್ಪೀಚ್ ಈಸ್ ಜ್ಞಾನೇಂದ್ರಿಯ.
0: ಅನೇಕ ಮಂದಿಗೆ ಚೆವುಲು ಉಂಟುಂಟಾಯಿ ಕರ್ಮೇಂದ್ರಿಯಗಳು, ಕಾನಿ ವಿನಿಪಿಂಚವು.
1: ಎ ನಂಬರ್ ಆಫ್ ಪೀಪಲ್ ವಿಲ್ ಹ್ಯಾವ್ ಇಯರ್ಸ್, ಬಟ್ ದೇ ಮೇ ನಾಟ್ ಬಿ ಏಬಲ್ ಟು ಹಿಯರ್.
0: ಕನುಕ ನೀ ಕರ್ಮೇಂದ್ರಿಯತೋ ಕೂಡಿನಟ್ಟುವಂಟಿವೆ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಗಳು, ಜ್ಞಾನೇಂದ್ರಿಯತೋ ಸೇರಿನಟ್ಟುವಂಟಿವೆ ಕರ್ಮೇಂದ್ರಿಯಗಳು.
1: ದೇರ್ಫೋರ್ ದೇರ್ ಈಸ್ ಎನ್ ಇನ್ಎಕ್ಸ್ಪ್ಲಿಕಬಲ್ ರಿಲೇಷನ್ಶಿಪ್ ಬಿಟ್ವೀನ್ ಕರ್ಮೇಂದ್ರಿಯಾಸ್ ಅಂಡ್ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಾಸ್.
0: ಕನುಕ ಕರ್ಮೇಂದ್ರಿಯಲು ಐದು, ಜ್ಞಾನಿಕೆ ಅಂತರ್ಭಾವಂತೋ ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ನಿರೂಪಿಸೇಟುವಂತಿ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಲು ಐದು, ಇವು ಪದಿ.
1: ಕರ್ಮೇಂದ್ರಿಯಾಸ್ ಮೋಟರ್ ಆರ್ಗನ್ಸ್ ದೇ ಆರ್ ಫೈವ್ ಅಂಡ್ ದಿ ಅಲಾಂಗ್ ವಿತ್ ದಿಸ್ ದಿ ಇನ್ನರ್ ಒನ್ಸ್ ಅಂಡ್ ದಿ ಸಟಲ್ ಒನ್ಸ್ ವಿಚ್ ಆರ್ ಅಸೋಸಿಯೇಟೆಡ್ ವಿತ್ ಸೆನ್ಸ್ ಆರ್ಗನ್ಸ್ ದೇ ಆರ್ ಫೈವ್.
0: ಇಂಕ ಕೋಶಮುಲು ಐದು,
1: ಶೀಟ್ಸ್ ಆರ್ ಫೈವ್,
0: ಅನ್ನಮಯ, ಮನೋಮಯ, ಪ್ರಾಣಮಯ, ವಿಜ್ಞಾನಮಯ, ಆನಂದಮಯ.
1: ಅನ್ನಮಯ ರಿಲೇಟಿಂಗ್ ಟು ದ ಬಾಡಿ, ಪ್ರಾಣಮಯ ರಿಲೇಟಿಂಗ್ ಟು ದ ಲೈಫ್ ಬ್ರೆಡ್, ಮನೋಮಯ ಮೈಂಡ್ ಅಂಡ್ ವಿಜ್ಞಾನಮಯ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಅಂಡ್ ಆನಂದಮಯ ಬ್ಲಿಸ್ ಶೀಟ್.
0: ಪ್ರಾಣ, ಅಪಾನ, ವ್ಯಾನ, ಉದಾನ, ಸಮಾನ, ಈ ಪಂಚಭೂತಮುಲು, ಪಂಚಪ್ರಾಣಮು.
1: ಪಂಚಪ್ರಾಣಸ್ ಆರ್ ಪ್ರಾಣ, ಪಾನ, ವ್ಯಾನ, ಉದಾನ, ಸಮಾನ,
0: ಇವು ಅನ್ನಿ ಸೇರ್ತಿ 20 ಅವುತುಂದಿ.
1: ಆಲ್ ದೀಸ್ ಪುಟ್ ಟುಗೆದರ್ ವಿಲ್ ಬಿ 20.
0: ಮನಸ್ಸು, ಬುದ್ಧಿ, ಚಿತ್ತಮು, ಇಂದ್ರಿಯ, ಅಹಂಕಾರಮು, ಈ ನಾಲ್ಕು ಸೇರ್ತಿ 24 ಅವುತುಂದಿ.
1: ಮೈಂಡ್, ಇಂಟೆಲಿಜೆನ್ಸ್, ಹಾರ್ಟ್, ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಅಂಡ್ ಅಹಂಕಾರ, ಈಗೋಯಿಸಂ,
0: ಇವನ್ನೀ ಕೂಡ ಕೇವಲ ಅವಿದ್ಯಾ ಪ್ರಭಾವಮತೋ ಉಂಡಿನಟುವಂತಿ ವಸ್ತುವುಲು ಕನುಕ ವೀಟಿನ ಲೆಕ್ಕಿಂಚಡಂ ವಲ್ಲ దీనికి సాంఖ్యము అని వచ్చింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై ఇగ్నరెన్స్ అండ్ యాజ్ దీస్ ఆర్ కౌంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ అసోసియేటెడ్ విత్ ద నంబర్ దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ సంఖ్యా యోగ.
0: కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకు ఏ రీతిగా లభిస్తుంది?
1: విత్ ది హెల్ప్ ఆఫ్ అండ్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ అండర్గో ఏ చేంజ్, హౌ కెన్ వీ అరైవ్ అట్ అండ్ అటైన్ bliss which is not influenced by these things.
0: Manam anubhavinchetunte aanandamulu anni kudanu dukkha kaaranamulainatuntivi.
1: All the joys we experience are likely to just get us sorrow only.
0: Kanuka ivi shashvatamulainatuntivi kaavu.
1: These are not permanent things.
0: Ivi vachi poyyetuntivi.
1: These are things which are likely to come and then they go.
0: Kanuka veetini matram nee visheshinchi nee indivunu pedamargam pattinchukovaddu ani కృష్ణుడు బోధించాడు.
1: కృష్ణ హెస్ టాట్ డోంట్ బిలీవ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ గో ది రాంగ్ వే విత్ దట్ బిలీఫ్.
0: ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ, ఇంద్రియములను నిగ్రహించుకుని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు.
1: However much educated a person be, whatever position he may hold, whatever office he may hold, however rich he may be, unless he has control of senses, he will not be having peace of mind.
0: Kanuka shanti anetundi indri nigraham dwarane manaku labhistundi.
1: Therefore one can obtain peace of mind only by controlling the sense organs.
0: Ee vidhamainatundi indri nigraha nimittamai ee sankhyogamlo అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హ్యాస్ టాట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం?
1: హౌ టు కంట్రోల్ ది సెన్సెస్.
0: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
1: ఇట్ ఈస్ జనరలీ థాట్ దట్ కంట్రోలింగ్ సెన్సెస్ ఈజ్ రాదర్ డిఫికల్ట్.
0: ఇక్కడ

0: అనార్యష్టం అని అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ హాజ్ ఎంప్లాయ్డ్ యూజ్ ద వర్డ్ అనార్యష్టం,
0: అనార్యదుష్టం,
1: అనార్యదుష్టం.
0: అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారు ఉంటున్నారు.
1: ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్, ఆర్యన్స్ అండ్ అనార్యన్స్.
0: సన్మార్గమును
1: ఫాలోయింగ్ ద రైట్ పాత్,
0: పవిత్రతను
1: సేక్రెడ్నెస్,
0: ప్రకాశమును
1: ఎఫల్జెన్స్
0: ఆశ్రయించి,
1: టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ దీస్
0: ఆచరించి,
1: ప్రాక్టీసింగ్ దెమ్
0: అనుభవించేటువంటి వారు ఆర్యులు అని.
1: పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దీస్ థింగ్స్ దే ఆర్ ఆర్యన్స్.
0: ఇంకా అపవిత్రమైనటువంటి భావములతో,
1: దెన్ పీపుల్ విత్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్
0: అశుద్ధమైనటువంటి హృదయాలతో,
1: ఇంప్యూర్ హార్ట్స్,
0: వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి,
1: పీపుల్ హూ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇగ్నరెన్స్
0: అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
1: పీపుల్ హూ లివ్ ఎన్ అన్రైచియస్ లైఫ్ దే ఆర్ అనార్యన్స్.
0: సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము.
1: బ్యాడ్ బిహేవియర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ గుడ్ బిహేవియర్.
0: పవిత్రతకు విరుద్ధము అపవిత్రము.
1: అన్సేక్రెడ్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
0: ప్రకాశమునకు విరుద్ధము అంధకారము.
1: డార్క్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ఎఫల్జెన్స్ లైట్.
0: వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చు.
1: దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్స్ అండ్ డెమన్స్.
0: పవిత్రతతో కూడి
1: అసోసియేటెడ్ విత్ సేక్రెడ్నెస్,
0: సద్గుణములతో ఉండి
1: లివింగ్ విత్ గుడ్ క్వాలిటీస్,
0: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
1: పీపుల్ హూ ఎంటర్ ఇన్ టు క్వాలిటీస్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ ప్రిన్సిపల్స్,
0: వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
1: ఇట్ హాజ్ కన్క్లూడెడ్ దట్ దీస్ ఆర్ ఆర్యన్స్.
0: అర్జున, నీవు ఇంతవరకు నేను ఆర్యుడని భావించాను.
1: అర్జున, ఐ థాట్ టిల్ నౌ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
0: నీవు దుర్మార్గం అనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ది రాంగ్ అండ్ బ్యాడ్ పాత్.
0: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
1: యు ఆర్ ఫాలోయింగ్ ఎన్ అన్సేక్రెడ్ పాత్.
0: అంధకారంలో మునిగి ఉంటున్నావు.
1: యు ఆర్ గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ డార్క్నెస్.
0: నీవు అనార్యుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
1: యు ఆర్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ అనార్య.
0: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం అన్నాడు.
1: ఇట్ వుడ్ బి రాంగ్ అండ్ షేమ్ఫుల్ టు కాల్ సచ్ పీపుల్ యాజ్ ఆర్యన్స్.
0: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
1: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
0: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహం.
1: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
0: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
1: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకుని వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ గ్రీఫ్, సారో అండ్ అటాచ్మెంట్, దెన్ యూ షుడ్ రిసార్ట్ టు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
1: యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
1: ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ లైక్ హార్సెస్ విచ్ కెన్ టేక్ యూ టు ది గోల్.
0: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ హార్సెస్ ద చారియట్ ఆర్ ద పర్సన్ హూ ఈజ్ రైడింగ్ ఇట్ వుడ్ బి సేఫ్.
0: ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానునికి కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
1: If you let them uncontrolled and free, it is likely that the chariot and the person, the resident of it, they may come to grief.
0: Kanuka motta motta neevu gamyanni suchyamanga cheravalanna ee gurramulu modalu neevu adupulo pettukovali.
1: Therefore, if you want to reach the goal safe, have absolute control over these horses.
0: Ee yokka indriyulaku మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ గివన్ ఎ న్యూ నేమ్ ఫర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
0: మాత్ర అనగంటే ఏమిటి? యామాయ ఇది మాత్ర అని దీనికి అర్థం. ఏది కొలచును దానికి మాత్ర అని.
1: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
0: ఇక్కడ ఇంద్రియములు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలోనూ నిరూపించగలము.
1: హౌ కెన్ వీ ప్రూవ్ దట్ దీస్ సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ ది కెపాసిటీ టు మెజర్?
0: నాలుక ఉంటుంది,
1: టేక్ ది టంగ్.
0: ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
1: What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter?
0: Idu teepu idu chedu aneetundi dani nirnayam chesi daniki kolachi aneka nirnayam chesinatundi naaluka.
1: It is a tongue which measures and which determines the taste of a particular item as sweet or bitter.
0: Manishi baagane unnadu kaani mukku matram podu ani vaani aakaraanni nirnayam chesindi.
1: While describing a person's face, he is quite all right, but his nose is longish.
0: ee kolatana chesinatundi emiti kannulu.
1: What is it that measures its the length of the nose? It is the eyes.
0: Idi chaala shravyanga aanandanga untunnadi gaanamu. Idi swarabaddhanga ledu ani manchi chedani nirnayam chesinatundi chevi.
1: It is the ear which determines about the music, whether it is melodious or
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
1: ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లర్ దేర్ టేస్ట్.
0: అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
1: దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
0: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
1: దెర్ ఈజ్ వన్ మెజర్మెంట్.
0: పరిమితి,
1: పరిమితి,
0: లిమిట్.
1: దెర్ ఈజ్ వన్ లిమిట్.
0: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
1: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
0: ముక్కునిచ్చాడు భగవంతుడు.
1: God has given nose.
0: శ్వాసము ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
1: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివన్.
0: ఈ విధమైనటువంటి కార్యముల చేత మీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు.
1: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
0: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారమవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారమవుతాం.
1: ఇఫ్ యూ యూజ్ దిస్ నోస్ ప్రాపర్లీ దెన్ విల్ హావ్ ఒబేడ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆల్సో వుడ్ హావ్ యూజ్డ్ ఇట్ ఇన్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వే యాజ్ సచ్.
0: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది.
1: కండక్టింగ్ అవర్ సెల్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ బై డూయింగ్ దీస్ టూ థింగ్స్ వీ గెట్ గుడ్ రిజల్ట్స్.
0: అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారమవుతాం.
1: సచ్ బీయింగ్ ద కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఫర్ breathing and for smelling good things, if you use the nose for snuffing, then it would be
0: tadvara bhagavantudu ichinatundi ee indriyanni tappu margamulo pravesha pettinatundi varame kaakunda danini durviniyoga parichukotam kudanu daivagnanu ullanginchinatundi varam kuda avtam.
1: By using it for taking snuff, we would have misused the nose which has been given by God, and not merely that, we would have disobeyed the command of the God.
0: Naluku nichadu.
1: Tongue has been given to us.
0: నాయన నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు.
1: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
0: మృదు మధురమైనటువంటి మాటలతో వారిని ఆనందించాలి, ఆనంద పెట్టాలి.
1: Should give them joy by speaking sweet.
0: హృదయానికి బాధ కలిగేటువంటి మాటలు ఈ యొక్క നാൾക്ക് ദ്വാര പ്രവേശപ്പെട്ടക്കൂടുത്.
1: യു ഷുഡ് നോട്ട് യൂസ് വേർഡ്സ് വിച്ച് ഹർട്ട് ദി ഫീലിംഗ് ഓഫ് അതേഴ്സ്.
0: അന്തേ കാക്കുണ്ട സാത്വിക ആഹാരമൊന്നും പവിത്രമായ ആരോഗ്യകരമായ ആഹാരമൊന്നും ഭുജിച്ചുമെന്ന് ചെപ്പാട്.
1: നോട്ട് മെയർലി ദാറ്റ് യൂസ് ദ ടേം ടു ടേക് സാത്വിക് ആൻഡ് ഹെൽത്തി ഫുഡ്.
0: ദേഹമുനക്ക് സംബന്ധിച്ചിട്ട് ഒക്കെ വിറ്റമിൻസ് പ്രോട്ടീൻസ് ഇലാണ്ട് ശക്തി സംബന്ധമായ പദാർത്ഥങ്ങൾ ഭുജിച്ചുമെന്ന് ചെപ്പാട്.
1: ടേക് ഫുഡ് വിച്ച് ഈസ് ഫുൾ ഓഫ് വിറ്റമിൻസ് വിച്ച് കൻ ഗിവ് യു ദി സ്ട്രെങ്ത് ഫോർ ദ ബോഡി.
0: అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు బీడీలు చుట్టలు త్రావటము మద్యపానమును సేవించటము మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మటన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ వుడ్ హావ్ మిస్యూజ్డ్ అండ్ డిసోబేడ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: ఇదే విధముగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియమును సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు.
1: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్ ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్ దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
0: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖదుఖములను వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
1: దీస్ సెన్స్ ఆర్గన్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ దెన్ దే గెట్ హీట్ అండ్ కోల్డ్, దే గెట్ జాయ్ అండ్ గ్రీఫ్.
0: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖదుఖములు ఏమాత్రం కూడా కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖదుఖాలకు కారణమవుతుంది.
1: By merely having sense organs, you don't get either joy or grief. Only when the sense organs come in contact with these sense objects, you get the joy or grief.
0: నీవు ఇక్కడ ఉన్నావు.
1: You are here in the heart.
0: నీ చెవు ఇక్కడే ఉంటుండాలి ఇంద్రియం.
1: Your ear also is here with you.
0: ఇదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి.
1: Something has happened in your village.
0: మంచి కాని చెడ్డ కాని.
1: Be it good or bad.
0: అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది.
1: There is something which has happened there and your ear is here.
0: Kaani neeku sukham kaani leka dukham kaani aanandam kaani leka vicharam kaani rendu levu.
1: Happiness or grief, joy or sorrow, you don't get from this.
0: Adi edina oka phone agent vachi ayya ee manchi vishayam jarigindante chaala uppungi pothunnavu ee chedda vishayam jarigindante vicharamlo kungi pothunnavu.
1: If you get a phone call and come to know what has happened in the village, if it is a good thing then you get joy, if it is a bad thing you get grief.
0: Indriyamulaku vishayam cherinappude sukadukkamulaku karanam aipothundi.
1: Only when the sense object is associated with the sense organ, that leads to joy or grief.
0: Kanuka vishayamulu undinappudikini vishayamu maarpu chendetvani indriyamulaku daniki em aatham gur cherchukokunda chuchukovali.
1: There may be sense objects, but you have to take care to see that sense organs do not come in touch with sense objects.
0: ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
1: దీస్ ఆర్ రియలీ నాట్ పర్మనెంట్ వన్స్.
0: ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
1: బై టేకింగ్ స్మాల్ థింగ్స్ దో అవర్ లైఫ్ బికమ్స్ ఇంప్యూర్.
0: ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇక్కడ కొన్ని కొన్ని కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
1: దీస్ లివింగ్ బీయింగ్స్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ వన్ ఆర్ టూ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: కురంగా మాతంగా పతంగా నీన బృందముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగం అనగా జింక.
1: కురంగము మీన్స్ డియర్.
0: ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట.
1: This is controlled and this is a victim of the sound.
0: Shabdamtone konchi varaku thanu kattubadipothundi.
1: It is bound by this sound.
0: Matanga yenu.
1: Matanga elephant.
0: Idi sparshato kattubadipothundi.
1: This is controlled and bound by touch.
0: Ee vidhanga ane konni konni jantuvulu okkokka shabda sparsha roopara sagandhadulto.
1: In this way a number of animals, different animals are bound by different
0: patangamu ani. Patangam anaga midata.
1: తతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
0: అది లైట్ ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
1: ద మోమెంట్ ఇట్ హ్యాపన్స్ టు సీ లైట్ ఇట్ లెట్ గెట్ ఇట్ సెల్ఫ్ బర్న్ట్ అండ్ జాయిన్ బై జాయినింగ్ ఇట్.
0: మీనము చేప.
1: నెక్స్ట్ వన్ ఇస్ ఫిష్.
0: చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తే అది బంధింపబడిపోతుంది.
1: ఫిష్ ఈజ్ బౌండ్ బై ఇట్స్ టేస్ట్ అండ్ టంగ్.
0: తుమ్మెద.
1: బి
0: ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది.
1: బై ది పవర్ ఆఫ్ స్మెల్ ఇట్ ఎంటర్స్ ది ఫ్లవర్ అండ్ గెట్స్ బౌండ్.
0: కురంగ, మాతంగ, పతంగ, నీన బృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి.
1: All these five, they are bound by, each one of them is bound by one sense organ.
0: Kani manavudu annintiki kattubadipothunnadu.
1: But man is bound by five of them.
0: Shabda sparsha roopa rasa gandhadaraku kattubadipothunnadu.
1: Sound, touch, taste and all these five types of organs he is controlling.
0: Kanka ee yokka cheta kante tummeda kante yenu kante జింక కంటే మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు.
1: దేర్ ఫోర్ హీ ఈస్ బికమింగ్ నోవర్ అండ్ మీనర్ దాన్ ఆల్ దీస్ ఫైవ్ ఎనిమల్స్.
0: దీనికి ఒక చిన్న కథ.
1: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ దక్షిణామూర్తి అండర్ టుక్ ఎ టూర్.
0: ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
1: ఇన్ దిస్ టూ హీ కన్సిడర్ ఈచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యాజ్ హిస్ గురు.
0: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
1: సమ్ పీపుల్ సే దక్షిణామూర్తి హ్యాడ్ 34 టీచర్స్. సమ్ పీపుల్ సే దట్ హీ హ్యాడ్ 64 టీచర్స్.
0: ఒకనాడు వస్తు ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
1: వన్స్ హీ హ్యాపెన్ టు గో టు ద షోర్ ఆఫ్ ఎ ఓషన్ అండ్ హీ వాజ్ ఎంజాయింగ్ ద వేవ్స్ అండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఓషన్.
0: ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో.
1: వన్ వేవ్ బ్రాట్ అండ్ త్రూ ఎ డస్ట్ ఆన్ ద షోర్.
0: తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకు నెట్టించింది.
1: అండ్ ది మూమెంట్ దిస్ డస్ట్ ఫెల్ ఇన్ టు ది ఓషన్ వేవ్స్ కేమ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ త్రూ దిస్ డస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
0: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము, ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టి వేస్తుండాలి అని యోచించాడు.
1: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
0: తదుపరి ధ్యాన నిష్ఠయ్యాడు.
1: దెన్ హీ వెంట్ ఇన్ టు మెడిటేషన్.
0: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
1: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
0: ఈనాడు కొంత చెత్త వచ్చి తనపైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టవైపటికి సముద్రం రూపుణమని కూడా మరిపింపు చేస్తుంది.
1: ఇఫ్ సచ్ స్మాల్ డస్ట్ ఈస్ అలౌడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ మే అక్యుములేట్ డే ఆఫ్టర్ డే డస్ట్ మే అక్యుములేట్ అండ్ ఇట్
0: సముద్రాన్ని కప్పి వేస్తుంది.
1: ఇట్ మే కవర్ ది ఎంటైర్ ఓషన్ ఇట్సెల్ఫ్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానికి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
1: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దట్. ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ బి సేఫ్.
0: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము, చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
1: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యూ టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
0: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలల మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
1: Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
0: Yedu idi chinna vishayam kada chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga maari pothundi.
1: If you think that it is a small thing and it could be excused, and if you give room for it in the heart, it starts growing in the heart.
0: Kanukune indriyam yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
1: Therefore, if we understand the functioning of these sense organs, and if we understand how we'll have to use these sense organs, then we'll be able to just get the benefit out of it, and we would be...
0: ఐదింటికి వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోలుకొనలేడు.
1: A person who is bound by all the 5 sense organs, how do you...
0: వానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యం కావు.
1: He would not be able to have joy and peace of mind at all.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
1: There is a small story to illustrate this.
0: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
1: There was a great king.
0: ఆ మహారాజుకు 5 మంది భార్యలు.
1: He had 5 wives.
0: ఈ 5 మంది భార్యలు కూడా ఎవరు చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
1: All these 5 were such that they were not prepared to listen to Maharaja.
0: ఈ మహారాజు రాజులకు మహారాజే కాని చాలా బాధలతో కూలిపోతున్నాడు.
1: He may be king only for people, but he was suffering agony immense.
0: తలపైన కిరీటము, తలలోపల విచారము.
1: He had a crown on his head, but inside his head full of worries.
0: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
1: As I have become a slave of these wives, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
0: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటది. ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
1: To enquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it.
0: ఈ సమావేశానికి పురప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు.
1: He held a meeting and invited all the citizens of that particular country.
0: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
1: There were 2 pandals, one on one side, the other on the other side.
0: ఒక యొక్క పెండారు లోపల, పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
1: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ 2 పెండాల్స్, వన్ పెండాల్ ఈజ్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వాయిస్ అండ్ ది అదర్ పెండాల్ ఈజ్ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ కంట్రోల్ బై ది వాయిస్.
0: వచ్చారు, అందరూ వచ్చారు, భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
1: సిటిజన్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్ అండ్ దే వెంట ఇన్ టు దట్ పర్టికులర్ పెండాల్ వేర్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ వైఫ్.
0: చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు, ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
1: హీ అబ్జర్వ్డ్ దిస్ ఫెనామెనన్ అండ్ హీ గాట్ ఎ లిటిల్ కరేజ్ అండ్ టోల్డ్ టు హిమ్సెల్ఫ్ దట్ హీస్ నాట్ ద ఓన్లీ వన్, దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ లైక్ హిమ్.
0: వారి సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశము చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు.
1: జస్ట్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది మీటింగ్ వన్ పర్సన్ టికల్డ్ ఇన్ అండ్ హీ జస్ట్ వెంట్ ఇన్ టు దట్ పెండాల్ విత్ వేర్ హీ హస్ ఇట్ ఈస్ మెంట్ ఫార్ పీపుల్ హూ హావ్ కంట్రోల్ దేర్ వాయిస్.
0: చాలా సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని.
1: కింగ్ వాస్ ఓవర్ జాయ్డ్ థింకింగ్ దాట్ అట్లీస్ట్ దేర్ ఇస్ వన్ హూ హాస్ కంట్రోల్.
0: అతని దగ్గరికి పోయి స్వాగతం చేసి, మహానుభావుడవు నీవు ఈ భార్యను వశం చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు అని అతను అనేక రకంగా వర్ణించాడు.
1: హీ వెంట్ టు హిమ్, అడ్రెస్డ్ హిమ్, హీ వాస్ సో హ్యాపీ. హీ సెడ్ దట్ యు ఆర్ వన్ హూ హాస్ కంట్రోల్ ద వైఫ్.
0: ఈమెను వశం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు.
1: వాట్ ఇస్ ది పాత్ అండ్ వే టేకన్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ వైఫ్, హీ క్వశ్చన్ హిమ్.
0: చెప్పాడు, మహారాజా నేను భార్యకు వశుడే కానీ భార్య నా వశం కాదు అన్నాడు.
1: He said, no, I am controlled by her and I have not controlled her.
0: Aithe mari ee pendallu enduku vachi nilchukunnav annadu.
1: Then king asked, why did you come into this pendal?
0: Maa bhare cheppindi.
1: My wife commanded me to go to this particular pendal and therefore I have obeyed and come here.
0: పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు.
1: మై వైఫ్
0: ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
1: my wife commanded that I should not join and go in to the pandal where all the people go. I should be separate and I should go to a separate pandal. Therefore, I obeyed.
0: Atta undadaniki veelu kaadu, veerandaru poyin chote neevu kuda poi undalani maharaju chaala gattiga cheppadu.
1: Maharaja told very firmly, no, you cannot be in this pandal, you go and just be in the other pandal only.
0: అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడాను నమస్కారం చేస్తూ, స్వామి మహారాజా, మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాటలు వింటాను.
1: దిస్ సిటిజన్ డిక్లేర్డ్ టు ది మహారాజా, మహారాజా, హీ టోల్డ్ ఇన్ వెరీ స్ట్రాంగ్ టర్మ్స్, యూ మే పనిష్ మీ, యూ మే డూ ఎనీథింగ్, బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు డిసోబే మై వైఫ్ అండ్ గో టు ది అదర్
0: పండ. ఈ మహారాజా అనుకున్నాడు, లోకములో దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు. అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు. ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడి బాధలకు తప్పినవి కావు.
1: దట్ థింగ్ దెన్ థాట్ దట్ దేర్ ఆర్ నో పీపుల్ హూ ఆర్ నాట్ స్లేవ్స్ ఆఫ్ దేర్ వైఫ్స్ అండ్ దట్ పర్టికులర్ కింగ్ ఈజ్ ద మైండ్
0: అండ్ ఇట్ని తృప్తి చేయడానికి ఎవరి తరమూ కాదు.
1: It is not possible to satisfy them.
0: Kannu korutundi nen andamainatundi ninnanta chudali, nen aneka vidhamainatundi yokka prapancham yokka saundaryanni nen parikinchali, nannu akkada teeskellu ani tondara pedutundi.
1: I commands and demands that you take me to a place where all the beautiful things are there, beautiful sights are there. I want to see the beauty of the world.
0: Nanaku korutundi naaku ruchikaramainatundi padarthamanta techi pettu ani oke peedistundi.
1: The tongue demands that all the tasty foods should be supplied to it.
0: Mudumaduramainatundi gaanam nenu aalakinchalani chevulu korutayi.
1: Ears command that I would like to listen to all melodious and sweet songs.
0: Sugandhani nenu anubhavinchalani mukku korutundi.
1: Nose wants to smell all nice things.
0: కనుక వీటన్నిటినీ తృప్తిపరచడం అనేటువంటిది ఎవరితరం అవుతుంది? ఒకటి ఒకవైపును పోవాలంటుంది, మరొకటి మరొక వైపును పోవాలంటుంది.
1: ఫర్ హూమ్ ఇస్ ఇట్ పాసిబుల్ టు సాటిస్ఫై ఆల్ దీస్ థింగ్స్?
0: దీంట్లో ఒకదానికి ఒకటి ఏమాత్రం కూడా ఒడ్డుక లేదు.
1: దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
1: If we yield to these sense organs, they are going to give us a lot of trouble.
0: Mottamottu deenini arikattukuneetundi margalini neevu kanipettamannadu.
1: In the very first place, you'll have to find out a method and a measure of controlling these sense organs.
0: Nee swadhinamulo undetattuga neevu prayatnam cheskovali annadu.
1: You should have them under absolute control of yourself.
0: Kachchi dhiraha, ade nijamainatundi dhirudu annadu.
1: He alone is dhira and a courageous fellow.
0: కనుక నీవు ఇంద్రియాలు నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనసులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
1: Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You'll have to listen to your mind. Ask your mind to contact intelligence. And whatever intelligence tells, the mind will command and then the senses will have to obey.
0: మనసు నాధారముగ గొన్న మానవుండు.
1: A person who bases his life on the mind,
0: mashivu kantenu heenamai patanamagudu,
1: he would come to ruin worse than an animal.
0: Buddhin aadharamuga gonna budhajanundu,
1: the intelligent one and the pandit who makes his life on intelligence,
0: aa yokka buddhin aadharanga chesukunnatunti vaadu maha purushottamuduga maaripothadu,
1: and he would become a purushottama.
0: కనుక మనము బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది.
1: దెన్ వీ హ్యావ్ టు జస్ట్ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ మీన్స్ డిస్క్రిమినేటింగ్ థాట్.
0: ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతిమ వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
1: If you base your life on intelligence, it will be able to take you right up to the goal.
0: Manasuna adharanga chesukunte ee kshanamulo eppudu ee vidhanga idi maaripothundo cheppadaniki veelu kaadu.
1: If you base your life on mind, which moment what changes will come about, it is difficult to say.
0: Idi raati teppani ekki neerun daatadaniki prayatninchinattu avutundi.
1: It is something like crossing a ocean or crossing a river in
0: ekkada munchutundo ekkada munigipothundo.
1: In a stone boat, you do not know when it gets drowned. And when you also get drowned in it.
0: Hazrat Muhammad undetunti vaadu,
1: there was one Hazrat Muhammad.
0: Itanu chaala maha sadgunavantudu, maha gnani.
1: He is an extremely virtuous person and a wise man.
0: ఇతడు పూర్ణంగా ఇంద్రియాన్ని నిగ్రహించుకున్నటువంటి వాడు.
1: హీ కంప్లీట్లీ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్.
0: ఇతనికి అంత్యకాలము ఆసన్నమైంది.
1: హిస్ ఎండ్ కేమ్.
0: అతని యొక్క శిష్య ప్రశిష్యులంతా కూడా గుమిగుమినారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ అసెంబ్లెడ్ దేర్.
0: ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడా గొంతును చుట్టినాయి.
1: హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటెన్స్ పెయిన్ ఇన్ ద థ్రోట్.
0: కానీ దాని నుంచి తప్పించుకోవడానికి హజరత్ మహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు.
1: హీ మేడ్ హీరోయిక్ ఎఫర్ట్స్ టు ఎస్కేప్ హింసెల్ఫ్ ఫ్రమ్ దట్ పెయిన్.
0: కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటకు రావటం లేదు.
1: హీ వాస్ ట్రైయింగ్ ఫ్రాంటికలీ టు టెల్ సంథింగ్ బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్.
0: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవి బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
1: ది డిసైపుల్స్ ఆర్ రాదర్ ఈగర్ టు ఫైండ్ అవుట్ వాట్ ది టీచర్ వాంటెడ్ టు టెల్. దే వర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ది వర్డ్ వాస్.
0: అప్పటికీ ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
1: హజరత్ went into a meditative mood and with the grace of God he was able
0: maatadagaligeetundi shakti vachindi.
1: He was able to speak.
0: Appudu shishulandaru cheri, swami yedu meer edo cheppadannani prayatnam chestunnaru, em cheppali annaru.
1: All the disciples went to him and asked him, swami, you wanted to say something, please let us know what it was.
0: Appudu ayana cheppadu, nayana naa venta oka shaitan vachindi, ade maya.
1: Children, I was followed by illusion.
0: అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కులుకొని పోయాడు, కానీ నీ ఒక్కరు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయను జయించావు అని చెప్పిందట.
1: Illusion told Hazrat, Hazrat, you have, all the other people have become slaves of me, but you have somehow conquered me.
0: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతాను అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
1: మహమ్మద్ రిప్లైడ్ ఇల్యూజన్, వెల్ డోంట్ డిక్లేర్ దట్ ఐ ఆల్రెడీ కాంకర్డ్ యూ, స్టిల్ ఎ లిటిల్ లైఫ్ ఇస్ లెఫ్ట్, ఎ ఫ్యూ బ్రీతింగ్స్ ఆర్ లెఫ్ట్. ఐ డోంట్ నో.
0: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
1: ఈవెన్ 2 seconds are left. I do not
0: have శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు.
1: Until the last breath comes, it is difficult to believe illusion.
0: కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
1: Till now I have been able to conquer maya illusion, but in the last minute I do not know whether I will be able.
0: అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
1: ఇన్ దిస్ లాస్ట్ మినిట్ ఆల్సో, ఇన్ ఆర్డర్ టు ఫ్రీ మై సెల్ఫ్ ఫ్రమ్ మాయా, ఐ వాస్ థింకింగ్ ఆఫ్ అల్లా, ప్రేయింగ్ టు అల్లా.
0: కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
1: టిల్ ది లాస్ట్ దేర్ఫోర్ వి షుడ్ నాట్ యీల్డ్ టు దిస్ సెన్స్ ఆర్గన్స్.
0: ఆల్వేస్ సాంఖ్య యోగం లోపల ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానమని అధికంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ ది సాంఖ్య యోగ ఇన్ అట్ లెంగ్త్ హౌ టు కంట్రోల్ సెన్సెస్.
0: ఇంద్రియాన్ని నీవు నిగ్రహించుకుంటేవా తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగమైనా కూడా సులభం అయిపోతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్, దెన్ భక్తి యోగ, కర్మయోగ, అదర్ యోగాస్ యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
0: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్ లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
1: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్ యు నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
0: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
1: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్.
0: ఇంద్రియ విగ్రహం అయ్యేంత వరకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
1: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఇంద్రియ విగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రమూ నీకు అభ్యంతరం ఉండదు.
1: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్.
0: ఆరంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
1: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
0: Car driving nechukovali anukunnappudu ఒక విశాలమైన గ్రౌండ్ లో పోయి మనం దీనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డ్రైవ్ లెర్న్ డ్రైవింగ్ ఆఫ్ కార్, యూ హావ్ టు గో ఇంటూ ఏ ఓపెన్ ఫీల్డ్ అండ్ దెన్ ప్రాక్టీస్.
0: సూటింగ్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఈ చిన్న సందుగొందుల్లో కూడా నువ్వు సులభంగా ప్రయాణం చేయవచ్చు.
1: ఆఫ్టర్ యూ హావ్ మాస్టర్ డ్రైవింగ్ దెన్ యూ కెన్ గో ఇంటూ ఎనీ స్ట్రీట్, యూ బి ఏబుల్ టు డ్రైవ్.
0: అయితే నీవు నేర్చుకోవటమే సందుగొందుల్లో కూడా నేర్చుకుంటే ఇంకా ఎన్ని విధమైనటువంటి దీంట్లోనైనా నీవు ప్రవేశించవచ్చు.
1: Once you have understood the broadness of the wisdom, whatever field you enter, there is no worry, no problem.
0: Kanuka, ee motta mota ee nitya nitya vishayam aatma aatma vishayanni chakkaga gurtinchukoni tadwara ee indriyamulu nasharamaineetundi yokka satyanni telusukovannadu.
1: Therefore he has just said, first you will have to develop this spirit of inquiry and find out things which are atma and anatma, and after developing this discriminating power, then you can enter into any field.
0: Chalinchetvanti yokka indriyamulu manaku sthiramainatundi aanandanni andinchavu.
1: The wavering sense organs can never give you permanent joy.
0: Marpu chindeetundi vastuvulu shashtamainatundi sukhanni andinchavu.
1: Changing objects cannot give you permanent joy.
0: Kanuku chalinchetvantivi chalinchetvanti phalitanni andisthayi.
1: Moving and wavering things will give you only transient joy.
0: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
1: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
0: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వం.
0: ఇది ఆత్మజ్ఞానం.
1: This is knowledge of atma.
0: ఈ ఆత్మ జ్ఞానమే గనుక లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానం నుండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
1: If you do not have knowledge of atma, whatever other education and other knowledge you have, it is absolutely useless.
0: ఈ చదువులన్నీ కూడాను కేవలం పట్టకోటి చదువులని బోధించాడు.
1: All these educations are education to eke out a livelihood.
0: ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
1: Knowledge of atma alone is true education. This is what has declared.
0: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ యూనిటీ.
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు.
1: వన్స్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎవ్రీథింగ్, దర్ ఇస్ నో పర్సన్.
0: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావం కనిపించవచ్చు.
1: ఓన్లీ వెన్ దర్ ఆర్ టూ ఎంటిటీస్ దర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ క్లాష్ బిట్వీన్ దెమ్.
0: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
1: Once you experience that there is only one object, you don't waste time and the question of discrimination then does not arise.
0: Anta okati.
1: All is one.
0: Sarvam vishtumayam jagat.
1: The entire world is full of
0: ee satyanni nuvu gurtinchalanante మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దెన్ యూ షుడ్ కంట్రోల్ మైండ్స్ విచ్ ఆర్ వేవరింగ్ అండ్ విచ్ ఆర్ అన్స్టడీ.
0: ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి.
1: దే ఆర్ సంథింగ్ లైక్ హార్సెస్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్.
0: ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకొని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టును భావిస్తుంది.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెయిన్స్ ఇన్ ఫుల్ కంట్రోల్ దెన్ ఇట్ ఇస్ లైక్ ఈ దట్ ది చారియట్ అండ్ ఆల్
0: కనుక నీ దేహమునే రథంగా భావించుకుని
1: ట్రీట్ బాడీ యాజ్ చారియట్.
0: ఇంద్రియుల్నే గుర్రముగా పెట్టి
1: సెన్స్ ఆర్గన్స్ యాజ్ హార్స్.
0: మనసునే పగ్గములుగా తీసుకుని
1: మైండ్ యాజ్ రెయిన్స్.
0: బుద్ధిని సారథిగా పెట్టుకుని
1: ఇంటెలిజెన్స్ యాజ్ ది
0: జీవుడు ఇందులో ప్రయాణమైపోవాలి.
1: And the jiva as the resident of this world also has to travel.
0: ఈ ఇంద్రియములు అనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
1: దిస్ హార్సెస్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రీన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్.
0: దీనికి ఆకారమే లేదు.
1: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్.
0: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనం జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది.
1: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ ఫుడ్, అవర్ స్మెల్, అవర్ సైట్, అవర్ లిజనింగ్, అవర్ టచ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్.
0: పిల్లలకు చెప్తుంటాను, దృష్టి దోషం రాకుండా చూసుకోమని.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్.
0: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు.
1: ఓన్లీ వెన్ యూ సీ ఎ పర్టికులర్ థింగ్ యూ థింక్ అఫ్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంచ కలుగుతుంది.
1: వన్స్ యూ థింక్ అఫ్ ఇట్ యూ డెవలప్ అటాచ్మెంట్.
0: ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు.
1: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ అబౌట్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు.
1: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్ యూడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్.
0: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
1: వన్స్ యూ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుక ప్రతి ఒక్కటి నుండి కూడాను దోషం అనేటువంటిదా దోషరహితమైనటువంటిదా అని విచారణ చేయాలి.
1: దేర్ ఫోర్ వాట్ ఎవర్ బి ది ఆబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు సీ ఇస్ డస్ ఇట్ హ్యావ్ డిఫెక్ట్స్.
0: నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనోదోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ గాడ్ యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎ డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ స్పీచ్, డిఫెక్టివ్ టచ్, డిఫెక్టివ్ స్మెల్, డిఫెక్టివ్.
0: కనుక మాటను మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంట్రోల్ యువర్ టాక్.
0: కారణం ఏంటంటే నాలుగుకు రెండు పవర్స్ ఉన్నాయి.
1: ది రీజన్ ఈస్ టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్.
0: కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూచే శక్తి మాత్రమే ఉంది. కానీ నాలుగు అట్ట కాదు, మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రెండు ఉంటున్నాయి. మొట్టమొదటి దాన్ని జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేథా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఈ రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక యువత జాగ్రత్తగా మెలువు. దీనికి తగినటువంటి ఒక భగవచ్చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యములందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
1: జయదేవ హ్యాస్ జస్ట్ సెడ్ ఐ హ్యాస్ ఓన్లీ వన్ పవర్, పవర్ ఆఫ్ విజన్. ఇయర్ హ్యాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హ్యాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ మంచి చెడ్డను నువ్వు విచారించి మంచిని అభివృద్ధి పరచుకో, చెడ్డను దూరం చేసుకో.
1: యూ థింక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ, డెవలప్ గుడ్ అండ్ డిస్ట్రాయ్ బ్యాడ్.
0: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా నువ్వు నీకు లేదు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి, విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నువ్వు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది.
1: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
0: Kanuka mottamoti ninnu neevu tarinchuko.
1: Therefore first get fulfillment in your own life.
0: Appudi nee itharunu kuda nu tarimpa cheyadaniki arhuda avtavu.
1: Only after you save yourself you can become a instrument to save others.
0: Kanukani ఎవరి ఎందు కూడాను మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
1: Therefore, we should not use bad words against any person and bad look at any person.
0: ఇదిన మంచి మాటల ఎందు, భగవచ్చింతన ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో.
1: We will have to use all the time in good things, good music and good listening, good talk, etc.
0: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశమునందుకొనుటకు సాధన.
1: In order to exercise certain amount of control,
0: అభ్యాస వైరాగ్యములే దీనికి కూడాను అత్యవసరము.
1: ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హావింగ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్.
0: ఈ వైరాగ్యం, ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
1: యూ విల్ ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, దెన్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
0: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పొందినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
1: విల్ బి ఏబుల్ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ ఓన్లీ ఆఫ్టర్ వి రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ ఆల్సో డిటాచ్మెంట్.
0: మనం ఆర్యులము కాని అనార్యులము కాదు.
1: విఆర్ ఆల్ ఆరియన్స్ అండ్ నాట్ అనార్యన్స్.
0: సన్మార్గంలో మనం ప్రవేశించాలి.
1: వి షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ అండ్ కల్చర్డ్ పాత్.
0: పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ సేక్రెడ్నెస్.
0: ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి.
1: వి షుడ్ రిసార్ట్ టు ఎఫల్జెన్స్.
0: కనుకని మనము సన్మార్గంలో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
1: ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లైట్, ద లైట్ ఆఫ్ విజ్డమ్, యుడ్ బి ఏబుల్ టు జస్ట్ ఎయిట్ టు అండ్ రిసార్ట్ టు గుడ్.
0: వారే దేవతలు, వారే దేవతలు.
1: దోస్ ఆర్ గాడ్స్.
0: వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు.
1: Things and people are opposite to this are demons.
0: Durmargamunu kani apavitrata kani andhakaramunu kani manam aashincharadu.
1: Badness, darkness and wrong things we should never aspire for.
0: కనుక నీ రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు.
1: Therefore it is said demons seek darkness.
0: ఈ చీకటి రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేసిన సమయం లోపల విభీషణుడు వచ్చి పడ్డాడు. విభీషణుడు వచ్చి రాముని పాదం పైన పడ్డాడు.
1: విభీషణ came and fell on the feet of Rama.
0: సుగ్రీవుడు చెప్పాడు, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
1: సుగ్రీవ వాండ్ రామా, రామా దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రావణ, హీఈస్ ఎ డెమన్, హీ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ డార్క్నెస్ జస్ట్ బికాస్ హీ హాస్ జస్ట్ క్వారల్డ్ విత్ హిస్ బ్రదర్ అండ్ కమ్ హియర్, షుడ్ నాట్ బిలీవ్ హిమ్.
0: అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు.
1: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ యువర్ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
0: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? రామీ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు.
1: రామ త్రూ ఏ స్వీట్ స్మైల్ అట్ సుగ్రీవ అండ్ టోల్డ్ సుగ్రీవ, హ్యావ్ యూ నాట్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రదర్, ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెన్స్.
0: ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒకవరైనా, స్వామి నేను నీవాడినని పాదముల పైన పడ్డాడు, వాడు నావాడి. ఏవాడైనా సరే వాడు నావాడే, వాడికి నేను అభిమిస్తాను, వాడు నిన్ను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
1: రామ డిక్లేర్ దట్ ఐ వుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎనీ పర్సన్ హూ సేస్ అండ్ ఫాల్స్ అట్ మై ఫీట్ అండ్ సరెండర్స్ హిమ్సెల్ఫ్ అండ్ సేస్ దట్ ఐఎమ్ యువర్స్, ఐ డు నాట్ కేర్ హూ ఇట్ ఈస్.
0: తర్వాత అంగదుడు ప్రశ్నించాడు.
1: దెన్ అంగద్ ఆల్సో క్వశ్చన్డ్ రామ,
0: స్వామి అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కడతానని చెప్పి చెప్పావు, కానీ రేపటి నువ్వు రావణుడే వచ్చి స్వామి నేను నీవాడు అంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు.
1: స్వామి యూ హ్యావ్ గివన్ ప్రొటెక్షన్ టు హిమ్ అండ్ యూ అష్యూర్డ్ హిమ్ దట్ యూ వుడ్ బి మేకింగ్ హిమ్ ది కింగ్ ఆఫ్ లంక, బట్ సపోజ్ రావణ హింసెల్ఫ్ కమ్స్ అండ్ సరెండర్స్ టు యూ అండ్ వాట్ విల్ వాట్ కింగ్డమ్ విల్ యూ గివ్ హిమ్?
0: రావణుడికి అంత మంచి బుద్ధేగిని కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతన్ని రాజుగా చేస్తానన్నాడు.
1: అండ్ ఇఫ్ రామ గెట్స్ సచ్ గుడ్ ఐడియాస్ అండ్ హీ సరెండర్స్ దెన్ ఐ విల్ ఆస్క్ అండ్ డిసీట్ భరత అండ్ మేక్ రావణ కింగ్ ఆఫ్ అయోధ్య ఇట్సెల్ఫ్.
0: నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్,
0: అడుక్కోవడం నా స్వభావం కాదు.
1: ఆస్కింగ్ ఇస్ నాట్ మై.
0: కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధేగిన వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
1: ఇఫ్ హీ రావణ హింసెల్ఫ్ టు గెట్ సచ్ గుడ్ థాట్స్ దెన్ ఐఎమ్ ప్రిపేర్ టు ఆస్క్ భరత హింసెల్ఫ్ అండ్ గెట్ కింగ్.
0: కనుక దైవత్వంలో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
1: బికాస్ ది అవతార్స్ హ్యావ్ ఫిల్డ్ దెమ్సెల్స్ విత్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ సచ్ బ్రాడ్ ఐడియాస్, దే హావ్ బీన్ ఏబుల్ టు సెట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వరల్డ్.
0: కనుక ఇవన్నీ కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే.
1: వాట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్ దిస్? ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు.
1: All the sense organs are
0: ఎవడు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యైనా చేయడానికి సమర్థుడే అవుతాడు.
1: హూ ఎవర్ కంట్రోల్స్ హోమ్,
0: వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఎ పర్సన్ హూ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ అచీవ్ ఇన్ ద వరల్డ్.
0: ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
1: హీ కెన్ ఈవెన్ క్రియేట్.
0: ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు.
1: If any person becomes a slave of sense organs, he is also...
0: Asaku dasudaina jagamantatikintanna dasude kada.
1: If he becomes a slave of desire, he is a slave of the entire world.
0: Asa jeevinchu vaaniki anayammunu dasulu lokulella. Asane jeevinchina vaaniki lokamanta vaaniki dasulaipotharu.
1: If he can conquer desire, he will have conquered the entire world and everyone else.
0: Asaku lolayinatunti vaadu deshanikanta lokoyipothadu.
1: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
0: Kanuka neevu indriyalaku neevu dasudu kaaradu, neeku indriyalu dasutvanni pondali.
1: Therefore you should not become a slave of sense organs. Sense organs should become your slave.
0: Appudu naa karyamulo neevu pradhanamainatunti oka kartaga roopondutavu.
1: Then only you will be able to become an instrument in my mission.
0: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
1: అర్జున అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్
0: శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు.
1: డు నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డు నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ గ్రీఫ్.
0: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము, ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
1: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ the Atma and Anatma, and then you'll be able to just get control of sense organs.
2: That was the 17th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses.
3: You are tuned to Discourse Stream Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు

0: వెర్రి మనస, అదియో నీలో నన్నున్నది కాంచుమచట, సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మన్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వర్ల్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: Bharat desham yokka bhavishyattu yokka manchi cheddalu yuvakula payane aadharapadi unnadi.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: Desham yokka aunyakyamu, desham yokka bhinnattamu, desham yokka cheenattamu యువకుల యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
0: అనేక మతముల వారికి, అనేక దేశములకు ఆదర్శాన్నించి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నమును అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
1: This country Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children.

0: అనింది. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికై.
0: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై ఇన్ దర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ దర్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ వీ షుడ్ బ్రింగ్ అబౌట్ సమ్ చేంజెస్.
1: తోటలో దొంగలు చేరి ఫలపుష్పాన్ని అపహరించారంటే దీనికి ఏది కారణం?
0: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
1: దీని కంచె లేకపోవటము, కాపలా లేకపోవటమే దీనికి మూల కారణం.
0: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
1: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
0: ఇన్ ది గార్డెన్స్ అండ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ సీక్రెట్ ఐడియాస్ షుడ్ ఎంటర్ అండ్ దే షుడ్ ఫ్లవర్ అండ్ బికమ్ ఫ్రూట్స్. దేర్ హాస్ బీన్ సమ్ డిక్లైన్ ఇన్ దిస్ ప్రాసెస్.
1: దురాచార దుర్గుణములైనటువంటి దొంగలు ఈ హృదయ బృందావనం చొరబడి తద్వారా దీనిని అపహరించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాయి.
0: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
1: కలుకని క్రమశిక్షణైనటువంటి కంచెను మనం కట్టుకొని నిత్యాదరణైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
0: It's only when we can build a fence in the form of discipline and we can grow good ideas and good conduct in our work, then the garden will become good.
1: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
0: In this world, for all things which have a name and a form, it is not as if there is someone who has created that name and form.
1: ప్రతి పదార్థము కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
0: ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ వరల్డ్ మే హ్యావ్ ఇట్స్ నేచురల్ అట్రిబ్యూట్స్ బట్ ఇట్ టేక్స్ ఏ ఫార్మ్ అండ్ ఎ నేమ్.
1: ప్రతి కర్మకు కూడా ఒక కర్త లేకపోలేదు.
0: ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ సబ్జెక్ట్.
1: కర్త లేని కర్మ నిర్మాణం కానేరు.
0: దేర్ కెన్ బి నో యాక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నో యాక్టర్ ఆర్ సబ్జెక్ట్.
1: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి యొక్క మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఫర్ ఆల్ దట్ వి సీ, దేర్ మస్ట్ బి ఎ కాజ్, ఎ బేస్ విచ్ హస్ కాజ్డ్ దిస్ క్రియేషన్.
1: అయితే లోకమునందు కొందరు నిరాశాపరులు, కొందరు ఆశపరులు, ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
0: But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding.
1: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
0: Those who have an ambition of understanding will keep their thoughts always at a high level.
1: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
0: Others are always dejected and disappointed.
1: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింపజేసుకుంటాడు.
0: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
1: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
0: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
1: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
0: వాట్ హీ సీస్ వెన్ హీ లుక్స్ డౌన్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్.
1: పైన చూసేటువంటి ఆశపరునకు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశని కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
0: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
1: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పముల పైన దృష్టి ఉంచుకుంటాడు.
0: హీ హూ వాంట్స్ టు లర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
1: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పం క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్ల పైన దృష్టి ఉంచుతాడు.
0: ఆన్ ది కాంట్రరీ, హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ది థార్న్.
1: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
0: By looking at the thorn always, he is terrified and he is afraid and he will lose the flower.
1: ఆశపరుడు ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
0: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
1: ఆశపరుడు అర్థం నీరుని చూస్తాడు, ఇందులో అర్థమే నీరు ఉంటుందని భావిస్తాడు.
0: The one who has hope of learning will only look at half the full of tumbler and says the tumbler is
1: empty. నిరాశపరుడు అర్థం ఖాళీని చూస్తాడు.
0: The other man will only look at the empty half of the tumbler.
1: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోనా అర్థం నీరుందని చెప్పడంలోనా రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
0: To say that the tumbler is half full or to say that the tumbler is half empty, both of them mean the same thing.
1: కానీ అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
0: But the one who says that the tumbler is half empty, he is always looking down.
1: అర్థం నీరుందననేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశలోపల దానిని అభివృద్ధి పరుచుకుంటాడు.
0: He who says that the tumbler is half full has the hope of filling the other half.
1: ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
0: Between this hope and hopelessness, an amount of faith is necessary.
1: ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
0: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ ఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్.
1: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
0: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్ వీ షుడ్ ఇంక్రీజ్ అవర్ అటెన్షన్ ఆన్ దిస్.
1: ఈ శ్రద్ధనే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజా వేయడానికి వీలు కాదు.
0: Without such care or shraddha, man cannot put forward even one
1: step. Shraddha vane manaku jnanam labhistundi.
0: It's only by such shraddha one can become.
1: Karukane shraddha vaan labhate jnanam. Shraddha kaliginatunte vaadu entati unnatamaina sthayikaina pogaladu.
0: That is why it has been said, if a man has got shraddha, he will become wise.
1: Ee shraddha kevalamu laukikamaina bhautikamaina chanabanguramaina anityamainatunte vaati yandu adhikanga manam penchukoraadu.
0: This attention or shraddha should not be promoted on worldly things, impermanent things. Things do not have a permanent value.
1: Nitya satya nirmalamainatunti shashvata padarthamainatunti yokka daivattvam paina mana shraddhanu abhivruddhi parchukovali.
0: On divinity which is permanent, which is truth, which is everlasting, we should promote this care and attention.
1: Mana yokka nammakame mana yokka jeevitham yokka shakti.
0: Our belief and our faith is the strength of our life.
1: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడాను ఈ జగత్తునందు కాని మరే జగత్తునందు కాని జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
1: జీవితమందు సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఈస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
1: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని కోరుకుంటాం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి హావ్ బిలీఫ్ దట్ వి కెన్ డూ ఇట్ టుమారో.
1: రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను కోరుకోలేడు.
0: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో,
1: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
0: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
1: కనుక మనకు నమ్మకమే బలము.
0: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్.
1: ఒకానొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లు అంతా ఉండేటువంటి.
0: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
1: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతులకు.
0: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
1: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవ్వి చూస్తూ వచ్చాడు.
0: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
1: 100 అడుగులు 200 అడుగుల వరకు త్రవ్వినాడు. కానీ అక్కడ ఏమాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
0: He did the digging 100 feet and even 200 feet but found no gold.
1: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
0: To some extent he lost faith in this divine voice but he hoped that he will get gold and he began digging.
1: ఇది కేవలము త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది, ఫలాని స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
0: బిఫోర్ స్టార్టింగ్ టు డిగ్ ఫర్ గోల్డ్ హీ ఎక్స్ప్రెస్ టు అదర్స్ దట్ ఇట్ వాస్ ఎ డివైన్ వాయిస్ విచ్ టోల్డ్ హిమ్ దట్ హీ షుడ్ డిగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్ టు ఫైండ్ గోల్డ్.
1: ఈ అపనమ్మకం చేత, దురాశ చేత ప్రారంభించినటువంటి ఈ శ్రీమంతుడు 200 అడుగులు మాత్రమే త్రవ్వి నిరాశ చేత వదిలిపెట్టిపోయాడు.
0: దిస్ పర్సన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ హీ డగ్ ఓన్లీ 200 feet అండ్ లెఫ్ట్ ఇట్ దేర్ డిసప్పాయింటెడ్.
1: కానీ దైవవాణి ఏనాటికి కూడాను అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
0: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
1: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
0: On the first day he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount.
1: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు, జయాపజయములకు 3 అడుగులే మూల కారణము అన్నాడు.
0: He came out and said that for victory and failure only 3 feet are responsible.
1: Chusara vishwasam cheta 3 adugulu lopane atariki ee naadu South Africa lopala goppa bangaru ganiga undetundi adi.
0: With faith digging only 3 feet he could strike big source of gold in South Africa.
1: Inte kaadu tirigi 1914 samvatsaram lopala ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసేస్తుంది, మొదటి ప్రపంచ యుద్ధం.
0: నాట్ ఓన్లీ దిస్, ది ఫస్ట్ వరల్డ్ వార్ కమెన్స్డ్ ఇన్ 1914.
1: ఆ సమయం లోపల ఒక స్టీమర్ లో ప్రయాణమై వస్తున్నారు సిపాయి.
0: అట్ దట్ టైమ్ ఇన్ ఎ స్టీమర్ సమ్ సోల్జర్స్ వర్ ట్రావెలింగ్.
1: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
0: దట్ స్టీమర్ వాస్ సంక్ బై ది డ్రాపింగ్ ఆఫ్ ఎ బాంబ్ బై అనదర్ జపనీస్ స్టీమర్.
1: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యంత్రములు ఉంటాయి, తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ యూజ్ లైఫ్ బోట్స్ టు ఎస్కేప్, అదర్స్ వర్ డ్రౌన్, బట్ ఓన్లీ 5 అమంగ్స్ దెమ్ ట్రై టు స్విమ్ అండ్ రీచ్ ది షోర్.
1: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాతను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
0: వన్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ దట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హెడ్ కమ్ అండ్ దట్ హి వాస్ గోయింగ్ టు బి డ్రౌన్ అండ్ హిస్ బాడీ విల్ పర్హాప్స్ బి ఈటెన్ అప్ బై సమ్ క్రోకోడైల్స్ అండ్ సో ఆన్.
1: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డల గతి ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించే వారెవరి, ఆ కుటుంబ చింతతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
0: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
1: ఇంకా మూడో వాడు ఏం చేస్తున్నాడు, అయ్యో నా ఇన్సూరెన్స్ పత్రాలంతా నా పెట్టెలోనే ఉంటున్నాయే, నా భార్య బిడ్డలకు అది కూడా దక్కనే ఏమో, ఇదైనా నేను అందించలేకపోయినానే నిరాశ గురి అయిపోయాడు.
0: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and children.
1: ఇద్దరు వ్యక్తులు మాత్రము ధైర్యంగా ఉంటుంది, భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కానీ నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు, నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియలు చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
0: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
1: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
0: While with this courage they were thinking,
1: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రోప్ ఫోన్ చేశాడు, ఇట్లే పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది, నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
0: Even as the two of the five people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking, and a rescue helicopter was sent, and these two were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
1: Kanuka jayapajayamunu bangaragani valiki moodadugullo telipoyindi. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది.
0: బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ వన్ హూ డెల్ట్ విత్ ది గోల్డ్ మైన్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 3 feet. బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఫర్ దీస్ టూ పీపుల్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes.
1: జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
0: What is the reason for this success or failure? It is faith and lack.
1: కనుక మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
0: So those who are youth today should regard faith as their very breath of life.
1: ప్రతి పదార్థమునకు కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
0: For everything there must be a cause.
1: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
0: For every living one to live there must be
1: ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
0: Every individual has been created in this world with a purpose.
1: కనుక ఈ కారణకార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
0: విత్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ది ఫెయిత్ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇది ఒక వెండి ప్లేట్.
0: దిస్ ఇస్ అ సిల్వర్ ప్లేట్.
1: ఇది దీనికి రూప నామములు ఉంటున్నాయి.
0: This has a name and a form.
1: ఈ రూపనామములు క్రియారూపంలో ఏర్పడినటువంటిది.
0: This name and form have been established by action.
1: అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: For this plate which has a name and a form, there is a base.
1: ఈ కారణమే వెండి.
0: This base is the silver.
1: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
0: The form which has resulted.
1: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
0: Without silver there is no plate.
1: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
0: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటున్నది, కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మంలో స్వరూపాన్ని ధరించింది.
0: Although its form was non-existent, it is present in a subtle manner in the basic material.
1: అదే విధముగానే మట్టిలో కుండ ఉంటుందా, ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
0: In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
1: Mattilo kunda untundali.
0: Yes, pot is present in the mud.
1: Kaani adi karana swaroopani dharinchindi.
0: But it has not taken the
1: kumara daggariki poyetappudiki adi karya swaroopani dharinchindi.
0: When it goes to the potter, then it becomes a pot.
1: Kanuka karya karanalu rendu kudano avinabhava sambandhalu.
0: The cause and the effect are inextricably connected with each
1: other. Kundaku matti etti karanamo, ప్లేటుకు ఎండి ఎంత కారణమో, అదే విధముగానే మానవత్వానికి కూడాను ఒక దివ్యత్వం ఒక కారణంగా ఉంటుండాలి.
0: జస్ట్ యాజ్ ది మడ్ ఇస్ ది బేస్ ఫర్ ది పాట్, యాజ్ ది సిల్వర్ ఇస్ ది బేస్ ఫర్ దిస్ ప్లేట్, సో ఆల్సో ఫర్ హ్యూమానిటీ గాడ్
1: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము, ఆయా యొక్క క్రియలు, ఆయా రూపనామములు కూడాను నిర్మాణమవుతూ ఉన్నాయి.
0: So, for every effect, because there is a specific cause, that particular effect with that form is coming out of the cause.
1: Aithe matti nundi kunda puttindi kada, ee kunda sarvatra untundadu anukunte neela nunchi enduku puttakoddu, visaga nunchi enduku puttakoddu kunda.
0: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
1: Kanuka karanam anetundi కార్యరూపములో ధరించినప్పుడు స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఇది ఏ ధారైతీతి ధర్మ, ధర్మమును ధరించినటువంటిది కనుక ఇది ధర్మాకారము అన్నారు.
0: సో వెన్ ది కాజ్ గివ్స్ రైజ్ టు ఎన్ ఎఫెక్ట్ ఇట్ గెట్స్ ఎ ఫార్మ్. వాట్ యు వేర్ ఈజ్ ది ధర్మ, ధారైతీతి ధర్మ.
1: ఏ పదార్థమునకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుండాలో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మస్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
0: వాట్ ఎవర్ ఐటమ్ వి లుక్ ఎట్, if the cause for that item is not present, then it cannot take that form.
1: ఇది ఉప్పు.
0: This is salt.
1: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్ల ధర్మం, దీనికి ఒక ధర్మం.
0: This is salt. For salt to taste sour is a natural quality.
1: ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు.
0: if it has not got that quality, it will not be called salt.
1: నిప్పుకు దహన శక్తి ఒక ధర్మం.
0: For fire to be able to burn is a natural.
1: దహనమే శక్తి అందులో లేకపోతే దహించేటువంటి శక్తి అది బొగ్గు అవుతుంది కానీ నిప్పు కాదు.
0: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
1: మెరపకాయకి కారణం దాని యొక్క ధర్మం.
0: For a chili, pungency is its natural quality.
1: ఆ కారణం అనేటువంటిది ధర్మం లేకపోతే అది మెరపకాయ కాదు.
0: If the chili is not pungent, it won't be called a chili.
1: అదే విధముగానే ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
0: In the same manner, for all matter, each kind has got a specific natural quality.
1: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
0: The most important quality of man is to be able to
1: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి?
0: What is it that we get out of sacrifice?
1: నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వమానసు. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగం మానవునికి ఒక ధర్మ స్వరూపాన్ని ధరించింది.
0: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth
1: or ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి యొక్క తన ధర్మాన్ని కోల్పోయినాడు.
0: Today, man has lost this natural quality of being able to
1: దీనికి విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
0: On the other hand, he has acquired a contrary quality.
1: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: When he has acquired this selfishness, he has lost his
1: ability. పరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
0: When his ability to sacrifice, the natural quality,
1: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
0: Many meaningless results have come out of this.
1: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
0: With this meaningless situation, man is
1: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకులు.
0: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
1: ఒకానొక సమయం లోపల ఉద్దాలకుణ్ణి తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
1: నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహమునకు కారణం ఏమిటి అన్నాడు.
0: He asked the father, "O father, tell me the reason for the creation of this body."
1: ఇది కేవలం క్రియా స్వరూపం.
0: This body is simply the result.
1: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
0: Unless there is a purpose, this form cannot come.
1: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నాయన, ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
0: ఉద్దాలక then said, "The reason for this body is the food."
1: తండ్రి, దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండు ఉంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి, దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు, అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుందని కదా, అది కారణం ఎట్లా అవుతుంది అని ప్రశ్నించారు.
0: The son said, "This body has got two important qualities, growth and decay. The body grows, the body decays. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of..."
1: అనగా ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి? కారణమైనటువంటి పదార్థములకు ఉత్పత్తి వినాశములు ఉండకూడదు అని దీని అర్థం.
0: Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of decay and growth.
1: దేహమనేటువంటి యొక్క భూతమునకు క్రియారూపానికి అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
0: The son came to the conclusion that food, you say, is the cause for the body. Body has growth and decay. So food also...
1: తదుపరి ఉదాహరణ చెప్తాడు, నాయన, అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
0: Then the father gave an alternative answer and said, water is responsible for the food.
1: దానికి కుమారుడు కూడాను, నాన్న, జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిదే, ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుంది కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
0: The son said, "No, water also has got a birth and decay. It cannot be called the base."
1: తదుపరి ఉద్దాలు కూడా చెప్పాడు, నాన్న, దీనికి తేజస్సు కారణము అన్నాడు.
0: Then Uddalaka said, "The main cause for this is the power."
1: Swetaketu cheptunnadu, "Tandri, idi kodanu sariyina kitta karanam kaadu." తేజస్సు కూడా ఉత్పత్తి వినాశం ఉంటున్నారు కనుక ఇది కూడా దీనికి కారణం కాదన్నాడు.
0: ది సన్ అగైన్ సెడ్ నో దిస్ కెనాట్ బి యూ సే ద లైట్ ఆర్ ది ఎనర్జీ ఇస్ ది కాజ్ దట్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ బట్
1: మరి తండ్రి అనేటువంటి బుద్ధాలు కూడా చెప్తున్నాడు దీనికి వినాశం కానటువంటి అనగా నాశం లేనటువంటి నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమార్థమే దీనికి ఒక కారణము అన్నాడు.
0: దెన్ ది ఫాదర్ సెడ్ ఎస్ ది ఓన్లీ రీజన్ ఫర్ దిస్ ఆల్సో ఈస్ ది ఇండిస్ట్రిక్టబుల్ ట్రూత్ విచ్ నైదర్ గ్రోస్ నార్ ఇస్ బాండ్.
1: కనుక ప్రతి పదార్థములకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థం అనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుందని.
0: ఫర్ ఫుడ్ ఫర్ లైట్ ఫర్ వాటర్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
1: తర్వాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పదార్థము.
0: In that context, we come to the conclusion that for all the five elemental substances in this world, the indistinct
1: divattam,
0: that is divinity.
1: Kalpa divattam anekuntadi ee jagattunandu bhinna bhinna roopa namamu dharinchina undinanta maatramna idi bhinnatvanga mana bhavincharadu.
0: Because divinity and godliness is present in this world in diverse forms, we should not think that divinity is diverse.
1: Kalukane ekoham bahusyam annadu. నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ వన్నెస్ ఇన్ మీ హెస్ బిన్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ డైవర్స్ వెరైటీ ఆఫ్ వే.
1: కనుక జగత్తునందు కలిగినటువంటి సమర్థ పదార్థములకు కూడా కారణస్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
0: ది యంగ్ పీపుల్ షుడ్ టుడే ప్రమోట్ ది ఫెయిత్ that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world.
1: దీని అభివృద్ధినందేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకోలేక కేవలం అర్థ నాలెడ్జీ అనగా అర్థ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
0: Because of the scientific knowledge which is growing day after day, man with half knowledge is unable to recognize the basic truth and he is developing lack of faith in everything that he sees.
1: Sir, ee naadu aa vidhamainatundi oka balaheenatanu manam dooram cheskoni manamu taginatundi shakti samarthyamula cheta daiva vishwasanni mana shastra vishwasanni mana mata vishwasanni abhivruddhi parchukovataniki yuvakulu taginatundi krushi chalpali.
0: Keeping such weakness at a distance from ourselves, we should develop strength day after day and belief in God, belief in Shastras and belief in our own tradition.
1: Matamu chettadi kaadu, adhyatmam chettadi kaadu.
0: Religion is not bad, spirituality is not bad.
1: Mana Bharatiya sanskruti chettadi kaadu.
0: Our culture of Bharat is not
1: bad. Anni chettalu mana bhavallone koodi untunnayi.
0: All bad things are contained in our own ideas.
1: Matamulanni cheri manchine bodhinche.
0: All the religions teach only good. This is what we should understand wisely.
1: Kanuka matulu cheddavaina matam edi cheddadi vinudu bharatiya veerasutuda mana matulu cheddavaipothunnayi gaani matamulu cheddavi kaadu.
0: If our minds are bad, which religion can be called bad? Listen to this young son of Bharat.
1: Manamu durasalaku guri aipothunnam.
0: We are becoming subjected
1: దురాశలకు గురి అయిపోవటం చేత మనం దుఃఖం అనుభవించక తప్పదు.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్
1: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ తద్వారా మనం ఈ దురాశలనేటువంటిది క్రమక్రమేణ పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
0: హౌఎవర్ క్లెవర్ ఎ మ్యాన్ మే బి హౌఎవర్ స్ట్రాంగ్ ఎ మ్యాన్ మే బి దిస్ బ్యాడ్ డిజైర్
1: కపటము కాని మోసము కాని అన్యాయం కాని ఒక విధమైనటువంటి అహంకారము కాని డాంబికము కాని ఏమాత్రం కూడా జరగబడకూడదు.
0: ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్జస్ట్నెస్ ఆర్ ఈగో షుడ్ నాట్ ఎంటర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
0: కర్ణ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది
1: సూర్యుని యొక్క ప్రసాదం.
0: ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ సన్ గాడ్
1: కనుక అతను మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు.
0: హీ వాస్ దేర్ఫోర్ అన్ ఎక్స్ట్రాడినరీ
1: సంపన్నుడు.
0: He was a very strong
1: అతన్ని జయించేటువంటి వారు ఎవరు కూడా లేరు.
0: నో వన్ వాజ్ ఏబుల్ టు గెట్
1: ఈ సూర్య అనుగ్రహం చేత పొందినటువంటి వరప్రసాదం.
0: దిస్ ఇస్ సమ్ గిఫ్ట్ విచ్ హి గాట్ ఫ్రమ్ ది గాడ్ సన్.
1: ఈ వరప్రసాదం కూడాను ఒక్కొక్క సమయంలో శాపంగా మారిపోతుంది.
0: బట్ ఈవెన్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్ టర్న్స్ ఇంటు ఎ కర్స్.
1: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
0: సమ్ అకేషన్స్ ఈవెన్ ఎ కర్స్ కెన్ బికమ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక వరము శాపంగా మారడానికి కానీ శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి?
0: ఫర్ ఎ గిఫ్ట్ టు బికమ్ ఎ కర్స్ ఆర్ ఫర్ ఎ కర్స్ టు బికమ్ ఎ గిఫ్ట్,
1: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ మ్యాన్స్ ఇంట్రీ.
1: దీనికి కరుణి ఎందు ఒక చక్కని ఆదర్శం ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణాస్ లైఫ్ ఫర్ దిస్.
1: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాముని దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
0: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురామ.
1: అయితే పరశురాముని తండ్రి అనేటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
0: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని ఫాదర్ ఆఫ్ పరశురామ ఆన్ మెనీ ఒకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
1: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాముని దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాముని దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరకు వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
0: కర్ణ న్యూ దిస్ అండ్ కర్ణ థాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గో టు పరశురామ యాజ్ అ క్షత్రియ అండ్ అక్వైర్ ది బ్రహ్మాస్త్ర. సో హీ టుక్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అ బ్రాహ్మిన్, వెంట్ టు పరశురామ అండ్ సెట్ ఐఎమ్ అ బ్రాహ్మిన్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ గెట్ ది బ్రహ్మాస్త్ర.
1: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడా విద్యను అభ్యసించాడు.
0: పరశురామ బిలీవింగ్ ఇన్ దీస్ వర్డ్స్ టాట్ కర్ణ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాస్త్ర.
1: ఈ అన్ని విద్యను కూడా నువ్వు బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా నువ్వు బోధించాడు.
0: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్ హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
1: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
0: బట్ టువర్డ్స్ ది ఎండ్ హి లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ ఎ క్షత్రియ అండ్ నాట్ ఎ బ్రాహ్మణ్.
1: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించడం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రమో లేకుండా కాని శాపం చేశాడు పరశురాము.
0: Realizing that he was wearing a deceitful form of a Brahmin, Parashurama gave a curse that this Brahmastra shall be of no use to you at all.
1: Kanuka manam guruvu chanta chere samayalo kapatani ye matram kudanu manam chekkochukovali.
0: Thus when we go to the feet of a guru we should never
1: ankaraniki avakasam ivvakudadu.
0: There's no room for ego.
1: Inke vidhamainatundi aadambaranni pradarshinchakudadu.
0: There should also be no pride exhibited.
1: Humble వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
0: వన్ మస్ట్ గో విత్ హ్యూమిలిటీ అండ్ బి హంబుల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎ గురు.
1: ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ, సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
0: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్ బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
1: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
0: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
1: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: But we understand about dharma should be put into practice.
1: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
0: The truth which we have experienced should be put into action.
1: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్ ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్
1: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
0: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్
1: ద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
0: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్
1: ఈవిల్. ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
0: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
1: అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
0: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వీ విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హాడ్ బీన్ ఏబుల్ టు.
1: అతని పేరు గాంధీ.
0: as Bhishma. His name is Gandharva.
1: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించేట అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
0: He was a person who achieved fearful determination.
1: మహాజ్ఞాని
0: భీష్మ. He is a very wise person.
1: అనేక విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు.
0: He had strength of all kinds.
1: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
0: He was a hero and a very wise person.
1: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు, ఈ ద్రోణాచార్యులు పాపం పాండవులకు కౌరవులకు కూడాను అస్త్ర శస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురు.
0: ద్రోణ వాజ్ ది గురు హూ హాడ్ టాట్ ఆల్ ది ఆర్చరీ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ వర్క్ టు పాండవ.
1: ఇరువురు ఎందు కూడా ఇన్ని విధములైనటువంటి యొక్క మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ, ధర్మ ప్రబోధన గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ, ధర్మశాస్త్రము ఎరిగినటువంటి వారు అయినప్పటికీ, ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడాను దీనిని సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
0: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
1: ధర్మము తెలిసి కూడాను ఆ సమయంలో ధర్మాన్ని బోధించలేనటువంటి యొక్క వ్యక్తిత్వము ధర్మము తెలిసి ప్రయోజనమేమి.
0: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
1: ee sariyainaatvanti karma kaadu ani cheptani satyanni telisikoodanu aa satyanni sariyainaatvanti reetiga arigattaleneatvanti vaadu satyam telisukoni prayojanam enti.
0: Knowing the truth that was not the right conduct, yet he was not able to put it into practice.
1: Ee satya dharmamulu rendu kodanu okadani koti aadharanga penaga vesukunnatvanti.
0: Here truth and dharma are things which will intertwine.
1: Satyam nasti paro dharma. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడినటువంటి.
0: ధర్మ ఇస్ లైక్ ఎ వాల్ బిల్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ ట్రూత్.
1: ఏకావాత ధర్మ సత్యము రెండు కూడా అవినాభావ సంబంధము.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ అండ్ ధర్మ
1: సత్యము ఎంత నాశనము కానటువంటిదో ధర్మం కూడా అటు నాశనం కానటువంటి.
0: జస్ట్ ఎస్ ట్రూత్ ఇస్ నాట్ డికే,
1: అమృతత్వమైనటువంటి యొక్క సత్య ధర్మము ఎందు తాను విరుద్ధమైనటువంటి మార్గము తెలిసి కూడాను వారు సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుభవించలేకపోవటం చేతని భీష్మునకు, ద్రోణులకు అపకీర్తులు పాలైపోయారు.
0: బికాస్ దే న్యూ వాట్ వాజ్ రైట్ అండ్ వాట్ వాజ్ ధర్మ, సిన్స్ దే కుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, భీష్మ అండ్ ద్రోణ వర్ బోత్ హ్యాడ్ సబ్జెక్టెడ్ టు ఇల్
1: రీజన్.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: కేవలము అక్కడ కూడా ఒక స్వార్థమే.
0: హియర్ ఆల్సో దేర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: దుర్యోధనాదుల యొక్క పులుసన్నం భుజిస్తున్నామనేటువంటి యొక్క అభిమానం చేత ఈ దుర్యోధన లేనటువంటి యొక్క కౌరవుల పైన కొంత అభిమానం నిరూపిస్తూ వచ్చారు.
0: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
1: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
0: For this impermanent body is the food and the salt that we eat.
1: Tikalamu yendu kudanu ee maatramu maarpu chendinatundi yokka satya dharmamulu yendu ee maatram kudanu taamu sariyainatundi yokka aadarchari nirupinchalekapoyaru.
0: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of act.
1: Kanuka manam సత్య ధర్మములు ఎరిగి దాని ఆచరణ ఎందు ఉంచకుండా మనము సత్య ధర్మములు ద్రోహులవుతాము.
0: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్, ఇఫ్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
1: కనుక ఈనాడు మనము సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
0: వాట్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ టు ది కమ్యూనిటీ టుడే ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
1: చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: ఇన్ ప్రొక్లెయిమింగ్, ఇన్ ప్రొక్లెయిమింగ్ దిస్ టు దేర్ ఆర్ టూ
1: పార్ట్స్. ఒకటి ప్రబోధం వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల చాటటం.
0: వన్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై టీచింగ్, ది అదర్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై ప్రాక్టీస్.
1: ప్రబోధం వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
0: To proclaim by teaching is not a
1: satisfactory ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
0: ఇట్ విల్ ఓన్లీ గివ్ టెంపరరీ రిజల్ట్స్.
1: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
0: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్, దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
1: అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటిది కాదు, అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేర్చినప్పుడే అక్కడ పవిత్రమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
0: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ హార్మోనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్.
1: దీనిని వేదాంత పరిభాష ఎందు మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
1: ఈనాడు మనం తలచేది ఒకటి, చెప్పేది మరొకటి, చేసేది ఇంకొకటి.
0: Today our thought is one thing, our word is a different
1: thing. మనము మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం. మనము దురాత్మలుగా రూపొందిపోతున్నాము.
0: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
1: కనుకొ మనం ఈనాడు అన్ని విధములైన సేవలు చేసుకొనుము. ఈ మూడింటిని ఏకము చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడా త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు మన సుబ్రహ్మణ్య శాస్త్రి.
0: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us,
1: manam yagnopavitam ani oka janjivaram vesukuntunnam.
0: We call it the yagnopavita, the sacred.
1: Ee tralalendu moodu rakamulaitundi untai, moodu tralu seri untai.
0: In this yagnopavita there are three.
1: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
1: దీనిని త్రికాలములు అని భావిస్తున్నారు.
0: దీస్ త్రీ హ్యావ్ బీన్ అండర్స్టూడ్ యాజ్ ది త్రీ
1: టైమ్స్ త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు.
0: ఆల్సో త్రీ వర్డ్స్
1: త్రికాల సంధ్య అన్నారు.
0: దిస్ ఈస్ ఆల్సో బీన్ సెడ్
1: సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య,
0: మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, నృత్యలోకము, అధోలోకము, ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి, ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
0: Regarding all these three aspects as the three times, Brahma, Vishnu and Maheshwara, we say Shanti, Shanti, Shanti three times. And all the three
1: times. This Gayatri kudanu, kevalamu, sarvadharamaina tunti yokka, sarvadevata swarupamaina tunti yokka, samasta karana swarupame.
0: Gayatri is also regarded as the very base of all forms of divinity.
1: కనుకనే దీనిని గాయత్రి చాందసాం మాత అన్నారు. అన్ని వేదములకు మాతృస్వరూపిణి అని చెప్పారు.
0: షీ హస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
1: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
0: ఈచ్ వేద హాస్ గివెన్ అస్ వన్ మహావాక్యం.
1: త్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
0: ది ఫోర్ మహావాక్యాలు తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. దీస్ ఫోర్ మహావాక్యాస్.
1: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
0: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకనే సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
0: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present
1: in Gayatri. Ki panchamukhi ani pilustu vachar.
0: It is in this context that Gayatri is said to have five faces.
1: Oka mukhamu om, adi oka mukhamu.
0: One face is om.
1: Rendavadi bhur bhuvasvaha.
0: The second face is Bhur Bhuvasuva.
1: Moodavadi Tat Savitur Varenyam.
0: The third is Tat Savitur Varenyam.
1: Naalgavadi Bhargo Devasya Dhimahi.
0: Fourth is Bhargo Devasya Dhimahi.
1: Diyo Yona Prachodaya.
0: The fifth is the Diyo Yona Prachodaya.
1: Ee panchamukhi ayinatundi oka gayatri mana pancha pranamul cheta, panchendriyamul cheta, pancha koshamul cheta, pancha pranamul cheta anubhavinchinappudu manam kodunu brahma vidyam maiva bhavati.
0: If we can experience
1: aa tattvanni manam pondadaniki avakasam untundi.
0: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
1: కనుకనే మనము ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అన్నట్టుగా ఈ గాయత్రి లోపల కూడా గాయత్రి కూడా మూడు పేర్లు పెట్టు వచ్చారు.
0: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect.
1: Gayatri, Savitri, Saraswati, ఇంకా మూడు పేర్లు.
0: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
1: గాయల అనగా ప్రాణములు అని నీకు ఒక అర్థం.
0: One meaning of the word Gaya is prana, life.
1: అనగా ప్రాణమును కాపాడేటువంటి కాబట్టి గాయత్రి అన్నారు.
0: In other words, what protects life is called Gayatri.
1: ఇంద్రియములను పోషించేటువంటిది కాబట్టి సావిత్రి అన్నారు.
0: What protects the organs is called Savitri.
1: వాక్కును రక్షించేటువంటిది కాబట్టి సరస్వతి అన్నారు.
0: What protects the world is called Savitri.
1: కనుక ప్రాణమును ఇంద్రియమును ఈ యొక్క వాక్కు ఈ మూడింటి ఎందుకు కూడా ఏమైపోయింది అంటే త్రికరణములు అని బోధిస్తూ వచ్చింది.
0: Our life, our senses and our speech have been called trikarana.
1: Deha indriya vakku ee trikaranamulu kuda nu shuddhi gaavinchetunde gayatri naamam annaru.
0: The name of gayatri is one which purifies these three, your body.
1: Ee moodu kuda nu shuddhi ainappude manamu trikarana shuddhiga karmalu aacharistam.
0: When your body, when your senses and your life are all purified, then we do
1: our ee trikarana shuddhi gaavinchukuneetundi nimittamai manamu bhagavat chintana chestu అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడాను అవకాశం ఉంటుంటుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
1: కేవలము పని ఒక స్వరూపంగాను కర్తవ ఒక స్వరూపంగాను కార్యమకు వరకు మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేదు.
0: When we regard the subject as one entity, the purpose as another entity and the work itself as a different entity, we cannot
1: achieve. ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుండాలి, అగోచరంగా ఉంటుండాలి, మన క్రియారూపంలో అతను గోచరిస్తుండాలి. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్న్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
1: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
0: Behind everything that is moving, that is changing and that is growing or decaying, there is something behind all that which is common.
1: మీరు చూసేటువంటి సినిమాల్లోనే మీకు చక్కని ఆదర్శం కనిపిస్తుంటారు.
0: You can find an example for this in the cinemas which you see every day.
1: కొన్ని బొమ్మలు వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా.
0: Some pictures come on the screen and go, they move about.
1: కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి.
0: For the pictures which move and come and go, there is a
1: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలేటువంటి బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
0: Because there is a stationary screen which is the base, we can examine and experience the moving shadow.
1: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
0: If there is no screen, we will not understand the story.
1: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక దైవత్వము ఒక స్క్రీనుగా ఉంటుండాలి. అదే విధంగా లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దేర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
1: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్లిపోతున్నాయి.
0: Cars and buses go with great speed on the road.
1: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఇస్ మూవింగ్, ది బస్ ఇస్ మూవింగ్, బట్ ది రోడ్ ఇస్ స్టేషనరీ.
1: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
0: ఫర్ ది బస్ అండ్ ది కార్ విచ్ ఇస్ మూవింగ్ ది స్టేషనరీ.
1: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
1: ఆ ఆధారమే దైవత్వం.
0: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఈస్ డివైన్.
1: ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
0: Without such a base, you cannot get any result.
1: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
0: దస్ దట్ బేసిక్ ఫౌండేషన్, దిస్ అన్చేంజింగ్ ట్రూత్, వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ బేసిక్ ఫౌండేషన్.
1: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
0: స్టూడెంట్స్, ఆల్ దట్ వి హావ్ లెర్న్డ్ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ ది విజిబుల్ వరల్డ్.
1: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రొక్లెయిమ్ అండ్ అండర్స్టాండ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాటర్.
1: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చు.
0: వి కెన్ రికగ్నైజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మ్యాటర్.
1: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
0: వి కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ హౌ ఈచ్ మ్యాటర్ చేంజెస్.
1: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: బట్ నో వన్ కెన్ డిసైడ్ దట్ ఎ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ కమ్ ఫర్ దిస్ పర్పస్.
1: కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలం. గాని ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
0: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
1: can... అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి, మనము కాలము వ్యర్థము భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకం గావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
0: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
1: కనుక దైవత్వము నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కారటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
0: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
1: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
0: Vemana has said this by with small words.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమడు. తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
0: లర్నింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ బికమ్ ఎ వెరీ లర్నెడ్ మ్యాన్ బట్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ హూ హీ ఈజ్.
1: ఎంత చదువు చదివి ఏ నీటి ఉన్నను హీనుని గుణము మానలేదు.
0: However much learning you may acquire, the main qualities in you are not got rid of by that learning.
1: తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: You go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
1: Itti chaduvu chaduvu chadivi savanganeetiki chaavuleni chaduvu chaduvavale undadu.
0: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
1: Mana chaduvulanni kodunu manam jeevitham undanta varaku untayi, tadupari mana chaduvulu manakante mundugane vellipothayi.
0: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
1: మనం పోయినప్పటికీ కూడాను ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా స్థిరమైనటువంటివిగా చరమైనటువంటివిగా ఒక విధమైనటువంటి యొక్క చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
0: We should learn such things which will remain here even if you had gone.
1: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
0: Man should not think that somehow or other you go through the life.
1: జీవితమును గడుపుకోవడానికి మానవుడు కానీ పుట్టాలా?
0: To go through one's life, should we be born
1: as a human being? పశువులు క్రిమికీట గాడులు కూడా జీవించటం లేదా?
0: Even animals and birds, are they not living?
1: కాదు కాదు. మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
0: Man should be born to live as a high, ఆదర్శవంతమైనటువంటి
1: మానవుడిగా జీవించడానికే మానవుడు పోషించుకోవాలి.
0: He should see that he is living an ideal example life.
1: కనుక మనము మానవులు మానవులుగా జీవించి మానవులుగా ప్రవర్తించి మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నియమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
0: స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ దట్ దే మే లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కండక్ట్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ మేకింగ్ ప్రశాంతి నిలయం ఇంటూ ఎ బిగ్ యూనివర్సిటీ.
1: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
0: The students of the present day are the future citizens.
1: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాత్రులపై ఆధారపడి ఉంటుంది.
0: The good and the bad of the country depends upon what is written.
1: మీరు కేవలం గంధ పరిచయమును మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్ని మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
0: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you.
1: Sarvasevane sarvesini yokka seva.
0: Service to the community is
1: manava sevane madhava seva.
0: Service to man is service to God.
1: Janasevane janardana seva.
0: Service to people is service to God.
1: Kanuka manamu తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకునక పదార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకు ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
0: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
1: ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజానికి మీ మార్గానికి కొంతవరకు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: If all of you have a united determination and face the community and serve them, then the community will
1: return. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
0: It is not as if you do not know the country.
1: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
0: It's a fearful situation in the country.
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు భయప్రాంతంతో కుమిలిపోతున్నారు.
0: Wherever you go, there is fear and
1: terror. శాంతి భద్రతలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
0: Peace and security have become very scarce.
1: ఇలాంటి సమయంలో యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
0: ఇన్ దిస్ సిచ్యువేషన్ యంగ్ పీపుల్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ అగైన్ రిసోసియేట్ ది గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వ దేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీనిని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
0: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ది వేదిక్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ హావ్ గివెన్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ కంట్రీస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్
1: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఐందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇదే మన యొక్క లక్ష్యం.
0: ఫ్రమ్ దట్ డే టిల్ టుడే వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ అవర్ హిందూ సిద్ధాంత? And that is all people of the world, young people, I am hoping that you will again resuscitate the great traditions and culture of this country.
1: Yuga yugamuna nundi, tara taramuna nundi, sarva desamulakkunu, aadarshanni andinchi, aneka

0: Till today, what is the ideal of our Hindu Siddhanta? And that is all people of the world.
1: ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ తెగ, ఏ కాలము, ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశముల యందు, అన్ని తెగల యందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
1: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాన్ని అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా అడ్డుదొరగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
0: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
1: ఉన్నది మనకు రెండు మార్గం.
0: స్టూడెంట్స్, వీ హ్యావ్ ఓన్లీ టూ పాత్.
1: ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి యొక్క స్వాతంత్రం.
0: వన్ ఇస్ ది పాత్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్.
1: రెండవది ఫండమెంటల్ లా, ఇది సామాజికం యొక్క ధర్మం.
0: ది సెకండ్ వన్ రిలేట్స్ టు కమ్యూనిటీ.
1: కేవలం నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
0: You should not become selfish and talk only of individual freedom and get immersed in
1: it. విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సింపుల్ లైఫ్, హైయెస్ట్ స్టడీ.
0: Today, what the student should learn is to live a simple life and high living, high thinking.
1: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
0: In these two, high thinking.
1: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
0: Here also we should be very cautious. Because of high thinking, you should not go on thinking too much and go
1: beyond. Too
0: much of reading and learning will also destroy your mind.
1: కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ గో ఫార్వర్డ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇస్ నెసెసరీ, వీ కెన్ ఆల్సో లైక్ ఛార్జింగ్ ది బ్యాటరీ ఇంప్రూవ్.
1: ఈ వయసులో మన యొక్క ఎనర్జీ ఉన్నటువంటి శక్తిని అమితంగా మనం ఉపయోగపెట్టుకుంటే కొంత వయసు వచ్చేటప్పటికి మనం ఏమి కూడాను పనికి రాకుండా పోతాం.
0: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
1: Kanuka manaku enta avasaramo enni ye samayamulo avasaramo ye sthanamulo avasaramo aa sthanamulaku aa avasaramulaku anta shaktine manam upayog pettukovali.
0: To the extent necessary, where necessary and in what manner necessary, you should use energy.
1: Ee chinna udaharana meeku telusunu.
0: There is a small example.
1: Manam drawing room lo unna pedda bulb veskuntam, powerful light.
0: In a drawing room we put a very powerful light.
1: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
0: దే యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ అ వెరీ హై వోల్టేజ్.
1: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటారు.
0: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
1: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగ పెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
0: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాన్.
1: అదే విధంగానే మనలో దివ్యత్వమైన శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుంది.
0: సో ఆల్సో ది స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ ఇన్ అస్ ఈజ్ ప్రెసెంట్.
1: అయితే మన ఊహలు మన భావములు మాత్రము ఆయా సమయంకు తగినట్టుగా బల్బులు మాత్రం దాన్ని అతికించుకోవాలి.
0: బట్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ విచ్ యూజ్ ది స్ట్రెంగ్త్
1: కరెంట్ ఉంటుంది కదా అనుకోని పెద్దగా ఊహలుగా ఇంత పని జరిగితే ఈ కరెంట్ వల్ల బల్బ్ కూడా బంద్ కావచ్చు.
0: సిన్స్ యూ ఫీల్ దట్ దేర్ ఈస్ దిస్ ఎనర్జీ అండ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ అ మ్యానర్,
1: బల్బ్ బర్న్ కావటమే కాకుండా మన ఎనర్జీని కూడా కొంతవరకు మనం వృధా చేసుకోవచ్చు.
0: బల్బ్ ఇట్ సెల్ఫ్ మే బర్న్ అవుట్, నాట్ ఓన్లీ దట్ వీ విల్ ఆల్సో బి వేస్టింగ్ ది ఎనర్జీ టు
1: సర్వకని. దేశ కాల పాత్రను అనుసరించి మన ప్రవర్తన ఉంటుండాలి.
0: సో అవర్ కాండక్ట్ షుడ్ బి అట్యూన్డ్ టు ది కంట్రీ, ది
1: సర్కంస్టాన్సెస్. వెస్టర్న్ కంట్రీని మనం అనుసరిస్తుంటున్నాం, ఆ దేశ కాల పాత్రకు అది సరిపోతుంది, కానీ భారతీయులకు అది సరిపోదు.
0: Today we are following the Western practices. That is enough and good for those countries.
1: Western countries వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
0: For the Western countries, our traditions are not so easily accepted.
1: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
0: The time and the country should suit their practices, and so the time and the country should suit our
1: practices. మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు.
0: The harmonizing these two is not to be done in our conduct, but it in our heart and mind.
1: ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రము సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
0: Today we are entering such modes of action which have
1: not been మన మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం.
0: That is why we are losing the human quality.
1: మానవుని యందు ఎంత శక్తియో ఉంటుండాలి.
0: There is an enormous amount of strength in
1: ఈ మానవుడు సక్రమంగా తన పని తాను చేయకోకుండా వెళ్ళిపోతే

0: ಎಂತ ಅಪಕೀರ್ತಿಗೆ ಗುರಿಯಾಗಿ
1: ಬಿಕಾಸ್ ಎ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಇಸ್ ನಾಟ್ ಡೂಯಿಂಗ್ ಹಿಸ್ ಪ್ರಿಸ್ಕ್ರೈಬ್ ಡ್ಯೂಟೀಸ್ ಇನ್ ರೈಟ್ ಮ್ಯಾನರ್ ಹಿ ಇಸ್ ಗೆಟಿಂಗ್ ಇಲ್ ರೆಪ್ಯೂಟೆಡ್.
0: ಒಂದು ಚಿನ್ನ ಉದಾಹರಣೆ,
1: ದಿಸ್ ಇಸ್ ಸ್ಮಾಲ್ ಎಕ್ಸಾಂಪಲ್.
0: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్ కోసం కాచుకున్నాం,
1: వి గో టు ఎ బస్ స్టాండ్ అండ్
0: లేక ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం,
1: ఆర్ రైల్వే స్టేషన్
0: మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
1: ది స్టేషన్ మాస్టర్ సెడ్ ది ట్రైన్ విల్ కమ్ అట్ 7 o'clock, బి రెడీ.
0: కానీ 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
1: బట్ ఇట్ ఇస్ 9 o'clock, 12 o'clock, 2 o'clock, ది ట్రైన్ హెస్ నాట్ కమ్.
0: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
1: వాట్ డూ వీ డూ అట్ దట్ టైం?
0: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
1: ఆర్ వి గోయింగ్ టు బి సైలెంట్?
0: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
1: వి బిగిన్ టు అబ్యూస్ ద ట్రైన్.
0: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
1: వి అబ్యూస్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్.
0: దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
1: ఆల్ ది డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ విత్
0: ట్రైన్, ఏం పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
1: ఇన్ మెనీ వేస్ వి కాల్ ది డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైన్ ఎవ్రీథింగ్ ఇస్
0: ఒక జడమైనటువంటి ట్రైన్. చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతుంది. అప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
1: వెన్ ఎ లైఫ్ లెస్ ట్రైన్ డస్ నాట్ అరైవ్ అట్ ది ఇన్స్టెంట్ టైమ్, దెన్ ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు సో మచ్ అబ్యూస్. ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హస్ గాట్ లైఫ్ ఇన్ హిమ్ డస్ నాట్ డూ ఏ థింగ్ విచ్ హి ప్రామిసెస్ టు డూ,
0: ఏ పని అయినా కూడాను మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ, దేహం అనేటువంటిది కానీ అన్ని విధాలు సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
1: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్, ఇఫ్ వీ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ది రైట్ టైం, దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
0: ఉదాహరణ. ఒక వాచ్ ఉంటుండాలి, ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది,
1: దెర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
0: దానిని ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
1: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
0: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా పోతే తుప్పుపడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
1: ఇఫ్ లైఫ్ లెస్ మెషీన్స్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్. ఇఫ్ ఎ బాడీ విచ్ హెస్ గట్ లైఫ్ ఇన్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్ ప్రాపర్లీ, హౌ మచ్
0: తుప్పుపట్టడం ఏమిటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
1: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వీ లూజ్ అవర్ స్టెబిలిటీ.
0: కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమై నిర్మించాడు.
1: ది పర్పస్ ఫర్ విచ్ దిస్ బాడీ హాస్ బీన్ గిఫ్టెడ్ టు అస్ బై గాడ్.
0: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకుని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
0: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనము ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
1: యూ షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ, డూ గుడ్ సర్వీస్ టు ది సొసైటీ అండ్ బి అన్ ఐడియల్. దిస్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ ది సత్యసాయి.
0: కనుక స్వార్థాన్ని పక్కకు నెట్టి అహంకారాన్ని నిర్మూలం చేసి అసూయను ధ్వంసం చేసి పరమార్థాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడే సరైనటువంటి విద్యార్థులుగా మీరు పొందుతారు.
1: ఓన్లీ వెన్ యూ కెన్ పుష్ అవే సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇన్ యూ అండ్ రిమూవ్ ది జెలసీ ఇన్ యూ, యూ విల్ బికమ్ ది రైట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు సర్టన్లీ శాండల్ వుడ్ యు సర్టన్లీ ఫీల్ ది స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always to enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందం నందే జీవించి, కడపటికి ఆనందం నందే అంత్యమొందుతున్నాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ బ్లెస్, సస్టైన్ బై బ్లెస్, అండ్ సో ఎనిహిలేట్స్ అట్ ద ఎండ్ ఇన్ బ్లెస్.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్ అవేర్నెస్ బ్లిస్.
1: Therefore the name has come, being awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్ర ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వులయందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో క్రీచర్ వితౌట్ దీస్ ఆస్పెక్ట్స్, ద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండినటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్, ద అల్టిమేట్ రియాలిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకుని లేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, లభ్యు భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: వీ హ్యావ్ డెవలప్డ్ అటాచ్మెంట్ టువర్డ్స్ దిస్ ఫ్లీటింగ్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ద బాడీ. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee bedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru taliginappudu meeru ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము, మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరు గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు నేను ఇండియన్, నేను ఆఫ్రికన్, నేను పర్షియన్ను, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫార్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of your profession is not
0: proper. వృత్తిని పురస్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్ను అని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయం గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country.
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఈవెన్ ద బాడీ ఇస్ సచ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కానీ దేహమే నేననుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహము.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: కనుక నీవు బాడీ వా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా.
1: Are you the body or you different from it?
0: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: If you inquire in this direction, you'll be able to understand spirituality.
0: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
1: If you know yourself first, you'll be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ యు విల్ నో ది హోల్ కాస్మోస్ లేటర్.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఐ, దిస్ ఐ ఈస్ డివైన్, గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: దిస్ ద మెయిన్ కాజ్ ఫర్ టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కానీ దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవు ఎక్కడ నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ డు యు కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: Kani ee pranthamu nunchi vachinatundi nee deham kani neevu kaadu.
1: It is your body that has come from that place and not you.
0: Kanukane bhagavatamu yachchata nundi vachitiki navu yachchata nundi vachitivo achchatike guta naijamu prani kotikin.
1: Therefore Bhagavata emphatically says it's quite natural for the living creatures to go back to the place of origin.
0: కనుకనే నీవెక్కడి నుంచి వచ్చిందివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore you should go back to the place where you started.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఆత్మ. ఎక్కడనూ లేదు, నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere, it shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ సౌండ్ ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం అంటే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం నుంటే ఏకత్వం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము,
1: హియర్ అక్షరం,
0: దీన్ని విభజించినప్పుడు ఆ క్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరం ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మా, Muslims call him
0: Allah. ఆత్మా.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీనికి ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము,
1: సాలోక్య,
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది డివైన్.
0: సారూప్యము, ఆ రూపమునకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ది డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫోర్ ఫేజెస్ స్పీక్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద డివినిటీ అల్టిమేట్లీ.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి యొక్క శక్తి.
1: దట్ ఈస్ ద ట్రూ పవర్ దట్ సేఫ్ గార్డ్స్ ద హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: ఇట్స్ ది ఫిజికల్ పవర్, ఇట్స్ నాట్ ద వరల్డ్లీ పవర్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము,
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది,
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
0: గాలి ఉంది,
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద టంబ్లర్.
0: దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కనుక దైవత్వములకు ఎట్టి రూపము లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
0: అయితే సర్వగు రూపములు కూడా తానే.
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All heads are his, all feet are his, all hands are his, everywhere spread all
0: anta taanainappudu tanaku pertyekamainatundi ka bedam ekkada untunnadi.
1: When everything is divine, where does this difference lie?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫార్మ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if
0: you pursue it in a way.
1: We should not worry about that, what had happened or
0: రాబోయేటువంటి దానిని ఏ మాత్రం యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదముల యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, O king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyinadi gadichipoyindi, past is past
1: anyway.
0: Forget
1: the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about
0: it? Ledu nenu telusukovalani naaku chaala teevramainti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this question.
0: కట్టగలిబడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్కి,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్కి సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: Everything happens for our own good.
0: Devam yem sankalpinchinappudiki everything is good for me.
1: Whatever God wills, it's bound to be good for everybody.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి ఒక సుఖంగా ఉంటుంటాడు.
1: ఇట్ మే బి పెయిన్ఫుల్ టు బిగిన్ విత్, బట్ విల్ కన్ఫర్ బ్లెస్ అల్టిమేట్లీ.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది ఇది కాదు.
1: యాజ్ఞవల్క్య హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్.
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: వైఫ్ నౌ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ వాజ్ యువర్ మదర్.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to యాజ్ఞవల్క immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పము చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: Thoughts and counter thoughts are prompted because of the divine will.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: Because he could know the truth, there could be transformation in him.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: Since then he has become a rajayogi.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among spiritual
0: spirits.
1: There's nothing beyond that.
0: కనుకని కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ రెస్పాన్సెస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్.
0: కనుకనే సుఖ దుఃఖీ సమయకృత్వ లాభము లాభి జయాజయ. సుఖ దుఃఖముల రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ వర్డ్ కన్వేస్ ఎ డీపర్ సీక్రెట్ మీనింగ్.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: టుడే వీ సే టుడే ఇస్ బర్త్డే ఆఫ్ గణపతి.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్.
0: నా నా
1: నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకును అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్.
0: నాయకుడు లేనటువంటి ఒక వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్ హీఈస్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదం పొంది తదుపరి ఆ కార్యమును మనం బలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: Kanaka Bharatadesham nunde kaaka aneka pranthamulu yendu kudanu aneka deshamulu yendu kudanu ee Vinayaka pooja anetundidi ee naatidi kaadu.
1: It's not only in Bharat, in several foreign countries Vinayaka
0: pooja Rigveda kaalam nundi kudanu Vinayaka pooja anetundidi jarugutune vastuntundali.
1: Vinayaka is worshipped since Vedic times.
0: Kalpane tat purushaya vidhame సత్యదేవాయ ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రం ఉండినటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడాను ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములను అంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక విల్ సీ దట్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ యువర్ పర్స్యూట్ విల్ ఆల్ బి రిమూవ్డ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ. కనుకనే
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga vaaru deenini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Parama bhaktulainatunti vaaru shastra sampannulainatunti vaaru veda shastra itihasa puranamulanu chakkaga telisinatunti vaaru

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థము.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: ఆకాశము రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of a sky.
0: Vishnu. Vishnu ara emti sarvavyapakatvam ainatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dhara Vishnu. Suklam anaga telupudu. Ambara anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Chaturbhujam sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ ఔట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandasthaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamunaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time even word, a single word will have many interpretations and meanings.
0: Shuklam bharadharam vishnu tellani vastramulu dharinchi sarvavyaptiga ainatundi oka bhava vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatundi vaadu shuklam bharadharam vishnu tellani battala mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloth and you are expanding.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏమాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth.
0: చతుర్భుజం
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లా
1: వెన్ డివోటీ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, యు వేర్ ది వైట్ వైట్ క్లాత్ అండ్ యు ఆర్ ఎక్స్పాండింగ్.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏమాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటారు.
1: దే గివ్

0: అది ఏమిటి?
1: వాట్ ఇస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు, తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వారిది.
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్నవదనం, చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైన అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములనంతా కూడా విస్మరించి, దుర్భావములనే స్వీకరించి, దైవత్వమును కూడా దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వి గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: Therefore, we should think of the divinity which shines within in our heart.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today, we don't need to go through big books,
0: విద్యార్థులారా,
1: texts, students.
0: ఈ శాస్త్రం అనేటువంటి దానిని అనేక రీతిలుగా మీరు తలలతో నింపుకునే బదులు ప్రేమతో హృదయాన్ని నింపుకోండి.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: తన్నులు తన్నులు జ్ఞానాన్ని మీరు సంపాదించేదానికి బదులు ఒక ఔన్సు ఆచరణలో పెట్టండి.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: ఆచరణలో లేనటువంటి ఎందుకు మీకు టన్స్ టన్స్ అంతా ఈ యొక్క శాస్త్ర గ్రంథంలో?
1: Why then tons of knowledge of sacred texts?
0: ఒక్క దీనిని మీ చిత్తమునందు ఉంచుకుంటే చాలు.
1: At least preserve one important principle.
0: ఈనాడు ఆకార మానవత్వం కాదు, ఈ జగత్తునికి మనం చూపవలసినటువంటి ఆచరణ మానవత్వం చూపాలి.
1: Is not the human by form that is needed, he should be human in his behavior.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రేపు రేపటి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore, students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop faith in God.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారమవుతాం.
1: Without faith in God, we'll be wasting our
0: life. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: Human life is rarest and noblest. It has to be lived.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: Where does this importance lie then?
0: ఇంతే కాదు,
1: not only this,
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధమైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: ఎవ్రీబాడి
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: ఫోర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్,
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది.
1: ద విజ్డమ్ అండ్ ఫైనల్లీ ద షీట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ షీట్ ఆఫ్ బ్లెస్, వన్ హ్యాస్ టు.
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షములకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఎంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్.
0: దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడాను అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్ ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా అహం బ్రహ్మాస్మి అండ్ బ్రహ్మన్ అల్టిమేట్లీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: కనుక నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: బాడీ. లోక సంబంధమైనటువంటి కృత్యంలో ఏమాత్రము నీవు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుక సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూ రా.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీ యాక్టివిటీ.

0: God's activity divine.
1: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు.
0: Then you will not have any problems or obstacles in life.
1: కనుక ఈ విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
0: Therefore this kind of obstacle will follow you like a shadow.
1: ప్రతి ఒక్కటానికి కూడా మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
0: Everything will have these two aspects, good and bad.
1: చీకటే లేకపోతే లైట్ నాకు విలువే లేదు.
0: Without darkness light has no value.
1: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
0: If you are not hungry, you don't need food at all.
1: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
0: Without misery, you don't expect happiness.
1: మన యొక్క స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: సచ్చిత్ ఆనందమే.
0: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
1: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
0: Then how is it that you are not the recipient
1: of
0: the
1: bliss? నిరంతరము దేహ దృష్టి అందే నీవు జీవిస్తున్నావు.
0: Because you live, carry on your life journey.
1: దేహము యొక్క ఉపాధి. నీ దేహం యొక్క ఉపాధి.
0: యువర్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: నువ్వు ధరించినటువంటి వస్త్రం అది.
0: ఇట్ ఇస్ లైక్ ద డ్రెస్ యు హావ్ ఆన్.
1: నీ బాడీ కాదు.
0: బట్ యు ఆర్ నాట్ ద బాడీ.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది బాడీ. డోంట్ ఫాలో ది మైండ్. ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క దివ్యత్వం.
0: డోంట్ ఫాలో ద బాడీ. డోంట్ ఫాలో ది మైండ్. ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్
1: నీ కాన్షియన్స్. నీవు ఫాలో చేస్తూ రావాలి.
0: సో యు షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఇదంతా బాడీ. డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
0: The body which is bound to die.
1: నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
0: బాడీ చేంజెస్ ఎవ్రీ డే.
1: బాల్యము యవనము వార్ధక్యము మూడు మార్గములు మరిదేరుతుండాలి.
0: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్ హుడ్ యూత్ అండ్ ఓల్డ్
1: ఏజ్. మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
0: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
1: కనుక మనసు మారాలి.
0: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
1: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
0: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ మ్యాన్ విల్ చేంజ్.
1: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
0: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఈజ్ అవర్ మెంటాలిటీ.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
0: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
0: యు కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
1: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
0: యూ హ్యావ్ కెమెరా.
1: ఈ కెమెరా ఇటువైపున తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యూ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇన్ డైరెక్షన్ ఆఫ్ హూమ్ యు టర్న్ యువర్ లెన్స్
1: దీంతో పడిపోతుంది.
0: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
1: కాబట్టి ఎటువైపున తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్
1: నీవు ప్రకృతి వైపున తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్ టు ది వరల్డ్ ది వరల్డ్ మైండ్
1: మైండ్ ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
0: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్ యు విల్ హావ్ డివినిటీ పిక్చర్.
1: ఇంకా అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
1: ఇది ఒక లాక్.
0: హియర్ ఇస్ ఎ లాక్.
1: ఇది ఒక కీ.
0: దిస్ ఇస్ ఎ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టి
0: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్
0: ఓపెన్
1: టర్న్ రైట్ సైడ్
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్
0: ఇట్ గెట్స్ లాక్.
1: కానీ సేమ్ లాక్ సేమ్ కీ.
0: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
0: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: నీ హృదయమే లాక్.
0: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
1: నీ మైండ్ ఏ కీ.
0: యువర్ మైండ్ ఇస్ ది కీ.
1: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్. టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
0: ఇఫ్ యు టర్న్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యు టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ ఇస్ అటాచ్మెంట్.
1: ఉన్నది రెండు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నేను దేహం వైపును తిప్పుకున్నప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంటుంది.
0: ఇఫ్ యు జస్ట్ టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ లెట్ బాండేజ్.
1: నీవు కాన్షియన్స్ వైపును తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటుంది. మనోమూలం విధం జగత్తు. జగత్తు అంతా మనసు యొక్క స్వరూపమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్
1: ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే.
0: దేర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి కన్నుతో చూసేది ఆ మనసే.
0: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్.
1: చెవితో వినేది మనసే.
0: అండ్ త్రూ ది
1: మనసు విచారించేది మనసే.
0: ఇట్ ఆల్సో ఇన్
1: చేతితో పనిచేసేది మనసే. అంతా మనసే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
1: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ చేంజ్ ది మెంటాలిటీ.
1: ఎట్ట మార్చాలి?
0: How to change?
1: మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: We should direct our mind God word.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: నీవు ఏ పనైనా చేసుకో. నీ ఇంటి పనులు చేసుకో.
0: You may do your household work.
1: This is God work. God work. God
0: then
1: work.
0: It gets transformed into God's work.
1: నీ వర్క్ మార్చనక్కర్లేదు.
0: You don't need to give up your work.
1: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు.
1: నీవు చేయి, నీ కర్తవ్యాలను నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
0: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఈ విధమైన సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతనలే మనకు ప్రాప్తిస్తాయి.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
1: సచ్చింతనం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
0: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
0: వెన్ యూ రిసార్ట్ టు గుడ్ యాక్షన్ గుడ్ యాక్టివిటీ యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
1: కనుక సో మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవభావంతో మనం చూడాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్ సీ is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear
1: think
0: what is
1: no
0: good.
1: Evil, think what is good.
0: Think no evil,
1: do
0: think
1: no
0: what
1: evil,
0: is good.
1: Do what is good.
0: Do no evil, do what is good.
1: This is the way of God.
0: This is the way to God.
1: కనుకనే మనం చేసేటువంటి కూడాను మంచిగా చేయి.
0: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
1: మంచిగా చూడు, మంచిగా విను, చెడ్డ దానికి అవకాశమే ఇవ్వద్దు.
0: నెవర్ గివ్ స్కోప్ టు బ్యాడ్ లిసనింగ్.
1: ఇది ఇదియే పెద్ద సాధన.
0: దిస్ ఇస్ ద బిగ్
1: సాధన. ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
0: స్పిరిచువల్ పాత్ డస్ నాట్ మీన్ జప ఆర్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్, గుడ్ కాండక్ట్,
1: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంతో ప్రవేశించడమే సాధన.
0: టు జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ ఎఫిమరల్ అండ్ గెట్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ ఈ స్పిరిచువల్ పర్సూట్.
1: కనుకనే మనలో ఉండేటువంటి భావములకు బాధలకంతా మూల కారణం అదియే.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
1: వాట్ ఇస్ ద వే ఆఫ్ ఇమ్మోర్టాలిటీ?
0: వాట్ ఇస్ ద వే టు ఇమ్మోర్టాలిటీ?
1: Removal of immorality is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality. Adiye manaku nijamaina margamu.
0: That is the true path.
1: Adiye rajamargamu.
0: That is the royal path.
1: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
1: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: At times there will be certain feelings of anger and also greed. There are
1: all
0: animal
1: qualities.
0: We should develop human qualities.
1: Manavata viluvalu emiti?
0: What are human values?
1: Daya manavata viluva.
0: Compassion.
1: Adiye motta motta hrudaya. Hrud plus daya hrudaya. Adiye mana yokka daya.
0: Hrudaya hrud plus daya compassion.
1: Adiye compassion.
0: Compassion.
1: Aa compassion manam penchukovali.
0: We have to develop this compassion.
1: Eppudu ee yokka dayanu manam penchukuntamo?
0: When once we develop this,
1: prema sahajanga praveshistundi.
0: Love enters there naturally.
1: Kabatti love is God, live in love.
0: Love is God, live in love.
1: Aa premane manamu abhivruddhi parchukovali.
0: We have to develop that love.
1: Mana hrudayanni nippukosindi premato kaani gnanamto kaadu.
0: We have to fill our hearts with love, not with knowledge.
1: ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్
1: యూజ్ వరల్డ్లీ లైఫ్ కు మాత్రమే వరల్డ్లీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్లీ లైఫ్.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్.
0: దిస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కాదు, హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
0: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
0: ఇట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్.
1: అదే ఆదర్శవంతమైన జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
0: As this modern education system is not running along that sound lines, we find so many defects.
1: విద్యయోసగును

0: విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబల్.
0: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణం.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్. బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ నిజమైనటువంటి యొక్క, ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ నాట్ హావింగ్ దట్ బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ వినయములో ఉండినటువంటి గౌరత మరి ఎక్కడ కనిపించదు.
1: వి డోంట్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఇన్ హ్యూమిలిటీ.
0: సద్గుణంబులు
1: గుడ్ వర్చ్యూ,
0: సద్బుద్ధి
1: గుడ్ మైండ్,
0: సత్యనిరతి
1: అడిహరెన్స్ టు ట్రూత్,
0: భక్తి
1: డివోషన్,
0: క్రమశిక్ష
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు
1: డ్యూటీ
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ టీచర్స్ ఆల్ దీస్ సిక్స్.
0: విద్యార్థి నేర్వలయు
1: స్టూడెంట్స్ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్.
0: ఇవి మనం నేర్చవలసింది.
1: వీ షుడ్ లెర్న్ దెం.
0: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
1: బట్ టుడే వి ఆర్ లెర్నింగ్ జస్ట్ ఆపోజిట్, కాంట్రడిక్టరీ థింగ్స్.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ హూ
0: విద్య అర్థైతేది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
0: విద్య విద్య
1: విద్య ఇస్ విద్య.
0: యా ఏది,
1: యా దట్
0: విజ్ఞానము, ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
1: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దట్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్, బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: Nations are many.
1: Nations are many.
0: But Earth is one.
1: But Earth is one.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk color is one. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని అనేకత్వం నుండి ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
1: Today we are intellectuals, no doubt.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
0: అది కాదు విద్యా విధానము.
1: It's not the true education.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: A virtuous person should experience unity and diversity.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: Today is a sacred day, వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
1: Master is one.
0: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
1: You just
0: be a master.
1: You are the master.
0: See, this is my nose.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question we ask.
1: Put a question.
0: This is my nose.
1: This is my nose.
0: My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, ivanta kodu instruments. Anta instruments.
1: Eyes, nose, tongue, they're all instruments.
0: You are the master.
1: You are the master.
0: Intakante master marokaru em kavali?
1: What more you want?
0: Kalukane vinayakudu anaga master.
1: Vinayaka.
0: Athaniki maroka nayakudu ledu.
1: Vinayaka means master, none beyond.
0: Kabatti meerandaru vinayakule.
1: So all of you are embodiments of Vinayaka.
0: Rankku ledu kani ఆ యొక్క జ్ఞానం నీళ్ళంది ఉంటున్నది.
1: యు డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యు హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: ఐ యామ్ ది మాస్టర్, ఐ యామ్ ది మాస్టర్, ఐ యామ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ యామ్ ద మాస్టర్, ఐ యామ్ ద మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మై ఇన్స్ట్రుమెంట్స్, మై పనిముట్లు, నా పనిముట్లు ఇవన్నీ.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనరు.
1: సో ఐ యామ్ ద ఓనర్.
0: నేనే మాస్టర్,
1: ఐ యామ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: యూ డెవలప్ దిస్
0: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్
0: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి
1: డోంట్ వేస్ట్ టైం అన్నెసర్లీ
0: కనుకనే టైమ్ ఇస్ గాడ్
1: సో టైమ్ ఇస్ గాడ్
0: డోంట్ వేస్ట్ టైమ్ టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్
0: కనుకనే టైమ్ వేస్ట్ కాకుండా ఐఎమ్ ది మాస్టర్ నేను మాస్టర్ అయినట్టుంటాడు ఎట్లాంటి మార్గంలో ఉండాలి నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి
1: సో నెవర్ వేస్ట్ టైమ్ ఫీల్ దట్ యువర్ ద మాస్టర్ సో దట్ యువర్ అన్ ఐడియల్ మ్యాన్
0: ఈ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు మీకు లభ్యమవుతుంది
1: దెన్ వెన్ డూ యూ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఎ మాస్టర్
0: అంతా భగవత్ అర్పితం గావించాలి
1: యూ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్స్
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్
0: కనుక నేను మాస్టర్ గా ఉన్నాను నేను మాస్టర్ కూడా మాస్టర్ కి చేరిపోవాలి
1: ఐఎమ్ ద మాస్టర్ ఐ మస్ట్ బి వన్ విత్ ద మాస్టర్
0: కనుక నేను బికమ్ మాస్టర్
1: అండ్ బికమ్ మాస్టర్
0: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే యూ బికమ్ మాస్టర్ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి
1: యాజ్ యూ ఫీల్ అండ్ థింక్ దట్ యువర్ ద మాస్టర్ యూ బికమ్ ద మాస్టర్
0: కనుక మీరు మాస్టర్స్ గా కావాలి
1: సో యూ షుడ్ బి మాస్టర్స్
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి
1: వాట్స్ హూ ఇస్ దిస్
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు
1: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది
1: యూ షుడ్ బి మాస్టర్
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్
0: అనగా ఏంటి ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్
0: మీరు మొట్టమొదటి పుట్టినదానే మీరు దైవ స్వరూపులే
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్
0: మీకు అందరికీ తెలుసున్న అనేక ప్రయాణం చెప్పాను
1: భగవాన్ టోల్డ్ అస్ మెనీ టైమ్
0: పూర్వము
1: అర్లియా
0: కొంత 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల
1: It was those days when English was newly introduced.
0: Amma ni pilchevaru God man, God man, God man, God man ani pilchevaru.
1: They used to address everyone as God man, God man.
0: Ee God man, God man ani pilustu vacharu.
1: Everyone is addressed
0: Kani
1: like
0: kramakramena ee language, ee Angla bhasha chaala koncha varaku spread avutu vachesindi.
1: The language, English language was spread far and wide.
0: Ee God man ani pilchevaru antaru inkoka sunnam juttaru.
1: To this word God man, another zero is added.
0: God man poyindi good man. అన్నాడు
1: సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాడ్ మ్యాన్ ద వర్డ్ గుడ్ మ్యాన్ హ్యాస్ కమ్
0: తర్వాత ఈ గుడ్ అనేటువంటిది మరి పోతూ వచ్చింది
1: అండ్ దిస్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైం
0: గుడ్ బై అని చెప్తూ వచ్చారు
1: లేటర్ దే సెడ్ గుడ్ బై
0: మ్యాన్ పోయింది ఎందుకంటే మ్యాన్ క్వాలిటీస్ లేవు అక్కడ
1: మ్యాన్ ఈస్ గాన్ బికాస్ దేర్ నో మ్యాన్ క్వాలిటీస్
0: గుడ్ బాయ్ అన్నారు
1: దెన్ దే స్టార్టెడ్ కాలింగ్ గుడ్ బాయ్
0: తర్వాత గుడ్ కూడా పోయింది
1: లేటర్ గుడ్ ఈస్
0: ఆల్సో బై బై బై బై అనుకుంటూ వచ్చింది
1: అల్టిమేట్లీ ఇట్ ల్యాండెడ్ అప్ దిస్ బై బై
0: కళాతుడికి ఇప్పుడు బాయ్ నిలిచిపోయింది
1: అండ్ ఓన్లీ బాయ్ దట్ హెస్ కమ్
0: గుడ్ పోయింది గాడ్ పోయింది బాయ్ పోయింది మ్యాన్ పోయింది
1: గుడ్ గాడ్ బాయ్ మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్
0: ఇది మనం నేర్చుకోవాల్సింది
1: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో
0: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి
1: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైమ్
0: ఆల్వేస్ గాడ్ మ్యాన్
1: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్
0: గాడ్ ఇస్ బీయింగ్ చే మార్పు చెందేటువంటి వాడు కాదు
1: గాడ్ ఇస్
0: ఆల్వేస్ బీయింగ్
1: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్ చేంజ్లెస్
0: కనుక ఉన్నాడు అదే సత్ చిత్ ఆనందము
1: దట్ ఈస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్
0: ఈ మూడు కూడా మానవ నియంతే ఉంటుంది
1: ఆల్ ది త్రీ ఆర్ విత్ ఇన్ మ్యాన్
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం
1: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్
0: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పుడు కదిలిపోయే మేఘాలే
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్
0: ఒక్కటైనా పర్మనెంట్ లేదు
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్
0: మనీ కమ్స్ అండ్ గోస్
1: దే ఆల్ కమ్ అండ్ గో మనీ కమ్స్
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ దాన్ని పెంచుకోవాలి
1: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అండ్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: యూ షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది
1: దెన్ యూ విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్
0: చక్కెర ఎత్తుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు ఏమి చెప్పలేడు
1: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్
0: కానీ దాన్ని కొద్ది నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు
1: దెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్
0: అనుభవించి ఆనందించేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము
1: యూ షుడ్ Attain divinity. You should reach God. That is the highest accomplishment.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
1: You should be the recipient of the divine love.
0: దైవం యొక్క దయను సాధించాలి.
1: You should also be the recipient of God.
0: మనం సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు.
1: That is the true achievement.
0: ఏ నాటికైనా ఒక నాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
1: The rest of the things you must give up someday or other.
0: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
1: Either you will give up or they will drop you.
0: కానీ వదలనటువంటిది ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
0: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యూ ఆల్ ద టైమ్.
0: ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ విత్ యూ ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటాడు వాడే ధన్యుడు.
1: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యమైన గోల్ను మనం సంపాదించాలి.
1: We should attain, reach the divine goal.

ರಸಿಸದ ನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ.

Subramanya, Subramanya, Jamaganata, Subramanya.

0: Our next presentation is a Divine Discourse delivered by Bhagavan Baba on 13th of March 2002 on the occasion of Sivaratri.
1: சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட பெழதாறு கும்பெடு ஜடத்தோட ஜடலலோ பிரவகிஞ்சு చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ శైలా

0: പ്രത്യക്ഷമായൻ ശൈല രാജേന്ദ്രുഡു നേടു പ്രത്യക്ഷമായൻ.
1: With the moon shining with all its brilliance on the matted hair, with the broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with the dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over, with that complexion, we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Bhugola Mantayi Kudanu Ayaskanta Malyamai Unnadi.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: All living creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూజే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: The ever-flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism.
0: ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది.
1: The rivers flow quite close to this earth because of this magnetic power.
0: వీచే గాలులు కూడాను ఈ అయస్కాంతమయం చేతనే వీచుచున్నవి.
1: So also the wind that blows continuously because of magnetism.
0: Sarvatra nindi unnadi ayaskantame.
1: We find the same magnet present all over.
0: Goppa devalayamulaku velutunnam manam.
1: We visit temples.
0: Ee devalayamulaku velledi evaru?
1: Who is going over there?
0: Bhakti prapattulato koodinatvanti vyaktule.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: ద డివోషన్ అండ్ సిన్సరిటీ ఆల్సో క్యారీ విత్ దెం ద మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: బికాస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ వీ హావ్ గ్యాదర్డ్ హియర్ విత్ ఆల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిహైండ్ దెమ్ వీ ఫైండ్ దిస్ magnetic force prevailing here in this
0: garden. Or arpincheetvanti pushpamulu gaani palamulu gaani anni kudanu ee ayaskantamayamai unnavi.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: Kanukane ee sarvamayamainatvanti ayaskanta shakti aa mandiramlo prakashistu untuntadi.
1: That's reason why you find the magnetic force shining well in this mandir.
0: Enni vela mandi bhaktulu praveshinchinappudigini ee yokka ayaskanta దినదినమునకు పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: అయస్కాంత కిరణములు యందు ఒక మూలికి వేసినప్పుడు కొన్ని దినములకు ఆ ఇనుప మూలిక కూడాను అయస్కాంతమైపోతుంది.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కానీ వారు అర్పించేటువంటి పదార్థములు కానీ అన్ని కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: And hence all the offerings over here and the people that get into this sanctum sanctorum also turn magnetic.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: Where from this mystery of the temple you get?
0: భక్తులు గైకొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: It's only through the magnetic force of the devotees that gather here.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది.
1: Therefore every individual carries with him the magnetic force.
0: కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక
1: they don't recognize the magnetic
0: దేవాలయం నందు ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: But we want the special grace to be conferred upon.
0: దేవాలయం నుండి ప్రత్యేకమైన శక్తిని మనకు ప్రాప్తించము.
1: There is no special power or potential here in the temple.
0: నీ నుండి వెళ్ళినటువంటి ఒక అయస్కాంత శక్తి నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటుంది.
1: It is the very magnetic force within you that shines outside.
0: ఒక తిరుపతి వెళ్తుంటారు.
1: You go to Tirupati.
0: హరిద్వారం పోతుంటారు.
1: You visit Haridwar.
0: ఋషికేశ్ పోతుంటారు.
1: Rishikesh.
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను
1: in all these pilgrim centers
0: poyetvanti bhaktulu yokka prapattulu bhakti yokka tattvamule ee yokka shaktiki moola karanamulu.
1: The power there latent in pilgrim centers is because of the wish of the devotees and their devotion.
0: Manavudu sakaleshwarya swarupudu.
1: Man is the embodiment of all forms.
0: Bhagavantudu kodunu sakaleshwarya swarupudu.
1: So also God,
0: aishwaryamu,
1: wealth,
0: danamu,
1: charity,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: జ్ఞానము,
1: విజ్డమ్,
0: సంపద,
1: ప్రాపర్టీ,
0: ఆనందము,
1: అండ్ బ్లెస్,
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: ఆల్ దీస్ సిక్స్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకునక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: As these six latent powers are not put to proper use, man is misusing them.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడేశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: And therefore, if man is to make use of the six latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of it.
0: ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: On the face of everyone you find the brilliance.
0: మొదటి శక్తి,
1: the first power,
0: materialization,
1: is materialization.
0: అనగా శరీరం యొక్క అవయవములు, శరీరం యొక్క కండరములు, శరీరం యొక్క మాంసముఖములు అన్నీ చేరి ఒక పదార్థం యొక్క స్వరూపమే.
1: The materialization includes all the parts of a body, the muscle, the flesh, all this constitutes
0: material. The one you think you are ani cheptu vacharu.
1: This has been mentioned, the first level, the one you think you are.
0: Kani deeniki vibration anaga prana shakti.
1: Then later comes the prana shakti vibration.
0: Adi ye yashasu.
1: That is yashasu reputation.
0: Ee prana shakti ni vibration annaru.
1: This life force is vibration.
0: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి యొక్క గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
1: These two are coordinated and integrated by atmic power.
0: దానిని రేడియేషన్ అన్నారు.
1: That's called radiation.
0: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Therefore, man is the combination of the trinity, materialization, vibration and radiation.
0: దైవమునందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి ఎందుకును ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
1: All the power and the faculties present in God are also present in man.
0: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు.
1: But man has not been
0: ఈ దృష్టిని మరల్చటం లేదు. దృష్టిని మరల్చటం లేదు.
1: And he is not directing that way.
0: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
1: హీ థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్
0: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
1: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
0: కానీ తాను దేహం కాదు.
1: బట్ హీఈస్ నాట్ ద
0: బాడీ. తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
1: ఇఫ్ హీఈస్ ద బాడీ, వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
1: He claims that this is my body.
0: Body kante nivu prathyekanga untunnavu.
1: You are separate from body.
0: Kanuka nevu my body antunnavu.
1: And so you say
0: body veruga untunnadi.
1: Body is separate.
0: Kanuka nevu ee yokka materialization deham kaadu.
1: Therefore you don't symbolize materialization.
0: Nevu kaani dehamunu naadi naadi ani bhamistu untunnavu.
1: You just claim as though it is mine.
0: Idi chaala parapaatu.
1: It's a mistake.
0: Ee bhramana chetane manavudu ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ అండ్ డెల్యూషన్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్
0: బ్రిలియన్స్. వైబ్రేషన్,
1: దెన్ కమ్ వైబ్రేషన్.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసం యొక్క తత్వశక్తి.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ బ్రెత్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇవన్నీ కూడాను కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
1: వై థింక్ దట్స్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాసెస్, బ్రీదింగ్ ఇన్ ది ఎయిర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాస శక్తి.
1: దిస్ ఇస్ ది పవర్,
0: ప్రాణశక్తి,
1: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
0: దీనిని ఒక విధమైనటువంటి వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
1: వీ సే దట్ మై బ్రీతింగ్ ఈజ్ నాట్ ప్రాపర్.
0: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
1: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్, దో హీ డస్ నాట్ బిలాంగ్ టు ది వన్ పశ్చన్నతి చాన
0: పశ్చతి, మూఢో మూఢో మూఢో. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ, క్లెయిమింగ్ దట్ వాట్ యు ఆర్ నాట్, ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
0: కానీ మూడవది రేడియేషన్,
1: ద థర్డ్ వన్ రేడియేషన్.
0: ఇది ఏ దివ్యశక్తి?
1: దిస్ ఇస్ డివైన్ పవర్.
0: నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
1: ఇట్ ఈస్ డివైన్ పవర్, హీ సేస్ సో.
0: కనుక నీవు వేరు, ఈ డివైన్ శక్తి వేరు కాదు. అక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి ఒక శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడాను ఆకర్షించి సర్వశక్తిని కూడా నువ్వు ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్యశక్తియే.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ టెంపుల్స్ వీ ఫైండ్ దిస్ మ్యాగ్నెటిక్ డివైన్ ఫోర్స్ ప్రెసెంట్ ఇన్ ఇండివిజువల్స్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది.
1: దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఈజ్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావము అన్నారు.
1: వీ సే దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎ టెంపుల్.
0: దీనిని సైన్స్ లోకను,
1: ఇన్ సైన్స్
0: దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ ఇట్ అస్ పీసెస్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దే సే దట్ ఇట్స్ మెటీరియలిస్టిక్ మ్యాగ్నెట్.
0: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్,
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
0: దీనిని ప్రతి మానవుడి ఎందుకూడను ప్రకాశిస్తూ ఉంటుందని.
1: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
1: That power that shines, where from you get?
0: అన్ని తన నుండి వస్తున్నవి.
1: Everything comes from
0: within. ప్రతి మానవుని యందు కూడాను స్వర్ణం ఉంటుండది.
1: You find the gold in everybody.
0: ప్రతి మానవుని యందు కూడాను ఇనుము ఉంటుండది.
1: There is iron.
0: అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి.
1: All metals are in everybody.
0: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
1: The metals are not from the exterior.
0: అన్ని మెటల్స్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి.
1: All metals are present within.
0: రసోవైసహ, ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము.
1: ద బాడీ రిప్రజెంట్స్ ది ఎసెన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది మెటల్స్.
0: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడాను ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ దీస్ మెటల్స్ ఆర్ నాట్ సెపరేట్లీ బ్రాట్ ఇన్.
0: భగవంతుడు హిరణ్య గర్భుడు.
1: గాడ్ ఈస్ హిరణ్య గర్భ.
0: తన యొక్క ఉదరమునందంతా హిరణ్యమయంగా ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ ఆఫ్ ది అబ్డామినల్ పార్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్.
0: కాబట్టి ఈ రసమయమైనటువంటి యొక్క హిరణ్యము తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎసెన్స్ ఈజ్ సెంటర్డ్ రౌండ్ దిస్ హిరణ్య గర్భ.
0: దానినే లింగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగ.
0: లింగం అనగా చిహ్నము అని పేరు.
1: లింగం మీన్స్ ఎ సైన్,
0: ఒక గుర్తు అని పేరు.
1: ఎ సింబల్, ఎ సైన్.
0: దీనికి కన్ను, ముఖము, నోరు లేదు.
1: ఇట్ హాస్ నో ఫేస్, ఐ ఆర్ ఎనీథింగ్.
0: ఏది తల, ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ సే దిస్ ఈస్ ద హ్యాండ్, దట్స్ ద లెగ్.
0: ఇది ఇటు చెప్పొచ్చును, అటు చెప్పొచ్చును.
1: దిస్ కెన్ బి టర్న్డ్ అప్ సైడ్ డౌన్.
0: ఇది ఏది తల, ఏది కాళ్ళు.
1: వాట్ ఇస్ ది హెడ్, వేర్ ఆర్ ది ఫీట్.
0: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
1: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
0: లింగం అనగా లియతే గమ్యతే ఇది లింగ అన్నారు.
1: లింగ మీన్స్ ద పోర్ ప్లేస్
0: ఆఫ్ గమ్యతే. ఇదే గమ్యము, ఇదే లీనము,
1: దిస్ మర్జ.
0: కనుకనే సర్వత్వములకు లింగమే మూల కారణం అన్నారు.
1: దేర్ఫోర్ లింగ ఇస్ ది సబ్స్ట్రేటమ్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ లింగాకారం లోపల తయారైపోయి
1: యాజ్ దిస్ లింగ ఇస్ ఫార్మ్డ్
0: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
1: ఇట్ జస్ట్ కమ్స్ అవుట్.
0: ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం, ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి?
1: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
0: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇన్ టు లింగా ఫార్మ్.
0: అదే ఇది వచ్చే సమయం లోపల కడిగేటువంటి బాధలు.
1: And it is the pain that you find as it emanates, as it comes out.
0: ఇది ఒక లింగాకారమై పోయి బయటికి రావాలి.
1: It has to assume the form of linga and come out.
0: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
1: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
0: ఇది బాధ కాదు.
1: It is not a pain.
0: ఇది మీకు ఒక బోధ.
1: It is not badha pain, but it is bodha teaching.
0: తల్లి గర్భంలోనున్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
1: The child, in order to come out of the womb of the mother has to suffer.
0: ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా.
1: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
0: నా బిడ్డ సుఖేమంగా ఉండాలి అని ఆశిస్తుంది.
1: And she wishes that the child should be good.
0: అదే విధంగానే
1: similarly
0: తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు.
1: As the lingam emerges,
0: ఇది నాకు బాధనే అని నేను భావించను.
1: భగవాన్ విల్ నెవర్ కన్సిడర్ ఇట్ పెయిన్ఫుల్.
0: ఇంతమందికి దీనికి బోధ గావిస్తున్నానే అని ఆనందమే నాకు.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ దట్ ఈస్ పాసింగ్ ఆన్ బోధ ద టీచింగ్.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: దిస్ మీన్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
1: God has no pain or suffering.
0: ఎట్టి విచారములు కూడా ఉండవు.
1: No anxiety or worry.
0: ఎట్టి కష్టములు కూడా కలగవు.
1: No difficulty.
0: అనుకుంటారు మానవులు.
1: But men feel like
0: that. స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
1: But people feel that Swami is feeling the pain and the problem.
0: రెండు దినముల నుంచి కూడాను
1: for last two days
0: ఇవి తయారు కావడానికి
1: for this to emerge
0: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
1: The whole body of Bhagavan has turned into a magnet.
0: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్ళు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
1: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ ఇట్ గెట్స్ స్టక్ అప్ దేర్.
0: ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళను ఎత్తడానికి కొంచెం కష్టం అవుతుంది.
1: అండ్ టు లిఫ్ట్ ఇట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది.
1: వేర్ ఎవర్ హీ వాక్స్ ది ఫీట్ గెట్స్ స్టక్.
0: దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది.
1: వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్ విల్
0: అనగా ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది అందరి యందు కూడా ఈ విధంగా ఉండదు.
1: సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి.
0: ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
1: ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఆఫ్ వెరీ హై ఇంటెన్సిటీ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మూడు దినముల నుంచి కూడాను నాకు కాళ్లు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
1: ఫర్ ద లాస్ట్ త్రీ డేస్ భగవాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్.
0: అది నాకేమి కష్టం కాదు.
1: నాట్ ఎనీ డిఫికల్టీ దేర్.
0: కానీ దాని యొక్క నేచర్.
1: But it's the nature
0: of సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది.
1: ద హోల్ బాడీ ఇస్ మ్యాగ్నెట్.
0: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది.
1: ఇఫ్ ఇట్ టచెస్ ద టంబ్లర్ ఇట్ విల్ గెట్ స్టక్ అప్.
0: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
1: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
1: బట్ దే ఆర్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: దివ్యత్వములకు పరిమితమే లేదు.
1: డివినిటీ ఈస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లిమిటెడ్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది.
1: మ్యాగ్నెట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్.
0: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: దేర్ ఇస్ మ్యాగ్నెట్ ఇన్ ది ఎయిర్.
0: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: ఆల్సో ఇన్ వాటర్.
0: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ఇన్ ద ఫుడ్.
0: పీల్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: వినే
0: శబ్దంలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ది సౌండ్ దట్ వి లిసన్.
0: నడిచే నడకలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ వి ఫెల్
0: మ్యాగ్నెట్. చేసే పనిలో మ్యాగ్నెట్ ఉంటుంది. సర్వం కూడాను మ్యాగ్నెటిక్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని
1: divinity is beyond all limits.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: We consider the magnetic force limited.

0: సర్వం కూడా మ్యాగ్నెటిక్.
1: సో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాగ్నెటిక్, ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఒక విధమైనటువంటి ఒక శక్తియే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ యూ డోంట్ ఫైండ్ ఇట్ దట్ ఫోర్స్ బీయింగ్ లేటెంట్ ఇన్ ఇట్.
0: దైవాధీనం జగత్ సర్వం.
1: The whole universe is under the control of God.
0: భగవంతుని యొక్క దీంట్లోపల అంతా కూడా సర్వాధీనం భగవత్సత్వం.
1: The whole thing belongs to God's kingdom.
0: ఇలాంటి శక్తి సత్యాధీనంతు దేవతం. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
1: All this is contained in the principle of truth.
0: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే,
1: if you uphold truth,
0: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నావో ఆ శక్తి ఆ సత్యమునే మింగి వస్తుంది.
1: If you adhere and follow the path of truth, you will get all the power of God.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
1: That truth is installed in the heart of a noble soul.
0: ఉత్తమునగా ఎవరు?
1: Who is a noble man?
0: శాంత మనస్కులు.
1: The one with peace.
0: ప్రేమ మనస్కులు. దయాహృదయుడు.
1: Compassionate.
0: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
1: ద కంపాషనేట్ హార్ట్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం.
1: ఇస్ ట్రూత్ఫుల్. ఇస్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: పరమో గతిహి.
1: అండ్ హీ
0: అతనే పరమగతికి మార్గము.
1: అండ్ హీ ఇస్ ది రైట్ పాత్.
0: అతనే పరమస్థితికి మార్గము.
1: అండ్ హీ షోస్ ది కరెక్ట్ పాత్.
0: కనుక మానవులు ఎందుకును ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు?
1: మ్యాన్ ఆల్సో హాస్ గాట్ దట్ సీక్రెట్ పవర్స్.
0: దైవశక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాం.
1: వీ గో ఆన్ పిల్గ్రిమేజ్ టు హ్యావ్ దట్ డివైన్ పవర్.
0: తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాం.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లేటెంట్ పవర్ విత్ ఇన్ us, we go on pilgrimage.
0: నిజంగా ఈ శక్తి కంపీర్ణంగా ఉంచినప్పుడు ఏది కూడా చేయడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ది పవర్ ఇన్ యూ, ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
0: అనగా ఈ శక్తిని గ్రహించిన తర్వాత జీర్ణించుకునేటువంటి శక్తి కూడా కావాలి.
1: వెన్ వన్స్ యూ నో ది మ్యాగ్నెటిక్ పవర్,
0: కంట్రోల్ పవర్ కూడా ఉండాలి.
1: అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్.
0: కేవలం శక్తి ఉండినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ నో.
0: ఈ శక్తిని వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్.
0: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్ యూ కెన్ అచీవ్.
0: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు,
1: the one who drives the car,
0: దాని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకుని ఉండాలి.
1: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ది వెహికల్.
0: స్పీడ్ ని ఎప్పుడు బ్రేక్ చేయాలి,
1: వెన్ టు అప్లై ద బ్రేక్ హీ షుడ్ నో.
0: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారు డ్రైవ్ చేయడానికి వీలు అవుతుంది.
1: వెన్ వన్స్ హీ నోస్ హౌ టు కంట్రోల్ హీ వుడ్ బి ఏబుల్ టు.
0: కానీ దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తలచస్తాడు.
1: వెన్ హీ కెనాట్ కంట్రోల్ డ్రైవ్ ద కార్ హీ హాస్ టు బి మెట్ ఇన్ ఆన్ యాక్సిడెంట్ అండ్ డై.
0: ఈ దేహంలో అనేటువంటి అంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్.
1: So body is like a car which is magnetic.
0: ఈ కన్నులు అనేటువంటిది ఈ యొక్క కారుకు లైట్లు.
1: The eyes are like the lights of the car.
0: ఈ యొక్క నోరు దీనికి హార్న్.
1: The mouth is the horn.
0: ఈ యొక్క దీని లోపల మైండ్ స్టీరింగ్.
1: Mind is the steering.
0: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
1: The four objectives, ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్.
0: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి.
1: And is filled with the air of faith.
0: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి, బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
1: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్స్.
0: ఏ టైర్ లోపల గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
1: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు.
1: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ది ఇట్ షుడ్ బి
0: పంప్డ్. ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
1: This is the nature of a car.
0: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ హియర్.
0: మన యొక్క స్టమక్ కి ఈ కారు ఒక పెట్రోల్ బంక్.
1: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్.
0: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వెయ్యాలి.
1: సో వీ హ్యావ్ టు ఈట్.
0: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: కానీ కొంతవరకు మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
1: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్.
0: కనుకని ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
1: We should not consume the polluted food.
0: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
1: The unpolluted food is సాత్విక్.
0: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ సచ్ సాత్విక్ ఫుడ్ మస్ట్ బి టేకెన్.
0: జలం కూడాను పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: The water should be pure and unpolluted.
0: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
1: అండ్ దిస్ కార్, ద హ్యూమన్ బాడీ కెన్ బి మేడ్ పర్ఫెక్ట్ అండ్ రీచ్ డెస్టినేషన్.
0: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్.
0: అన్నింటికి కూడాను

0: అయస్కాంతమే ప్రధానము.
1: And for all this, magnet is most important.
0: అయస్కాంతం లేనటువంటి ఒక స్థానమే లేదు.
1: There's no place where there's no magnet.
0: ఎందు చూసిన ఎందెందు వెతికిన అందెందే కలదు.
1: Wherever you search, wherever you go, you find it there.
0: ఇదంతా కూడా ఒక చింతలుగా భావిస్తుంటారు.
1: And this you consider
0: chintalu kaadivi.
1: It's not so.
0: Santoshani kalpinchetvanti yokka bhavamule.
1: And these are the feelings that would make you
0: blissful. Magnet yokka bhavanamule yokka padarthamule.
1: And all this is reflection of the magnet.
0: Puttuta oka chinta.
1: And the birth.
0: Bhoomi nundi chinta.
1: Life.
0: Samsaram oka chinta.
1: Family.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta.
1: Childhood.
0: Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Life.
0: Cheduku chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamulu oka chinta.
1: Difficulty.
0: Santosham oka chinta.
1: Happiness.
0: Vinta chinta.
1: Mystery.
0: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ వరీస్ ప్రెసెంట్ ఇన్ దిస్
0: కార్. కానీ చింతలుగా మీరు భావిస్తే ఇవి చింతలు అవుతుంది.
1: అండ్ దట్స్ ఎ వరీ ఇఫ్ యు కన్సిడర్ ఇట్.
0: కానీ సంతోషాన్ని అందించేటువంటి పవిత్రమైనటువంటి పరిముట్లు అనుకుంటే సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: బట్ ఇఫ్ యు కన్సిడర్ దట్ దే ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ వుడ్ కన్ఫర్ అల్టిమేట్ హ్యాపీనెస్, యు విల్ బి హ్యాపీ అబౌట్ దట్.
0: కనుక మానవుని యందు ఏది కూడా చెడ్డది లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ మ్యాన్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్
0: బ్యాడ్. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్.
0: కారణము జన్మంతా మ్యాగ్నెట్ యొక్క పవరే.
1: That's all the magnetic power.
0: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
1: These are all the signs of this mandir.
0: మన దేహం అనేటువంటి అయస్కాంత మందిరము.
1: Body is the temple full of magnet.
0: కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వీ షుడ్ అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు
1: when you do unrighteous deeds
0: dharma viruddhamainatti phalithamulu pondavalsi vastundi.
1: You will have to face the results, the consequences thereof.
0: Yogamulu anni chestuntam.
1: We do so many other things.
0: Ivanni kudu kevalamu tatkalika tripti nimittamai chesetunti ve kani ee ayaskantamulu control chesetunti kaadu.
1: They give you only temporary happiness and it's not out of the original magnet.
0: Ee navida margamuluga chepparu.
1: And they are just taught as a worldly way.
0: Shravanam.
1: Listening.
0: Keetanam.
1: Singing.
0: Vishnu smaranam.
1: Chanting.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutation.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Dasyam.
1: Servitude.
0: Ee dasyam anetundi eppudu devukundi sneham kaligin tarvatane dasyam vastundi.
1: The servitude comes later, only after
0: friendship. Kanukane motta motta manamu snehani korali.
1: So we should desire friendship.
0: ఈ ఫ్రెండ్షిప్ ను మనం ఆశించి ఫ్రెండ్షిప్ ను బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది.
1: When you are a friend and strengthen the friendship, you will have the positive result.
0: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మ నివేదనం.
1: The friendship leads to self surrender.
0: అంతవరకు మనకి సరెండర్ రాదు.
1: Till then you don't attain that state.
0: అంత మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు.
1: And you do not understand the
0: అంత అయస్కాంతం అనేటువంటి భావం మనకులో రాదు.
1: You will not have that feeling.
0: ఏది చేసినా కూడాను అయస్కాంతమే.
1: Whatever that is done, it's magnetic force.
0: కనుకనే ఈ అయస్కాంతం మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు.
1: And that what we do in this body, the temple.
0: ఎక్కడెక్కడ ఏ దేవాలయములు ఉంటున్నాయో ఆ దేవాలయములో ఉన్నటువంటి పవర్ అంతా కూడాను ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తిలే.
1: Wherever you find the temples, the force, the power behind it
0: తిరుపతిలో గొప్ప శక్తి ఉంటుందని అనుకుంటాం.
1: And we say there's very great power in Tirupati.
0: వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి కాదు.
1: It is not the power of వెంకటేశ్వర స్వామి.
0: ఈ తీసుకుని పోయినటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు శక్తులు అక్కడ వదిలిపెడుతున్నారు.
1: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees that go there.
0: ఆకర్షణ శక్తి ఉంటుందది.
1: And it has got the attractive power.
0: రమేతి ఇతి రామః. రమింపజేసేటువంటి శక్తి ఉంది.
1: And it has got the power of attraction.
0: అది రమింపచేయటం వల్ల అక్కడ పెద్ద శక్తిగా రూపొందుతుందది.
1: And that has finally shaped into a mighty power.
0: ఏ దేవాలయంలో పోయినప్పటికీ
1: you may go any temple.
0: అక్కడ ఉన్నటువంటి శక్తి ఎంత కూడాను
1: the power over there.
0: అయస్కాంత శక్తియే.
1: Is the power of the magnet.
0: అది ఏ power of divinity.
1: And that is the power of the divinity.
0: ఆ పవర్ ఆఫ్ డివినిటీ అనేటువంటి దాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలి.
1: And we should have that divinity power.
0: ఇది ఒక దేవాలయంలో మాత్రం తప్ప అన్ని చోట్ల ఇది ప్రవేశించదు.
1: Excepting in the temple, you don't find it anywhere.
0: ఎందుకంటే అక్కడ దేవుడు కూడా అయస్కాంతమయమే.
1: Because the God over there
0: అదని
1: is also
0: చేసిన పూజలంతా కూడా అయస్కాంతమే.
1: The worship.
0: ఆ పూలన్నీ అయస్కాంతమే.
1: The flower.
0: ఆ జలమంతా అయస్కాంతమే.
1: The water.
0: ఆ అర్చనంతా అయస్కాంతమే. అర్చితులంతా అయస్కాంతమే. అంతా అయస్కాంతమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కనుక అక్కడ పోయిన తక్షణమే అందరినీ ఆకర్షిస్తుంది.
1: దట్స్ ద రీజన్ వై యు ఆర్ డ్రాన్ అట్రాక్టెడ్ టు ఎవ్రీ టెంపుల్.
0: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
1: అండ్ ద ప్రీస్ట్ ఓవర్ దేర్ ఇస్ ఆల్సో ఎ మ్యాగ్నెట్.
0: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
1: సో ఎనీవన్ హూ వన్ గెట్స్ ఇన్ టు ద టెంపుల్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ అయస్కాంత మందిరం అయినటువంటి మన దేహాన్ని
1: The body that is the magnet.
0: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
1: We should make use of it in the correct path.
0: అనవసరంగా ఇతరులపై కోపపడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
1: When you are angry, when you are full of temper, you lose the power.
0: ఇతరులను మనం ద్వేషించినప్పుడు, లేక అసూయపడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
1: When you are jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power. All that, the sense of touch, the sense of audition, they're all of magnetic force. The light rays also contain
0: magnets.
1: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here. What is it that brings all the sound over here?
0: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తోంది.
1: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేవ్స్.
0: సైంటిస్ట్ కానీ, ఇంకే ఇంజనీర్లు కానీ, ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
1: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
0: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
0: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాయములు కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు, వాళ్ళకే అర్థం కాదు.
1: Why the heart beats so many times per minute, they cannot explain. It is all the will of God.
0: ఈ డాక్టర్స్ ఇంకొకరు ఇంకొకరు అంతా కూడా వీళ్ళు మేము కనిపెట్టామని విరవేగుతున్నారు, కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
1: It is not the discovery of a God or a scientist. No.
0: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
1: They only know the process.
0: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటి వాళ్ళకి తెలియదు.
1: Why the heart beats? Who is the one responsible? No
0: one knows. There is
1: blood circulation all
0: over. What is the
1: cause behind
0: it? They
1: don't
0: know.
1: By the side,
0: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
1: We find the white blood.
0: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
1: White blood corpuscles.
0: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
1: And white blood corpuscles would patch
0: ఇలాంటి దివ్యశక్తి దైవత్వం నిర్ణయం చేసే పంపించాడు.
1: That's all God's will.
0: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండదు, కానీ మానవుని యొక్క ప్రయత్నం కాదు.
1: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
0: కానీ ఈనాటి మానవుని ఎందు ఈ అహంకారము, నేను చేస్తున్నాననే అహంకారం ఉంటాం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్, హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్.
0: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: పండించినటువంటి వడ్లు కూడాను,
1: ఈవెన్ ద ప్యాడి,
0: దంచి పొట్టు తీసి,
1: అండ్ హాస్ గాట్ husk has to be removed.
0: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత,
1: అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్,
0: దాన్ని భుజింపగలుగుతున్నాడు.
1: దెన్ ఓన్లీ ఈజ్
0: పండిన పండినట్టుగా చేయకోలేడు.
1: అండ్ హీ డజంట్ ఈట్ ప్యాడి డైరెక్ట్లీ.
0: పండినటువంటివి ఈ యొక్క స్థితికి, తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
1: ద ప్యాడి హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్, అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారం.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈజ్ ఇట్?
0: ఒడ్డును ఒడ్డుగా తినవు.
1: Not eating paddy as such.
0: తీసివేయాలి.
1: You remove the husk.
0: దాన్ని ఉడికించాలి.
1: It has to be boiled.
0: దానికి రుచి అయినటువంటి పదార్థం చేర్చాలి.
1: And you should have that taste there.
0: భుజించాలి.
1: Then only you can eat.
0: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
1: Therefore, it lies in the human effort to make the food ready.
0: సృష్టి మాత్రం అంత దైవంతోనే జరుగుతున్నది.
1: Creation is of God.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, యాస్తికుడు, ఈ అందరూ కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
1: మేబీ ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ విల్.
0: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడ, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
1: But ignorant people deny the existence of God.
0: పోనీ ఇంకేమింది అంటే ఏదో ఒక శక్తి ఉంది.
1: But still they say there is some energy.
0: ఆ శక్తికే దైవం అని పేరు పెట్టారు.
1: That very energy is God.
0: ఏ శక్తి లేనటువంటి మానవుడు చేయలేడు.
1: Man cannot do anything without energy.
0: మానవుడు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు.
1: How are you able to speak?
0: ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get energy?
0: అది ఏ దైవమైనటువంటిది.
1: And that's divine.
0: అందుకోసం వైబ్రేషన్, రేడియేషన్, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు.
1: Therefore man is the combination of these three, materialization, vibration and
0: radiation. తీసుకుని వచ్చి
1: రేడియేషన్
0: వైబ్రేషన్ తో తన ఎందు చేర్చుకుని,
1: అండ్ ఇట్స్ జస్ట్ డ్రాప్స్ ఇన్ వైబ్రేషన్,
0: దేహం రీతిగా పనులు చేయగలుగుతున్నా.
1: అండ్ ఇట్ డస్ రిజార్ట్స్ టు యాక్టివిటీ త్రూ మెటీరియలైజేషన్.
0: పనులు చేయడానికి ఇది కర్మయోగము, దేహము.
1: అండ్ బాడీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్షన్.
0: వైబ్రేషన్ చింత చేయడానికి వైబ్రేషన్.
1: వైబ్రేషన్ హెల్ప్స్ యూ టు థింక్.
0: అన్నిటినీ చైతన్యవంతం గావించే దీనికోసము రేడియేషన్.
1: ది ఎంటైర్ పల్సేటరీ యాక్టివిటీ
0: ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దిస్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
1: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
0: కానీ వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్యము,
1: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
0: వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్య శక్తిని
1: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
0: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: is to be called constant and it doesn't it won't break no joints.
0: ఇదేది కాదు, కాన్స్టెంట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
1: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్
0: సర్వదా సర్వకాలేశ్వర సర్వత్రా హరిచింతనం.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: దానికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద డే అండ్
0: నైట్. జాగ్రత్త అనేటువంటిది లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: సుషుమ్న మానమత్వం లేదు.
1: ఇట్ హాస్ నో త్రీ స్టేట్స్.
0: కాలంలో ఒక్కటే.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
0: అది ఏకం సత్విప్రా బహుధా వదంతి.
1: ద ట్రూత్ ఇస్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక అటు సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
1: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇస్
0: మ్యాగ్నెట్. అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నది.
1: దట్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దాన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ద టెంపుల్.
0: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
1: టెంపుల్ is the dwelling place of the magnet.
0: ఏ రూపమైన ధరించవచ్చును.
1: ఇట్ మే షూ మెనీ ఫార్మ్.
0: ఏ రూపమునైనా నీవు దర్శించవచ్చును.
1: యూ కెన్ విజువలైజ్ ఎనీ ఫార్మ్.
0: కృష్ణుడు కావాలి, తక్షణమే అయస్కాంతం కృష్ణుడిగా మారిపోతుంది.
1: యూ వాంట్ టు సీ కృష్ణ, దట్ మ్యాగ్నెట్ టర్న్స్ ఇన్ టు కృష్ణ ఫార్మ్.
0: అదే రాముడిగా మారుతుంది.
1: అండ్ ది సేమ్
0: అదే ఈశ్వరుడిగా మారుతుంది.
1: ఈశ్వర.
0: ఇవన్నీ కూడా మన భ్రాంతులే.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: కానీ దివ్యత్వానికి ఏ రూపము లేదు.
1: Truly speaking, divinity has no form.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఫార్మ్ హ్యాస్ ద వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో.
0: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
1: As the water is here in this glass, it takes that form.
0: బెలూన్ లో ఏ రూపం ఉంది?
1: బెలూన్, వాట్ ఫార్మ్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: ఎయిర్.
0: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
1: ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్ ద ఫార్మ్.
0: ఫుట్బాల్ లో కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇన్ ద ఫుట్బాల్ ఇట్ టేక్స్ ద ఫార్మ్.
0: దానికి ఒక రూపమే లేదు.
1: ఇట్ హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: పంచ ప్రాణములకు కూడాను పంచభూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
0: ఇది మనం రూపాలను కల్పించుకుంటున్నాం.
1: వి జస్ట్
0: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
0: కనుక
1: సో
0: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
1: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్ దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
0: దీనికన్నిటికీ నీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: లవ్. దేనినైనా మనం మర్చండి.
1: యు మే ఫర్గెట్
0: ఎనీథింగ్. దేనినైనా నీ వదలవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
1: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
1: హీ కెనాట్ లివ్ లాంగ్.
0: ప్రాత కాలమునందు, పురాణ కాలమునందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అట్టి వారు 100 సంవత్సరములు, 110 సంవత్సరములు, 120 సంవత్సరం కూడా బ్రతికారు.
1: దే లివ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్.
0: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
1: దే నెవర్ సఫర్.
0: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
1: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ ఫుడ్.
0: విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఎ ఇవంతా వాళ్ళు భోజించేవాళ్ళు కాదు.
1: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
0: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియని తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఇస్.
0: కనుకనే ఇవన్నీ వాళ్ళు తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితంగా ఆవించుకుంటూ వచ్చారు.
1: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్ విత్ ద డివైన్ థాట్, విత్ ద డివైన్ ఫీలింగ్.
0: భగవత్ అర్పితంగా ఆవించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి.
1: వెన్ వన్స్ ది ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, యూ గెట్ న్యాచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్.
0: కనుక
1: సో
0: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే,
1: so if you strengthen faith in
0: సర్వమును కూడాను మనం సాధించవచ్చును.
1: యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్.
0: రూపాన్ని కూడా మనం పొందవచ్చును.
1: యూ విల్ బి ఏబుల్ టు సీ.
0: మనమే దైవ స్వరూపులు కావచ్చును.
1: యూ బికమ్ గాడ్.
0: దైవం వేరే ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్
0: యూ. దైవం వేరు కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ వన్.
0: నీవు దైవం ఒక్కటే.
1: యూ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఈ యథార్థాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడు ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: యూ హావ్ టు నో దిస్ ఫండమెంటల్ ఫిలాసఫీ, దెన్ యూ అటైన్ దట్ వన్నెస్.
0: చూడండి, ఇది ఒక పెద్ద సైజు.
1: This is a big size.
0: దీనికింత ఒక అర్థం లేకుండా పోలేదు.
1: అండ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
0: ఇది 5 తులములు ఉంటుంటుంది.
1: ఇట్ 5 తులాస్ ఇన్ వెయిట్.
0: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకు 5 తులములైనటువంటి ఒక రసం ఉంటుంది, గోల్డ్ రసం.
1: అండ్ వీ హావ్ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ గోల్డ్ within the human body.
0: దీనిని హిరణ్యగర్భుడు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హిరణ్యగర్భ.
0: మీరందరూ చాలా మందికి తెలుసుకొని ఉండొచ్చును.
1: ఏదైనా
0: మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
1: ద డాక్టర్ సేస్ ఐఎమ్ గివింగ్ యూ ద గోల్డెన్ మెడిసిన్.
0: అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని దానికి వెళ్ళ ఎక్కించుకోవటం కోసమని.
1: ఇట్స్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ద బిల్.
0: కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
1: ద గోల్డ్ రిప్రజెంట్స్ ఎనర్జీ.
0: ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడాను ప్రభావిస్తుంది.
1: వెన్ వన్ దర్స్ ఎనర్జీ యువర్ ఫేస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
1: The gold within the body is of this size only.
0: దీనిని కరిగించినప్పుడు అంతలక ప్రవేశిస్తుంది.
1: When once you melt it, it goes to different parts of the body.
0: కళ్ళలో ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
1: It gets into the eye and helps you develop vision.
0: చెవులో ప్రవేశించి డ్రమ్స్ లో చెవులను వినిపించేది అది.
1: And it is the supporter of the ear drum.
0: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: We have taste buds.
0: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన.
1: The taste buds how many?
0: 3000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3000 టెస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: కన్నులో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
1: ది లైట్ రేస్ ఆఫ్ ది ఐ.
0: 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి.
1: 2 crores ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఒక కాంతిని మాత్రమే మనం చూడలేము.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫుల్లీ వెల్ వన్ రే.
0: కన్నుని అద్దం మూసుకొని చూడు.
1: యు జస్ట్ హాఫ్ క్లోజ్ యువర్ ఐ.
0: దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
1: యు ఫైండ్ ద లైట్ రేస్ ఫ్రమ్ ఆల్ దీస్ లైట్స్.
0: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
1: దట్స్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్.
0: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ ఇన్
0: మ్యాగ్నెట్. శక్తి ఉంటుండాలి. టేస్ట్ ఉంటుండాలి. దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ఆడిషన్.
0: చూపుడు ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో విజన్.
0: అంతా దీని యొక్క ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ మ్యాగ్నెట్.
0: ఇదంతా బంగారమయమైనటువంటిది దేహంలో సంచరిస్తూ.
1: యాజ్ దిస్ గోల్డ్ the essence goes around the body.
0: నీ చర్మమునకు కింద
1: beneath the skin
0: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుంది.
1: దేర్ ఇస్ థిన్ వైట్ స్కిన్.
0: అది డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
1: డాక్టర్స్ నో ఇట్.
0: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
1: ది మూమెంట్ ద థిన్ వైట్ స్కిన్ ఇస్ కట్ యూ ఫైండ్ బ్లీడింగ్.
0: రక్తం రానే రాదు.
1: Otherwise not.
0: Anaga aa raktaanni kaapaadeetuvanti oka skin anitundi utti pettadu.
1: Therefore the skin that protects blood there.
0: Endukosam pettadu bhagavantudu?
1: Why God designed?
0: Anta rakshana kosamani.
1: Everything is for protection.
0: Ye chesina kudunu rakshane.
1: Everything is for protection.
0: Ye chesina cheyame.
1: It's for our good.
0: కనుకనే లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి అని.
1: That everybody should be happy.
0: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
1: God's creation is mysterious.
0: ఇది చిత్రంబులు.
1: Mysterious.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: That's sacred.
0: ముని జన విత్తంబులు.
1: That's
0: సన్మిత్రంబులు.
1: And so close.
0: ముని జన వన పౌత్రంబులు.
1: They are adored by everybody, sages and saints.
0: విష్ణుదేవు చారిత్రము.
1: That is the glory and the story of God.
0: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
1: And that is the teaching to humanity.
0: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
1: Gopika had full faith in this.
0: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధముల తరిస్తూ వచ్చారు.
1: Because of faith they could redeem their lives.
0: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for liberation?
0: ఆ నమ్మకం అనేటువంటి యొక్క అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
1: The faith of the magnet is fully there.
0: ఎక్కడ పోయినా అవి.
1: It's there everywhere.
0: చూస్తుంటారు.
1: You see.
0: అత్తలు మొత్తుకున్నా.
1: దో మదర్స్ ఇన్ లా డినై.
0: భర్తలు కత్తులు నూరుచున్నా.
1: హస్బెండ్స్ ఆర్ యాంగ్రీ.
0: నోరెత్తరు.
1: దే డోంట్ ఓపెన్ దేర్
0: మౌత్. ఉపగించరు.
1: దే ఆర్ నాట్ యాంగ్రీ.
0: చచ్చకేగరు.
1: దే డోంట్ గో
0: ఇన్ వీటిలో పోరు గోపికలు.
1: అండ్ దే డోంట్ ఈవెన్ స్వీ.
0: వాళ్ళకి భీతే లేదు.
1: దే హావ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి.
1: దే హావ్ నో ఫియర్ బికాజ్ ఆఫ్
0: అత్తలు మొత్తుకున్నా.
1: దో మదర్స్ ఇన్ లా ఆర్ అగెన్స్ట్.
0: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
1: దే గో ఆన్ షౌటింగ్ ఎట్ దెమ్.
0: మరి భర్తలు కత్తులు నూరుచున్నా.
1: ది హస్బెండ్స్ ఆర్ డెడ్ అగెన్స్ట్ దెమ్.
0: ఏమైనా చేసుకో నోరెత్తరు.
1: They may do anything. They don't open their mouth. They are not angry.
0: Metakegaru.
1: They don't go anywhere. They don't sleep.
0: Gopikal.
1: That's the story of
0: God. చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు.
1: God has imprinted his form in their heart.
0: కాగితం లోపల కృష్ణుడు ప్రింట్ అయి ఉంటాడు.
1: And God's form, Krishna, is imprinted on the paper.
0: ఆ కాగితాన్ని ఈ ప్రింట్ను వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: You cannot separate the print
0: from
1: the paper. అదే
0: విధంగా వారి హృదయం లోపల కృష్ణుడు ముద్రింపబడ్డాడు.
1: The picture of Krishna is imprinted on their heart.
0: బొమ్మల రీతిగా వారిలో నుండే కృష్ణుడు.
1: Krishna got himself imprinted on the hearts of the gopikas.
0: ఈ విధమైన విశ్వాసం రావాలంటే
1: టు హ్యావ్ దట్ ఫెయిత్.
0: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
0: జన్మ జన్మాంతరాల సత్వం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
1: ఇట్స్ బికాస్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: సహా అన్నారు గోపికలు.
1: Gopika said that is the true form of the
0: Rasa swaroopade bhagavantudu.
1: God is the essence.
0: Inga vere rasam lene ledu.
1: There is no other thing beyond.
0: Sarva rasamu saramu karuna rasame.
1: And the essence of all
0: sarva rasamu kaaranam kudunu prema rasame.
1: And it is the essence of love.
0: Ee prema rasam kante minchinatundi rasam marokati ledu.
1: There is nothing beyond love.
0: Ee prema lopala aneka rakamainatundi ruchulu unnai.
1: And the love has got multidimensional taste.
0: Okka ruchi kaadu.
1: Not one.
0: Manaku teliyin ruchulanta untunnai.
1: There are many unknown.
0: మత్తైనటువంటి రుచి కూడా ఉంది.
1: దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మత్తైన రుచి కూడా ఉంటుంది.
1: దట్ మేక్స్ యు ఫర్గెట్.
0: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ సీక్రెట్ టేస్ట్.
0: మత్తైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మత్తు, ఉన్మత్తు, ప్రవత్తు. ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
1: ది ఫర్గెట్ఫుల్నెస్, ది ఇంటాక్సికేషన్ అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్ ఆర్ దేర్.
0: దీన్ని నారదుడు చెప్పారు.
1: ది సేమ్ థింగ్ ఇస్
0: స్టేట్ బై నారదు. ఎల్లప్తుమాన్ ఎల్లప్తుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటి అనగా మత్తో భవతి,
1: గాడ్స్ నేమ్ మేక్స్ యు ఫర్గెట్,
0: మత్తో భవతి, తన్మయత్నో భవతి,
1: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
0: అది నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
0: ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు.
1: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
0: ఆ భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే, దివ్య సన్నిధియే, దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూ లైఫ్ ఇఫ్ యు గాట్ దట్ లవ్.
0: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
1: టు ఎక్వైర్ దట్ లవ్,
0: మీ అందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్, ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
1: ద మ్యాగ్నెట్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డే బై డే.
0: మీరు కూడా ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
0: అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
1: వితౌట్ దిస్ మ్యాగ్నెట్ పవర్ యూ మే రీడ్ డే అండ్ నైట్.
0: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
1: యూ ఓన్లీ స్లీప్.
0: కర్మ కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
1: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
0: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
1: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యు కమ్ ఆన్ బ్రదర్.
0: నిద్రలో ముంచుతాడు.
1: అండ్ విల్ మేక్ యూ స్లీప్, గో టు స్లీప్.
0: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
1: వెన్ వన్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
0: కుంభకర్ణుడు కూడా మీ వైపు చూడనే చూడు.
1: కుంభకర్ణ విల్ నెవర్ లుక్ ఎట్ యూ.
0: తిండి తీర్థాలతో మీ కాలం అంతా వ్యర్థం చేయడు.
1: అండ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫుడ్.
0: ఈనాడు పిల్లలు చాలా కాలం అంతా కూడా వ్యర్థం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే ది వేస్ట్ దేర్ టైం.
0: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
1: దే రీడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
0: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
1: ప్రయర్ టు దట్ దే డోంట్ టచ్ ది బుక్.
0: పుస్తకములు పఠించి తిని
1: ఐ హావ్ గాన్
0: త్రూ పూర్వముకు చూచి సర్వశాస్త్రములు.
1: అండ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్
0: విస్తృతమైన విద్యలను నేర్చుతినంచును గర్వమేలా.
1: వై షుడ్ యు ప్రైడ్.
0: నీ హస్త యుగంపు మోర్చి పరమాత్మని చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనమేమిటి?
1: యూ గో త్రూ ఆల్ ద బుక్స్ బట్ ఇఫ్ యూ కెనాట్ సల్యూట్ పే రెస్పెక్ట్ టు గాడ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వాట్ ఫార్ ఆల్ దిస్.
0: కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి.
1: అట్లీస్ట్ వన్స్ ఎ డే థింక్ ఆఫ్ గాడ్.
0: ఎవరేం చెప్పినా మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు అదర్స్ వర్డ్స్.
0: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు.
1: Some may say there's
0: no question. Way.
1: You put a question.
0: Who is God? Yavaru devudu?
1: Who is God?
0: Nee devuda, naa devuda?
1: Is your God or my God?
0: Nee devudu raakapothe neeku lekunda pochu. Naa devudu undali. Naa devudu ledu ani cheppadaniki who are you?
1: You may deny your God. Who are you to question my God?
0: నా దేవుడు లేడని నువ్వు చెప్పడానికి నీకేం అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్?
0: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి.
1: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్.
0: ఎవరెవరి నమ్మకం వారిది.
1: ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్
0: ఫెయిత్. కానీ ఈనాడు నమ్మకం అని రెండు నయనమ్ములేని అని అంధులైరి జనులు అవగనయ్యారు.
1: అండ్ టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ బ్లైండ్.
0: అది కాదు మన యొక్క ప్రసాదము.
1: దాట్స్ నాట్ ది థింగ్.
0: అది కాదు మన యొక్క జీవితము.
1: దాట్స్ నాట్ అవర్ లైఫ్.
0: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
1: ఫర్ ది లిబరేషన్
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: ఫెయిత్ ఈజ్ నెసెసరీ.
0: ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో పెట్టుకోండి.
1: యూ హ్యావ్ గాట్, యూ మస్ట్ హ్యావ్ ఇట్ ప్రిజర్వ్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: సర్వావస్థలు ఎందు కూడా నువ్వు ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది.
1: ఇట్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలిపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము.
1: బట్ యూ ఫర్గెట్ దిస్ ప్రొటెక్టింగ్ ప్రిన్సిపల్ రక్ష. But you are after the punishment, siksha.
0: Kani ee naati pillalu chaala durbhavamto penchukoni pothunnaru.
1: The students have bad feelings today.
0: Ee students anledi pillalu annaru.
1: Pillalu children.
0: Anaga evaraina sariye chedda bhavalni lopala cherchukandi.
1: Well, no one should
0: enter. Parlo apagaram jarigeyatundi pannalo meer chintinchukandi.
1: Don't do anything that harm others.
0: Parlanu vimarsincheyatundi daapta meer pravesinchukandi.
1: Don't criticize anybody.
0: పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి.
1: హింసకు
0: తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి.
1: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద రియాక్షన్.
0: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి.
1: నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ హావ్ టు ఫేస్ ద రిజల్ట్.
0: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి.
1: కీప్ ఇన్ యూ దిస్ ట్రూత్.
0: అందరూ క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడా భగవంతుడు కోరుతుంటాడు.
1: వెన్ యు విష్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఎవ్రీబడీ యు విల్ ప్రాస్పర్.
0: కనుక మీరు సరైనటువంటి భావాలు పెంచుకుని
1: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: సరైనటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైమ్ బై ఎంటర్టైనింగ్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: ప్రేమ ముదిత మనసు కదా.

ಕಜನಯ ಜೀವನ ಕನ ಜಯ ಕನ.

0: వీరసుతుడా వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: పీస్ డిసపియర్డ్, దేర్ ఇస్ డ్రాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్. ఇట్స్ ద మైండ్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. లిసన్ టు దిస్, ద సన్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపురాలా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: భారతీయుడనగా కేవలం భారతదేశమునందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ద మదర్.
0: భారతదేశము తండ్రి.
1: దిస్ ల్యాండ్ భారత్ ఇస్ ద ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను విశ్వసించి దీనిని ఆశ్రయించి జీవించేటువంటి వాడే భారతీయుడు.
1: ఈజ్ ఎ ట్రూ భారతీయ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మదర్, ద కల్చర్ అండ్ ద ఫాదర్, ద సేక్రెడ్ ల్యాండ్.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్, సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్, ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్విత కీర్తిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్, ద టాప్ మోస్ట్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ హ్యాస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ది నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈజ్ శంకరాచార్య.
0: కానీ అతను అద్వైత సిద్ధాంతమును అనేక విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: He taught the principle of non-dualism in a variety of ways.
0: దాని తర్వాత 2 శతాబ్దములైన తర్వాత రామానుజాచార్యులు వచ్చి భక్తి ప్రపత్తులే ప్రధానమైనటువంటి యొక్క మార్గములని ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య who propagated the twin principles of devotion and steadfastness and laid much emphasis on the devotional aspect.
0: ee bhakti prapattrunu manasulon dunchukoni atu itu charincheetvanti yokka bhaktulaku sariyaina margamunu bodhinche nimittamai madhvacharyulu vacharu. itanu kevalam dvaita siddhantam.
1: Ramanujacharya was followed by Madhvacharya, who has taken into consideration the wavering, unsteady nature of the human mind that could not grasp the reality at once and taught the theory of dualism.
0: Shankaravaru advaitamunu, Ramanujacharyavaru visishta advaitamunu, Madhvacharyulu dvaitamunu. ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ ద 3, ది నాన్ డ్యూలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర, ద క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ డ్యూయలిజం ఆఫ్ మధ్వాచార్య ఆల్ డిపిక్ట్ ద వన్ అండ్ ద సేమ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వము అది ఆత్మతత్వం.
1: The one prevailing center focused on the principle of the self.
0: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhistu vachadu.
1: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
0: ఈ అద్వైతం అయిన తర్వాత విశిష్టాద్వైతం నందు రామానుజుల వారు జీవబ్రహ్మములు వేరు వేరు అని భావించి దీన్ని రెండు భాగములుగా విభజించుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
0: దేహాత్మభావము, జీవాత్మభావము, పరమాత్మభావము ఈ మూడింటి యొక్క తత్వమును కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్య.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ద సెకండ్ ఇస్ జీవాత్మ, ద ఇండివిజువల్ సెల్ఫ్, అండ్ ద పరమాత్మ, ద యూనివర్సల్ సోల్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్ర సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ కుడ్ స్పీక్ అవుట్ ఆల్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద కాస్మిక్ సోల్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: కట్టగడపడికి చెప్పాడు మధ్వ మత సిద్ధాంత పద్ధతులను విడిబేడి, బిట్టు కెడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. ఇదంతా కూడాను కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్ వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్ నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్ వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ and the distinction well apprehended, nothing more to be known. That's what Madhvacharya says.
0: Shankaracharya varu daram okate vastramudu veru veru annadu.
1: It was Shankaracharya who said yarn is one and the same,
0: daram
1: the thread is one and the same, but the cloth may be quite different.
0: Aneka thread tho koodinatvanti de vastramu,
1: and this cloth is made up of threads.
0: ఇది రామానుజాచార్య వారు ప్రబోధించినటువంటి,
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ రామానుజాచార్య.
0: వస్త్రం ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా దానిని ఉపయోగపెట్టుకుని దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
1: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many and gold is one.
0: Pashuva vannalu veru, paalu okate.
1: The cows are of different colors, but the milk
0: is one. Veru, jeevundu okade.
1: And the beings are many, but the indweller
0: jati neetinu veru, janmam okate.
1: Though we belong to various clans, but yet the birth is one and same.
0: Kevalamu ee mugguru tattvamundu manavattam okate.
1: The essential principle of humanity is one and the same in these three schools of thought.
0: Kadapatiki Shankaracharya varu advaitamunu adhikanga prabodhistu vacharu.
1: Shankaracharya taught this principle of non-dualism in a faster way to everywhere.
0: Ee lopala Shankaracharya variki 32 samvatsaram jarigindi.
1: Shankaracharya completed 32 years of age.
0: Leta vayasunde shastramanu prabodhistu shastramanu vicharam salputu shastramanu parishodhistu vacheta shariram yokka ayuk pramanam taggipoyindi.
1: Adi Shankara did not live for a long period of life because he started this investigation, inquiry, the study of sacred texts right at the tender age.
0: Kanuka శంకరుల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గముని రామానుజుల వారు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ద పాత్ లేడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
0: రామానుజాచారు బింబము ప్రతిబింబము రెండు వరుస ఒకటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
1: దేర్ ఇస్ దిస్ డైకాటమీ, ది డివిజన్ బిట్వీన్ దీస్ టూ, వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ద అదర్ బీయింగ్ ద రిఫ్లెక్షన్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: దేర్ కెనాట్ ద క్లాత్ వితౌట్ ద
0: థ్రెడ్. బంగారం లేక నగలు కాలేదు.
1: దేర్ కాన్ బి జ్యువెల్స్ వితౌట్
0: నగలు. నగలకు వేరు వేరే అలంకారము, వేరు వేరే పేర్లు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Jewels are many, they have got different names, but yet the gold is one.
0: బంగారు ఒకటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
1: All the three have agreed upon the unity, oneness of the gold.
0: కనుక ప్రపంచమునందు విశిష్ట అద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వము చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
1: The people are open to these three schools of philosophy, the non-dualism, qualified non-dualism and the dualism. And they have been for adopting to the extent they could understand.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మనే అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
1: They also taught the basic fact that is only one that manifested into many.
0: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
1: శంకర గేవ్ ఫ్యూ ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్.
0: ఒక నగం తీసి ఈ నగ ఏమిటి అని అడిగాడు.
1: ఈ పిక్డ్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
0: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
1: సమ్ సెడ్, దో వీ డు నాట్ నో నేమ్ ఆఫ్ ది జ్యువెల్ యు ఆర్ షోయింగ్, బట్ వీ నో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: రామానుజాచార్యుల వారు వచ్చి ఇది బంగారు ఒక్కటే కాని వేరు వేరు రూపములు ధరించింది కనుక ఇది కొన్ని నామముల చేత ఒక చైను ఉన్నారు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య హూ సెడ్ దో గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఈ విధంగా ముగ్గురు యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
1: In that way, all the three agreed upon the fundamental principle of oneness.
0: Itti goppavarainatvanti yokka Shankara, Ramanuja, Madhula yokka acharyulu mugguru acharyuluga lokamulo bayalderi moodu rakamuluga kodanu pracharam chestu vacharu.
1: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
0: శంకరాచార్యులు అద్వైతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ హ్యాస్ ప్రొపగేటెడ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: హూ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రామానుజులు వారు వచ్చారు.
1: రామానుజ
0: ఇది చాలా పొరపాటు.
1: సెడ్ ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ వ్యూ.
0: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
1: Without this object, how do you find reflection?
0: ఇది బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వము అన్నాడు.
1: He said, it's unity between the object and the reflection.
0: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
1: And that is non-qualified dualism.
0: దీనిని ఇంకొక విధంలో కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: This is also explained in a different way.
0: చెరక ఉన్నది.
1: Here is sugar cane.
0: అనేక చెరకల నుంచి ఒక రసమును తీశారు.
1: We get the juice, essence of the sugar cane.
0: దీన్ని చెరకు రసము అన్నారు.
1: We say it is sugar cane juice.
0: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి యొక్క తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
1: Out of the juice, many preparations are made.
0: కానీ చెరకు రసము ఒక్కటే కాని ఆ రసము యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
1: Though the juice being one, but it has taken different forms.
0: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
1: It was Shankara who decided that the juice being one and the same.
0: రసం ఒక్కటే కానీ పదార్థములు వేరు వేరు రీతిగా తయారు చేశారు.
1: However, the preparations made out of the same juice are many.
0: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటి యందు తీపి బయలుదేరింది.
1: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
0: Anaatu nunchi neti varaku kodanu ee vidhamaina advaitamu dvaitamu vishishta advaitamu ee moodinti oka tattvamu cheta vaadapavaadam jarugutune neti kodanu vastundayi.
1: Since then there has been arguments and counter arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non dualism and the non dualism.
0: కానీ నేటి విద్యార్థులు దేనిని విశ్వసించగా ఇవన్నీ కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
1: The modern students don't have faith in any one of these three. They just dismiss it as a hypothesis. You have peppermints of different types. But the same sweetness, the sugar, is present in all of them.
0: కనుక ఎవరికి ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, without any differences, one has to follow the basic oneness.
0: ప్రపంచమునందు అన్నింటి యందు కూడా నువ్వు ఒక్కటే ఉన్నది.
1: All over this world, there is only one thing that exists.
0: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
1: In the world, naturally you come across this statement, Brahma Satyam, the divine is truth. Jagan Mitcha, the world is illusion. And the sweetness is eternal. Out of the sugar you can make many sweets of different names and forms.
0: Kanuka, Shankaracharya Varu, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ ఆల్ ది త్రీ ప్రిసెప్టర్స్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య మెన్షన్ ఆఫ్ ద సేమ్ వన్ గాడ్.
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద సేమ్ సెల్ఫ్ పర్వేడ్స్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: గాడ్ ఇస్ full in this universe.
0: Manu ee atma anetundi ee reethiga untuntadani vicharana chesthe anta atma swarupame.
1: If you investigate and inquire, you understand it is a self that manifests.
0: Pade varshamu okkate.
1: The rain is one and the same wherever it is.
0: Pravahinche neeru okkate.
1: The water that flows is one.
0: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
1: అండ్ ద సాండ్ అలాంగ్ విచ్ ఇట్ ఫ్లోస్ ఇస్ ఆల్సో.
0: మనం నడిచేది ఆ ఇసుక పైనే.
1: అండ్ వి వాక్ ట్రెడ్ అలాంగ్ ద సాండ్.
0: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
1: సో ద సాండ్ ఇస్ బ్రహ్మన్.
0: సర్వము బ్రహ్మమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీలు లేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: కనుక జగత్తులో ఏది చూచినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: Therefore, whatever that you see in this world is divine.
0: ఈ ఇంగ్లీష్ లో డివైన్ డివైన్ డివైన్ అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
1: In English, we just say divine and leave the matter there.
0: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు డీప్ వైన్ అన్నారు.
1: But many students mistake it as deep wine.
0: అనగా ఇది తీయని మత్తు పదార్థం అన్నారు.
1: And it is a sweet intoxicating drink.
0: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
1: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
0: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: కన్సిడరింగ్ దిస్ బేసిక్ అండర్లైంగ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రొపగేటెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
0: కనుక ఎవరి ఎందు మనం కనిపించినప్పటికీ సర్వులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: All that you see, all that you meet, verily, basically, you are divine.
0: నీవు మానవుడు.
1: You are a human being.
0: ఇది పశువు.
1: And here you have a cow.
0: పశువు మానవుడు రెండు ఒకటేనా?
1: Can the cow and the man being one?
0: ఒక్కటే.
1: Yes, they are one.
0: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
1: The behavior of a man and the conduct of the cow are different.
0: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకుని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కానీ జీవతత్వం తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
1: We consider cow and the man are different depending on the life pattern and the style, but at the level of the being both are same.
0: కానా మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for any differences.
0: అన్నింటి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: It is only the self that is present in all.
0: బజారులో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
1: As you go along the street,
0: కాబట్టి దాన్ని బ్రహ్మం అని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
1: How can you declare so?
0: అది ఆ స్వరూపంలో పుట్టింది.
1: బ్రహ్మన్ హాస్ టేకెన్ దట్ ఫార్మ్.
0: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
1: In fact, the whole universe is full of God, divinity.
0: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
1: when we take this view in a broader sense,
0: ఇది తెల్లని వస్త్రము.
1: You know that this is white kerchief.
0: ఇది కాషాయ వస్త్రము.
1: And this is an ochre robe.
0: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాషాయ వస్త్రమే.
1: And this also the ochre robe.
0: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
1: Though the color is different, the cloth is one and the same.
0: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
1: The usage may be different, but basically structurally it is the same.
0: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
1: Therefore, the primordial fundamental basis is one of unity, oneness.
0: ఈ ఫండమెంటల్ అయినటువంటి ఒక్కటిగానే ఉండేటప్పుడే అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
1: When we go by the fundamental principle of unity, there will be no differences.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many, but gold is one.
0: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
1: When you think of gold, then why do you go by the differences of jewels?
0: ఉపయోగించుకునే నిమిత్తమే ఏర్పడినవి కానీ జ్యువెల్స్ ప్రత్యేకంగా ఒక బంగారుకు ఏర్పడినటువంటివి కాదు.
1: In fact, the jewels are meant for your usage. But the gold is one.
0: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
1: This truth you should take it as the reality.
0: బాలుడైనా వృద్ధుడైనా ఎవరుడైనా అందరు కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
1: Be that be a boy or an youngster, an old man, they are basically human.
0: కనుక ఈ వస్తువాహనముల యొక్క వికార స్వరూపాన్ని మనం తీసుకుని ఆకారాన్ని చెడగొడుతున్నాం మనం.
1: We go by the form and the name, forgetting the basic primordial principle of unity.
0: ఈ నేమ్ ఫామ్ వల్ల మనం అనేక ఇక్కడికి గురి అవుతున్నాము.
1: We are very much confused because of names and forms.
0: కనుక ఈ ఆకారములు గాని లేక వికారములు గాని మనం తీసుకోకూడదు.
1: Therefore we cannot rely on this name and form.
0: మూలాధారమైన తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: The fundamental basis that we should take it into consideration.
0: ఇప్పుడు శంకరాచార్యులు వారు అనేక రకమైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ కంపోజ్డ్ భజగోవిందం.
0: ఈ భజగోవిందంలో పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: హీ కుడ్ అట్టర్, హీ కుడ్ స్పెల్ అవుట్ ఈజీలీ.

0: बोले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम भज गोविंदम। ఈ భజగోవిందం అనేటువంటి దాంతో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ది రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం.

0: అడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ద రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుక్రంకరణే
0: నహి నహి నహి రక్షతి దుక్రంకరణే.
1: When the end is so near, the scholarship and the knowledge will never come to your rescue.
0: Kanukane manam deni teeskunnappudigini adantha kuda manam anukunnatundi bhavam kaadu.
1: Whatever you think for the moment is not permanent.
0: Punarapi jananam punarapi maranam punarapi janani jatare sayanam.
1: We take life after life, birth and rebirth, and born again and again.
0: పుట్టడము చావటము
1: ఇన్ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: పుట్టినది ఏది, చచ్చినది ఏది?
1: వాట్ ఈస్ ఇట్ దట్స్ బోర్న్, వాట్ ఈస్ ద వన్ దట్ డైస్?
0: దేహమే.
1: ఇట్స్ ఓన్లీ ద బాడీ.
0: దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ద సెల్ఫ్ ఇన్ ద బాడీ ఈస్ ఓన్లీ వన్.
0: దేహంలో ఉండినంత వరకు కూడాను ఇది చైతన్యంగా కనిపిస్తుంది.
1: ద సెల్ఫ్ ఇన్ ద బాడీ సో లాంగ్ ఇట్స్ ఎగ్జిస్ట్.
0: ఈ దేహం వదిలిపోతానే ఈ చైతన్యం కనిపించదు.
1: అట్స్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఫుల్లీ యాక్టివ్ ద మూమెంట్ ఇట్ ఇస్ విత్డ్రాన్.
0: పునరపి జననం పునరపి మరణం, పునర పుట్టడము చావటము పుట్టడము చావటము ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: వీఆర్ డిసప్పాయింటెడ్ బికాస్ వీఆర్ కాట్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది, కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka deeniki birth and death ostunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka vedanti ayinatundi oka kumarudu vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting veda.
0: Aa pillavaadu vedanni purti ayyanta lopalle talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was aged 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో, ఇంతకాలము నన్ను కండిరెప్పవలే చూచు, ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి, తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేని తల్లిగా భావిస్తున్నావు?
1: ద గురువు కేమ్ అండ్ సెడ్ యు ఆర్ క్రైయింగ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: యు థింక్ దిస్ బాడీ ఈజ్ యువర్ మదర్.
0: దేహం వదిలిందే అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: యు ఆర్ క్రైయింగ్ బికాస్ ద బాడీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: ఎస్, డోంట్ యు ఫైండ్ ద బాడీ?
0: నిన్ను వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: కాబట్టి నీవు ఎందుకు బాధపడుతున్నావు?
1: Then why are you feeling sad?
0: అయితే ఈ దేహం ఉండి కూడాను దీంట్లో చైతన్య శక్తి కనిపించలేదే.
1: Though the body is lying over there is no life in that.
0: కనుకనే చైతన్య శక్తియే మనకు తల్లిదండ్రులు.
1: Therefore the very life principle.
0: దేహాభిమానములు దేహరూపములు మనకు తల్లిదండ్రులు కాదు.
1: And it's not the name and the form, it is the life.
0: కొంతకాలము దేహంతో సంబంధ బాంధవ్యాన్ని కనిపిస్తుంటుంది.
1: To some extent we are related to that body and name.
0: Kontha kaalam ayin tarvata aa thalli dehamu abhirudhi cheskunda badala petti povutundi.
1: At the appointed hour the mother left her physical body.
0: Ee vidhanga manu satyanni gurtinchi vettinchinappudu inni rakamaina marpulu kalugutu unnai.
1: As we understand this basic truth we find so many changes happening in our
0: life. Shankarla varu ee 11 mandi shishyulnu teeskoni గంగాజలం స్నానంకు వెళ్తున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండ్ ఇట్
0: అదే దుక్రంకరణే అని చెప్పడం.
1: హి వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్రంకరణే
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: వన్ డిసైపుల్ సెడ్
0: పునరపి జనన

0: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
1: శంకరుల వారికి పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి దాన్ని చక్కగా నిర్ణయించుకుని ఆ విధమైనటువంటి బోధనలు తిరిగి సరిపుతూ వచ్చాడు.
0: And it is Shankara who taught this, all the Bhajagovindam, the essence, in a fitting way to his disciples.
1: దుఃఖం కరణి అనేటువంటిది కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
0: దుఃఖం కరణి is just a word, verbal. And it's not an object or a material.
1: ఇది ఒక మెటీరియల్ కాదు.
0: It's not a material either.
1: ఇది ఒక రూపము కాదు.
0: It has no form.
1: ఇది ఒక అందము కాదు.
0: And it's an experience either.
1: కానీ ఇది అర్థమును బోధించేటువంటి పదము.
0: Yet it explains clearly the meaning, the depth.
1: ఈ విధంగా తెలుసుకుని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకుని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
1: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
0: Likewise, the basic principle is one.
1: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
0: ఇట్ మే టేక్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ రిలై ఆన్ ద వెస్చర్ అండ్ ద నేమ్.
1: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
0: దే చేంజ్.
1: కానీ మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చెరకు రసమే.
0: బట్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ వన్, దట్ ఈస్ ద జ్యూస్ ఆఫ్ ద షుగర్ కేన్.
1: ఈ జ్యూస్ ఒక్కటే.
0: ద జ్యూస్ ఇస్ వన్.
1: ఆకారములు వేరు వేరే.
0: ద ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
1: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: ది సటిల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ డిక్లేర్డ్ అండ్ సెట్ టాక్ టు ఎవ్రీబడి.
1: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధులుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Many people started following the doctrine of non-dualism taught by
1: Vedanta. తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములు ఉచ్చరిస్తూ దానిని కొంతవరకు అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
0: దో వేదాంత ఫిలాసఫీ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ద పీపుల్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అండ్ హై సౌండింగ్ వొకాబులరీ.
1: అర్థమును వివేకంగా తీసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: వీ షుడ్ గో బై దిస్ అర్థ, ద రియల్ మీనింగ్, సిగ్నిఫికెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఆబ్జెక్టివ్ శంకర ఎక్స్ప్లెయిన్డ్ ఇంటర్ప్రిటెడ్ హిస్ డాక్టరీన్.
1: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును, శంకర్ల వారు చెప్పిన విశిష్టాద్వైతం అద్వైతంగాను, అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
0: పీపుల్ started following these three schools of philosophy, the one of non-dualism, the other qualified non-dualism, and the one of dualism.
1: Kanuka ee vakyamana cheta manu aneka bhinnamuluga maarchukoni dinni veru veru arthamuluga teeskalakoodadu.
0: We should not distort or pervert the three schools.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Vidyarthulara,
0: students.
1: Goppa vedantanni manu chinnadiga teeskoni దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
0: వీఆర్ కన్సిడరింగ్ ద వేదాంత విచ్ ఇస్ సో మైటీ అండ్ గ్రాండ్, జస్ట్ టేక్ ఇట్ ఇన్.
1: వేదాంత తత్వం చాలా విశాలమైనటువంటిది.
0: అండ్ ద వేదాంత ఇస్ సో వాస్ట్.
1: ఈ విశాలమైనటువంటి దానిని చాలా చిన్నదిగా నేరోగా తీసుకుని దాన్ని ప్రక్కకు నెట్టేస్తున్నారు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ వేదాంత ఎస్ లో మీన్ అండ్ చీ. నో.
1: కనుకనే దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
0: The profundity and the depth of Vedanta is beyond all measure.
1: Kanuka meer artham telusukune anta varaku kudanu dinni yadarthamainatundi yokka swaroopam gaane meer nirupinchali.
0: Therefore understand its meaning and know the reality.
1: Vidyarthulara,
0: students,
1: Shankarla varu chaala sodinchi sadinchi vadali pettinatundi yokka maha vakyamulu ivi.
0: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation, and inquiry.
1: Adi Shankara mari bodhinchina tarvata తిరిగి భగవద్గీతాదీన్ తత్వం లోపల తాను మరికొన్ని అర్థములు కొన్ని బోధిస్తూ వచ్చారు.
0: Thereafter, the Bhagavad Gita was interpreted and meanings also have been sufficiently given.
1: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
0: The Gita has taken a different direction.
1: ఏ విధంగా వచ్చింది?
0: How is it?
1: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: The non-dualism is explained in a dualistic way.
1: అద్వైతంతో ద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: And this non-dualism and the dualism both have been considered.
1: అద్వైత ద్వైతములు రెండు కూడా చేరేసేసి విశిష్ట అద్వైతమును పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore, dualism and non-dualism together
1: కట్టగడపడి మూడింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: Eventually, the underlying unity of all the three has been recognized.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి అంతరార్థము ఒక్కటే.
0: The inner significance of the three put together.
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: That's what it is, Brahma Satyam. The reality is the truth. Jagan Mithya and this world
1: is
0: illusion.
1: ఈ జగత్ అనేక రూపనామములలో కనిపిస్తుంటుంది.
0: This universe is full of names and forms.
1: కానీ రూపనామములను చూచి మనము భ్రాంతిని పొందకూడదు.
0: We should not be deluded by the names and the forms.
1: కనుక మన రూపనామములను విసర్జించి దీని అంతరార్థమైనటువంటి యొక్క మూలాధారమును మనం పట్టుకున్నప్పుడే సత్యము అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: It is possible to know the basic truth when once we transcend the limitations of the name and form.
1: Tat tvam asi annaru.
0: It is said tat tvam asi.
1: Adi idiye.
0: That is this.
1: Tat.
0: Tat.
1: Tvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Adi idiye ayipoyindi.
0: That is this that thou art.
1: Prajnanam brahma.
0: Prajnanam brahma.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
0: దట్ వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మన్ డివైన్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ.
0: దెన్ కమ్స్ అయమాత్మా బ్రహ్మ.
1: అనగా అయం ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మా బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
1: అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
0: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తత్వం అసి అన్నారు.
0: ఇట్ వాస్ వేదిక్ డిక్టమ్ తత్వం అసి.
1: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
1: ఎట్ట ఉన్నావు?
0: హౌ?
1: అది నేనే.
0: దట్ అండ్ ఐ హియర్
1: నేను అదే
0: అండ్ ఐఎమ్ దట్
1: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
1: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటి ఏకత్వంగా వచ్చింది.
0: ఇన్ దిస్ ది ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
1: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
0: దిస్ ఐ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
1: కనుక మీరు ఈ వాదోపవాదముల్లో పడి కాలం వ్యర్థం చేయకండి.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
0: What you should know is that God is one, Brahma is one.
1: Adhe nenu.
0: I am that.
1: Who are you?
0: Who are you?
1: Nenu.
0: I.
1: Nenu. Palani, rupani, namani, annu cheppavaddu.
0: Never say, I bear this name and this form.
1: Who are you? Ante nenu Anil Kumar anaddu.
0: If you put get a question, who are you? Don't say, I am Anil Kumar.
1: Who are you? Ante Anil Kumar ani ee dehani pettina pere.
0: Anil Kumar is the name given to the body.
1: Kani neeku Anil Kumar ani peru pettaledu.
0: And in fact that's not your correct true name.
1: Kabatti who are you anukunnappudu I am I. I am I. I am I.
0: So when that question is put, who are you? You should respond this way. I am I. I am I.
1: I am I. Andulona I. Andulona I.
0: You find I and also I in both the
1: states. Ee vidhamainatundi ekatvaniki manu raavadaniki తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వాదోపవాదములో పడి
0: డు నాట్ ఆర్గ్యూ.
1: పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మీరు వ్యర్థంగా చేసుకుంటున్నారు.
0: అండ్ నెవర్ గివ్ అప్ ది సీక్రెట్ రియాలిటీ అండ్ ద ట్రూత్.
1: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
0: ఇట్ ఈస్ వేదాంత.
1: ఇది అంతము లేనటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
1: ఎంత కాలం పోయినప్పటికీ అంతము లేదు.
0: It has no end.
1: I am I.
0: We should go on pondering
1: over it. Enta kaalamaina cheppu. I am I.
0: You may face any question. The answer should be I am I.
1: Idi enta kaalam ostundi?
0: How long will it take?
1: ఎంత కాలమైనా వస్తుంది.
0: Yes.
1: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
0: It may take any length of time, the basic fact remains same. I am I, I am I.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక దీనికి వేరు వేరు రూపనామాలను పెట్టుకోకండి.
0: సో డోంట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: బ్రహ్మతత్వం ఒక్కటే.
0: ద రియాలిటీ బ్రహ్మతత్వ ఇస్ వన్.
1: బ్రహ్మతత్వం ఏకమే.
0: దట్ ఇస్ ఓన్లీ వన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టూ, వన్ వితౌట్ ద సెకండ్.
1: నేను నేను అని అనుకున్నప్పుడు,
0: వెన్ యూ థింక్ ఐ అండ్ ఐ,
1: ఇంకోటి ఆయన ఎవరుంటే ఆయన నేనే.
0: అండ్ హూ ఇస్ ద అదర్ పర్సన్?
1: అందరూ నేనే, నేనే, నేనే, నేనే.
0: Yes, it's only I that manifests into many, only one.
1: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వచ్చే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ అదర్ వన్ సపరేట్ ఫ్రమ్ యూ, దేర్ అరైజెస్ మెనీ క్వశ్చన్స్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆల్ ద టీచింగ్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ కమ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్. ఐ అండ్ ఇట్స్ మీ.
1: నేను బాలుణ్ణి.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎవరిని?
0: ఐఎమ్ యంగ్స్టర్.
1: నేను వృద్ధుణ్ణి.
0: ఐఎమ్ ఓల్డ్.
1: అని ఈ రకంగా వయోభేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఏజ్ కన్సిడరేషన్స్.
1: ఈ విధంగా పోల్చుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలమైనా పోతుంది.
0: దిస్ హ్యాస్ నో ఎండ్ ఇఫ్ యు గో బై ది టైమ్.
1: వృద్ధుడైనావు దాని తర్వాత ఏమవుతుంది?
0: అట్ ఓల్డ్ ఏజ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
1: ఇంకేమవుతుందో తెలియదు.
0: యు డోంట్ నో వాట్ హ్యాపన్స్ లేటర్.
1: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
0: వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఇఫ్ యూ గో బై దిస్ టైమ్ అండ్ ఏజ్.
1: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటిది మనం ఎన్నిటికీ పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటుంది.
0: వీ మే కన్సిడర్ ద చైల్డ్హుడ్, ది ఇన్ఫన్సీ, ది దట్ ఆఫ్ యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్, బట్ ది బేసిక్ ఐ కంటిన్యూస్.
1: కనుక బేసిక్ ఐని మాత్రం మనం వదలకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ లూజ్ దిస్ బేసిక్ ఐ.
1: ఎక్కడికి పోయినప్పటికీ నేను నేనే.
0: యూ రిమైన్ వాట్ యు ఆర్.
1: ఎవరైనా వచ్చి అడుగుతుంటారు నువ్వు ఎవరయ్యా అని, నేను నేనే అండి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ ఆర్ యు, యు కెన్ సే ఐ యామ్ ఐ.
1: వాడికి అర్థం కాకపోతే వాడు ఏమైనా చేసుకోని.
0: లెట్ హిమ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ డోంట్
1: ఆస్క్. అర్థం చేసుకోలేదని నీ అర్థాన్ని మరవద్దు.
0: బట్ యు హావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
1: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
0: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
1: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
0: యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
1: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ద నామెన్క్లేచర్ వేదాంత దట్ హావ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరార్థము చెప్తాను.
0: భగవాన్ విల్ స్పీక్ టు us టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత.
1: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను, మమదభాయము యత్నములు మానుకొనుము, పాస నాకు మీతో సంబంధం ఇంకా కాదు అన్నబట్టి ఎటువంటి కరుణకైనాను అని అక్టోబర్ 20వ తేదీ చెప్పారు.
0: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20th, నో దట్ ఐఎమ్ సాయి, డూ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యూ, నన్ కెన్ అండర్స్టాండ్, నన్ కెన్ గేజ్ మై మిస్టరీ అండ్ ద డివినిటీ, డిక్లేర్డ్ భగవాన్.
1: కనుక స్వామి తన యొక్క నిజ తత్వాన్ని ఈ అక్టోబర్ 20th చెప్పాడు. కనుక దానిని ఒక పెద్ద దినంగా తీసుకుని దాన్ని పెద్దగా పెంచుకుంటూ వస్తున్నారు.
0: వీ కన్సిడర్ దిస్ అక్టోబర్ 20th యాజ్ ఎ బిగ్ ఈవెంట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఇట్.
1: కనుక పుట్టిన దినము, మెట్టిన దినము, ఈ రెండు కూడాను మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టిన దినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాస్ దట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
1: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
0: సత్యభామ వాజ్ యాంగ్రీ.
1: నీకు పుట్టిన దినమైతే నాకు మెట్టిన దినం అని.
0: And she said, if it's your puttina dina, this is my mettina dina, that's what she declared.
1: Naaku thali katti kattina dinam ganuka naa intiki raavallani.
0: And he said, it is her wedding anniversary day.
1: ఈ పుట్టినదినము మెట్టినదినము ఇంత విధమైనటువంటి యొక్క జగడాలకు కారణమైపోయింది.
0: దట్ వాస్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ ద బర్త్ డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
1: కనుక ఏది పుట్టినదినము కాదు, ఏది మెట్టినదినము కాదు.
0: కృష్ణ ఈస్ బియాండ్ దీస్ టూ.
1: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
0: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
1: పుట్టినదినము మెట్టినదినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
0: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ విధంగా వచ్చి కట్టగలిపటికి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
1: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం సంతాప్తం.

0: ஜெகசர்வம் சத்யாதினஞ்சு தேவதம் தத் சத்யம் உத்தமானினம் உத்தமோ பரதேவதா. தெய்வாதீனம் ஜகத்சர்வம் தெய்வாதீனம் ஜகத்சர்வம் சத்யாதீனம் தேவதம் தத் சத்யம் உத்தமாதீனம் உத்தமோ பரதேவத. விஸ்வமந்தயுனு தெய்வம் சே ஆவரிம்பப்படினது.
1: The whole universe originated out of the divine.
0: அட்டி விஸ்வமును சத்யము ఆధీనం చేసుకున్నది.
1: Such universe is under the total control of truth.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: It is the truth that would help anyone to experience the divine principle.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: హీ ఈజ్ ట్రూలీ ఎ నోబుల్ సోల్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: అతి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతూ వచ్చారు.
1: మెనీ అడాప్ట్ వేరీడ్ ప్రొసీజర్స్ టు బి నోబుల్ సోల్స్.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: వన్ మైట్ బి వెరీ వికెట్ బట్ యెట్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్ విత్ ది ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎల్డర్స్ అండ్ నోబుల్ సోల్స్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు గివ్ అప్ ఈవిల్ బిహేవియర్ అండ్ ఈవిల్ థాట్స్.
0: దేనికైనాను ఒకటి ఆధారం ఉండాలి.
1: ఎనీథింగ్ రిక్వైర్స్ ఏ బేసిస్.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: మెనీ స్పిరిచువల్ సీకర్స్ అండ్ ఎస్పిరెంట్స్ హ్యాడ్ దర్ ఫుల్ఫిల్మెంట్ బై విజిటింగ్ నోబుల్ పీపుల్ అండ్ లిజనింగ్ టు దేర్ సీక్రెట్ టీచింగ్స్.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: ఎ వెరీ వికెట్ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రత్నాకర అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ బై ఫాలోయింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ సెవెన్ సెయింట్స్ కుడ్ బికమ్ ఎ సేజ్ లేటర్.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద, బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్, ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ అటైన్డ్ డివినిటీ.
0: కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుండో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు.
1: Ultimately what happened was, Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
0: విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెల్డెన్ తాను కూడాను సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు.
1: Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple the hen.
0: Intiye kaadu.
1: Not only this.
0: Aneka vidhamulainatvanti yokka maharishulu aagnanu puraskarinchukoni tama yokka aagnanu prasadanga teesukoni palinchukuntu raavatam cheta paramaatma tejasu sarvulu endukudanu తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: Likewise, it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages, and they could radiate that brilliance and effulgence all around.
0: ఇది భగవద్గీత యందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వుల యందు కూడా ఉంటుండాయి.
1: That's what is declared.
0: ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే మరొకరిది కాదు.
1: That's what is stated in this sacred text Bhagavad Gita, where God declared, the light is in you is the very light which is very personification of my divinity.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: God is everywhere.
0: సర్వ భూతముల యందు కూడాను సర్వ జీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: హ్యావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వీ సఫర్?
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలం ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ వీ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్, వీ పాస్ త్రూ యాంగ్జైటీ, వరీ అండ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్.
0: నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవి, ఎట్టి దుఃఖములు లేవి, ఎట్టి బాధలు లేవి. సర్వానంద స్వరూపుడైన భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
1: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యువర్ మిజరబుల్ అండ్ ఫీల్ సాడ్ హ్యావింగ్ గాడ్ రిసైడింగ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ హూ ఇస్ బియాండ్ మిజరీ, సాడ్నెస్ అండ్ డిఫికల్టీ?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను మీ అంశమునందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది.
1: Here God says, you are just my spark. The divinity is in you. I am in you.
0: అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: విచారములకు గురి కాదే.
1: Can never be worried at any point of time.
0: ఎట్టి దుఃఖములకు కూడాను తాను గురి కాడు.
1: Can never feel sad nor suffer.
0: అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ ఎంత ఉంచుకుని నీవు ఎంత విచారం చేస్తున్నావు?
1: గాడ్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్ రిసైడ్స్ ఇన్ యూ, దెన్ వై డు యూ స్టిల్ ఫీల్ వరీడ్?
0: దీనిని పురస్కరించుకుని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి.
1: When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond
0: anxiety. ఒక అంశం అంతా కూడా ఏ రాక్షస అంశమో ఏ దుర్మార్గం యొక్క అంశమో ఏ దివ్యమైనటువంటి యొక్క అంశమో అలాంటి అంశములు నీ యందు ఎంచుకొని మమై వాంసో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా నా అవకాశం లేదు.
1: Then there is no scope to declare that you are the spark of the divinity, feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశం అనేటువంటిది ఉండిందిగా.
1: When God
0: లేదు అని కేవలము దుఃఖముల గురి అవుతున్నానని ఏదో నీ పిచాచిక చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: God resides in you, but you behave as if you are under the control of a demon.
0: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
1: You are not in the hands of any evil spirit.
0: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
1: There are no demons or evil spirits around.
0: నీ హృదయం ఒకే సీటే.
1: In fact, your heart gives seat only for one.
0: కనుకనే మమై వాంసో అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తానికేవం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: దో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ హార్ట్, వీ ఫీల్ దట్ వీఆర్ లెఫ్ట్ టు అవర్ సెల్స్ ఫోర్ లాన్, దట్ వీఆర్ వికెడ్ అండ్ బ్యాడ్.
0: కాదు కాదు,
1: నో.
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఈస్ డివైన్, ద నోబుల్ అండ్ ఎవర్ ఫ్రెష్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: హృదయ ఇస్ కంపాషనేట్.
0: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: దిస్ కంపాషనేట్ హార్ట్, హౌ ఇస్ దట్ ఇట్ టర్న్ ఇన్ టు సో హార్ష్ అండ్ హార్డ్?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: రాక్షసాంశంగా ఉంటుంటాది.
1: You are not the spark of the divine.
0: పిశాచాంశంగా ఉంటుంటాది.
1: You must be of the devil or the evil spirit.
0: కనుకనే నీవు మానవుడు కాదు.
1: You are not a human being.
0: నీవు రాక్షసుడివే.
1: You are the demon.
0: అలాంటి హృదయమునందు మమై వాంసే అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got this spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking this spark of the divine is your own illusion or distortion.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: All these imaginations should be given up immediately.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఏ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావములే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఓన్లీ యువర్ డెల్యూజన్, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము యొక్క స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: Sarvata paanipadam ta sarvata uchi siromukam sarvata srutimalloki sarvabha vrittishtati sarvatra unnatvanti yokka daivattamu oka hrudayam nandi maatrame kaadu.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: Atti prakashavantamainatvanti yokka aatma tattvanni mamai vamso annadu krishnudu.
1: Krishna described this effulgent principle of the self as
0: అది నా అంశమే.
1: It is my spark, he said.
0: నా అంశం లోపల ఎట్టి దోషములు కూడా ఉండవు.
1: దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డెఫిషియన్సీ.
0: ఒకవేళ దోషములు ఉన్నదని భావించుకుంటున్నావా, అది నీ భ్రమ దోషములే కాని నా దోషములు కాదు.
1: ఎనీ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ దట్ యు విజువలైజ్ రిలేట్స్ టు యూ, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే.
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ ప్రాక్టీస్ వర్చ్యూస్.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure. First, we should immediately discontinue the bad practice. We have to follow the good conduct.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: Then we'll have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
1: Upanishads considered the human life verily divine.
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
1: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
1: The only reason is the evil actions, the bad behavior and the misconduct.
0: ఎలాంటి సంఘమును మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి.
1: As is the company, so will be your thought process.
0: కనుకనే మమై వాంసో అన్నాడు పొట్టమొటనే.
1: In the first instance God said, you are my spark.
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said, tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తూలనాటము చాలా మంచిది కాదు.
1: Constantly mingling with bad company, entertaining evil thoughts, you have distanced yourself from good company and noble thoughts.
0: కనుకొని రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడాను సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: That's the reason why Ratnakara, later Valmiki, always desired good company.
0: Rakshasudu kumarudu.
1: And Prahlada is son of a demon king.
0: Ainappatikini satsangamunu praveshinchadu.
1: Yet he was always in good company.
0: Satsangamato thana jeevithanni gadputu vachadu.
1: He led his life in good company.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
1: It is good company that makes you away from attachment, that helps us to develop this steady mindedness, thereafter liberation.
0: Devi navaratri anaga em tindi artham?
1: What is the inner significance of Devi navaratri?
0: Durga, Lakshmi, Saraswati.
1: The triune God, Durga, Lakshmi, Saraswati.
0: Durga anaga emiti?
1: What's the meaning of Durga?
0: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatvanti okka power.
1: Durga means highly powerful energy.
0: Saraswati anaga kevalamu akshrabhyasam chesukovatame kaadu.
1: Saraswati is not merely starting learning alphabet.
0: Bhasha swarupini.
1: She is the very embodiment of wisdom.
0: Kanukane mana yokka bhashanu mana vaagdevatanu rachinchetunnata Saraswatiye.
1: Saraswati is the presiding deity of our speech faculty and wisdom.
0: Kanukane gayatri kudanu om bhur bhuvasvaha annaru.
1: In gayatri we recite om bhur bhuvasvaha.
0: Bhur bhuvasvaha.
1: Bhur bhuvasvaha.
0: Bhur anaga materialization.
1: Bhur means materialization.
0: Anaga పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
0: ఇవంతా మార్పు చెందేటువంటిది.
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
0: రెండవది వైబ్రేషన్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్.
0: అది ఏ సావిత్రి.
1: దట్ ఈస్ సావిత్రి.
0: సావిత్రి ఆ యొక్క భక్తి సిద్ధల చేతని ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతని మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: సావిత్రి విత్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేషన్ కుడ్ హ్యావ్ హర్ హస్బెండ్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ డెత్.
0: కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు.
1: దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్, సావిత్రి ద వైబ్రేషన్.
0: మూడవది
1: ద థర్డ్,
0: ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞాన దేవత.
1: ద థర్డ్ వన్ ఈస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్.
0: ఆ దైవతనే వేదమునందు కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
1: వేద కాల్స్ ఇట్ అస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
1: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
0: అది ఎప్పుడు కూడాను మార్పు చెందినటువంటి జ్ఞానము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్. It is
0: constant integrated awareness.
1: Rather, it is constant integrated awareness.
0: ఈమెని జ్ఞాన స్వరూపుడు అన్నారు.
1: This is the very embodiment of wisdom.
0: గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి.
1: గాయత్రి has three names.
0: గాయత్రి, సావిత్రి, జ్ఞాన దేవత సరస్వతి.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి are the three names.
0: గాయత్రి అనగా గాయతే త్రాయతేది గాయత్రి, ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది.
1: గాయత్రి helps us to master our senses.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
1: with such divinity being within us,
0: మనం ఇట్టి శక్తివంతమైనటువంటి దేవతను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to recognize and experience the presence of powerful deity within us.
0: దుర్గుణములతో దురాచారముల చేత మనం తృణతూగుతున్నాము.
1: We have drowned ourselves in wicked habits and evil thinking.
0: మనలో ఉన్నటువంటి సద్భావములంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం.
1: The only reason is all our good habits have been turned into bad habits.
0: Mana habits e inta durmargamuniki moola kaaranamu.
1: Our habits are responsible for our wickedness.
0: Mana yokka habits mottamotta manam maarchukovali.
1: First we should have a check and transform our habits.
0: Savitri tana patini patikinchukovataniki kaaranam emiti?
1: What is the reason behind the resurrection of the husband of Savitri?
0: Tana vibration divine vibration ga maarchukundi.
1: The reason being divine vibration.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: She went on thinking of God incessantly.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: Constant contemplation of God could bring about this experience.
0: అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
1: That led to the resurrection of her husband.
0: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒక్కటి కూడా లేవు ఈ జగత్తులో.
1: There's nothing that you cannot accomplish with this divine thoughts and prompting.
0: శక్తివంతమైనటువంటి దాని అయిన కూడా మనం సాధించవచ్చును.
1: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
0: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
1: త్రూ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ అక్వైర్ ద డివైన్ పవర్.
0: ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: There is nothing that the love cannot conquer in this world.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేస్తుంటారు.
1: You know many people undertaking penance in forest.
0: చాలా క్రూర మృగములు సంచరించేటువంటి ఫారెస్ట్ లో.
1: You find wild animals moving around.
0: కానీ వారి దగ్గర ఏ తుపాకులు, ఏ పిస్తూలు, ఏ విధమైన ఆయుధంలో ఏమాత్రము లేవు.
1: They don't have any pistols or guns to protect themselves.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
1: It's only their intense love towards God that protected them.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
1: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
0: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: And in fact all the wild animals have become so soft and pious.
0: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
1: Their wicked character also got transformed.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
1: Therefore our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
0: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధినే వస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ యు విల్ నెసెసరీ విల్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు విల్ హావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్ యు స్పీక్.
0: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
1: As is the utterance, so is the conduct.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచివారమైపోతున్నాము.
1: And you become good depending upon your conduct.
0: అప్పుడే నీవు మానవుడు అనేసి సార్థక నామాన్ని నీవు సాధిస్తున్నావు.
1: Then only we deserve this befitting title of a human.
0: మానవుడు మానవుడు మానవుడు అనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: మానవాద హ్యూమన్ డస్ నాట్ నెసెసర్లీ మీన్ జస్ట్ ద సెన్సెస్ అండ్ ద డిఫరెంట్
0: సదాచార సంబంధాలు. సర్వులకు హాని చేయకుండా ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వారు.
1: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ విల్ నాట్ హర్ట్ ఎనీబడీ, హూ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: దెన్ ఓన్లీ హీ బిలాంగ్స్ టు వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్.
0: ఎవడు మానవుడు?
1: హూ ఇస్ ఎ హ్యూమన్? మానవ
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: Not merely by form.
0: Achara manavudu kavali.
1: By practice he should be a human.
0: Sadgunam abhivruddhi parchukovali.
1: He should have noble character.
0: Sadachara sampannudu kavali.
1: He should have good conduct and behavior.
0: Sadvaktamto meligali.
1: He should have good
0: sadvakyamulu palakali.
1: He should speak good.
0: Sariyainatvanti nadatanu nadachali.
1: And he should have proper behavior in life.
0: మన యొక్క నడతన మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది.
1: యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్రాపర్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: దైవత్వం ఎక్కడనో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్
0: ఫ్రమ్ యు. వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటది.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, సేఫ్ గార్డింగ్ యూ, ప్రొటెక్టింగ్ యూ.
0: కనుక దైవత్వం నువ్వే దూరంగా భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ.
0: దైవత్వం అనగా నీవే దైవత్వం.
1: యూఆర్ గాడ్.
0: నీ అందే నుంచి ఉంటున్నటువంటిది దివ్యత్వమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము, దివ్యమైనటువంటి భావము, దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి.
1: యూ షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ విత్ఇన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్ యూ.
0: మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది.
1: హ్యూమన్ బాడీ కెన్ బి కంపేర్డ్ టు వీణ.
0: దీనిని సరైనటువంటి స్థితిగా నువ్వు పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ట్యూన్డ్.
0: దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్ ఇన్స్ట్రుమెంట్.
0: పవిత్రమైనటువంటి భావములైనటువంటి స్థుతిని నువ్వు పెట్టుకున్నప్పుడే
1: అండ్ విన్ కరెక్ట్లీ ట్యూన్ విత్ అ గుడ్ డివైన్ థాట్
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి.
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్
0: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు.
1: That which comes out of this beautiful divine instrument veena, you listen to the melody, the song celestial.
0: కనుకని మనము సుస్వరము పెట్టుకోవాలి కానీ దుస్వరమును పెట్టుకోకూడదు.
1: We should have proper tunes. We should never miss the beat or the tune.
0: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి.
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి, బాధించేటువంటివి, అపహరించేటువంటివి చేయకూడదు.
1: We should never take to resort to evil behavior and evil
0: thoughts. దీనివలనే వేదమునందు కూడా చెప్తూ వచ్చింది, help ever hurt never.
1: Veda says help ever hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదము ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది.
1: వేద వెంట్ ఆన్ ఎంఫసైజింగ్ రిపీటింగ్ సీక్రెట్ థాట్స్.
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన ఎందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం.
1: ఆల్ ద సాంక్టిటీ విత్ ఇన్ అస్ ఈస్ ఫర్గాటన్.
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి.
1: అండ్ యు ట్రై టు కల్టివేట్ అండ్ డెవలప్ దిస్ డివైన్ మెలడీ.
0: నీ ఎందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే.
1: All that which is present within you is divine energy.
0: ఇదే నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
1: This divine energy is Saraswati.
0: ఈ సరస్వతియే కాదు లక్ష్మి.
1: It's also affluence, Lakshmi.
0: అనగా ఈమె goddess of Lakshmi.
1: Goddess of Lakshmi, plenty and prosperity.
0: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును.
1: విత్ లక్ష్మి ప్లింటి అండ్ ప్రాస్పెరిటీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక మనం బీదవారం కాదు.
1: వీఆర్ నెవర్ పోర్.
0: దీనులము కాదు.
1: We are not solo.
0: ఇక్కులేని వారం కాదు.
1: యు ఆర్ నాట్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అన్ని విధములు ఎందుకు కూడాను ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు.
1: యు హావ్ ఆల్ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ జాయ్.
0: కనుక ఇన్ని శక్తులంతా మన ఎందు ఉంటుండి కూడాను
1: విత్ ఆల్ ద పవర్స్ లేటెంట్
0: అన్నింటి ఎందుకు బలహీనుడైపోతున్నాం.
1: It's so sorry, divine energy is Saraswati.
0: ఈ సరస్వతియే కాదు లక్ష్మి.
1: It's also affluence, Lakshmi.
0: అనగా ఈమె goddess of Lakshmi.
1: Goddess of Lakshmi.

0: నుండి కూడాను
1: విత్ ఆల్ ద పవర్స్ లేటెంట్
0: అన్నింటి ఎందుకు బలహీనుడైపోతున్నాం.
1: It's so sorry state of affairs to consider that
0: we
1: are weak. Why? Because of our external bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావాలంతా వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హావ్ బ్యాడ్ థాట్స్.
0: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
1: వీ అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: ఇంతే కాదు, మీరు వేరుగా భావించకూడదు.
1: డోంట్ మిస్టేక్ ఇట్ ఇట్ ఇస్ సెడ్.
0: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువుల వారు దానివల్ల చాలా చెడిపోతున్నారు.
1: Many people have spoiled themselves because of this modern education learning English.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాల కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
0: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్.
0: అన్ని విధాల అహంకారము,
1: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీ వే,
0: ఈ క్రోధము,
1: యాంగ్రీ,
0: కామము,
1: అండ్ డిజైర్
0: ఇత్యాది దుర్గుణములు ఇంతకు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
1: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్.
0: ఏ చదువులైనటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము, ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది ఇల్లిటరేట్ పీపుల్, అన్లిటరేట్ పీపుల్, దే హావ్ గాట్ సో మచ్ ఒబీడియన్స్, సో మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్
0: వినయ విధేయతలు ఉండినటువంటి వారి అంది నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యు హావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమిలిటీ.
0: కనుక వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడాను వాడు కేవలము చెవిటి వాడే.
1: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
0: Useless. Alanti chadavulu undi prayojanam emti?
1: What for is if you are educated?
0: Chadavulu chadivi chadivinandu chadavu chaavanga netiki chaavuleni chadavu chadavali.
1: After all, with all this education you are going to ultimately die. You should learn to be immortal.
0: Kalukane manu chadavulanta kudanu ilantivi kaadu.
1: This low type of education should not be continued.
0: Dharmamu, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫస్ట్ గ్రేట్ వాల్యూస్ లైక్ ట్రూత్, ధర్మ,
0: రైట్వెల్స్.
1: We should develop the human values.
0: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: Where are they, human values today?
0: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
1: If you have no value, how can you call yourself a human being?
0: దుర్మార్గములో ప్రవేశించటము,
1: and we get into wicked means,
0: dushpravartanalo chelipovatamu,
1: our life is full of bad karma,
0: durabhyasamulu chesukovatamu,
1: we have bad habits.
0: ka ilanti vanta undinappudu satsangamlo etta cherukuntadu.
1: It gives us no chance to be in good company.
0: kalukane motta mota ee durmargamulu dooram chestu raavali.
1: Therefore we should give up immediately the bad.
0: peddalnu chuste gauravinchali.
1: We should respect elders.
0: tallidandrulni preminchali.
1: We should love our parents.
0: ఇంకా స్నేహితుడు స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
1: వీ సే ఫ్రెండ్స్, హూ ఇస్ ద ఫ్రెండ్?
0: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ టుడే.
0: అంత దుర్మార్గమైన స్నేహాలే.
1: వీ ఫైండ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఎవ్రీవేర్.
0: దుష్టమైనటువంటి భావాలే.
1: ఆల్ బ్యాడ్ థాట్స్.
0: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
1: బికాస్ వీ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీ టర్న్ బ్యాడ్ ఫైనలీ.
0: కలుపునే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
1: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
0: త్వర నిత్యం అనిశ్చితం.
1: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
0: ఇలాంటిది మనం చేయాలి.
1: This is thing you are supposed to do.
0: నీ దుర్మార్గుల నివరణ చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
1: If you come across any person who is bad, run away from him.
0: దుర్జన సంసర్గం.
1: You should run away from the bad company.
0: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
1: Then there will be quite possibility to entertain sacred thoughts.
0: కానీ ఈనాడు,
1: but today,
0: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
1: People appear very nice externally.
0: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
1: విథిన్ వీ ఫైండ్ పొల్యూటెడ్ మైండ్.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
1: ద వర్డ్స్ ఆర్ సో స్వీట్.
0: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
0: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమో చేరకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫ్యూరియస్ మైండెడ్ పీపుల్.
0: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
1: ద కమ్యూనిటీ, ద సొసైటీ హస్ టర్న్డ్ లైక్ దిస్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతడు.
1: వన్ మే బి హైలీ ఇంటెలిజెంట్ హావింగ్ అక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్ విదౌట్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మ మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ బిహేవియర్.

0: in spite of his high knowledge.
1: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: Educate may help you to argue with each other, but it will never help you to have awareness.
1: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
0: This is not the quality of education.
1: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
0: We should speak softly and sweetly.
1: విధేయతతో కూడినటువంటి చర్యలు.
0: We should be humble and obedient.
1: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
0: Then only we can call ourselves human.
1: అట్టివాడే మానవుడు.
0: Truly he is a human.
1: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
0: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
1: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
0: He always repeated God's name నారాయణ.
1: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
1: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
0: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
1: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
0: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
1: కమ్ క్లోజ్. ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
0: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
1: నాయనా నీవు చదువుకున్నావా?
0: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
1: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
0: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
1: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
0: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
1: హరి అను రెండు అక్షరములు.
0: ఇస్ ఎ టూ లెటర్స్ హరి.
1: హరించును పాతకములు.
0: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
1: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులేందుకు?
0: ఇఫ్ వి డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
1: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
0: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
1: చదివించిన నన్ను గురువులు.
0: టీచర్స్ టాట్ మీ.
1: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
0: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: మోక్షం దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి రేగిపోయింది.
0: అండ్ వెన్ హీ కేమ్ టు ది స్టేట్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫాదర్ ఫెల్ట్ ద రీలింగ్
1: మోక్షం లేనటువంటి యొక్క ఈ విద్య ఉండి ప్రయోజనం ఏంటి?
0: అండ్ వితౌట్ దిస్ లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్ ఆఫ్
1: ధర్మ అర్థ కామములు.
0: ధర్మ అర్థ కామ
1: ఈ మూడు మాత్రమే ఉంటుండి మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
0: ఇఫ్ యూ జస్ట్ గో బై దీస్ త్రీ యూ విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటలీ.
1: చదువులలో మర్మ వెళ్ళ చదివితే తండ్రి అన్నాడు.
0: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్.
1: ఏది ఒక మాట చెప్పు అన్నాడు.
0: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్.
1: నమో నారాయణాయ అన్నాడు.
0: హి సెడ్ నమో నారాయణాయ.
1: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
0: బ్రస్ట్ అండ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్.
1: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
0: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
1: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
0: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూ.
1: ఏనుగులు చేతి ఎచ్చి తొక్కించినాడు.
0: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
0: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
1: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
0: పాయిజనస్ స్నేక్స్.
1: విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది.
0: అండ్ ది ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇంటూ నెక్టర్.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ద సాంక్టిటీ గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
0: దోస్ దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
1: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
0: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది?
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
1: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
0: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
1: మరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
0: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్, వేర్ ఇస్ హి?
1: ఎందుకలడు అందులేదని సందేహం వలదు తండ్రి.
0: ద బాయ్ సెడ్ యుడ్ నెవర్ సే దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ నాట్ దేర్.
1: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
0: ఇస్ హి దేర్? ఇన్ ద పిల్ల
1: ఉన్నాడు.
0: yes,
1: నా నమ్మకం అంత గొప్పది.
0: హి హస్ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
0: Without this faith to begin with, how can you experience God?
1: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
0: Out of anger, the father had it. And hit that pillar.
1: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుడు ఉద్భవించాడు.
0: There out of that pillar we find Narasimha.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని దద్దలు చేశాడు.
0: It only means The body, the pillar, is totally broken.
1: దేహాభిమానము చంపివేశాడు.
0: The body attachment is totally
1: దేహాభిమానము చంపివేసినట్లే ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
0: When once the body attachment is killed, you will get attached to the self.
1: కనుకనే దేహాభిమానము చంపాలి.
0: సో kill this body attachment.
1: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
0: And be attached to the self.
1: ఆత్మాభిమానమే సర్వవిధాల సంరక్షిస్తుంది.
0: It is only attachment to the self, ఆత్మాభిమాన, that protects you.
1: ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
0: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
1: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
0: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
1: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటి దుర్గా.
0: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్.
1: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
0: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
1: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడా నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్
1: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
0: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్
1: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది కాదు.
0: ఇట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, నాట్ రీజనల్ లాంగ్వేజెస్.
1: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యూ షుడ్ నో.
1: ఈ సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
0: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్.
1: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
1: లేక నీ టీచర్స్ నీకు నేర్పారా?
0: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యూ?
1: లేదు.
0: నో నో.
1: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
0: అండ్ టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్. హూ ఆర్ దే?
1: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
0: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
1: అలాంటి టీచర్స్ ఇంత ఉండటం చేతనే,
0: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
1: అలాంటి సద్గుణ సంపన్నులైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి
0: we have got these children today who are noble
1: and అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి.
0: And these people only protected this country in every way.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ నీడ్ టుడే ఈస్ గాడ్ హూ విల్ సర్టన్లీ గివ్ యూ ఆల్ కన్వీనియన్స్.
1: దైవ విశ్వాసం మీరు పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వ విధములుగా మీరు సంరక్షింపబడతారు.
0: విత్ దిస్ ఫెయిత్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ in every way from all directions.
1: Kanuka meeru daiva vishwasamnu maatramu e maatramu maanukokandi.
0: Never lose faith in God.
1: Elanti kashta samayalu undali kodanu daivathvame manaku aadharam.
0: At any point of time, under all circumstances, your faith in God will help you.
1: Vishwasu ya dammamu okaru pai okaru deshalu pettukotam ee manchi manchidi kaadu.
0: It's not proper on your part to cultivate the anger, jealousy, greed and hatred.
1: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసుడి వాడు.
0: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
1: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడు తల ఇంకా కాలిపోదు.
0: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
1: కనుక మనకు ఈ రావణ నుండి ఈ యొక్క క్రోధం మనం చంపాలి.
0: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
1: కామము,
0: దెన్ డిజైర్,
1: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
0: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
1: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
0: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్.
1: అందువల్లే మన జీవితం నాశనమైపోతున్నాయి.
0: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ చూపించి
1: మోసాల్లో ముంచిపోతుండాలి.
0: అండ్ ద టేక్స్ అస్ టు డిసీట్.
1: ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
0: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
0: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
1: మీ హృదయమునందు పుట్టేటంత కూడా ప్రేమ తణుకులే రావాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
0: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్, యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: End the day with love. This is the way to God.
1: కనుకనే ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
0: This spirit of love has got to be cultivated.
1: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
0: With the love on hand, you can have all the possible armaments.
1: armaments with you. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
0: యూ గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
1: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంతా సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు?
0: What is the weapon that protected the ancients?
1: ఈ ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు ఇవి కాదు.
0: Not these bombs, atom bomb, hydrogen bomb, nitrogen bomb.
1: ఈ బాంబులు అంత.
0: These bombs are of
1: today. ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబు.
0: Earlier there is a bomb of love.
1: ప్రేమతో పలికేటువంటి పలుకులు.
0: All the words full of sweetness.
1: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
0: And that sweet utterance has got to be
1: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
0: We should not acquire these cheap bombs.
1: మన ప్రేమాస్త్రం సంపాదించుకోండి.
0: The weapon of love is necessary.
1: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
0: With this weapon of love you can conquer the world.
1: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి దుర్గా, ఈ యొక్క సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
0: We love the three deities దుర్గా లక్ష్మి సరస్వతి for this reason.
1: కట్టగడపడి దినము దుర్గాను పూజిస్తున్నారు.
0: And we find the worship of దుర్గా
1: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని.
0: Meaning we have to give up
1: wickedness.
0: And it has all wickedness.
1: అదే ఆయుధ పూజ అంటారు.
0: That day we worship all ayudha machinery.
1: ఇంకా ఆయుధంతో ఏమాత్రమో పని లేదు.
0: And thereafter you don't need them anymore.
1: ఆ యొక్క దేవత ఏమాత్రమో పని చేయలేదు.
0: And thereafter you will not be
1: victim. అన్ని విధాలు సహాయంగా ఉంటుంటది.
0: And the deity will help you in all ways.
1: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది కాపాడుతుంది.
0: Durga the presiding deity will help you.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
1: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
0: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్.
1: కనుక దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
0: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
1: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం అనే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ హృదయాన్ని చల్లబరచుకోండి.
0: Pacify your emotions.
1: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
0: Develop more of love.
1: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
0: Do not entertain wicked thoughts.
1: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
0: You cannot expect bliss anywhere other than the company of God.
1: అందరిని ప్రేమిస్తురా.
0: You love everybody.
1: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: Then everyone will love you.
1: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
0: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
1: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది?
0: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యు.
1: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా?
0: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్, డోంట్ యు హావ్ దట్?
1: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
0: అండ్ యు కాల్ ఎనీ అనిమల్ ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యు.
1: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
0: యు ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్.
1: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
0: వెన్ యూ లవ్ దెమ్ అండ్ దే లవ్ యూ.
1: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
0: ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్ యు విల్ నాట్ రిసీవ్ లవ్.
1: తద్భవతి
0: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే నీ యొక్క చెడ్డ భావమే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇది ఏమాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు.
0: Never give any scope for such things.
1: నీ ఉందున్నటువంటి చెడ్డ గుణములే.
0: In fact, all qualities are in you.
1: కేవలం నీ యొక్క జీవులపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
0: You attribute these things to other beings and blame them.
1: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
0: Let him be anyone, good or bad, you should continue to love.
1: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
0: In fact, there is nothing like bad in this world.
1: అన్నీ నీ భ్రమలే.
0: Everything is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమలే.
0: In fact, hatred is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు భ్రమలే.
0: The love is
1: నిన్ను కాపాడేది భ్రమనే.
0: ద వన్ దట్ ప్రొటెక్ట్స్ ఇస్ ఆల్సో యువర్
1: ఇమాజినేషన్. కరుణించేది భ్రమనే.
0: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ ఇమాజినేషన్.
1: అంత నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
0: అండ్ ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ యు థింక్ ఆల్వేస్.
1: ఈనాడు ప్రథమ దినము
0: టుడే
1: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
0: You could understand few of the aspects relating to the worship of triune God, Durga, Lakshmi, Saraswati.
1: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను?
0: Earlier days, how the humanity was protected.
1: మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు?
0: What is that led to the ruin of humanity?
1: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
0: What is this cause for this failure?
1: ఈ దుస్సంగం చేత చేరితనే.
0: It is only the bad company.
1: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
0: That is responsible for bad feelings.
1: కనుకనే నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: Run away from bad company.
1: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
0: Then you will be able to cultivate good habits.
1: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే.
0: When you grow good thoughts.
1: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
0: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్ మ్యాన్.
1: సత్యశీలుడుగా ఉంటావు.
0: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: సత్య సంకల్పుడుగా ఉంటావు.
0: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక
0: సో
1: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా.
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
0: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మనకు దాని ఎందుకు కనిపించదు.
0: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
1: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

0: This world is full of paradoxical dualities, yet it has an inherent harmony. Sounds intriguing? This is what the ancient Indian sage Kapila propounded through his Sankhya system of philosophy. Listen to its exposition by Bhagwan Baba himself in his summer course discourse delivered on 29th May 1993.
1: హెచ్చు చదువును చదివి ఇంద్రియలోనుడై చచ్చువారల కన్నా స్వల్పమైరీ. హెచ్చు విద్యలు చదివి ఇంద్రియలోనుడై చచ్చువారల కన్నా

0: శక్తి ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట, అట్టి చదువులు చదివి ఆర్యులౌట, చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: The one with sense control is true man.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: The one with sense control is a true philosopher.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్యస్వరూపాన్ని అనుభూతిలో విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: The ancient saints are those who have realized the true form and infinite power.
0: Nyaya Vaisheshika Darshanamulanu Padarthamula Yokka Siddhantamulanu Anusakti Yokka Siddhantamulanu ee Sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya Vaisheshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఇది సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్,
0: కర్రలలో నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్,
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఈ యొక్క ప్రకృతి ఎందుకూడను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ that the nature is not separate. It is the very form of the divine.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: The word సాంఖ్య meant the nature.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ meant the power of inquiry.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. ఒక్క పదార్థం
0: చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: It's not possible to have the entire creation out of one matter.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యు దట్ దేర్ ఇస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్.
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్ ఇంటెలెక్ట్ ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ దీస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ 3 ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25 తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్.
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము
0: మ్యాటర్. కనుక ఈ పురుషుడు 25 తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ది క్రియేటర్ ఇస్ ది 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్,
0: 25 తత్వం వాడు,
1: 25th క్రియేటర్
0: ఈశ్వరుడు, 26 తత్వం వాడు
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడు యందే ప్రకృతి పురుష జీవ తత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండే.
1: The individual is present in the body and in the heart. There is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same?
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చు.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: ది హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: to the object that is seen
0: agocharamainatundi vastuvulaku
1: the object that is not seen
0: madhya oka bridge vale untundali varadhi vale untundali
1: is present like a bridge in between
0: itti manavatto madhyalo undinatundi kabatte manavulaku martyudu ani kuda maroka peru.
1: As this humanity is in between, the man is also called martya.
0: Kanipinchinatundi drishyamunu maatrame chuchi idi nijamani bhavincharadu.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కానీ ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ అస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది అన్సీన్.
0: మనస్సు అనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: మైండ్ ఇస్ నాట్ లైక్ ఎ వైట్ పేపర్.
0: అనేక జన్మల సంస్కారములు అనేటువంటిది అందులో వ్రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ
1: చిత్రగుప్తుడు?
0: చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది radiation.
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే
1: బికాస్
0: జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుకు మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual, nature and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience these three.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ యూ ఎంక్వైర్ ఇన్ ఎ డిఫరెంట్ వే
0: మోక్షము అనేటువంటిది
1: ద లిబరేషన్
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి ఎక్వైర్డ్ సెపరేట్లీ.
0: నమోక్షో నవసృష్టి న పాతాళే న భూతలే. అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం, శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో,
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజన్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుకనే మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: వెన్ యు రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: దట్ ఈస్ లిబరేషన్.
0: సత్యము కాకుండా వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: ద మూమెంట్ యు నో ద ట్రూత్ ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ,
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్.
0: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarata over mind lopala ee satva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all
0: that kanuka manasuku atheetudu kaabani.
1: So one should beyond the mind.
0: Sankhyatto koodinatvanti anta kudanu kevalam sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini nee viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
1: When you withdraw from the world you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there further divisions.
0: మానవత్వం అనేటువంటి ఆత్మతత్వంతో కూడినదని.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద ట్రూ సెల్ఫ్.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని.
1: ద ట్రూ సెల్ఫ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ఎక్స్పెరిమెంట్.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని.
1: ఇట్ ఈస్ నేచురల్.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: వెదర్ బాడీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్,
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ye vidhanga
1: ha
0: monna cheppar
1: swami said the other day,
0: sarvatra current wire lanta manam veskunnam,
1: we have put on the electric wires everywhere,
0: kaani aa wire lo undinanta varakunu vidyut shakti manike ematramu gocharinchadu.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: బల్బ్ పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: వేర్ యూ కీప్ ద బల్బ్ యూ గెట్ ది ఇల్యూమినేషన్.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుండాలి.
1: It has not gone anywhere, it is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb there is current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self there is
0: ee dekamaneetvanti yokka bulb pettinappudu kuda nu vidyut shakti untundali aatmane.
1: When the body the bulb is connected there is a self.
0: Ee deham cheerinchina tarvata kuda nu akkade aatma shakti untundali.
1: The moment body decays still there is a self.
0: Raka pokalu lenatvanti de aatma tattvamu.
1: The self neither comes nor goes.
0: Kevalam deha branch cheta gurtinchinattu gaanu ani lenappudu poyinattu gaanu manam bhavistunnam.
1: Because of body attachment we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు మీద కురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్ బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: దే మస్ట్ rest on branches.
0: సేపని ఆకాశంలో సంచరిస్తుంది.
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని ఎందుకున్నటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof, ani woopite nimuru potundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramalato kaani japajap janalato kaani danni chudaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Ah, paina paachini manam pakkaku nettiti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాసి కప్పబడింది.
1: Therefore, the heart that is pure is covered by sensual pleasure, the moss.
0: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: With the hands indulge in good activities, we should brush aside the moss.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: To see the fire covered by the ash, with namasmarana, chanting the name of the Lord,
0: you go on.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva katirinda. Ee kaliyugamulo apala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్నా
2: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
2: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మతత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
2: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
2: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
0: ప్రకృతి జీవ పరమాత్మ యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: నాలుగు తత్వములు ప్రకృతివి,
2: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
2: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
2: దిస్ వాట్ హి సెడ్.
0: మాయకు లోనవును,
2: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
2: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
2: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
2: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattavulanu chakkaga manam artham chesukunte
2: when you understand the 25 traits clearly
0: 26 tattavu maname ayipotam.
2: We become the 26th.
0: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
2: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendu unnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
2: the nature within us, the five senses, inner senses,
0: dooram chesukunnataku veelu kaadu.
2: It's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
2: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
2: We should observe discipline.
0: Neemamu lenappude
2: when there is no discipline
0: manam ee indriyamulanu sakkavena margamlo pravesha pettalemu.
2: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
2: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristhu neemanusaranga pravartisthunnayi.
2: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
2: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండా ఋతువులే రావు.
2: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
2: When there are no seasons, you don't get food.
0: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
2: Therefore, Sankhya, all the nature with the 25 traits.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: ఎస్మోల్
0: నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ది డిసిప్లిన్ ఇస్ నాట్ ఫాలో.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
2: ఎ ఫార్మర్ ఇన్ ఇంగ్లాండ్,
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
2: ఈస్ డూయింగ్ బిజినెస్ మిల్క్.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలు పాటిస్తూనే వచ్చాడు.
2: హీ అబ్జర్వ్స్ ఆల్ ది రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అతను సత్య హృదయుడు.
2: హీ హాస్ గాట్ ఆల్ ట్రూత్ ఇన్ హిస్ హార్ట్.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
2: హీ డ్రాస్ మిల్క్ ఆఫ్ ది కౌస్ అండ్ సెల్స్ దెమ్.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
2: బట్ హీ అబ్జర్వ్డ్ దట్ చేంజ్ ఇన్ ది మిల్క్.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్టు చేశారు.
2: దోస్ దట్ నోటీస్ ద చేంజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ది మిల్క్
0: అయినటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
2: దే ఆర్ రిపోర్టెడ్ దట్ ఈస్ నాట్ సెల్లింగ్ గుడ్ మిల్క్.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
2: దేర్ ఆఫ్టర్ కోర్ట్ ప్రొసీడెడ్.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
2: ద ఫార్మర్ వాస్ సమన్డ్ టు ద కోర్ట్ అండ్ జడ్జ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
0: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
2: దిస్ ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ వాట్ హ్యాడ్ ఆల్ హ్యాపెన్డ్.
0: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
2: దట్ జడ్జ్
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
2: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
2: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
2: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ఫార్మర్.
0: ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చేరడానికి మూల కారణం ఉన్నదని,
2: ఇట్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి
2: హీ డిసైడెడ్ సో.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
2: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
2: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము. ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి, నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
2: So he was drawing the water, the milk out of the udder of the cow.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
2: So it was not possible for him to draw milk at proper time.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వానికి,
2: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
2: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
2: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
2: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: కనుకని ఆహారము నుండి, పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
2: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
2: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
2: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుమో ఆసన మెదడుకు తగులుతుంది.
2: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతుంది.

0: ఒరిజినేట్
1: ఆహారం నుంచే పుట్టుండాలి.
0: ద మైండ్ ఇస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్
1: ఎట్టి ఆహారం భుజించుమో
0: యాజ్ ఇస్ ద ఫుడ్
1: అట్టి మనసుగానే పోతుంది.
0: సో ఇస్ ద మైండ్.
1: కనుక పూర్వ మహర్షులందరూ కూడా సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఏన్షియంట్ సెడ్ ఏన్షియంట్ రిషీస్ సెడ్ దట్ యు షుడ్ ఈట్ సాత్విక్ ఫుడ్.
1: మన ప్రాణం ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ లైఫ్?
1: త్రాగే నీరే ప్రాణం.
0: ద వాటర్ ఈస్ లైఫ్.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈస్ లెఫ్ట్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్.
1: ఆ సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మైండ్.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వి డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: ద సటిలెస్ట్ పోర్షన్ ఈజ్ ద లైఫ్.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
0: వి సీన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: వి స్ప్రింకిల్ వాటర్ బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: సో యాజ్ వి డ్రింక్ యాజ్ వి ఈట్ వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
1: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
1: మనం భుజించే ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అపానం చేసేటువంటి ప్రాణాయన ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలం తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
1: పంచ ప్రాణములకు కూడా అర్పితం చేసి
0: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: అని ప్రసాదంగా భుజించడం చేత
0: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
0: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అద్భుతం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది సాంఖ్య దర్శన.
0: సాంఖ్య దర్శన టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును.
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్.
1: భుజించేక ముందుగా
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
1: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
0: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
1: ఎందుకోసం అర్పితం చేయమని?
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్.
1: పాత్ర శుద్ధి
0: ద క్లీన్లీనెస్ ఆఫ్ ద వెసల్.
1: పాక శుద్ధి
0: ద క్లీన్లీనెస్ ఆఫ్
1: పదార్థ శుద్ధి
0: అండ్ ద మ్యాటర్.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
1: హార్ట్. ఈ మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు
0: when there are three are not pure
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ us.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి ఏ అంగడిలో ఏం తెచ్చావో ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ద మెటీరియల్ ఇస్ బ్రాట్ వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
1: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో.
0: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
1: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
1: కనుకనే ఈ పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటిది. కనుకనే దానిని బ్రహ్మార్పణము దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైనదిగా రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది ప్రసాదంగా రూపొందుతుంది.
0: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
1: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
0: What is the reason for its purification?
1: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
0: The food that you have eaten is digested by God within, therefore food is purified.
1: ఈ ప్రార్థనే చేయకుండ ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
0: If we don't offer prayer before eating, all that will be waste.
1: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి

0: విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of white vanara.
0: ఈ రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
0: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
1: You know how the dining today?
0: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టపర్తి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: As children studying here in Vrindavan, Prashanthi Nilayam, Anantapur campus, they have no chance to watch TV.
0: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ ఏ వీటికి వస్తున్నాయి.
1: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
0: హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
1: This is the only reason why students are spoiled in vacation.
0: ఎందుకంటే తిని ఆహారం ఏమాత్రం కూడా భగవత్ అర్పితం గావించడం లేదు.
1: Because food eaten is never offered to God.
0: కనుకని టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్ సేఫ్ కొట్లాడుతున్నాయి.
1: Therefore, as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore, Sankhya explained very clearly the purity of food is
0: very important. ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles. దేహమే
0: ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఇది ఆహారమే.
1: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And hence food consumes
0: అన్నము
1: food.
0: అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of
0: food. తిరిగి భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: So Sankhya taught that food is very important.
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: Chinnadigana mane alakshyam chesthe adhe pedda samudram vale alaluga roopondutundi.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: Chinna chinna oka vidhamainatundi yokka chedulu karraka padutundi.
1: We find the pests attacking the wood.
0: Chinna chedule karraka batti chanal lopala karananta bhasmam chestundi.
1: The pests will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పెంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atom.
0: Kani, but Sankhyamu, ee anuvu anetundi padamune deen teesaraledu.
1: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamainatundi swaroopame.
1: The entire world is full of atom.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of atom.
0: Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atom. Panchabhutamulu anumayame. పంచభూతములు అణుమయం.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు తిరిగి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణుమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
0: అణువే భగవత్ స్వరూపము.
1: ఆటమ్ ఇస్ ది వెరీ ఫార్మ్. దీనిని
0: అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatundi yokka satya swarupanni,
1: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatundi satya swarupanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayamu,
1: the nyaya,
0: ee nyayam anetundidi,
1: this nyaya
0: satya swarupamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: Satyame nyayam.
1: Truth is justice.
0: అది ఏ ప్రకృతి?
1: That is nature.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండదని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండదని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
1: Nature is not deceiving
0: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి ఒక సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి.
1: Nature always remains in that level of sacredness.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: the pure nature,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: depending upon the one he takes,
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: the one with the feelings,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: It will have the form of the feelings correspondingly.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: In this tumbler there is pure water.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: There is no dirt water.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: this pure water,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: When you keep it in red bottle, it looks red.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: If you pour it in green bottle, it looks green.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: As is the color of the bottle, so is the color of water.
0: జలములో భేదం లేదు.
1: There's no difference in water.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: There's difference in bottles.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు, బాటిల్స్ వంటివి.
1: So our bodies are compared to
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: They are glass bottles.
0: ఎప్పుడు పగులుతుందో,
1: when they break,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: what will happen to them,
0: చెప్పలేము.
1: No one can say.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: the feelings with which we fill the bottle,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: The feelings will assume that color.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: if the education enters into wicked heart,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: It will be egoistic.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్
0: ఇట్. విజేతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ ద ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: అహంకారములకు,
1: ఫర్ ఈగో,
0: ఆడంబరములకు,
1: ఫర్ ఫామ్,
0: అసూయకు,
1: జెలసీ,
0: అశాంతికి,
1: రెస్ట్లెస్నెస్,
0: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ దే గెట్ ఇన్, వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుందాయి,
1: డ్రాప్
0: ఒక్కొక్కటే,
1: బట్ ఆర్ డ్రాప్స్
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్,
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గివ్ స్కోప్ టు దీస్ స్మాల్ ఫీలింగ్స్,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బై డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్.
0: ఈ సద్భావములను మనం పెంచుకున్నటకు,
1: టు డెవలప్ గుడ్ థాట్స్,
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వీ షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రము తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయం.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
0: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: We are all the children of same mother.
0: అదే భూమివే తల్లి.
1: That is mother earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే, పూలు వేరు వేరు.
1: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: We are the citizens of the same race.
0: అందరము మానవులమే.
1: We are all human beings.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక thought very clearly this truth and publicized.
0: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకును ఎట్టి భేదములు కూడాను లేదు.
1: In these Shaddarshanas, there are no differences as such.
0: Chadivevaadi yokka manobhedam ledu indlo pratibimbistuntai.
1: Only the reader, his vagaries of the mind, entertains different.
0: Nischalanga unni jalamulopala.
1: In steady water.
0: Suryudu gaani, chandrudu gaani nischalanga kanipistaru.
1: Either sun or moon are reflected steady.
0: Aa jalamu atu itu alalaga roopondana.
1: When the water shapes move.
0: Suryachandralu kuda atu itu kadalinattu kanipistaru.
1: Their reflections also start
0: kaani suryachandralu kadaratam ledu.
1: But sun and moon don't move.
0: Ee jalamu yokka prabhavam chetane kadalinattuga kanipistunnaru.
1: Because of the effect of the water they appear to be.
0: Adhe vidhamgane mana yokka hrudayam yokka prabhavamunu puraskarinchukoniye.
1: Basing on the feelings of
0: mana yokka manchi cheddalu aavirbhavistunnaye kaani.
1: The good and bad
0: manchi cheddalu ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: The good and bad are not present in the experience.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: You say I have seen.
0: ఇది నీ అజ్ఞానమే.
1: It's your ignorance.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: Your imagination is responsible.
0: కనుకనే యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the result.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: So you should make an effort to purify your thoughts.

0: ಎಂದು ಬದುಕದು ನೀವು ದೇಹುನಿ ಚಟ ಮೇದಿ ಚಡಿ ನಟ್ಟಿ ಕಸ್ತೂರಿ ಮೃಗಮು ಓಲೆ ವೆತುಕ ಬೋಯದ ವೆಂದುಲು ವೆಸಿವಾಡ ವೆತುಕ ಬೋಯದ ವೆಂದು
1: Just as the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love. Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూచిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందుకు చేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధములను పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ee sambandha bandhavyamulo cheta మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశమనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవులకు దేవులకు చాలా సంబంధం లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku, aasalaku, rogamulaku, raagamulaku, nilayamainati manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: Kanuka ee manomoolamu chetane, manam kaaranamu chetane, samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికి మనసే కారణమని తెలుసుకోవడను.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: Man is not able to separate out the mind.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఈజ్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: దిస్ ఇస్ వన్ దట్ లింక్డ్ విత్ సెన్స్ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: దిస్ వరల్డ్లీ ప్లెజర్ బికమ్స్ పాయిజన్.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండదు.
1: When there is no sensual pleasure, there will never be this poison that heart is made.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at princess,
0: విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయములు చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called asthita klesha.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by raga?
0: మానవుని యందు,
1: in man,
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: విత్ ఆల్ ద డెల్యూజన్స్,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కొడుకు తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధమైన శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచిన మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: he exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది
1: he sacrifices the drink and food.
0: నిద్రలు నిద్రను దూరముకు జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యమునకు గురి అయి
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసియు
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: మితి మీరిపోయినటువంటి ఆశల చేత
1: because of excessive desire
0: మతిని చేర్చుకుని
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: And he grieves, he suffers.
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: For the grief, for the loss, for the anxiety, this
0: రాగ క్లేశం అనేటువంటిది మానవుని కుంగదీసి పుల్లిప్పచేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: The desham,
1: the fifth one, hatred.
0: ఈ దేశం అనగా ఏమి?
1: What do you mean by hatred?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: expecting a result,
0: ఒక వ్యక్తిని చేరి
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire,
0: ఇతరులను ఆశ్రయించి
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
1: when the desire is not fulfilled by approaching
0: aa vyaktula paina oka vidhamainatundi desham prarambhamavutundi
1: then he develops hatred towards him
0: tara swarthamu sapriyojana nimittamai
1: for his selfishness and self interest
0: manavudu aneka vidhamainatundi aasalanu kalpinchukoni
1: man will have so many desires
0: aa aasalanu vifalamainappudu
1: when desires are not fulfilled
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యూ విల్ హావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్
0: తాను కోరిన కోరిక
1: ద డిజైర్ హి
0: తాను ఆశించిన ఆశలు
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన
1: నాట్ ఫుల్ఫిల్
0: దైవం పైన కూడా నేను ద్వేషం చేస్తున్నాను.
1: యూ విల్ హావ్ హేట్రెడ్ ఆన్ గాడ్ ఆల్సో
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే.
1: They are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: Who will be put to loss?
0: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం.
1: All these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
1: the man who puts himself to suffering
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉండదని భావిస్తున్నాడు.
1: He considers the self is separate from
0: him. ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
1: It is this illusion that is responsible that will put the man to grief.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మానవుని యందు
1: a man
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
1: In the world, all people appear to be happy.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరముకును ఆనందముదేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైన నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is that responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని అంటే
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ

0: రాక్షసి అని ఒకడు ఉన్నాడు.
1: ద హ్యూమన్ డెమన్ ఇస్ ఇన్ హిమ్.
0: మరొక దేహం నందు
1: నదర్ బాడీ
0: మానవ పశుత్వము అని ఉంటున్నాడు.
1: ఇట్స్ హ్యూమన్ అనిమల్ ఇన్ హిమ్.
0: మానవ దేవుడు
1: హ్యూమన్ గాడ్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: మానవ దానవుడు
1: హ్యూమన్ డెమన్
0: మానవ పశుత్వము
1: హ్యూమన్ అనిమల్.
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: ఆల్ ద ఫోర్ ఆర్ ఇన్ మ్యాన్.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: హౌ ఆర్ ద ప్రెసెంట్ ఇన్
0: దీని యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావం ఏమిటి?
1: వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్?
0: మానవ దేవుడు
1: one human god
0: brahmanishta paro devaha nirantaram kudunu brahmanishtudai
1: continues remaining as brahman
0: atma lakshyam cheta
1: keeping the self as the aim
0: ee jagatnu anubhavistu
1: experiencing the world
0: sarva karmalu kudunu bhagavat prityarthanga chestu
1: doing all activities to please god
0: sarva drishyamulu kudunu bhagavat drishyamulaga visvasinchi
1: full faith that all the things are the divinity
0: anni roopamulu bhagavantuni yokka roopa pratibimbamulu gaane bhavinchi
1: considering them as the reflections of god
0: tana jeevitamanta kudanu
1: throughout his life
0: brahma nishtha chetane
1: with all the brahma
0: gadaputu aanandistu tana jeevitanni chaatram gaavinchu
1: he spends and delights with the feeling of brahman throughout his life
0: inta rendam vaadu
1: the second one
0: manava manavudu
1: human human
0: itanini satya dharma paro matyaha anna matya lokamulo undinatundi ee manavudu
1: the man on earth
0: satya dharmamulu ratinchi
1: he is after truth and righteousness
0: tana cheyi sarva karyamulu kudanu satyam vada dharmam chara aneetundi yokka vishwasamulu abhiruddhi panchukoni
1: he will develop the feeling that he has to speak truth and do righteous acts
0: satya jeevitanni dharma jeevitanni gadustu untadu
1: he will lead the life of truth and he will lead the life of righteousness
0: tana kartavyame pradhanamaitundi lakshyamga unchukoni
1: he will keep the duty as the aim
0: adhikaramulanu aashinchaka
1: without aspiring any position
0: kartavyani nirvartistu untuntadu
1: he discharges his duties
0: daya
1: compassion
0: dharmamu danamu sanubhuti సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీ లైక్ కంపాషన్ ద వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్
0: అతనే మానవ మానవుడు
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్
0: మద్యపాన రథు దానవ తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హీ స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu atalo vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu parulanu baadinchatamu parulanu dushinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: Paralanu badinchatamloni aanandistadu kaani maroka daralo athaniki aanandam emaatram kodunu ruchinchadu.
1: He delights himself while harming others but not in any other way.
0: Inga satpurushulanu leka mahapurushulanu leka dharma veerulanu chuchinappudu athaniki aneka vidhamainatundi yokka dveshamu asuya kodunu perugutundi.
1: When he sees great people, saintly people, the men of righteousness,
0: samasta durgunamula chetanu duralochana chetanu nindina manasulu kaliginatundi vaade manava danavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: Inka manava pashuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu indri sukhamune aashinchi పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్ హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనం నుండే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: Like an animal, he spends all the time by eating with all the selfishness and self-interest.
0: పశువులకైన ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: Even animals have got season and reason, but this human animal has no
0: reason and reason. He
1: will have all limitless bad qualities.
0: So
1: this human demon,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
1: This human demon will never have in his heart any happiness or righteousness or justice.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: For all this, mind is responsible.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: when we understand the mind correctly,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: The life will be sacred.
0: సార్థకం కాలేకుండా పోవడానికి,
1: for that being not
0: sacred, చింతలే మూల కారణం.
1: It is only the feelings of selfishness that are responsible.
0: మానవత్వమును,
1: the human life,
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeevatattvanni manamu anubhavinchali.
1: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi,
1: that which is seen with the physical eye,
0: tanuvunu kaliginchedi,
1: that melts the heart,
0: manasunu muripinchedi,
1: that deludes the mind,
0: manugadanu veliginchedi,
1: that which expresses the
0: existence, bhautika prapanchame,
1: only the physical world.
0: Ee parthavamaiti ee prapanchamulandu apartivamaiti yokka divyattu kudunu untundi.
1: In this world which is undeserving, there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: దిస్ డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దే
0: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మూర్ణ ఉదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము,
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన,
1: వెన్ ది ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్,
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్,
0: మిగిలినది పూర్ణమే.
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్,
0: ఉన్నది పూర్ణమే.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్,
0: తీసినది పూర్ణమే.
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్,
0: మారినది పూర్ణమే.
1: దట్ విచ్ చేంజెస్ ఇస్
0: సర్వము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: Meaning everything is the form of the Satchidananda.
0: Itti Satchit Ananda Swarupamainatundi yokka manavatvanni,
1: this human quality which is the very form of Satchit
0: Ananda, manasika sankalpam yokka vikaram cheta,
1: because of aberrations of thought,
0: aneka vidhamainatundi kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manavuliga anubhavinchitamu madhyamainatundi jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchatame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of a human god.
0: Kanuka ee naati manavudu manavatvanga anubhavinchataka kevalam pasutvanga jeevisthu unnadu.
1: Therefore, man today is not leading the life of a human being.
0: Karanam emiti?
1: What is the reason?
0: Raga dveshamule.
1: The reason is the attachment
0: and raga dveshamulaku karanamu.
1: The reason, cause for attachment,
0: manasse.
1: The mind is responsible.
0: Ee manasu aashinchinatvanti okka sukamulaku viruddhamu kavatam chetane raga dveshamulu sambhavistunnayi.
1: as the desires, aspirations of the mind are not fulfilled, you find this
0: attachment.
1: Human being is not the form of any grief or misery.
0: కేవలము ఆనంద స్వరూపుడు కాదు.
1: He is not merely not the form of bliss.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
1: that which is the center of pleasure and pain,
0: సచ్చిదానంద స్వరూపుడే మానవు.
1: Man is the very form of సచ్చిదానంద.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Every man should struggle, make an effort to understand the nature of that Satchidananda.
0: విశాలమైన ప్రపంచమునందు,
1: in this vast world,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: అనంతమైన జగత్తునందు,
1: in this infinite world,
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
1: we should not use
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: We should have that all the vast feelings.
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని,
1: developing narrow feelings,
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: We lead this hard life.
0: ఇది ఎవరి తప్పు?
1: Whose mistake is that?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: It is the mistake of the human being who follows the mind.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
1: the human being who follows the mind,
0: పశువు కంటే హీనమై పతనమగు.
1: He will be worse than an animal.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
1: the intelligent one who follow the intellect,
0: పశుపతిగా మారు.
1: He will become God.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానముతో కూడినటువంటిది.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
1: It is beyond the mind.
0: మొట్టమొదటి దేహము.
1: The first one is body.
0: దానికి పైభాగమది ఇంద్రియములు.
1: Above that sense.
0: దానికంటే పైభాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పైభాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: దానికి పైభాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: reflection.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి,
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు,
1: human being,
0: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్,
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: హీ స్ట్రగుల్స్ ఫర్ ఫుడ్ అండ్
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: బై స్ట్రగ్లింగ్ సో వాట్ ఈస్ దట్ హీ అకంప్లిష్డ్?
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: ఇతిజ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర పో ఎడిగాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: జయమందగా జీయుచు జీవితము
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరవింద గలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెట్టసి తమ్ములు నిలిచివో
1: what big happiness you have got
0: itiga yochana cheyu manava
1: oh man understand inquire
0: oh manavuda
1: oh man
0: neevu yemi diri sadinchavu
1: what is it that you have accomplished
0: bhagavantuni vismarinchi
1: forgetting god
0: kevalam jeevitam aneetundi yokka bhautikamaitundi ee jeevitanni vistrinchi
1: having full faith in this physical world
0: sadinchavu
1: what is it that you have achieved
0: okka thuri kannulu musukoni vicharana chesthe
1: the moment you close your
0: sadinchinadi okkati ledu
1: nothing you have achieved
0: kaani sadinchinadi dukkame vicharame
1: what you have achieved is worry and misery
0: chadutunnavu grandhalu
1: you have studied books
0: enno grandhalu chadivavu
1: you studied lots of
0: endari mahaniyanno darshinchavu
1: you have visited many
0: enni yatralo chesavu
1: you have visited pilgrimage
0: enni sadharmalo acharinchavu
1: you practiced many
0: kaani sadinchinadi emiti
1: what is it have you achieved
0: పుస్తకముల్ పఠించితిని
1: ఐ స్టడీడ్ బుక్స్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్
1: ఐ హావ్ గాన్ త్రూ థరోలీ ఆల్ ద టెక్స్ట్
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినందుకు గర్వమేల
1: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ ఎర్న్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నీ హస్తయుగంబు మోచి
1: జాయినింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ఇఫ్ యు డు నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: ఈ నిష్ఠులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిష్ఠులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా
1: ఓ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ ఎ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్లెస్
0: ఏమి చదువు ఈ చదువు
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కాని విచారణ చేస్తే పరమాత్ముని చింతన చేయలేని
1: If you do not think of God,
0: ఈ నిష్ఠులమైన జీవితము
1: This life

0: of this.
1: కానీ విచారణ చేస్తే
0: ఏమీ
1: తేరటం లేదు.
0: నథింగ్ ఇస్ డిసైడెడ్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
0: దో ఇట్ కన్ఫర్స్ టెంపరరీ జాయ్,
1: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
0: ద రిజల్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఆల్ ఫ్రూట్ దట్ వీ డోంట్ గెట్.
1: కనుక అనేకులు మానసిక యొక్క వికారములు మనసుకు యొక్క ప్రభావములు
0: దేర్ ఆల్ పర్వర్సిటీస్ ఆఫ్ ద మైండ్.
1: విద్యోగం చేస్తున్నాను,
0: వన్ ఈస్ డూయింగ్ ఎ జాబ్,
1: గొప్ప పదవిలో ఉంటున్నాను,
0: ఐ మీన్ హై పొజిషన్,
1: నేను అధికారిని,
0: ఐ మీన్ అథారిటీ.
1: ఇది ఏ పెద్ద పాపం,
0: ఇట్స్ ఎ బిగ్ సిన్.
1: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
0: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
1: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించేటువంటి
0: at one time Adi Shankara
1: Dikvijaya yatra kalipi
0: he traveled victoriously.
1: Punya kshetramaina Kashi pattanani cherukunnadu.
0: He reached the great pilgrim center of Benares.
1: Kashi Vishwanathani darshinchadu.
0: He saw the deity there, Kashi Vishwanatha.
1: Namaskarinchi prarthana chestunnadu.
0: He started praying.
1: Emani?
0: What?
1: Bhagavantuda,
0: oh God,
1: Ishwaruda,
0: oh Ishwara,
1: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
0: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
1: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా, ఇతని ఏమిటి పాపం చేశాడు? పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
0: Many disciples felt Adi Shankara is the very form of Lord Shiva. Right from birth he has been going through sincerely sacred texts.
1: Nenu moodu paapamu chesanu Shankara.
0: He said, I committed three sins.
1: Aa moodu paapamunu pariharam gaavinchukodaniki vachanu.
0: I have come here to resolve and rectify the sins I have committed.
1: Modati paapam emiti?
0: What is the first sin?
1: Eto vacho divartante apraapya manasaha. O Shankara, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
0: ఓ గాడ్, ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్.
1: తెలుసుకున్నానే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను.
0: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్.
1: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు.
1: కానీ ఈశ గిరీశ పరేశ నిరేశ భిరోచన భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం. ఈశ గిరీశ నరేశ పరేశ విలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా?
0: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర. ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్. ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ.
1: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
0: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాను.
0: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సేమ్.
1: ఇంకా రెండవ పాపం ఏమిటి?
0: వాట్ ఈస్ ద సెకండ్ సేమ్?
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను. నేను విశ్వసించాను.
0: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
0: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
1: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపం నేను అన్నాను.
0: I say one thing, I think differently, I do another way. This is the sin.
1: Ikka moodava paapam emiti?
0: Then what is the third sin?
1: Ekatma sarvabhootantaratma nee endu naa endu unnadi oke aatmane.
0: The same self is present in you and in me.
1: Ekam eva adhitiyam brahma.
0: It is only one without the second.
1: Ee vidhamaina kudidari paina sampurna vishwasam untunnadu naaku.
0: I have got full faith in this thing.
1: నీవు నేను ఇద్దరు ఒకటే.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
0: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
1: ఒక్కటే అని విశ్వసించి,
0: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
1: ఒక్కటే అని ఉపన్యాసములు చేసి,
0: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
1: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
0: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
1: ఇది మూడవ పాపం.
0: ఇట్ ఇస్ ద థర్డ్ సిన్.
1: ఈ మూడు పాపములను పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
0: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్. గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: చూసారా, పాపం అంటే కేవలం పరులను నిందించటం కానీ పరులను

0: అహింసించడం కానీ పరులను దూషించడం కానీ ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్ అదర్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: ద సిన్ ఇస్ టు సే వన్ థింగ్ అండ్ థింక్ డిఫరెంట్లీ.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడా పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఎంగ్రాస్డ్ ఇన్ దిస్ సిన్.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: వీ షుడ్ రెక్టిఫై దిస్ సిన్.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవు.
1: ద మూమెంట్ వీ డూ సో దేర్ బి హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. That is full life of a human being.
0: Upanishadulu.
1: So Upanishad.
0: Manasekam, vachasekam, karmanyekam, mahatman.
1: Upanishad said, there's unity in thought and word and deed.
0: Atma swarupamu.
1: You are the form of the self.
0: Mahatmanaga emiti. Mahatma. Divyamainatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda.
1: Without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the
0: mind. Anusthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte.
1: When we have control over the mind.
0: Manasunu manam swadhinam kavinchukunte.
1: When we have full control over the mind.
0: Sarvamunaku maname adhinam avutam.
1: We have full control over everything.
0: Adhikaram ayipotam.
1: Then we have authority.
0: Manasunu adharamga konna manam. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యు హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ ఇట్ ఇస్ యువర్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వి షుడ్ డు టుడే.
0: ఈ మనసు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనసు, మనిషి, ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్, మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు, మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃస్కరించుకొని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు,
1: same Brahmin,
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: As he cooks, he is a cook Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాడు.
1: When he offers worship, he is a Brahmin priest.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: A Brahmin who goes through Panchanga is a Panchanga Brahmin.
0: Oke Brahmanudu mantra cheptunte mantra Brahmanudu antaru.
1: The same Brahmin as he chants mantra,
0: Brahmanudu okkade.
1: That Brahmin is one.
0: Avu chesi inti karmanu puraskarinchukoni ee peru vividha roopanga vastunnayi.
1: Basing on the job they do, they have the name.
0: Manavudu anaga,
1: human being.
0: Manishi anaga, ప్రపంచం అనగా,
1: వరల్డ్,
0: విశ్వం అనగా,
1: యూనివర్స్.
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యు మీన్ బై ప్రపంచం?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెన్స్
0: అనగా
1: ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: We are not unifying the
0: five. We are not vikasimpajesukuntunnamu.
1: We are just blossoming forth.
0: Vinnamu gaavinchukuntunnamu.
1: We separate them.
0: Ekatvanni anekatvanga chestunnamu.
1: We make that unity into diversity.
0: Ee prapancham vishalanga perigipothundi.
1: Therefore the world is vast.
0: Kaani anekatvamlo undinatundi ekatvanni darshinchadam adi manavuni yokka pradhana lakshyam.
1: The main aim of man is to experience unity in diversity.
0: Annitti endu undi ekatvanni manam vishwasinchali.
1: We should have full faith in the unity in everyone.
0: Chudandi ee yokka sthanamulo aneka mandi kucchunnaru.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have recognized the unity in many here.
0: అది beings are many but practice one. నీ గాలి, నా గాలి, నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు, నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: Beings are many, breath is one. Your inhalation and exhalation are
0: okay. Gaali teeskotam pichukotam ga untundi.
1: All breathe in the same way.
0: Indulo undinatundi ekatvanni gurtinchali.
1: But recognize the unity here.
0: Shariram rathamam vidyi. Anni dehamulu rathamuluga untunnayi.
1: All bodies are chariots.
0: Atmanam rathamam vidyi.
1: The self is charioteer.
0: Adane rathikudu.
1: హీ ఈజ్ ద చారిటర్.
0: దేహాలు రథములు,
1: బాడీస్ ఆర్ చారిటర్.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి,
1: చారిట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే,
1: చారిటర్ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటారు.
1: They are different way.
0: Kani anekatvamlo undeti ekatvam ani ettu darshinchali.
1: How to visualize the unity diversity? Andariki
0: tappani sariga undetundi untunnayi.
1: All have most
0: ani ekatvanni manam gurtinchali.
1: That we should understand.
0: Kotisudu aakasham nundi utti padaledu.
1: Millionaire has not come down from sky.
0: Kootipeda ee matti nunchi putti raledu.
1: The pauper has not come out of the mud.
0: కూటిపేద కోటేశ్వరుడు ఇద్దరు కుళ్ళు తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్, దట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటేశ్వరుడు కూటిపేద,
1: మిలియనేర్ అండ్ పాపర్,
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటిపేద అంబిలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just the water among the dry.
0: పంచపంచ పరమాన్నములు భుజించవచ్చు.
1: A millionaire may have delicious food.
0: అన్నములవి వేరు, కానీ ఆకలి ఒకటే.
1: The food forms are different, but hunger is one.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: We have to see the unity here.
0: ఇంకా మానవుని యొక్క మరణము,
1: then the death.
0: కోటీశ్వరుడు కాని కూటిపేద కాని,
1: millionaire or a beggar,
0: మరణం ఒక్కటే.
1: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఎ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటిపేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఎ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ఎ లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటుందని కానీ
1: దేర్ డిఫరెన్స్ ఇన్ వాటర్,
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కాని ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది,
1: as he grows in
0: అహంకారాలు మితిమీరి పోయి,
1: as he income
0: more, అపమార్గములో ప్రవేశించి,
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి,
1: he is full of all wrong
0: actions. జీవితాన్ని దృష్టి పట్టించుకొని జీవితమంతా పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: ఈ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొనది,
1: యాజ్ యూ గ్రో ఇన్ పొజిషన్,
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి, ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతుడు రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: Man today is not having no
0: mean bhavamulu ostunnayi.
1: He is having mean
0: cheriyallo palgunnaru.
1: He does wicked actions.
0: Appatikappatiki maatram aanandanni anubhavinchinattuga show chestunnaru, kaani
1: he puts up a show as if he is having happiness.
0: Mundunnadira tondaraloni musalitanammulu musunna pandaga annadu. Endunnadi ee yokka baadalu.
1: There lies ahead the result, the consequence.
0: Karanam emiti?
1: What is the reason?
0: Andamu prayamu unnata shakti undani nikkaku oranna. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ, ముసుళ్ల పండగ. క్రోకడైల్.
1: దేర్ లైస్ అహెడ్, దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతైతైతై తైబొమ్మ, దీని తమాషతున్న తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డు యు డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ది స్కిన్. ఇదంతా ఒక
0: తోలు బొమ్మని.
1: It is just the toy.
0: ఈ తోలుబొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాలను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in spiritual path, you should have all the noble feelings.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు చెప్పినట్టు వినకూడదు.
1: You should never leave the mind anyway.
0: కొంతకాలము తీసుకొని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన సో మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్
0: దేవుడిగా రూపొందుతాడు.
1: Human being becomes God.
0: Manava.
1: This manava.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: What do you mean by manava?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ అంటే గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: What do you mean by God?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు.
1: The one does not be day is Deva God.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no day. He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం చెప్పిస్తున్నాం?
1: We have to understand we should worship and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కొడుకు చెల్లపేరుస్తున్నాయి.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యు విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హి ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మురుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్స్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మురిగితే ఏనుగు తోక కూడా అల్లాడింటది.
1: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోభమైపోతున్నావు.
1: యు లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: Prema mudita manas.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: సమ్ స్టార్టెడ్ ఇమాజినింగ్ వాచింగ్ ది డిలే ఆఫ్ భగవాన్స్ అరైవల్ టు దిస్ వెన్యూ.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: భగవాన్ డస్ నాట్ సింప్లీ ఐడిల్ హిస్ టైమ్, హి డజంట్ సింప్లీ కీప్ క్వైట్.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ ఫార్ ద డివోటీస్.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: నార్ ద వాటర్ దట్ హి డ్రింక్స్.
0: అది కేవలం నాలుగును తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ సిప్స్ వాటర్ బిఫోర్ వన్ స్టార్ట్స్ టాకింగ్.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేదు.
1: యు కెనాట్ రన్ ద కార్ విదౌట్ పెట్రోల్.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: ఇట్ మే బి బ్రాండ్ న్యూ కార్ బట్ ఇట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: అదే విధంగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హియర్ జస్ట్ టు ఈట్ అండ్ స్టాండ్, నాట్ సింప్లీ లైక్ దాట్. నో,
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తాను.
1: Bhagavan had to satisfy those devotees waiting for him. He gave them satisfaction to all its fullness and then came over here.
0: ప్రపంచము పరిపరి విధములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: You find the world passing through in different directions today.
0: ఈనాటి ప్రపంచములోని సర్వ రంగములు ఎందుకు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: టుడే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈజ్ పొల్యూటెడ్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, బీ దట్ ఎథికల్ or political or social or spiritual.
0: Kanuka ee pollution lopala ee malinyam lopala nenu kodanu unnatam chetane naa indu kodanu kuchi pollution ostundani.
1: Because Bhagavan is amongst us, with pollution around, the pollution also has gone into him.
0: Kanuka ఈ ప్రపంచం యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉన్నది, చిత్రంగా ఉన్నది.
1: ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఇస్ వెరీ పెక్యూలియర్, ఫనీ అండ్ స్ట్రేంజ్.
0: చిత్ర విచిత్రంతో కూడినటువంటి ఈ యొక్క జగత్తును చూస్తే చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ కలుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ బి ఎక్స్టాటిక్ వైల్ వాచింగ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్. But at the same time, you also feel sad.
0: Manavatvamu chala pavitramainatundi.
1: The human life is highly sacred.
0: Manavatvamu nokate minchinatundi maraku shakti ledu.
1: There is no other greater power than the human life.
0: Ee manavulu rendu vidhamainatundi vidyanu abhyasistunnaru.
1: The human society acquires two forms of education.
0: ఒకటి ఎడ్యుకేషన్.
1: వన్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: రెండవది ఎడ్యుకేర్ అన్నారు.
1: అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా మన లోపల నుంచి లాగేటువంటి యొక్క విద్య.
1: ది ఎడ్యుకేర్ ఈజ్ దట్ విచ్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ విదిన్.
0: మనం లోపల నుంచి లాగాలి.
1: ది ఎడ్యుకేర్ హ్యాస్ టు బి డ్రాన్ ఫ్రమ్ విదిన్.
0: ఎడ్యుకేషన్ ఒక పుస్తకాల నుంచి చదవచ్చును.
1: Whereas the former education can be acquired by going through books.
0: ఎవరో రాసినటువంటి వాటిని మనం ఫాలో చేస్తూ దాన్ని నేర్చుకుని తద్వారా మనము దాన్ని ప్రకటించవచ్చు.
1: We go through the books written by different authors. We learn, acquire knowledge, and act accordingly.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది అలాంటిది కాదు.
1: But ఎడ్యుకేర్ is not of that sort.
0: అది సొసైటీ.
1: It is the one of your own, the self.
0: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటకు లాగాలి.
1: The power of the self must manifest.
0: ఎడ్యుకేర్ అనగా లాగటము.
1: Educare means to bring out.
0: దేని లాగటము?
1: What is to be brought out?
0: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట లాగటము.
1: To bring out that which is hidden, which is immanent, which is latent in you.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
1: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love and non-violence.
0: అయితే ఇది కర్మమును పుట్టిన జంతువు కర్మమును వృద్ధి పొంది కర్మమును చలును.
1: But however, the living creature, having born out of action, sustained by action, and ultimately merges back into action.
0: కాని వీటి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైనటువంటిగా మనము సాధన చేసి లాగాలి.
1: However, without any purposeful action or strainful effort, we should be able to bring out that which is latent within us.
0: సత్యము,
1: truth.
0: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
1: Truth. Who has written about it?
0: ఎవరు చెప్పారు?
1: Who said it?
0: ఎవరు చూపించారు?
1: Who has shown it?
0: లేదు.
1: No.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహత్వం, అటువంటి మహత్వులే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
1: The noble souls who had perfect harmony, unity of thought, word and deed, could utter truth.
0: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
1: The truth comes out of our heart.
0: ధర్మము,
1: ధర్మ
0: ఎవరు సృష్టించారు?
1: Who created it?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది అధర్మము?
1: What is unrighteousness?
0: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
1: ధర్మ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ఎనీ వన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
1: అండ్ సత్య హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ధర్మ.
0: శాంతి,
1: దెన్ శాంతి, పీస్.
0: ఏ కోటీశ్వరునైనా ప్రశ్నించండి, అయ్యా నీకు అన్నీ ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
1: యు ఆస్క్ ఎనీ మిలియనేర్, యు జస్ట్ ఆస్క్ హిమ్ అండ్ టెల్ హిమ్ దట్ యు హావ్ ఎవ్రీథింగ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆర్ యు హ్యాపీ? అండ్ యు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, ఐ హావ్ ఆల్ బట్ ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్.
0: ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ పీస్ ఎవరిచ్చారు?
1: పీస్, హూస్ గిఫ్ట్ ఈస్ దిస్?
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పీసెస్ కనిపిస్తున్నాయి కానీ పీస్ కనిపించడం లేదు.
1: ఆల్ ది వరల్డ్ ఓవర్ యు ఫైండ్ పీసెస్ బట్ దేర్ ఇస్ నో పీస్.
0: ఆ పీస్ అనేటువంటిది హృదయం నుంచి రావాలి.
1: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you get this love?
0: Amma ichinda?
1: Is it gifted by mother?
0: Appa putti appa ichada?
1: Or father has given you?
0: Inkevarina friends ichara?
1: Or has it gifted by friends?
0: Gift ichara?
1: Or anybody? No.
0: Prema neenutiye puttinadi.
1: And there is love within you originally, naturally.
0: Prema adiye neeka life.
1: And love is your life.
0: Prema is prema anetundi chala ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
1: లవ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
1: విదౌట్ దిస్ లవ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది వరల్డ్.
0: అహింస,
1: దెన్ అహింస నాన్ వైలెన్స్.
0: అహింసకు ఎన్నో పెద్ద ప్రయత్నములు చేశాడు బుద్ధుడు.
1: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
0: Kani ahimsa ante emi himsa lekunda undatamu.
1: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence. Everywhere you find this himsa violence. In fact, himsa violence starts right in his heart.
0: Kaluka satya dharma shanti premana nitvitvi okadani okati anusarinchave kani pratyekmainavi kavadu.
1: Therefore, the truth, righteousness, peace, love and non-violence follow one after another in a sequential order.
0: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి యొక్క పరప్రసాదముది.
1: దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు హ్యూమన్ సొసైటీ.
0: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ అటెంప్ట్ టు ఫాలో దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
1: ఫాలోయింగ్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ఎడ్యుకేర్.
0: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the alphabets?
0: Ishtamachinattu palagatam.
1: Just talk as you like.
0: Ishtamachinattu maatladatam.
1: Or conversing in your way.
0: Narukaku emukalu levu. Etla kavalsina telugutsu.
1: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
0: Alikadu satyam.
1: It is not truth anyway.
0: Satyamanu narukapaina arikatti.
1: And the truth has to be held tight, stronghold.
0: Vicharana sadapi.
1: One has to discriminate.
0: Ede truth, ede untruth.
1: One has to inquire what is truth, what is untruth.
0: Truth anetunti oke padame.
1: Truth is just one word.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: Two aipoyindante adi asatyam aipothundi.
1: When once there is two or duality, well, it leads to contradiction.
0: Ede nunchi aavirbhavinchinatundi oka ee satyamainatundi unnado.
1: Therefore we have to say that truth which comes out of our heart.
0: Truth is pravachana yokka swarupamu.
1: And the truth is the very form of this cosmos.
0: Deeni lopalane sarvamunu sancharinchutu unnadi.
1: All move about in this realm of truth.
0: Meghamante ekkada unnavi?
1: The clouds, where are they?
0: ఆకాశంలో ఉన్నది.
1: That they're right over there in space.
0: ఆకాశం ఎక్కడ ఉన్నది?
1: Where is sky?
0: తాను ఏకంగా ఉన్నది.
1: And it just all alone.
0: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
1: And clouds move about across the sky.
0: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ ట్రూత్ అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
1: And these clouds naturally cover the sun.
0: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
1: At the same time, you cannot neglect them either.
0: ఏ విధంగా వచ్చినాయో అదే విధంగానే దాన్ని మారిపోవాలి.
1: Just as clouds appeared, they should also clear at the same time.
0: వచ్చినవి ఈ మేఘములు.
1: And naturally they are the products of the wind.
0: ఆ మేఘములు గాలి వల్లనే కదిలిపోవాలి.
1: And as the wind blows, the clouds will clear.
0: ఆ మేఘములు కదిలిపోయిన తక్షణమే సన్లైట్ మనకు కనిపిస్తుంది.
1: The moment clouds clear, you'll naturally find the sun.
0: కనుక మనం మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
1: So it is not truth if you find fault with clouds.
0: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
1: And we have to breathe in a appropriate way, in a fitting way.
0: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
1: When we are pure hearted, you will have the cool breeze.
0: ఈ చల్లబడినటువంటి గాలియే ఈ మేఘములను కదిలిపోతుంది.
1: Because of this cool breeze, the clouds will clear.
0: కనుక మేఘములు కదిలిపోయేంత వచ్చే సన్ను మనకు కనిపిస్తాడు.
1: The moment clouds clear, you will be able to see sun.
0: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
1: What was the origin behind the clouds?
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క సహజములు.
1: These are natural qualities.
0: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
1: అండ్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ మ్యాటర్ ద టేస్ట్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: సహజంగా వచ్చినవి సహజంగానే జీవించాలి.
1: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయ్డ్ ఇన్ నేచురల్
0: ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
1: Those that come out of force will naturally led in a forceful way.
0: ఈ ఫోర్స్ తో వచ్చేటువంటి కాదు ఇవి.
1: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: సత్యము
1: సత్య
0: సత్యము తనంతకు తానే వచ్చినటువంటిది.
1: ద ట్రూత్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
1: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
0: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద సన్లైట్ బీయింగ్ కవర్డ్ బై దీస్ క్లౌడ్స్.
0: ఈ సన్లైట్ ను కవర్ చేసినటువంటి ఈ క్లౌడ్స్ పోవాలంటే ఏం చేయాలి?
1: What is to be done to clear this cloud?
0: దానికి కూడా గాలియే ప్రధానం.
1: And it's only the wind that can only clear the cloud.
0: ఈ గాలి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది? మన నుంచి వచ్చినవి.
1: Even the air comes out of us.
0: మన నుంచి వచ్చినటువంటి గాలి మన నుంచి వచ్చినటువంటి యొక్క సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
1: And the truth that comes out of us will naturally cover you.
0: కనుకని ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
1: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
0: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
1: బట్ ద ట్రూత్ ఇస్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: సెల్ఫిష్ అనేటువంటిది దానికి లేనే లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
0: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అనేటువంటి యొక్క పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
1: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి utilized in a selfless way.
0: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
1: జస్ట్ యాజ్ ద క్లౌడ్స్ క్లియర్
0: సూర్యుడు కనిపిస్తాడు.
1: యు సీ ద సన్.
0: సూర్యుడు కనిపించిన తక్షణమే
1: ద మూమెంట్ యు ఫైండ్ ద సన్
0: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
1: యూర్ ఎంథూజియాస్టిక్ అండ్ యాక్టివ్.
0: అది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని ఒకటి ఆశించదు, ఒకటి త్రోసివేయదు.
1: లవ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టేషనల్. It doesn't deny any.
0: Selfish banke ee prema anetvetidi aneka rakamuga vanni kaltapettundi.
1: It is only selfishness that confuses you, that agitates you.
0: Ee selfish anetvetidi chaala mayana mari.
1: And the selfishness will play all the gimmicks.
0: Swartham
1: selfishness
0: swapnam vale kalpistundi.
1: Is like a dream.
0: కానీ ఈ స్వప్నాన్ని మానవుడు ఎవరు కూడా లెక్క చేయడు.
1: బట్ నో మ్యాన్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ డ్రీమ్.
0: కానీ ఈ ప్రేమ ఉన్నంత వరకు కూడా ఎవరు దీనిని టచ్ చేయలేదు.
1: బట్ సో లాంగ్ దిస్ లవ్ నో బడి కెన్ బి ఎనీవేర్ అరౌండ్ దిస్.
0: ప్రేమను మీరు అభివృద్ధి వచ్చుకోండి.
1: డెవలప్ దిస్ లవ్.
0: అది మీకు దైవం.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని లేదు, బయలుదేరుతుంది.
1: ద మూమెంట్ లవ్ డాన్స్ అహింస నాన్ వైలెన్స్ అపియర్స్.
0: హింస అనేటువంటిది మనకి ఎక్కడ కూడా దాని యొక్క నీడ కూడా కనిపించదు.
1: హింస వైలెన్స్ విల్ నాట్ బి దేర్ ఎనీ లాంగర్, నాట్ ఈవెన్ ఇట్స్ షాడో.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను సాధించినప్పుడే మనకు సరి అయినటువంటి మార్గం తోస్తుంది, సరి అయినటువంటి బుద్ధి కుదురుతుంది, సరి అయినటువంటి పద్ధతి మనకు లభిస్తుంది.
1: Therefore, when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
0: కట్టడేటి నిజ కర్మము చుట్టూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపకతీరదు.
1: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
0: తనకెందుకు గట్టి ఎవరైనా ఆ చెట్టున గబ్బిడములకు తన కిందకు పెట్టిది ఆ చెట్టుని గబ్బిడం మీదకు.
1: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ద ట్రీస్.
0: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తన కిందకి పెట్టేసి.
1: ద బ్యాట్స్ లివ్ ఇన్ సచ్ ఎ వే విత్ దేర్ ఫీట్ అప్ అండ్ ది హెడ్ డౌన్.
0: కానీ అది ఎవరు కట్టినది కాదు.
1: అండ్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ ద బ్యాట్ ఈస్ నాట్ సస్పెండెడ్ లైక్ దట్ బై ఎనీవన్.
0: భగవత్ యొక్క లీల.
1: And it is the action, the will of God.
0: అది అన్ని విధములు కూడా ఎక్కడికి వెళ్ళిన కూడా చీకటిని చూస్తాయి.
1: The bats will be after darkness.
0: చీకటిని చూచి వెళ్ళిన తక్షణమే తన కిందకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
1: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
0: తన నిత్య జీవితం అంతా కూడా ఆ యొక్క నోటి నుండే జరుగుతుంది.
1: The whole life is carried on in such a way.
0: తిరటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండి జరుగుతుంది.
1: In fact, it partakes food and drinks water through the mouth only.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
1: Therefore, everyone will have to follow karma or action.
0: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
1: As we experience the consequences of karma,
0: కొన్ని సన్నివేశం ముందు ఆ యొక్క కర్మ అనేక రకమైన చిత్ర చిత్రం నిరూపిస్తుంటుంది.
1: ఇట్ ఇస్ ద కర్మ దట్ ప్రూవ్స్ సెవెరల్ మిస్టరీస్, మెనీ థింగ్స్ దట్ ఆర్ స్ట్రేంజ్.
0: నారదుని ప్రశ్నించాడు విష్ణువు, నారద ఈ ప్రపంచం ఏ రీతిగా ఉన్నది?
1: విష్ణు ఆస్క్ నారద, ఓ నారద, హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: స్వామి చిత్రంబులు,
1: దట్ పెక్యూలియర్,
0: పవిత్రంబులు,
1: ద సీక్రెట్,
0: చిత్రలోక విచిత్రములు,
1: అండర్ మిస్టీరియస్.
0: ఈ విచిత్రమైనటువంటి తత్వమును మనం ఎట్లా చూచేది?
1: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్?
0: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రములు ఈ యొక్క మానవులందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
1: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ సొసైటీ.
0: మరణం వస్తే దుఃఖిస్తాము.
1: At the time of death, one feels sad, cries.
0: జననం కలిగితే నవ్వుతాము.
1: At time of birth, one laughs.
0: నవ్వులు ఏడుపులు రెండు కూడాను చిత్ర విచిత్రములే కదా.
1: The cry on one side and laughter the other, both are peculiar things.
0: లోక విచిత్రములు మునిజన పవిత్రములు విష్ణు చరిత్రములు.
1: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఏది జరిగినా కూడాను ఇంత దైవం యొక్క సంకల్పముడే అనేటువంటి విశ్వాసం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
0: ఆ భగవంతుని యొక్క సహచర్యము ఈ విధంగా జరిపిస్తూ ఉంటుంది.
1: It is only the will of God that manifests this in a natural way.
0: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
1: In fact, no one desires God as such.
0: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
1: Nobody would think that these difficulties are because of the will of God.
0: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తిపైన వేస్తుంటారు.
1: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
0: Sukavegane laviste appudu deenini bhagavantudu pichinchadi ani antaru.
1: And if anything pleasure, the profitable happens, you think that it's God's gift.
0: Santoshamu aanandamu sukamu bhagavantuni yokka vara prasadam ani dukkamu kashtamu nashtamu kudanu ivanta kudanu prajala yokka bodhani manaku bhavistunnam.
1: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Motta mota mee thoughts ni meeru arigattandi.
1: First control your thoughts.
0: Ee thoughts anetunte megamule manaku sancharistunnayi hrudayam anetunte aakasham anandu.
1: And this human heart is a space which is covered by these clouds.
0: These clouds anetuntivi kramakramena kalipotu manas anetunte yokka chindudu paina buddhi anetunte surudu paina kottaruku kapputayi.
1: The mind is the moon, intellect is the sun, covered by the clouds of thoughts.
0: Chandrama manaso jatah chitcho suryo jayata. Ee chandrudu anetunte vaadu manasu yokka tattvam.
1: Therefore, moon is the presiding deity of the mind, and the sun is the presiding deity of the intellect.
0: ఈ ఇరువురు కూడాను ఉదయమనే ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
1: You find them in the sky and in the space of the human heart.
0: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
1: Sometimes our thoughts appear there as thick dark clouds.
0: నీ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
1: అండ్ ఎట్ దిస్ స్టేజ్ యూ ఫైండ్ థిక్ డార్క్ క్లౌడ్స్. నా
0: డార్క్ క్లౌడ్స్ అనగా నీటితో కూడినటువంటివి, ఆసక్తి చేసినటువంటివి.
1: అండ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ దేర్ ద డార్క్ క్లౌడ్స్.
0: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
1: దీస్ డార్క్ క్లౌడ్స్ కవర్ ద సన్ అండ్ ద మూన్.
0: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
1: బట్ ఇన్ సమ్మర్ దీస్ క్లౌడ్స్ క్లియర్.
0: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద సన్ అండ్ ద మూన్ క్లియర్.
0: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది? ఇదే వయసులోనే వస్తాయి.
1: ద థాట్స్ కమ్ అట్ దిస్ ఏజ్.
0: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలు అంతా కలుగుతుంటాయి.
1: అట్ దిస్ ఏజ్ యూ విల్ హ్యావ్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ దట్ యూ డోంట్ ఈవెన్ బి ఏబుల్ టు సే.
0: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
1: యూ కెనాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెత్.
0: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
0: అలాంటి లైన్ లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
1: యూ గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌండ్ ఇన్ యువర్ థాట్స్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ద రెస్ట్.
0: మొట్టమొదటి ఆ క్లౌడ్స్ మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ లెట్ అస్ క్లియర్ దీస్ థాట్స్ ఫస్ట్.
0: కనుక మొట్టమొదటి మీరు క్లౌడ్స్ థాట్స్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయండి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద క్లౌడ్స్ ఆఫ్ యువర్ థాట్స్.
0: క్లౌడ్స్ ను కంట్రోల్ చేసినప్పుడే మనకు ఈ బుద్ధి మనసు రెండు కూడా ప్రకాశిస్తుంటాయి.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ దీస్ థాట్స్ ద క్లౌడ్స్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద మూన్ ద మైండ్ అండ్ ద సన్ ద ఇంటెలెక్ట్.
0: ఈ అన్నింటికి క్లౌడ్స్ ఏ ప్రధానం.
1: దేర్ఫోర్ ద క్లౌడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫ్యాక్టర్.
0: క్లౌడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
0: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యాన్స్ విల్ ది క్లౌడ్స్ అపియర్.
0: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ మస్ట్ కంట్రోల్ అవర్ మైండ్.
0: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక బండల్ ఆఫ్ క్లౌడ్స్.
1: Mind is a bundle of clouds and thoughts.
0: ఈ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్ లను కొంతవరకు క్లియర్ కావాలి.
1: దేర్ఫోర్ ద బండల్ ఆఫ్ థాట్స్ క్లౌడ్స్ మస్ట్ బి క్లియర్డ్ క్లీన్ క్లెన్స్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వసతి మనలో ఏర్పడిపోతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ ద రియాలిటీ అండర్స్టాండ్ ఇట్.
0: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
1: అట్ దిస్ ఏజ్ నరేంద్ర ట్రైడ్ వెరీ హార్డ్ టు కంట్రోల్ దీస్ థాట్స్.
0: నరేంద్ర అంటే వివేకానంద.
1: నరేంద్ర ఈజ్ వివేకానంద.
0: అతని పేరు నరేంద్ర అని పేరు మొత్తం.
1: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
0: తర్వాతనే వివేకానంద అని పెట్టారు.
1: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
0: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని దూరం దూరం చేసినప్పుడే తాను హృదయము పవిత్రమైపోయాడు.
1: When once he has distanced himself these clouds, he could have his heart highly sacred.
0: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి వచ్చాను కదా. ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది అని తనలో తాను తలుచుకుంటూ వచ్చాడు.
1: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
0: Kanuka, India and it was
1: the moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
0: Kanuka ni manamu India nu gurinchi, India nunchi manam poyetundi yokka margam gurinchi manam chintistu raavali.
1: Therefore we should think the role of India, its majesty and its glory.
0: Kani ee naati pillalu Vivekananda, Ramakrishna Paramahamsa ilanti vaari peddala yokka charitralu em maatram kuda nu chadavatam ledhu.
1: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
0: Edo konni pichi pichi navasanta vachesthe danni patti veeru prasadistuntaru.
1: They read only cheap novels and think they know.
0: Ee cheap knowledge ni ఇవే గొప్ప చీఫ్ గా భావిస్తాం.
1: అండ్ దీస్ చీప్ నావెల్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు లాఫ్టీ ఐడియల్స్, లాఫ్టీ ప్రిన్సిపల్స్ సబ్సీక్వెంట్లీ.
0: చీఫ్ గా భావిస్తాం.
1: ద చీఫ్ షుడ్ బి టర్న్ ఇన్ టు చీఫ్ పాయింట్స్.
0: కనుక మీరు ఈ చీప్ అంతా పక్కకు పెట్టాలి.
1: దేర్ఫోర్ కీప్ అసైడ్ ఆల్ దట్ ఈస్ చీప్.
0: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
1: Consider everyone divine and great.
0: అందరి యందు దైవం ఉన్నాడు.
1: There is God in everybody.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఆత్మ అందరి యందు ఉన్నది.
1: ఆత్మ dwells in everyone.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: Is only one Atma that is present in all of the creatures.
0: అందరి యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self Atma is present in all.
0: అయితే వాడు చేసిన మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
1: Then you may question, how is it that I don't do the something good done by the other man?
0: కానీ వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ ను మారుస్తుంటది.
1: But his age, his conduct and behavior are responsible for his thought process.
0: నువ్వు అటువంటి వారితో నీవు జతకూడినప్పుడు యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్.
1: If you have bad thoughts, it only means you are in bad company.
0: కనుకని నీ వెట్టివాడివో ఈ కంపెనీ కూడా అట్టిది. ఈ కంపెనీ ఎటువంటిదో నీవు కూడా అట్టివాడివారు.
1: Your nature depends upon the company where you are. It is the company that decides your nature and behavior.
0: కనుకని మన యొక్క భావములు మనం చేరేటువంటి వాళ్ళతో కొన్ని జత చేరుతుంటుంది.
1: Therefore our thoughts are due to the company.
0: కనుక మనం మంచి వారితో చేరాలి.
1: Therefore we should always join good company.
0: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి అన్నారు.
1: Basing on this only it is said, it is only the good company that will help you to develop detachment, free from delusion and make you steady and attain liberation.
0: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
1: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
0: మంచి మాటలతో జీవిస్తుండు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్.
0: మంచి దృష్టిని పెంచుకో.
1: డెవలప్ గుడ్ సైన్, గుడ్ లుక్స్.
0: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసేతో, నీ మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
1: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్, గుడ్ లిసనింగ్, గుడ్ టాక్, గుడ్ వర్డ్స్, దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
0: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
1: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
1: అండ్ బ్యాడ్ బుక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి వాడివో నీ కంపెనీ చెప్పు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యు ఆర్.
0: కనుక నీ కంపెనీ నీవు మంచిగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి, విషయాన్ని గురించి చెప్పడానికి నేను పూనుకోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
0: మీరు నిత్య జీవితమును సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
1: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ కాన్స్టిట్యూట్ ద కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి వాడివో నీ కంపెనీ చెప్పు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యు ఆర్.

0: కల్పితమైన అవసరము.
1: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్ అండ్ లీడ్ ద లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
1: ద పాత్స్ ఆఫ్ ట్రూత్, రైచస్నెస్, పీస్ అండ్ లవ్.
0: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ విదిన్ యూ.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అవి పైన ఉన్నటువంటి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్, ద లస్ట్, గ్రీడ్, ద హేట్రెడ్ అండ్ అవరెస్ ఆర్ ప్రెసెంట్ ఔటర్ వరల్డ్.
0: దీనిని పక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటకు రాగాలి.
1: దేర్ఫోర్ గెటింగ్ రీడ్ ఆఫ్ దీస్ ఈవిల్ ట్రేట్స్ యూ విల్ బి ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ దట్ లేటెంట్ హ్యూమన్ వాల్యూస్.
0: బావిలో నీరు ఉన్నవి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద వెల్.
0: కానీ నీరును పైకి తేవాలంటే మనం ఏం చేయాలి?
1: వాట్ హ్యావ్ యూ టు డూ టు బ్రింగ్ అవుట్ ద వాటర్?
0: ఒక పాత్రకు దారం కట్టి
1: and you have to put it to a bucket
0: and neerlo vesi
1: and then let it go into the well.
0: Aa taadu ni paiki lagithe vetti neerto paatu paatra kuda vastundi
1: and then you can draw water out of the well.
0: Kanuka ni yokku hrudayam ane vetti baavi lopala lopala pavitramaina vetti yokka janamto nindinatundi yokka paatra unnadi.
1: And therefore in this human heart, which is a deep well, there's water which is highly sacred.
0: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టైట్ రోప్.
0: అది నమ్మకము.
1: అండ్ దట్ టైట్ రోప్ ఇస్ ఫెయిత్.
0: నమ్మకం అను రెండు నయనంబులే లేని అంధులైనది అవని అంది.
1: టుడే ఇన్ ద వరల్డ్ యు ఫైండ్ పీపుల్ ఆర్ టోటలీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: రెండు కన్నులు లేనప్పుడు మనం ఎవరవుతాం? మనం బ్లైండ్ అవుతాం.
1: వెన్ వీ లూజ్ బోత్ ది ఐస్ వీ ఆర్ నేచురలీ బ్లైండ్.
0: కనుక మనం బ్లైండ్ కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి బ్లైండ్.
0: మనం ఏదో ఒక కన్నైనా కూడా మనం పెట్టుకోవాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ వన్ ఐ ఫంక్షనల్.
0: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ క్యారీ ఆన్ లైఫ్ ఇన్ పర్ఫెక్ట్ వే, నేచురల్లీ హ్యూమన్ లైఫ్ విల్ టేక్ అస్ టు ది.
0: అందరూ మాటలతో చెప్పగలరు.
1: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు.
1: సమ్ కెన్ give speeches.
0: Kani speeches lo matallo manike ye matram trupti kalagadu.
1: You will not get satisfaction by giving speeches. Not
0: appadiki appadiki vintamu marchipothamu.
1: We listen for the moment and forget.
0: Mukhyamga manaku kavalsinatundi okka vishayalanu chakkaga manam krodikarinchukoni danni manam nammakanga teesukovali.
1: In fact, you should carry on treasure, have a strong firm hold on those essentials.
0: కనుక మీరు నమ్మకము అనేటువంటి ఒక దానిని భద్రంగా పెట్టుకోవాలి.
1: Therefore treasure, strengthen the faith.
0: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధములా సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
1: When once that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of the well of human heart.
0: ఎడ్యుకేర్ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల దాన్ని మనం పైకి రాగాలి.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్.
0: అంతేగాని ఎడ్యుకేర్ అనగా ఏదో దాన్ని ప్రత్యేకంగా మార్చుకోవటం కాదు.
1: ఎడ్యుకేర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ కోర్స్ ఆల్ టుగెదర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది బయట లేదు.
1: ఎడ్యుకేర్ ఈజ్ నాట్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: మనం కొంటే లభించేటువంటిది కాదు.
1: యూ కెనాట్ బై ఇట్.
0: టీచర్స్ చెప్పితే వినేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ దట్ కుడ్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ టీచర్.
0: నీకు నువ్వే దానిని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్.
0: కనుకనే నీవు సెల్ఫ్ రియలైజేషన్.
1: దిస్ ఇస్ సెల్ఫ్ రియలైజేషన్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్ కు కారణం ఏది కావాలి?
1: ఫర్ దిస్ సెల్ఫ్ రియలైజేషన్ వాట్ ఇస్ నెసరీ?
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: Self confidence is important.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏది ఉండాలి?
1: ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెన్ వాట్?
0: కనుక ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు కొన్ని విధమైనటువంటి ఒక గుణములు భవిత్రములు తండ్రిగా ఉండాలి.
1: Therefore to develop this self confidence you should have all that sanctity around it.
0: బావిలో ఉన్నటువంటి నీరు రావాలంటే అంత దాటుకుని రావాలి.
1: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
0: కానీ వెల్ ఉంటుంది కానీ వాటర్ ఉండదు.
1: Sometimes you find a well without water.
0: వాటరే లేకుండా ఏమాత్రం కూడా దాంట్లో పదార్థం నిలిచవు.
1: అండ్ వెన్ దేర్ నో వాటర్ దేర్ నో క్వశ్చన్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ అవుట్.
0: ఆ వాటర్ అనేటువంటిది భక్తి.
1: అండ్ దిస్ వాటర్ ఇస్

0: your devotion.
1: ఈ డివోషన్ అనేటువంటి దాంట్లో లోపల దీన్ని ముంచాలి.
0: అండ్ దిస్ హ్యాస్ టు బి ఇమర్స్డ్ ఇన్ దట్ వాటర్స్ ఆఫ్ డివోషన్.
1: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎడ్యుకేర్ అనేటువంటి ఒక సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ ఇమర్స్ దిస్ కంటైనర్ టోటలీ, యూ కెన్ డ్రా ఇట్ అవుట్ ది ఎడ్యుకేర్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
0: All your studies, what for are you doing it?
1: Buddhi kusalitaku matrame parikostayi. Buddhi kusalitaku matrame
0: parikostayi. It only represents your intelligence and skills.
1: Meeru ee buddhi kusalitaku matrame nechukunte daniki tagineatundi aadharam.
0: All this, your intelligence also should have a support.
1: Manaku kuni support kavali.
0: We need support.
1: Ee support anetundi educare.
0: This support is educare.
1: Educare anetundi manaku nijamainatundi aanandanni andistundi.
0: This support of educare will confer bliss.
1: Kanuka meeru ee education anetundi antu educare kuda pradhananga teesukovali.
0: Therefore, along with education, you also consider educare equally important.
1: Education ante pustaka knowledge kaadu.
0: In fact, educare is not textual knowledge.
1: Kaani ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారైనా,
0: దేర్ మే బి నాలెడ్జిబుల్ పీపుల్ విత్ ఆల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్,
1: కానీ ఉన్నటువంటిది ఇదే పెద్దది. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ ఎడ్యుకేర్, వాట్ ఎవర్ డిగ్రీ యూ హ్యావ్, ఇట్ ఈస్ యూస్లెస్.
1: ఎంఏలు బిఏలు పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు, కానీ
0: you may get the high degrees, undergraduate and postgraduate degrees,
1: kaani educate lekapothe adi education kaadu.
0: Without educate the inner current, the education is useless.
1: Aa useless anetundi education nu ee naadu manam chalutunnam.
0: We are passing through this useless education.
1: Idi patta kooti kosam nimittamai chaduvetundi chaduvide.
0: All this education that we acquire today,
1: chaduvina chaduvulantaru kuda goppa goppa varu unnaru lokamlo.
0: In fact, in this world, they are highly knowledgeable people.
1: Meerandaru em chestunnaru?
0: What is they are doing?
1: Shantini emaina poshistunnara?
0: Are they developing peace?
1: Satyamini emaina abhivruddhi parustunnara?
0: Are they removing any kind of violence in society?
1: Dharmamini emaina vicharistunnara?
0: Are they making proper inquiry?
1: Poli peaceful ga emaina unnara?
0: Or are they leading peaceful life?
1: Ned.
0: No.
1: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి,
0: అండ్ ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ దేర్ ఓన్ చిల్డ్రన్,
1: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ యువర్ ఓన్ చిల్డ్రన్,
1: మొట్టమొదట మీరు ఆ ప్రేమను ప్రచారించండి.
0: అండ్ దేర్ ఫోర్ పబ్లిసైజ్, షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
1: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటిది ప్రేమను మీరు అందరికీ పంచాలి.
0: షేర్ దిస్ లవ్ ఇన్ ది ఎంటైర్ సొసైటీ విత్ ఎవ్రీవన్.
1: మీరు అందరికీ పంచాలి.
0: You have to share with everyone.
1: Meer bhujinchali.
0: And you have to enjoy for yourself.
1: Appude ee prema yokka tattvam ee takkaga ruchiga iltundi.
0: Then only you will be understanding the true nature of love and experience it.
1: True nature ante emti?
0: What is true nature?
1: Nijamainatundi prapanchamu.
0: And this true nature is the world in letter and spirit.
1: Kaani adi true nature kaadu.
0: And you cannot call it in the outer way the true nature.
1: ట్రూ నేచర్ అనేటువంటి కూడాను అది ఒక కల్పితమైనటువంటిది.
0: ద ట్రూ నేచర్ వాట్ యు స్పీక్ అండ్ కాంప్రిహెండ్ ఈజ్ ఆల్సో ఆర్టిఫిషియల్.
1: ఓన్లీ నేచర్
0: ఈజ్ ఓన్లీ నేచర్.
1: నేచర్ ఈజ్ సత్యమైనటువంటిది.
0: నేచర్ ఈజ్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్,
1: నాట్ టూ.
0: నాట్ టూ.
1: ట్రూ నేచర్ రెండు అయిపోతాయి. మీరు
0: వెన్ వన్స్ ఐ సే టూ నేచర్, ఇట్ ఈస్ టూ జ్యువల్.
1: కనుక నీవు నేను ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ట్రూత్ అండ్ నేచర్ రెండు ఒకటే.
0: ట్రూత్ అండ్ నేచర్ వన్ ఆర్ వన్.
1: కనుకనే నేచర్ ని ట్రూత్ అంటారు.
0: సో ద నేచర్ ఇస్ ట్రూత్.
1: దానిని మనం సత్యంగా భావించాలి, దాన్ని మనం సత్యంగా పూజించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు థింక్ ఇట్ ద వన్ రిప్రజెంటింగ్ ట్రూత్ అండ్ యూ హ్యావ్ టు స్పీక్ ట్రూత్.
1: పరీక్షణ కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన ఫిట్ నేచర్ ను కల్పించుకోరాదు.
0: యూ షుడ్ నెవర్ బి క్యారీడ్ అవే by your super impositions, all those that are artificial.
1: Kanuka meeru prati manavulu prati vyakti kudanu vidyarthulainatundi varu anni shaktulu vaari endunnavi.
0: All students, youngsters have all potentialities, capacities.
1: పంచభూతములు,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: పంచకోశములు,
0: ద ఫైవ్ షీట్స్,
1: చాలా భద్రంగా ఉన్నటువంటివి.
0: దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ యూ.
1: అలాంటి స్ట్రాంగ్ టైమ్ లోపల మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పోతే వీక్ అయిపోతాయి.
0: When they are present in you, in all its strength, if you don't make proper use of them, you become weak. Then once you are weak, you will not be able to achieve anything. You have determined somewhere
1: or
0: other. Remain until you achieve the determined cause.
1: కోరని తెలియో కోరనే కోరు తెలి.
0: యూ హ్యావ్ డిజైర్డ్ హావింగ్ డిసైడ్ ఇట్
1: కోరని తెలియక విడువకుండు.
0: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గివ్ అప్.
1: సత్యమనేదియో తత్తనే తలచితివి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ థాట్ అబౌట్ ద ట్రూత్.
1: సత్యం విడుదాక పోవకుండు.
0: అండ్ అంటిల్ యూ రియలైజ్ ద ట్రూత్ నెవర్ గెట్ అవే.
1: తలచినదియో తలచనే తలచితివి.
0: హావింగ్ థాట్ ఓవర్
1: తలచిన తీయుదాక పోవకుండు.
0: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ never give up.
1: పోరుబడలేక తానైన ప్రభు వలయు.
0: In fact, the God should confer what you want out of disgust and
1: with
0: or you should faint on the way in your effort.
1: కాని నీ ఎంత నీవు తిరిగిపోవటమేని దీక్ష కాదు.
0: In fact, to return is not your nature, is not befitting you.
1: కనుక నీవు పేరైనటువంటి వాడే.
0: In fact, you're weak if you run away.
1: 5 out of 5 వచ్చినా కూడా నీ ఫస్ట్ క్లాస్ కాదు.
0: అండ్ యూ మే గెట్ 5 out of 5, యూ కెనాట్ సే యూ గాట్ ఫస్ట్ క్లాస్.
1: కనుక ఇవి మార్కులో వచ్చినటువంటి వారు కానీ ఇవన్నీ రిమార్కులే.
0: యూ జస్ట్ సెక్యూర్డ్ మార్క్స్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఓన్లీ రిమార్క్స్.
1: భగవంతుని దీంట్లో ఒక మార్క్ రావాలంటే అన్నింటిలో కూడా దీక్ష వహించాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు గెట్ 5% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ది గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: చదువు లోపల కూడాను ఒక దీక్షను వహించాలి.
0: యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ హై గ్రేడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను. విద్యా విషయమే
0: భగవాన్ ఈస్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
1: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
0: బట్ యూ డోంట్ టేక్ seem to take them seriously.
1: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
0: You have forgotten the very reason why Swami is here.
1: Not Swamiji. మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో.
0: I am sorry. You have forgotten why you are here.
1: దానిని నీవు మొట్టమొదటి సాధించాలి.
0: But having been here, you should achieve the purpose.
1: వచ్చినది ఒకదేని కోసము, చేసేది మరొక పని కోసము వచ్చినప్పుడే తేది. దీనివల్ల ఏ మాత్రమూ ఫలితం ఉండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హావింగ్ కమ్ హియర్ విత్ వన్ పర్పస్, ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యూఆర్ అవే ఫ్రమ్ ద ట్రాక్.
1: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
0: యు ఆర్ గోయింగ్ టు ఎ హోటల్, యూ హ్యావ్ ఇడ్లీ అండ్ సాంబార్.
1: కానీ అని తెలుసుకోలేక అది మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
0: విదౌట్ అండర్స్టాండింగ్ వాట్ యూ రియల్లీ వాంట్, యూఆర్ స్టెప్డ్ ఇన్ టు మిలిటరీ హోటల్.
1: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు వేయంటే, ఇక్కడ సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
0: అండ్ దేర్ ద పీపుల్ విల్ సే దిస్ మిలిటరీ హోటల్, సాంబార్ అండ్ ఇడ్లీ ఆర్ నాట్ అవైలబుల్, యూ గో సమ్వేర్ ఎల్స్.
1: కనుక మీరు వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి దీనికోసం, హృదయాన్ని పరిపక్వం చేసుకునే కోసం వచ్చారు.
0: యూ హావ్ కమ్ హియర్ టు మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్, నోబుల్ అండ్ ఐడియల్.
1: కానీ ఈనాడు అపవిత్రం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బట్ యు ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు మేక్ దెమ్ అన్సేక్రెడ్.
1: కారణం
0: వై?
1: చుట్టూ వైలెన్స్.
0: బికాజ్ యూ ఫైండ్ వైలెన్స్ అరౌండ్.
1: చుట్టూ పొల్యూషన్.
0: అండ్ యూ ఫైండ్ పొల్యూషన్ ఎవ్రీవేర్.
1: ఈ పొల్యూషన్ గా ఉండినప్పుడు మీ పక్కన వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది.
0: అండ్ వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పొల్యూషన్, యూ ఫైండ్ ద పొల్యూషన్ ఇన్ ఆల్ ది నైబర్హుడ్.
1: కనుకనే మీరు పొల్యూషన్ కాకూడదు.
0: సో డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి పొల్యూటెడ్.
1: మీ యొక్క థాట్స్ మీరు ఏమాత్రమో మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫర్మ్ థాట్స్.
1: మనసును ఏమాత్రం కూడా చేంజ్ చూసుకోకూడదు.
0: నెవర్ అలౌ యువర్ మైండ్ టు వేవర్.
1: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
0: దీస్ ఆర్ ది టీచింగ్స్ ఆఫ్ ఆల్ అవర్ ఎల్డర్స్.
1: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
0: బీయింగ్ మోడర్న్ స్టూడెంట్స్,
1: ఆధునికమైనటువంటి దాటితో పాటు ప్రాచీనమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని కూడా నిలుపుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రిజర్వ్ the ancient tradition and culture practices.
1: అది సాంప్రదాయము.
0: It is a tradition.
1: ఇది అభ్యాసం.
0: And this is the practice.
1: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
0: You should practice, but you are not practicing.
1: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: And therefore make every attempt to uphold your tradition by practicing it sincerely.
1: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
0: If you conduct yourself this way, you will have the bliss which you really want.
1: ఈ విధమైనటువంటి బ్లిస్ ని మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ ని పొందుతారు.
0: Then once you get this bliss, then you can say you are blessed.
1: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
0: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ బ్లిస్ ఉంటే ప్రయోజనం లేదు.
0: మియర్ బ్లిస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
1: బ్లిస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై.
0: ద బ్లిస్ ఈస్ డ్రై.
1: కనుక మీరు ఈ నిజమైనటువంటి దానిని సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అటైన్ ద రియాలిటీ అండ్ రియలైజ్ ఇట్.
1: అప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి, ఈ బుక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడాను స్థిరమైపోతాయి.
0: And then only you will remain in peace, and all that you get out of the bookish knowledge will remain steady and firmly established in you.
1: ఈ విద్య లౌకికమైన విద్య.
0: And the knowledge that you have is worldly knowledge.
1: హేమతారక విద్య.
0: The secular knowledge to live in this world.
1: పరమనికు సుఖింప బ్రహ్మ విద్య.
0: And to be happy and blissful thereafter, after this life soldier, you need knowledge of the self.
1: కనుక మనం బ్రహ్మ విద్యను నేర్చడానికి వచ్చాము.
0: We are here to acquire this brahma vidya, the knowledge of the self.
1: లౌకికమైన విద్యను నేర్చడానికి కాదు.
0: We are not here only to learn.
1: దీంతో పాటు ఆ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి.
0: Therefore, along with the secular knowledge, we need spiritual knowledge also.
1: కనుక ఈ రెండింటి ఎందుకు కూడా మీరు సమానమైన స్థితిలో ప్రయాణం సరపాలి.
0: Therefore, we should acquire them in a balanced state and proceed parallelly.
1: అప్పుడే మీరు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: Then only the purpose for which we have come is fulfilled.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల గోపాల కృష్ణ జై.

0: ජෙමු මාතාඩ මාතාඩ මාතාඩ ඉක මාතාට මේක අද රුමුල්ලොන්ත කුලෝ මම පොයි මාතාඩදී කොන්තකදායි දේහම් කොත చెడిపోతుంది అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది
1: స్వామి స్పీక్స్ నాట్ ఓన్లీ హియర్ అండ్ హీ గోస్ ఆన్ స్పీకింగ్ టు ఆల్ ద డివోటీస్ దేర్ ఆల్సో యాడింగ్ టు దిస్ యూ హావ్ గాట్ ది పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ద పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ థింగ్స్ దట్ హెస్ వర్సన్డ్ ది సిచ్యువేషన్
0: ఫుల్ ఆల్సో కంప్లీట్ గా చెడిపోతుంది అది
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్
0: వాట్ యూ వాంట్ బై సార్ వాట్ యూ వాంట్ తీసుకో ఐ ఆమ్ రెడీ
1: భగవాన్ సెడ్ వాట్ యూ వాంట్ ఆల్ బాయ్స్ సెడ్ ఇన్ వన్ వాయిస్ స్వామి వి వాంట్ యూ Bhagavan says, I'm ready, take me, says Bhagavan.
0: Ichukolekapotamu ee tappu gaani daari kaadu.
1: You are not able to take me, mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: సాత్మానం నచయేరత శివయేవ సదాజీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్య ఉన్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్ నేచర్ విద్ ఇన్ హిమ్?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుక మానవునకు మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: Therefore, for man, the good look, the good vision is needed.
0: Rendavadi, samyak sankalpam, pavitramaina sankalpamlu undali.
1: The second, good thoughts, samyak sankalpa, are needed.
0: Samyak drishtini alavarchukunnatvanti vyaktiki maatrame ee yokka samyak sankalpam, pavitramaina sankalpamlu aavirbhavinchagalavu.
1: The one with good outlook can easily entertain good thoughts.
0: Manavunaku samyak drishti samyak sankalpam tho paatu samyak karma pavitramaina karmalu kudanu aacharinchali.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: Ee pavitramaina karmala dwara manavudu తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: ద గుడ్ యాక్షన్స్ విల్ ఫెలిసిటేట్ మ్యాన్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ లేటెంట్.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఎ హ్యూమన్ మియర్లీ బై ఫామ్.
0: దివ్యమైన భావములతో దివ్యమైన సంకల్పములచే దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: దర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్ ఇఫ్ వన్ డివెలప్స్ సీక్రెట్ థాట్స్, ద గుడ్ అవుట్లుక్, ద గుడ్ విజన్ అండ్ గుడ్ యాక్షన్.
0: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు సీక్రెట్ థింగ్స్. ఫోర్ థింగ్
0: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, సమ్యక్ జీవన, good life.
0: జీవితం అంటే ఏమిటి?
1: What is life?
0: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
1: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
0: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్ ఐడియల్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
1: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్ ద కాండక్ట్.
0: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావమును దూరము చేసుకుని సద్భావమును పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
0: మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: Giving up all that is polluted is the true sadhana.
0: Sadhanaga japamu dhyanamu bhajana ityadi satkarmala maatrame sadhana kaadu.
1: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
0: Manasulo cherina malinyamunu nirmoolam gaavinchukotame sadhana.
1: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
0: Deeni taruvatane samyak samadhi anna నిర్వాణం.
1: ద నెక్స్ట్ కమ్స్ సమ్యక్ సమాధి నిర్వాణం.
0: సమాధి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై సమాధి?
0: సుఖదుఖే సమీకృత్వా లాభములా విజయాది. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమాధి, ఇదే సమాధి.
1: సమాధి మీన్స్ సమ ధి, ఈక్వల్ మైండెడ్నెస్.
0: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
1: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
0: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కలుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
1: This equal-mindedness is the state of nirvana.
0: Itti pavitramaina manavuni endundinatvanti yokka sarvangamulu yokka sarthakatanu gurtinchukotame nijamaina manavattvam.
1: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
0: Mana mottamodata mana nalukanu pavitram gaavinchukovali.
1: First we should make our tongue sacred.
0: Dinni samyak vaakku annaru.
1: Making the tongue sacred means talking good.
0: Mana vaakunu kudanu asatyam aadakunda parulannu nindinchakunda parulannu bhavin dushinchakunda ee naalukaku sari ainaatvanti oka divyatvanni andinchali.
1: It means we should never utter a lie, we should never blame, we should never criticize. That makes our tongue sacred.
0: Motta modatidi samyak darshanam.
1: The first one, samyak darshanam.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఓన్లీ సేక్రెడ్ థింగ్స్.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: The teaching of Buddha in the first instance is good looks.
0: Samyak drishtini manam avalambinchinappudu samyak bhavamu manalo prarambhamavutundi.
1: When once we have good outlooks, we will develop good thoughts thereby.
0: Samyak vak,
1: then good words.
0: Mana kannulu unnavi kadani andarni chudakoddu.
1: For the simple reason we have eyes, we should not look at everyone.
0: Annintini chudakoddu.
1: We should not see all.
0: తద్వారా అనేక విధములైనటువంటి యొక్క దోషములు పాపములు కూడాను మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై సీయింగ్ వాచింగ్ ఎవ్రీవన్ అరౌండ్ నేచురల్ యూ క్యారీ ద సిన్ అండ్ ద డిఫెక్ట్.
0: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ అండ్ గేవ్ ఎ సీక్రెట్ టీచింగ్. వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వి డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు యజ్ఞములు యాగములు క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
1: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
0: కారణమేమనగా మొట్టమొదటి మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: ద రీజన్ ఈస్ వీ హావ్ టు మేక్ అవర్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్ ఫస్ట్.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: నన్ ఆఫ్ ది న్యాచురల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ సాటిస్ఫైడ్ హిమ్.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, సాట్ అండర్ ద బనియన్ ట్రీ అండ్ ఎంక్వైర్డ్.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like యజ్ఞ అండ్ యాగ, people considered him an atheist.
0: ఇది పరమ అధర్మము.
1: It is wrong to say so.
0: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
1: Buddha had a sacred heart.
0: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్ అరౌండ్.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్. Bosses made their people suffer and a big fish swallowing the smaller one.
0: ఎవ్వరిని హింసించకూడదు, ఇదియే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: No one should harm anyone. This is true righteousness.
0: కనుకని అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబాడి ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ which will not allow you to put to suffering anyone by word, thought or deed.
0: Satyame bhagavantudu.
1: Truth is God.
0: Kanuka satyanni manamu ee jagattulo chaatali anubhavinchali ani bodhinchadu.
1: Buddha taught that we should adhere to truth and propagate principles of truth.
0: Kanuka atani yokka bodhana lopala pradhanamaitundi satyamu dharmamu.
1: Therefore the main teachings of Buddha are these two.
0: Aadina maata tappakoodadu, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడా బోధించింది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నాట్ గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్ వై వన్ షుడ్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: అట్ ద బిగినింగ్ హి వాస్ క్రిస్టెన్డ్ లైక్ దిస్ యాజ్ సర్వార్థ సిద్ధ.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమర్దిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోధనుడు.
1: శుద్ధోధన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోధన.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోధనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
0: Kadapatiki satyanni gurtinchinatvanti okka buddhudu idi sari ainatvantidi kaadu.
1: Buddha realized the truth at the end and felt the defect.
0: Manavudu ee naati lokamulopala aneka vidhamainatvanti bandhamulaku moola kaaranamu lokame.
1: Man is put to suffering because he is bound by this world.
0: Bandhulu mitrule bandhamulaku moola kaaranamu.
1: The friends and relations are the cause for the bondage.
0: Lokamulo unnatundi manavule ee dukkhamulaku moola kaaranamu.
1: The company and the people around are responsible for the misery.
0: Kanukane taanu sarvam dukkham dukkham annadu.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: Sarvam chanikam chanikam chanikam annadu.
1: He said everything is fleeting, momentary.
0: Sarvam nasyam nasyam.
1: Everything is bound to perish.
0: ఇది ఏది కూడాను సత్యం కాదు.
1: Nothing is true.
0: తల్లిదండ్రులు పిల్లలను అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములకు కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: The parents will put their wives, the children, to various kinds of bondage. Ultimately, they
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
1: At the right age, the parents decide to get the son married.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experience?
0: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated but he treads along the sacred path.
0: ఇంద్రియ సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: He wants this fleeting pleasure but not the transcendental.
0: నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధం కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్.
0: అర్ధరాత్రి సమయం లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
0: Tana hrudayaniki bodhinchukunnadu, mata nasti పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
0: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principle behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: జరా దుఃఖం.
1: Old age is sad.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
1: The life, the birth and the old age, both give you the
0: pain. జయా దుఃఖం పునఃపున.
1: And it is repeated time and again.
0: అంత్యకాలే మహా దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: At the end you will face that infinite misery, therefore be careful.
0: ఏమిటి ఈ యొక్క సుఖము?
1: What is this?
0: సంసారంలో సుఖమా, ఉద్యోగంలో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విద్యలో సుఖమా, దేంట్లో సుఖం లేదు.
1: Where is happiness? Is there happiness in family? ఇవన్నీ job or business.
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: That's all momentary.
0: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తలయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
0: ఇది అంతైకుడును మిథ్యము మిథ్యము మిథ్యము.
1: All this is illusion.
0: సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: అది ఏ నిర్వాణం.
1: The truth is nirvana.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What is nirvana?
0: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
1: That unitedness, that single mindedness is nirvana.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
1: Making our mind sacred and tread along that path is nirvana.
0: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమేదైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
1: Before attaining the state of nirvana, few hours before, he summoned his ananda buddha and told him,
0: తమ్ముడు,
1: he summoned his brother and told him,
0: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాముగా పెంచింది.
1: And Gautami took care of him so much earlier.
0: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
1: On the very seventh day of the birth of Buddha, మాయాదేవి died.
0: శుద్ధోదనుడు రెండవ భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుడిని పెంచి పెద్ద చేసింది.
1: It was Gautami, the second wife Suddhodana, who has taken care of Buddha.
0: కనుక గౌతమి పెంచటం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
1: Because he was fostered by Gautami, he is called Gautama later.
0: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
1: At the age of 28, he left everything, sacrificed everything.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the significance of all this?
0: సంఘం శరణం గచ్చామి. Hands in the society, head in the forest.
1: సంఘం శరణం గచ్చామి. Hands in the society and head in the forest.
0: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
1: He spent his life in the forest.
0: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచన చేస్తున్నాడు.
1: He made inquiry in depth for the welfare of the society.
0: First, ధర్మం శరణం గచ్చామి.
1: First one has to surrender to ధర్మం.
0: ఏమిటి ధర్మము? ధర్మము.
1: What is this dharma?
0: అది ఏ అహింస పరమో ధర్మ.
1: That is అహింసా నాన్ వైలెన్స్.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
1: The life that would not make anyone suffer is the true life.
0: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
1: Basing on these twin principles, Buddha propagated all over the world.
0: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
1: The teachings of Buddha have spread all over, like Tibet, China, Burma, Japan.
0: Inte kaakunda taanu maraninchi nirvaanamaina tarvata ee buddhi oka jeethi lopala unnatundi vaaru okariki okariki desham kaliginchukoni.
1: Later what happened was, there was infighting among the followers of Buddha.
0: Kramakramina buddha matamunu cheenimpa chestu vacharu.
1: And that was the cause for the decline of Buddhism.
0: Bhautikamainatundi vaatini aadharam chesukunnaru kaani
1: they have gone by the temporary ephemeral
0: things. బుద్ధుడు చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
1: But no one observed in practice the true teaching of Buddha.
0: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
1: If you take their outlooks, they are very bad.
0: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
1: Therefore Buddha said, first have good looks.
0: దృష్టిని నీవు అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుందన్నాడు.
1: When once you have got a control over your looks, you can control the whole creation.
0: కనుకనే మన దృష్టియే సృష్టి.
1: Therefore drishti vision is
0: సృష్టి
1: creation.
0: లేదు.
1: It is not separate.
0: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
1: If you have bad looks, the whole creation looks
0: మంచి
1: bad.
0: మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
1: If you have good outlook, everything is sacred.
0: కాబట్టి మంచి చెడ్డలు రెండు నీ దృష్టిలో ఉన్నావు కానీ సృష్టిలో లేవు.
1: So good and bad lie in your vision, not in creation as such.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore every human being must exercise control
0: on one's looks. మనోవా కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
1: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
0: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
1: For all this pollution, it's only our vision that's the cause.
0: కనులు ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
1: Why God has given us the eyes?
0: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
1: Eyes are gifted to see sacred things around.
0: అందరిని చూచే కోసం కాదు.
1: Not to see everybody.
0: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
1: Because of our looks, which are not proper, the human life itself is polluted.
0: సూచన దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
1: All the outlooks, all the scenario is absorbed within.
0: కనుక మనం సరైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we should develop good looks.
0: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకుడు సార్థకమవుతుంది.
1: Then once we develop good outlooks, the whole creation.
0: రెండవది వాక్ శుద్ధి.
1: The next one is
0: సమ్యక్ వాక్.
1: Next one is good words.
0: ఈనాడు ఎదురు పడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడటం, ఇది ఎంత చెడ్డ పని.
1: Today what we do is we talk to everybody that we meet on the way.
0: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు?
1: You are wasting lot of divine energy.
0: అన్నెసెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
1: వై డు యూ టాక్ అన్నెసెసరీ విత్ అదర్స్?
0: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ ది
0: వల్ల మాటల వల్లనే మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ గాసిప్ యు బికమ్ ఎ డెమన్.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
0: ఇది సత్సంకల్పం.
1: The next one is good thoughts, satsankalpa.
0: అది సమ్యక్ సంకల్పం.
1: That's good thoughts, సమ్యక్ సంకల్పం.
0: దీనిని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
1: Basing on this, good pursuit, good path.
0: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
1: The good spiritual path is very essential.
0: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
1: Because of this true spiritual path, the human qualities, values will improve.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Then once human values develop, the divinity will blossom.
0: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తన కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: Then once the human values are not recognized, how do you expect him to know the
0: divine? అసలు మానవుడు అంటే ఏమిటి?
1: Then who is the human being?
0: ఇది సమ్యక్ దర్శనం.
1: This is what's called samyak darshana.
0: అనగా ఏంటి? The proper study of mankind is man.
1: It means proper study of mankind is man.
0: Thoughts, words, action. మూడింటిని అదుపులో నుంచుకోవాలి.
1: It only means exercising control over our thoughts, words and deeds.
0: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
1: Then he becomes true human.
0: దృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడుగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
1: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దే ఆల్ రిఫ్లెక్ట్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
1: బట్ హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
0: ఒక్క దైవమని కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కానీ తాను ఉచ్చరించలేదు.
1: He did not refer to single God or a single sacred text.
0: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
1: He did not consider యజ్ఞ.
0: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
1: He had full faith that యజ్ఞ is an act of sacrifice.
0: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయడం కాదు.
1: యజ్ఞ is not offering with mantras.
0: త్యాగేనేకే అమృతత్వ మానసు.
1: యజ్ఞ మీన్స్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
0: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
0: దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యు సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మానవుడు ఈత ఆడుతుంటాడు.
1: యు స్విమ్
0: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: యూ హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్.
0: త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
1: దెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ విల్ హావ్ యోగా దట్ డిజర్వ్డ్.
0: యోగమే నిర్వాణము.
1: అండ్ దిస్ యోగా డిజర్వ్డ్నెస్ ఇస్ నిర్వాణ.
0: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
1: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: అన్నింటికి నీ ప్రేమ ప్రధానము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఎట్టి ప్రేమ?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: లౌకికమైన ప్రేమ?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ లవ్?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: ఆర్ ఫిజికల్?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: ఆర్ ఎనీథింగ్ ఆఫ్
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: ఆర్ సైంటిఫిక్?
0: కాదు కాదు.
1: నో,
0: దివ్యమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ డివైన్ లవ్.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు, కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
0: పెద్దలంతా పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
1: The elders are responsible for the bondage.
0: అది ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే కాదు.
1: It's not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయన నీ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో.
1: He insists that his son should
0: get
1: married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants him to
0: marry. నీ ఎందుకు వాడిని ఫోర్స్ చేయటం?
1: Why should you force him?
0: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బాండేజ్.
0: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్సైడ్ సోర్స్ ఉండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫోర్స్, దేర్ షుడ్ బి ఇన్సైడ్ సోర్స్.
0: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
1: ది ఇన్సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: నా త్యాగమునకు అడ్డు తగిలి
1: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్.
0: కేవలం నన్ను నాకు వివాహం చేసి
1: యు గెట్ మీ మ్యారీడ్.
0: నన్ను ఈ బంధంలో ముంచినారు.
1: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
0: కనుక బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్స్.
0: తల్లిదండ్రులను ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ పీపుల్.
0: ఇవన్నీ బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
1: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
0: కష్టకరపడి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
0: శుద్ధోదన బోధించాడు, నాయనా నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
1: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
0: నేను మహారాజును.
1: ఐ యామ్ ఎన్ ఎంపరర్.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father says it's not proper on your part to be served.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: బుద్ధా గేవ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్.
0: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
1: He said, you are divine, I am also divine.
0: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
1: You are not the father and I am not the son.
0: మన ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
1: Both of us are divine.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: But from the worldly sense, you are born in the clan of kings.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: I am born in the clan of renunciants.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైన వారంతా కూడాను విరాగులే.
1: Therefore, all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
1: The whole of your clan is full of
0: రాగము, ఇది విరాగము.
1: That is raga attachment. This is viraga attachment.
0: అదే ఒక పెద్ద రోగం.
1: So this raga attachment is a roga.
0: విరాగం ఉన్నటువంటి వారికి ఇదే ఒక పెద్ద నిర్వాణం.
1: This viraga detachment is nirvana, liberation.
0: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: He taught his father and the wife యశోధర equally.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
1: Buddhism, Buddha teaching should not be limited to these three sentences. Sangham saranam
0: gacchami. Buddham saranam gacchami. Mana buddhini ekkada deeniki saranagati cheyali.
1: Where should we surrender our intellect, buddhi?
0: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini praveshapettali.
1: It means our intellect should follow the path of righteousness.
0: Tadupari em cheyali?
1: Then what should we do?
0: Ee yokka dharmam aneetundi danni kevalam praveshapettinanta maatramu chaladu.
1: It's not enough if we follow righteousness.
0: Sangam saranam gacchami. Ee dharmanni sangamlo praveshapettali.
1: This righteousness should be put to use in sangha.
0: Buddhini dharmamulo dharmamulo sangamlo praveshapettinappude idi saarthakam aipothundi.
1: Therefore buddhi intellect should follow dharma righteousness in sangha.
0: Sanghamanta kudunu pavitramaina roopanga pontundi.
1: Then the whole society will be sacred.
0: కనుకని సొసైటీలో మనం మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున వర్ణించినంత మాత్రమున పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో వచ్చామి ఈ ధర్మాన్ని సంఘంలో ప్రవేశపెట్టాలి.
1: దిస్ రైచియస్నెస్ షుడ్ బి పుట్ టు యూజ్ ఇన్ సంఘ.
0: దీని ధర్మమును సంఘంలో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకమైపోతుంది.
1: దేర్ఫోర్ బుద్ధి ఇంటర్

0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వి షుడ్ పుట్ దెం ఇన్ టు
0: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వి షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ద టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వి ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వి ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: స్లోలీ వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
0: గ్రంథాలు చదవాలి.
1: వీ షుడ్ గో త్రూ ద టెక్స్ట్.
0: చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. యు షుడ్
0: చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్.
0: తెలుసుకున్నంత మాత్రం చాలదు.
1: నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో.
0: దాన్ని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
1: వీ షుడ్ రిపీట్ రికాపిచులేట్.
0: మననం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్.
0: ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: యూ షుడ్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్.
0: బుకిష్ నాలెడ్జీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: బుక్కిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఆర్ యూస్లెస్.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేవది.
1: Therefore, the book has become the head, but the head has not been put into practice.
0: And here, food, head and God.
1: And here we find the three steps: food, head, and God.
0: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should know the nature of God very clearly.
0: God అంటే ఏమిటి?
1: Who is God then?
0: G O D.
1: God spelling G O D.
0: G అనగా ఏంటి?
1: What do you mean by G?
0: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
1: We take it in a different sense.
0: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
1: We should know the correct meaning of G.
0: G అంటే ఏమిటి?
1: What is G?
0: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
1: It is the one, the cause for creation, generation.
0: Generation. కాబట్టి G అంటే generation.
1: G stands for generation.
0: O అంటే ఆర్గనైజేషన్.
1: O stands for organization.
0: D destruction.
1: D destruction.
0: ఇది G O D.
1: This is G O D.
0: సృష్టి స్థితి లయము.
1: This is generation, organization, destruction. G O D, God.
0: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once we know this latent meaning, the divinity will blossom well.
0: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ us have ever seen the creator బ్రహ్మ.
0: ఈ మూడు కుటుంబ ఉంటుంది. జనరేషన్ మన ఎందే ఉంటుంది.
1: జనరేషన్ ఇస్
0: ఆర్గనైజేషన్ మన ఎందే ఉంటుంది.
1: ఆర్గనైజేషన్ ఇస్
0: విత్ఇన్ మన దగ్గర.
1: సో ఆల్సో ద డిస్ట్రక్షన్.
0: డిస్ట్రక్షన్ అనేటువంటి మనలోనే ఉంటుంది.
1: డిస్ట్రక్షన్ ఇస్ విత్ఇన్.
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: బట్ వీ బిలీవ్ ద వరల్డ్.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
0: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
1: యూ సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
0: జలం ఉన్నట్టు కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదది.
1: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యూ అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యూఆర్ నాట్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదివేందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యూ
0: మీరు తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెన్స్?
0: గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావందనేటికి.
1: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
0: చావు లేని చదువు చదవాలి.
1: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులను చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: హి వాజ్ అఫ్రైడ్ బికాజ్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టేటప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: moosipetti paasipaya annattuga moosipettam valla adi poorthi paasipoyindi.
1: All that is treasured becomes rotten.
0: కనుకనే జగత్తుకంతకుడును ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: హి టాట్ ట్రూత్ అండ్
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ఏంటి ఈ సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది

0: ధర్మము.
1: వాట్ ఇస్
0: అహింస అనే ధర్మము? ఎవరిని హింసించకూడదు, ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి, వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి, బికాస్ గాడ్ ఈజ్ ఇన్
0: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్, ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: నీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్ వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా నువ్వు కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్
0: జా కమింగ్.
1: Yeah, coming.
0: Gat, going.
1: Gat, going.
0: Coming and going, coming and going, coming and going.
1: Jagat means that which is coming and going.
0: Ravatam potam, ravatam potame.
1: It comes and goes constantly.
0: Puttunnadu, chastunnadu, puttunnadu, chastunnadu.
1: He is born and he dies later.
0: Idiye Shankara varu kuda cheppadu.
1: This is the teaching of Shankara.
0: Punarapi.

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. No, it is no use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనం ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: ఎట్లా కనిపిస్తుంది?
0: How does it look?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: As if like a sword smeared with
1: honey. తేనె నాకుతూ నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: As you go on licking the honey smeared over the sword, your tongue will become.
1: నిమురు కప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ముందు కన్నా చేయబెట్టే చేయి కాలిపోతుంది.
0: The moment you touch this ash, your hand gets burned.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడు అవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paluku.
0: Our words should be soft like
1: butter. Tene vanti shruti.
0: And then
1: drishti unda. Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paluku undali.
0: Our words should be like
1: manavudu.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop.
1: Kaani ee naadu maata maatadite భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బటర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ లైక్ ఎ స్టోన్.
1: దీని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద
1: ఆల్ దిస్. కారణము
0: యువర్ రిజల్ట్స్.
1: నీ దుస్సంకల్పములే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు,
0: బుద్ధ,
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్ నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మహనీయులు కాని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం.

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవు ఎందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్రెడ్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: యు షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్, గోవింద దామోదర
0: మాధవేతి. నీకు నాలుకనిచ్చావు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ పర్పస్ టంగ్ ఇస్ గిఫ్టెడ్.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరులను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూర్.
0: పరులను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: థంగ్ ఈస్ గివెన్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హూ ఇస్ ద ఇండ్వెలర్.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ రిలీజన్,
0: గమ్యము ఒక్కటే.
1: ఆల్ రిలీజన్స్ ఆర్ వన్.
0: మతములన్నీ చేరి మార్గము బోధించే, మతములన్నీ చేరి,
1: ఆల్ రిలీజన్స్ టుగెదర్,
0: మార్గము బోధించే,
1: టాట్ డిఫరెంట్ పాత్,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: దో యాన్ ఇస్ డిఫరెంట్, ద క్లాత్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ద కౌస్ వేరే, బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి రీతులు వేరు, జన్మం ఒకటే.
1: దేర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలు ఒకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవము ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Because man has lost all his intelligence.
0: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
1: To carry out his daily living to earn his
0: bread. ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: For is this mean life, low life, he leads such a life.
0: ఏంటి ఈ బ్రతుకు? ఈ బ్రతుకు ఒక బ్రతుక?
1: Is this a true life at all?
0: కాదు కాదు.
1: No.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ దట్ ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్
0: దివ్యత్వాన్ని? పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ ఎట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఏ లైఫ్ ఎట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇస్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ, ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్,
0: నిర్వాణం.
1: దిస్ ఇస్ నిర్వాణ లిబరేషన్.
0: మీరెన్నింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: వి హావ్ గివెన్ అప్ దీస్ టూ నౌ.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: దేర్ ఇస్ నో నిర్వాణ లిబరేషన్ బట్ మాన క్యారెక్టర్ ఇస్ గాన్.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బికమ్ అవధూత.
0: ఎవరు అవధూత?
1: హూ ఇస్ అన్ అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: ద వన్ హూ హాస్ గాట్ దిస్ మొరాలిటీ,
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the renunciant.
0: దైవదూతలు కావాలి.
1: We should be avadhuta.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: We should not be messenger of demon or
0: daya. అందుకే జీసస్ కూడాను I am the messenger of God అన్నాడు.
1: So Jesus
0: దైవదూతగా మారాడు.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్స్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ ఫుల్.
0: హృదయం చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది
0: హార్ట్. పూర్ణిమ పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే?
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames the Lanka appeared as if it's a broad daylight.
0: Kani Lanka pattapagulugale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara లంక వెలుగైపోయి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లైట్ అవుట్ సైడ్?
0: హృదయం వెలుగు కావాలి.
1: ద హార్ట్ షుడ్ బి ఆఫ్ లైట్.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని పోగొ వెలిగించాలి.
1: వీ షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ప్రాకృతమైనటువంటి భావాలు కొంతవరకు దూరం కావాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ఓన్లీ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ సీక్స్ టు ఇండల్జ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్డినరీ కంఫర్ట్స్, హీఈస్ ఈక్వల్ టు ఎన్ ఎనిమల్. హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ అర్త్.

0: that intelligence which can enable a human being to understand and comprehend God alone can be described as real intelligence. What is the use of having plenty of intelligence which is as good as useless if that cannot help you to comprehend God?
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: ప్రతి మానవుని యందును రెండు విధములైనటువంటి స్వభావములు ఉంటున్నవి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ టెండెన్సీస్.
1: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ గుడ్, ది అదర్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ ప్లెజెంట్.
1: ఒకటి ప్రీతి, రెండవది అప్రీతి.
0: వన్ ఈస్ liking, the other is dislike.
1: దీనిని శాస్త్రము ద్వంద్వములోని చెప్తూ వచ్చింది.
0: Scriptures have explained this as duality.
1: ఇట్టి ఇష్ట అయిష్టములనే వేదాంత పరిభాషయందు మరొక పేర్లుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
0: In the language of Vedanta, this has been described in a different way.
1: సన్నికర్ష, విప్రకర్ష అని చెప్తూ వచ్చింది.
0: దిస్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదాంత లాంగ్వేజ్ ఆస్ సన్నికర్ష అండ్ విప్రకర్ష.
1: సన్నికర్ష అనగా ఒక వస్తువు దూరముగా ఉన్నటువంటి మరొక వస్తువును తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
0: సన్నికర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ఎన్ ఆబ్జెక్ట్ which has got the capacity to attract another object which is at a distance.
1: అదే విధముగా ఒక మనిషి మరొక దూరముగా ఉన్నటువంటి మనిషిని తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
0: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
1: విప్రకర్ష అనగా సమీపంలోనున్నటువంటి ఒక వస్తువును తన నుండి దూరము చేయటమే ఇది విప్రకర్ష.
0: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ ఈజ్ మేడ్ టు గో టు ఎ డిస్టెన్స్.
1: ఒక వస్తువునకు సమీపంగా ఉన్నటువంటి మరొక వస్తువును అతి దూరము గావించుకోవటమే విప్రకర్ష.
0: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ makes the object which is close to it go to a little distance.
1: ee rendintu yokka sambandha bandhavyamunu puraskarinchukoni manavudu ee jagattunandu tama jeevitamunu saginchuvantu vastunnadu.
0: Man has been living his life based upon these two likes and dislikes.
1: ee sannikarshame parama bhaktiga bhavistu vacharu.
0: Sannikarsha has been considered as supreme devotion.
1: Bhakti anaga bhaja sevayam aneetunte dhatu nunchi puttinatundi.
0: The word bhakti is derived from the root word bhaja sevayami.
1: Bhaj aneetunte dhatu deeniki pradhanamaina moola sthanam.
0: The most important root word for this is bhaj.
1: Bhaj anaga koluvu ani oka artham.
0: Bhaj refers to a type of worship.
1: Bhayamato kudinatunte snehamu ani maroka arthamu.
0: Another meaning for that word bhaj is friendship accompanied by respect and fear.
1: Ee vidhamainatunte yokka bhakti prapattulanu jagattuku chaate nimittamai konni vidhamainatunte aadarshamulanu aadharamulanu koni appudappudu అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
0: ది ఇన్కార్నేషన్స్ అండ్ అవతార్స్ డిసెండ్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ అండ్ స్ప్రెడ్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ బై బోత్ ప్రీచింగ్ అండ్ ఆల్సో బై ఎగ్జాంపుల్ అండ్ ఐడియాస్.
1: కానీ కొలువు చేయటమని కాని భయంతో కూడినటువంటి యొక్క ప్రేమతో స్నేహముతో భగవంతుని అనుభవించడం కాని ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
0: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వర్ల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
1: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
0: దిస్ హెస్ బీన్ ప్రాక్టీస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ వేద.
1: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ రియల్ డివోషన్.
1: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
0: God is an object and devotee is his reflection.
1: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
0: In the very first instance, we'll have to recognize the fact that every human being is only an aspect of divinity, supreme.
1: భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
0: So long as you have the feeling that God is different and devotee is different, that kind of feeling cannot be really described as true devotion.
1: Itti bhedamu undinanta varaku kudanu bhagavantunni iristenu shashvatanga kolchaledu.
0: So long as you have this kind of difference, you cannot worship God in the true sense.
1: Anduvalane bhaktulu kontha kalamu bhajanalu dhyanamulu japamulu yogamulu chesi క్రమక్రమేణా ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమనే కోల్పోతూ వస్తున్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.
1: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేద భావమే దీనికి మూల కారణం.
0: What is the basic reason for this kind of situation? The reason is that one has been thinking that God is different and he is different.
1: Itti bhedamu undinatuvanti vyakti bhaktudu kaneradu.
0: So long as a person has this kind of different feeling, he cannot be described as a true devotee.
1: Agni nundi veluvadinatuvanti yokka ee vishvalingamulu
0: out of fire are not different from fire itself. This has to be very clearly understood.
1: Agniki ye vidhamga dahana shakti tejasu unnado aa shaktulu ee vispulingamulandukodu kuda unnavi.
0: Whatever power fire has in terms of the power to burn and power to give light, the sparks which emanate from that also have the same power.
1: Kanuka bhagavantuni yokka amshamainatundi bhaktuni endukodanu భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్త ఆనందములు కూడాను అతని యందు ఆవిర్భవించి ఉండాలి.
0: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకూడను ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
0: ఏ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణమును ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
0: వీ గెట్ ఎ న్యాచురల్ డౌట్ యాజ్ టు ఇఫ్ ఏ డివోటీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్
2: should have continuously love in him. How can he have feelings like hatred, jealousy, anger and such other demonic qualities?
1: అయితే ఈ జీవుని ఎందున్నటువంటి ప్రేమ బహిర్ముఖమైనటువంటి విషయములందు ప్రవేశించటం చేత హృదయం మాలిన్యమవుతున్నది.
2: This happens because devotee's love goes to the external objects and therefore the heart gets impure.
1: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
2: A heart which is impure cannot reflect the image of God in itself.
1: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
2: When a devotee makes his love become wide enough to become omniscient, omnipresent and omnipotent, then only the real reflection of God will shine in him.
1: తనయందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
2: Devotee although has divine aspect in him, he has been somehow reduced to a state where he has not been able to recognize the
1: కారణము భిన్నత్వమే దీనికి కారణం.
2: The most important reason for such a state of affairs is that he is thinking himself different from God.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
2: Does the fruit know the sweetness of the juice which it contains?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించును.
2: Do the creepers enjoy the nectar which the flowers have?
1: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించున.
2: The essential inherent juicy experience available in the books, does a pandit enjoy this?
1: నివృత్తి సార సాహిత్యం పవిత్ర పండితుండే తెలుగును.
2: A person who follows the path of action, how can he enjoy if the essential knowledge?
1: పండు వృక్షమునందే పుట్టినది కాని ఆ పండు యొక్క మాధుర్యము వృక్షము ఏమాత్రము ఎరుగలేదు.
2: A tree bears fruits, but the tree does not know the sweetness of the fruit.
1: పువ్వులు పవిత్రమైన మకరందమున్నది, సుగంధము కుతో కూడినటువంటి, కాని తీగలు తాను అనుభవించలేవు.
2: There is perfume nectar available in the flowers, but still the creeper which bears them does not enjoy.
1: అదే విధంగానే తరువ తరువ.
2: In the same way, as you go on searching and searching,
1: తరువున నలయము అనగా కర్రకు కర్రకు రెండు కూడిన తక్షణమే ఇందులో అగ్ని ప్రవేశిస్తుండాలి, అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
2: In the same way, although fire is inherent in the wood, when you rub one wood against the other,
1: taruva taruva puttu taruvuna nalayambu, taruvu taruva taruva puttu dadini krutamu.
2: As you go on rubbing one piece of wood against the other, it generates fire.
1: In the taruva taruva puttu taruvuna tattvamu tanuvuna tattvamu.
2: As you go on meditating, you will be able to just get the tattva in you.
1: Palalo venna untunnadi,
2: there is butter in milk,
1: kani ee palanu madinchinappude ee venna manaku sakshatkaristundi.
2: You would be able to get butter out of milk only when you churn it.
1: Ee yokka palanu manu madinchaka andulo undinatvanti yokka venna manaku kanipinchadu.
2: Without churning the milk, you would not be able to get a view of butter which is there already in the milk.
1: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
2: In the same way, there is a sacred divinity inherent in the man.
1: దానిని విచారణ ద్వారా, సాధన ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
2: త్రూ ఎంక్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
1: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
1: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సరిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
2: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యు క్యారీ ఆన్ అండ్ హౌవర్ మచ్ యు జస్ట్ డూ సాధనాస్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
2: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్ హస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, షోయింగ్ లవ్ అండ్ క్యారింగ్ అవుట్ దేర్ కమాండ్స్.
1: మనతో సమానములు చూచినప్పుడు వారిని ప్రేమించాలి.
2: వెన్ వి సీ అనదర్ ఈక్వల్ ఆఫ్ అవర్స్
1: వారితో స్నేహము గావించుకోవాలి.
2: వి హావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ దెమ్.
1: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడా ఆశ్రయించాలి, ఆదరించాలి.
2: ఇఫ్ వి కమ్ అక్రాస్ పీపుల్ పూర్ లోవర్ ఇన్ సర్టన్ టర్మ్స్ కంపేర్ టు అస్ వీ షుడ్ హావ్ కంపాషన్ ఫర్ దెమ్, గివ్ దెమ్ షెల్టర్, ఎన్కరేజ్మెంట్ అండ్ హెల్ప్.
1: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్న వారమవుతాం.
2: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్.
1: విచక్షణ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: అప్పుడే మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
2: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ divinity which is in us at least to some extent.
1: Manayandu matrame kaaka sarvatra daivattu unadaneetunte satyanni kudanu manam gurtinchali.
2: We have to also recognize the fact that divinity is not merely within us, divinity is everywhere.
1: Daivam yokka sarvadhyatvanni kudanu manam prakatinchali.
2: We have to also declare by practice the omniscience of God.
1: Ee vidhamainatunte yokka divyatvanni anubhavinchi ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలరు.
2: గోప గోపబాలస్ ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
1: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
2: Gopikas and Gopabalas are those people who have experienced God's divinity in an immense way and enjoyed the ecstasy of his company.
1: వారు నిరంతరము కూడాను భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
2: All the while they were aspiring to have devotion.
1: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది, గొప్పది అనేటువంటిది అని వారు విశ్వసిస్తూ వచ్చారు.
2: They believed firmly that devotion is superior even to liberation.
1: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
2: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
1: అది దివ్యమైనటువంటిది.
2: ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: అదే అమృతమయమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఇమ్మార్టల్ అండ్ నెక్టరైన్.
1: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
2: దేర్ ఫెయిత్ వాస్ దట్ ఓన్లీ వెన్ దే ఎంజాయ్ సచ్ సేక్రెడ్ లవ్ అండ్ డివైన్ లవ్ దే వుడ్ బికమ్ ఇమ్మార్టల్.
1: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక భక్తి యందు మాత్రమే ఉంటుంది.
2: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
1: ఇట్టి భక్తిని మనం అనుభవించటకు ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
2: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్
1: క్యారింగ్ మనం అనుభవించనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
1: కర్మ జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద పాత్స్ ఆఫ్ కర్మ జ్ఞాన అండ్ యోగా యూ మే హావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ టు వేరియస్ ట్రబుల్స్.
1: లోక కళ్యాణార్థమై
0: for the welfare of the world,
1: ఇహ పరమల నిమిత్తమై,
0: for this world and for the world,
1: జీవ నిమిత్తమై, సుఖ నిమిత్తమై,
0: for the enjoyment of oneself,
1: అనేక విధములైనటువంటి యజ్ఞయాగాది కృతువులు ఆచరించి,
0: people perform different types of yagnas and yagas,
1: దాన ధర్మ తపస్సాదులు కూడా ఆచరించి,
0: charity and such other aspects were taken up by people for the sake of this,
1: దైవత్వాన్ని పొందుటకు ప్రయత్నిస్తూ వచ్చారు.
0: People make efforts to reach divinity,
1: కాని యజ్ఞయాగాది కృతువులు ఆచరించటం కాని, దాన ధర్మాది తపస్సులు ఆచరించటం కాని, ఇది సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: But it is not possible for ordinary people to perform yagnas, yagas and also do penance and such other great
1: deenine karma margam annaru.
0: This has been described as karma marga, path of action,
1: nitya nitya vishaya parishilana salipi,
0: carrying out inquiry into what is permanent and what
1: sarvatra undinatvanti yokka daivattu okate anetundi dani gurtinchi,
0: recognizing divinity which is everywhere, which is all around,
1: నిత్యానిత్యములు ఎందు విచారణ కలిపి,
0: క్యారింగ్ ఆన్ ఎంక్వైరీ ఇంటూ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ ఇంపర్మనెంట్,
1: అనిత్యమైనటువంటి జగత్తునందు అనగా సంసారం నందు బంధితులు కాకుండా తప్పించుకున్నందుకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
0: జ్ఞాని ఈజ్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఈస్ మండేన్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
1: ఇంద్రియములను నిగ్రహించి,
0: కంట్రోలింగ్ ద సెన్సెస్,
1: కఠినమైనటువంటి సాధనలు కలిపి,
0: క్యారింగ్ అవుట్ వెరీ రిగరస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్,
1: ఏకత్వాన్ని అనుభవించి,
0: ఎంజాయింగ్ వన్నెస్ విత్ డివినిటీ,
1: దివ్యత్వాన్ని గుర్తించడమే యోగ సాధన అని.
0: రికగ్నైజింగ్ డివినిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
1: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
0: Such kind of sense control which is rather difficult, it is not possible for everyone.
1: దీనిని పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నారు.
0: పతంజలి హాస్ డిస్క్రైబ్డ్ ది సేమ్ థింగ్ యాజ్ యోగః చిత్తవృత్తి నిరోధకః.
1: ఒక్క క్షణమైనా మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేనటువంటి వారము, శాశ్వతంగా మనం నిగ్రహించుకోవటము ఇది ఎంత కఠినమైనటువంటి.
0: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time?
1: It is sulabhame kaani cheyata kashtam.
0: It is easy to say but difficult to practice.
1: Kanuka ee yoga margam kaani, ee karma margam kaani, ee yokka gnana margam kaani samanya mayanulaku idi asadhyamainatundi.
0: Be it path of action, path of yoga or path of knowledge, these are going to be very difficult for ordinary human beings.
1: Kula mata bhedamulu leka,
0: without having any distinction of
1: vayo bhedamulu leka,
0: age, sex,
1: ye vidhamainatundi nishtalu leka,
0: without having any
1: kadinamaina sadhana salpaka,
0: without performing any rigorous
1: sulabhamainatundi margamulo bhagavantuni pondutaku oka bhakti margam okkate pavitramaina margam.
0: The path of devotion is the only easy path for every human being who can take to reach the divinity.
1: Kanuka nirantaramu kudanu bhagavantuni ponditu undatame amrutattamani kudanu gopikalu prapanchamunaku chaatutu vacharu.
0: Gopikas have declared to the world that thinking constantly of the Lord and loving the Lord is itself immortality.
1: Jalamu leka ye vidhamga matsyamulu jeevinchalevo,
0: just as fish cannot live without water,
1: దైవము లేక భక్తుడు జీవించలేడు.
0: ఏ డివోటీ కెన్ నెవర్ లివ్ వితౌట్ గాడ్.
1: ఒక్క క్షణమైనా కూడాను భగవంతుని వదిలి ఉండలేడు.
0: హి కెన్ నెవర్ లివ్ గాడ్స్ కంపెనీ ఈవెన్ ఫర్ అ మోమెంట్.
1: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
0: దే హావ్ డిక్లేర్డ్ దట్ దిస్ ఇస్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఏ డివోటీ హ్యాస్ టువర్డ్స్ హిస్ చోజన్ గాడ్.
1: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చుకున్నారు.
0: ఇన్ దోస్ డేస్ గోపికాస్ అండర్వెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ ఆర్డర్ దట్ దే కెన్ ఎంజాయ్ వన్నెస్ విత్ డివినిటీ కంటిన్యూస్లీ.
1: దీనినే సాధ్యభక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఆల్సో యాజ్ సాధ్యభక్తి.
1: దీనినే పరమభక్తి అని కూడా అన్నారు.
0: The same thing also has been described as paramabhakti.
1: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
0: ఇట్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అనన్య భక్తి.
1: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Wherever there is a complete and total faith, there is love and devotion.
1: ఎక్కడ ప్రేమ ఉంటుందనో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
0: Where there is love, there will be natural interest.
1: ఎక్కడ శ్రద్ధ ఉండునో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడనే మనకు జ్ఞానము లభిస్తుంది.
0: Where there is shraddha, interest and faith, there she gets wisdom.
1: జ్ఞానం లభించినప్పుడే సాధన సలుపుతాము.
0: When one acquires knowledge, one would be able to carry on
1: sadhana. Salipina tarvatane sadhyam yerpadutundi.
0: When sadhanas or exercises, spiritual exercises are carried out, he would be able to achieve the goal.
1: Kanuka sadhya bhakti ki mooladharamu vishwasam.
0: Therefore, for sadhya bhakti, the most important cornerstone is
1: kanuka vishwasam dwara mana premanu abhivruddhi bhavinchukovali.
0: We have to develop love through faith.
1: Kanukane మన యొక్క విశ్వాస ప్రేమలు రెండూ లేక దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము, అందుకోలేము, తెలుసుకోలేము.
0: If we do not have love and faith, we can never understand divinity any day.
1: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా ప్రతిపించారు.
0: Gopikas and Gopalas were ready to undergo any amount of trouble and difficulties and problems night and day. They aspired to reach Krishna.
1: Madhura Mohana Murali Nadam Vinnanta Matramune Varu Maimarchi.
0: The moment they heard the sweet music of his flute, they forgot themselves.
1: Mattulai Premon Mattulai Unmattulai Adavulanta Tirigaru.
0: They were intoxicated with the divine madness and ran into the forest in search of their chosen deity.
1: Ardharatri samayam nandu kudanu tamalu taamu aa muralinadamunu kevalamu bhramato anubhavinchatam chetane krishnudu odutunnadu anetunti yokka bhavam varulo aavirbhavinchinappudu bhavanamulu vadali udyana vanamulu yendu praveshistu vacharu.
0: Even in the dead of the night, as they began imagining the sweet music of the flute played by Lord Krishna, more on account of imagination, they left their palaces, ran into the gardens in search of the sweet Lord.
1: Ardharatri samayamulo Brindavanamulo Krishnudu ekkada kanipistadu?
0: In the dead of the night in Brindavan, where do you get Krishna?
1: Vari hrudayamulandundinatundi yokka Krishnude variki pratibimbinchi variki ee vidhamainatundi madhura gaanamunu vinipistu vachadu.
0: Krishna, who is residing in their own hearts, gave them this experience and made them feel.
1: Even in
0: the dead of the night, as they began imagining the sweet music of the flute played by Lord Krishna, more on account of imagination.

0: Pranam. Oh dear ones, we want to know whether that great Lord, is he hiding himself?
1: Navu rajilledi momu vaadu mee podala chaatuna ledu kadamma.
0: The one who is full of sweet smiles and sweet laughter is not there.
1: Mauli paritarpita pinchemu vaadu mee podala chaatuna ledu kadamma chappare.
0: They began appealing whether such sweet Lord is hiding himself with them.
2: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: Gopika's nature was not as if they were ignorant and they did not know that Krishna was not hiding himself there. It only spreads and declares to the world that they believed in the omniscience of Krishna. They thought Krishna is available everywhere.
2: Gopikala yokka bhakti prapattulu okka Krishnuku tappa anyulaku e maatram kudanu teliyadu.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
2: Okanoka samayamlo nenu panditulu nenchukunte ahankaram cheta uddavudu prepallalo praveshinchi గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ గాట్ ది ఫీలింగ్ దట్ హీఈస్ అ గ్రేట్ పండిట్ అండ్ హీ న్యూ మెనీ థింగ్స్. హీ వెంట్ టు రేపల్లె అండ్ హీ వాంటెడ్ టు ప్రీచ్ టు గోపికాస్ వేదాంత.
2: గోపికలు చేరారు.
0: గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
2: ఏ యోగము చెప్పుతాడు, మా వియోగమునకు ఏమాత్రం కూడా అడ్డు లేకుండా నిరంతరము కృష్ణుడితో సంయోగమయ్యేటువంటి యోగం ఏమన్నా తెలుపుతాడో ఏమని ఆశతో పరిగెత్తి వచ్చారు.
0: దే ర్యాన్ టు హిమ్ విత్ ది ఫాండ్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ హీ టెల్స్ మే నాట్ సెపరేట్ కృష్ణ, ది కంటిన్యూస్ ఫీలింగ్ అండ్ మెంటల్ అసోసియేషన్ విత్ కృష్ణ.
2: అందులో ఒక గోపిక ఉద్ధవుని ప్రశ్నించింది.
0: వన్ గోపిక క్వశ్చన్ ఉద్ధవ లైక్ దిస్.
2: అయ్యా మహానుభావ, మీరెవరు మాకు అక్కరలేదు, కానీ మీ ఉపదేశం ఏమిటో మాకు సంయోగం కల్పిస్తావా, మాకు వియోగం కల్పించడానికి వచ్చావా, మొట్టమొదటి దీనిని తెలుపమన్నింది.
0: ఓ గ్రేట్ వన్, వీ డు నాట్ నో హూ యు ఆర్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐదర్, బట్ వీ వుడ్ లైక్ టు నో వెదర్ యు హావ్ కమ్ హియర్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ కృష్ణ ఆర్ టు జాయిన్ అస్ విత్ కృష్ణ.
2: భగవంతుని పొందేటువంటి యోగం మీకు తెలపడానికి వచ్చానని చెప్పాడు.
0: హీ సెడ్ దట్ ఐ హావ్ కమ్ to teach you as to how to go near the Lord and how
2: ni yogamu maaku akkaraledu maaku ee prapanchamu bhogamu maaku akkaraledu krishna yokka samyogam maaku kavali anna.
0: They said we are not interested in your yoga, we are not interested in the luxuries of the world and the comforts of the world, we are interested in having constant company of the sweet krishna.
2: Nirantaramu krishna yokka murali nadamu maa yokka chevulu yendu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
2: inkoka shabdam maa yokka karnadva andrantram dwara cheradaniki avakasam ledu.
0: There is no room for any other sound to enter into our ears.
2: Maa kannu ninda aa sundaramainatundi krishna vigraham nindi untunnadi, tejarillutu untundadi, prakashistu untundadi.
0: Our eyes are full of the sweet splendor.

0: ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
1: కనుక ఈ కన్నులు మరొక వస్తువును చూడలేవు.
0: దీస్ ఐస్ ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ ఎ లుక్ అట్ ఎనీ సెకండ్ ఆఫ్.
1: నిరంతరము ఆ మురుదు మధురమైనటువంటి యొక్క ఆ కృష్ణనామం మా నాలుగు పైన నాట్యమాడుతూ ఉంటుండాలి.
0: ఎటర్నలీ ది నేమ్ ఆఫ్ కృష్ణ ఈస్ డూయింగ్ ఇట్స్ ఓన్ డాన్స్ ఆన్ అవర్ టంగ్.
1: కనుక ఇంకొక పదం ఈ నాలుగు ఉచ్చరించలేదు.
0: అవర్ టంగ్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు యుటర్ ఎ వర్డ్ అదర్ దాన్ కృష్ణాస్ నేమ్.
1: మధురాతి మధురమైనటువంటి ఆ యొక్క కృష్ణ ప్రేమ మా యొక్క మనసును నిండి ఉంటుండాలి.
0: అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద స్వీట్ లవ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: కనుక హృదయమంతా కూడా నువ్వు కృష్ణుని యొక్క మధుర నామం లోపల, మధుర ప్రేమ లోపల, మధుర కీర్తన లోపల, మధుర శ్రవణం లోపల మునిగి ఉంటున్నటువంటి ఈ గోపికలకు మరొక వేదం మాకు అక్కర్లేదని, మరొక యోగం అక్కర్లేదని.
0: గోపికాస్ హూస్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద స్వీట్ లవ్ ఆఫ్ స్వీట్ ఫామ్ స్వీట్ వర్డ్ స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఎనీ అదర్ థింగ్. వీ డోంట్ వాంట్ ఎనీ అదర్ యోగా, దే డిక్లేర్ టు ఉద్ధవ.
1: ఈ మాటలు విన్నంత మాత్రమే ఉద్ధవునికి చాలా ఆనందం కలిగింది.
0: ఉద్ధవ వాస్ థ్రిల్డ్ వెన్ హి హర్డ్ దీస్ వర్డ్స్.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్ బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్.
1: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: He came to the conclusion that it is possible to obtain this only through sweet love for Lord.
1: ఈ భావం తన్ను తాను గుర్తించుకుని గోపిక యొక్క భక్తి ప్రపత్రుని ఎంతనో వర్ణించుకున్నాడు.
0: He recognized this in himself and he was so much appreciative of the Gopikas and their devotion to Krishna.
1: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: Still he put one more question to them, to the Gopikas.
1: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఏ రీతిగా మీరు ఈ కృష్ణు యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: He questioned them, well, you have been wandering in Vrindavan. You are going to trees, plants, creepers, flowers, and in search of Krishna, questioning about Krishna, etc. What type of relationship do you want to have with Krishna?
1: Vishwame Bhagavat yokka swaroopam.
0: The world is the very form of God.
1: Kondalu, adavulu, vruchamulu, anni kudulu Bhagavantuni yokka aakaramule.
0: The mountains, the trees, and everything in the world is
1: ye kohara bahushyamani Bhagavantuni yokka sankalpam chetane sarvasvam kudulu aavirbhavinchindi.
0: Everything has come into existence by the will of God, they said.
1: అటువంటి ప్రతి వస్తువునందును ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ దట్ అవర్ డిజైర్ ఈస్ టు ఫైండ్ కృష్ణ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్.
1: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: దే కంటిన్యూస్లీ ఆస్పైర్ టు హ్యావ్ యూనిటీ విత్ డివినిటీ.
1: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకొందుకున్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ట్రీ వీ వుడ్ లవ్ టు బికమ్ క్రీపర్స్ రౌండ్ కృష్ణ.
1: పుష్పంబు అయి తాను పొలుపొందుచుండిన తుమ్మిదనై మేము తిరుగుచుందుమున్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ఫ్లవర్ వీ వుడ్ లవ్ టు బికమ్ బీస్.
1: మేలు పర్వతమై తాను ప్రకటించుచుండిన సెలయేరు మేము అందులో ప్రవహించుచుందుమన్నారు.
0: ఇఫ్ Krishna were to be a mountain, Meru mountain, we would like to be streams flowing on that Meru mountain.
1: Ananta akasame taanaina meemu chinna chukka roopai vidanlo jerugutundumannaru.
0: If we take the form of the sky, we would like to shine as small little stars in the sky.
1: Samudrame taanaina parchukoni paaradam meemu seliyorumai annaru.
0: If he were to become ocean, we would like to become streams and rivers and merge in him.
1: Edo oka vidhamuga కృష్ణంతో మేము చేరిపోవాలి.
0: ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వుడ్ ఆల్వేస్ లవ్ టు బి అసోసియేటెడ్
1: కృష్ణుడితో చేరి ఉండటమే మా యొక్క అమృతత్వము, కృష్ణుడితో చేరి ఉండటమే మా ముక్తితత్వము.
0: ఆల్ దట్ వి ఆస్పైర్ ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎవ్రీథింగ్ లిబరేషన్ ఇస్
1: మేము ఎడబాటును ఏమాత్రము ఏనాడు కూడాను ఏ క్షణం కూడాను మేము ఆశించము.
0: టు హ్యావ్ కంటిన్యూస్ కంపెనీ వీ కెనాట్ బేర్ సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: కారణం ఆర్ ఎనీ డే యొక్క ప్రతిబింబలమే మేము.
0: ది రీజన్ ఇస్ వేర్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ కృష్ణ.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
0: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద తత్వమసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి.
1: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది, ఇదియే తాను అనేటువంటి ఒక ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ దట్ ఇస్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే are not not able to understand this kind of relationship that exists between God and the devotee, and therefore they are suffering the separation and also coming to this particular miserable state.
1: Mrugamulandu pasipachadulu yendu kudanu daivattu aneetundi gocharistu untundali.
0: In the animals as well as in birds you find divinity.
1: Prati anuvulandu kudanu prati krimikeetukadulu yendu kudanu daivattam untundali.
0: In every atom, in every small little worm, you have divinity.
1: Chimayandu brahmanandu kudanu untunadani Tyagaraja kudanu varninchadu.
0: Tyagaraja also has described that God exists be it in a small ant or in a mountain.
1: Kani itti pavitramainatundi ekatvanni manam anubhavinchatam ledu.
0: But we are not experiencing this kind of sacred experience.
1: Matalato matrame varninchutunnamu kani kriyacharanalo shunyamaipothunnam.
0: We are describing only in words. But in practice we are becoming a big zero.
1: Anduvalle mana jeevitham aneetundi aneka vidhamaitundi samasyalato koodi untunnadi.
0: That is why our life is full of problems.
1: Vishwasamu gaadhamaitundi ga ledu.
0: Faith is not firm.
1: Avasaram ochinappudu maatrame daivattam manaku kavali.
0: Only when there is a need we think of God.
1: Avasaram teerin tarvata daivattam manaku akkaraledu.
0: The moment that our need is over we forget God.
1: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నం భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్ యు హావ్ ఇన్
1: యువర్ మైండ్ చరవత తిరుగుదా ఆకలి వస్తుంటుండాలి.
0: థ్రూఅవుట్ ద లైఫ్ యు షుడ్ హావ్ దిస్ పర్టిక్యులర్ హంగర్.
1: కనుక ఇదే విధంగానే పునరపి జననం పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్న జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
1: Kanuka manam ee naadu gurtinchavalasinatundi vishayamu daivattamunakunu jeevitattamunakunu ekattvam aneetundi unnadi aneetundi satyanni gurtinchali.
0: Today we will have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
1: Ee satyanni manam vishwasinchaka ఈ సత్యాన్ని ఆచరించక ఎన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ అండ్ వితౌట్ ప్రాక్టీసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ వీ కెన్ నెవర్ అచీవ్ ది గోల్.
1: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: ఇట్ బికమ్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆన్ అవర్ పార్ట్ ఇఫ్ వీ గో ఆన్ సర్చింగ్ డివినిటీ అవుట్ సైడ్ ఆల్దో ఇట్ ఇస్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ అస్.
1: ఇంటి ఎందు చోటి వెలుగుతుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా.
0: వెన్ యూఆర్ హ్యావింగ్ లైట్ అండ్ ఫైర్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై గోయింగ్ సర్చ్ ఆఫ్ ఫైర్ టు ద నైబరింగ్
1: జ్యోతి? ఆ పరంజ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుళ్లు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
1: Kanukane daivattam aneetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
1: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
1: కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, వసుధనాయ నమః అనేటువంటి ఈ నామములన్నింటి ఎందు కూడాను కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడా ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యు గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్ కేశవాయ నమః, మసూదనాయ నమః, మాధవాయ నమః అండ్ ఆల్ దాట్ యు కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఇస్ కృష్ణతత్వం.
1: విచిష్టుడు పరిపూర్ణ స్వరూపుడు, పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్నెస్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ద వే ఆర్ ఫుల్ అవతారాస్, బట్ వాట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ అవతార?
1: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదము లేవు.
0: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
1: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితులు స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్, ది అవతార్ రివీల్స్ ఇట్సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితే అని అన్ని పూర్ణత్వమే.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్, దట్ ఈస్ ఫుల్, దిస్ ఈస్ ఫుల్.
1: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
0: వి గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వి సీ.
1: ఇక్కడ క్వాలిటీ, దీని యొక్క పూర్ణత్వాన్ని మనం విచారించాలి.
0: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈజ్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
0: డివినిటీ ఈజ్ found in its fullness in all the avatars.
1: Aithe konni konni sandarbhamulandu roopa namamulu puraskarinchukoni deeniki aneka vidhamunnatundi arthamulu kalpistu vacharu maha panditulu.
0: The great pandits have been attributing and giving different meanings to different names of the avatars.
1: Ikkada krishnaha ani oka padam undi, krishnaha.
0: There is a word krishnaha.
1: Ka sha na,
0: ka sha na are the letters.
1: Idi krishna,
0: this is krishna.
1: Kani indulo mari kodi peru kuda untundadi.
0: There are a few other names also associated with this.
1: Ka ra sha na ha, idi aidu aksharamulu.
0: They the same krishna can be described in five letters. Ka ra sha na a,
1: ee aidu aksharamulu lopala kodunu అనంతమైనటువంటి యొక్క దివ్యత్వం కూడి ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఇమ్మెన్స్ డివినిటీ ఈస్ అవైలబుల్.
1: కా అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్నర్
1: అనగా కమల కాంతుడు.
0: కా రెఫర్స్ టు కమల కాంత.
1: ఈ కమల కాంతుడు కాకుండా కమలేశ్వరుడు,
0: హీఈస్ ఆల్సో కమలేశ్వర,
1: కమలగర్భుడు.
0: He is also Kamalagarbha.
1: Anaga suryodayamaina tachaname kamalamulu vichutu untayi.
0: As soon as there is sunrise,
1: deeni valla kamala bandhavudu ani kuda untundadi.
0: The lotus blossoms, that is why he has also been described as kamala bandhava.
1: Anaga daivattam aneetundi manalo aavirbhavinchina tachaname hrudayam vikasistundi, hruday kamalam vikasistundi.
0: The moment divinity manifests in us, our hearts blossom.
1: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
0: కా దేర్ ఫోర్ బి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ కెపాసిటీ విచ్ కెన్ ఎనేబుల్ అని
1: రమింపజేసేటువంటి రామతత్వంగా తీసుకున్నారు.
0: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్, ఆ రా ఇస్ టేకన్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: షా అనేటువంటిది సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
0: షా హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్
1: ఆస్పెక్ట్స్ అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
0: ద లెటర్ నా స్టాండ్స్ ఫర్ నరసింహావతార
1: అనగా నరసింహ, నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నర మ్యాన్ అండ్ అనిమల్.
1: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
0: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర
1: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
1: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణత్వ కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈస్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
1: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
0: సమ్ అదర్ పీపుల్ took this krishnatva as satchit
1: ananda swarupudu krishnudu annaru.
0: The principle of delight, and he has been described as satchit ananda swarupa.
1: Krishna anaga nallati vaadu ani artham.
0: Krishna also means a dark one.
1: Ajnanamunu pariharam gavinchetvanti satchit ananda swarupude krishnudu ani.
0: It also means that he is one who can destroy ignorance by his splendorous
1: kanuka
0: qualities.
1: Perlaku enni arthamulaina manam cheyavachu.
0: Therefore names can be given different meanings.
1: Peru pettinive gaani puttinivi kaadu.
0: Name has been given, name is born on its own.
1: Kanuka daivattam aneetundi sarvatra kudanu sarvakalamuni yendu kudanu ekatvamto undinatundi purnatvame.
0: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
1: kevalam manavulu వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
0: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
1: ఎన్ని విధముల వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
0: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
1: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
0: Ocean has immense water.
1: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరుని తీసుకుని రాగలరు.
0: But what quantity of water can be brought by a person depends upon the vessel.
1: భక్తులు పండితులు దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను కొన్ని విధమైన మర్మములను దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
0: In the same way, devotees and also pandits began describing God according to their own capacities, their own temperament, their own understanding, their own powers to comprehend.
1: Aakashamulo enno pakshulu egurutu untai.
0: There can be a number of birds
1: flying. Vaati rekkala balamunu puraskarinchukoni aa sthayiki poi egurutu untai, tirigi mari kindiki vachi padutuntai.
0: Which a bird can fly depends upon the power of their own wings and their own capacity to fly.
1: Kanukavali
0: down outwards.
1: Ee panditchyam chetanu vidya chetanu దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హావ్ దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
1: వేస్. కేవలం వారి భావరాలే కానీ భగవంతుని యొక్క తత్వములు నిజంగా కాదు.
0: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: భగవంతుని వర్ణించడం ఎవరితరమూ కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
1: మరి అదే పండితులే చెప్తున్నారు, యథోవాచి నివర్తించే అప్రాప్య మనసాసహ, మనసును కానీ వాక్కును కానీ సాధ్యం కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
0: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
1: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబం సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ అంటే ఆర్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్. వన్ ఇస్ ది ఆబ్జెక్ట్, ది అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్. వి షుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఎ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక గింజ ఉంటుంటాది.
0: దేర్ ఇస్ ఎ సీడ్స్.
1: ఆ గింజల్లో రెండు బద్దలుగా ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
1: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
0: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్,
1: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
0: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
1: అందుకోసమే జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే, బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
0: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
1: కనుక భక్తుడు లేక భగవంతుడు లేడు.
0: There is no God without devotee.
1: భగవంతుడు లేక భక్తుడు లేడు.
0: There is no devotee without God.
1: భగవంతుడు ఏ విధంగా భక్తులను సృష్టిస్తున్నాడో భక్తులు కూడాను భగవంతుని ఆ విధంగా సృష్టించాలి.
0: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
1: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
0: This has been described as meditation.
1: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామమును చిత్రించుకుంటూ, తనలో తాను భావించుకుంటూ, అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
0: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular forum, he go on picturing and creating God in his own mind.
1: Kanuka, daivatvame kevalam srishtikarta ani cheppadaku veelu kaadu. దైవత్వాన్ని కూడా సృష్టింపజేసేటువంటి ఒక మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: Therefore, it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
1: అందువలననే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: That is why such a great place is given for
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది అన్నారు.
0: Human birth is difficult to obtain.
1: ఈ పదాన్ని ఎక్కడో ఒక కుక్క వినిందట పాపం.
0: It appears one dog heard this particular statement.
1: ఏమిటి జంతువునాం నరజన్మ దుర్లభమని, మేము కూడా జంతువులమే, మాకంటే మానవుడు ఎంత గొప్పవాడు, ఎట్ల గొప్పవాడు.
0: The dog began questioning. It appears man is the greatest among the animals. We are also animals. Why should man be described as a greater animal? No, certainly not.
1: మేమే గొప్పవారమన్నారు.
0: We are greater than man. The dog's
1: కారణమేమనగా పట్టెడు అన్నము కోసమని వారి కొంపలు కాచుకుంటూ వారి చుట్టూ తిరుగుకుంటూ వాడు కొట్టినా తిట్టినా గాని పిచ్చిన తక్షణమే తోకల్లాడించుకుంటూ వెంట పోతున్నావు, ఈ కృతజ్ఞత మానవుకుందా?
0: బికాస్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ గివెన్ టు అస్, వీఆర్ సో లాయల్, వీ ఫాలో ది మాస్టర్, వీ సర్వ్ ద మాస్టర్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు ద మాస్టర్.
1: భగవంతుడు తిండి తింటున్నారు,
0: God's food is being
1: భగవంతుడు ఇచ్చిన జలమును తాగుతున్నారు,
0: people are drinking waters given and supplied,
1: భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుతున్నారు,
0: we are breathing the air supplied by God.
1: భగవంతుని యొక్క ప్రసాదమే.
0: Everything is the gift given by God.
1: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
0: Men are forgetting God and becoming cruel. దాని
1: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము సలపెడుతున్నారు.
0: Man has been returning ingratitude to God.
1: మాకైనా కృతజ్ఞత ఉంది, మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్ల గొప్పవారు.
0: We have that sense of gratefulness and gratitude, but you are ungrateful and you have ingratitude. How can you be described as greater than we?
1: మా యజమానుడు మన అనేక విధములు హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
0: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
1: Kani manavudu maa peru vinnante maatramane chi chi chi ani dooram kodutunnaru.
0: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
1: Kanaka manavunni chi chi chi ani dooram cheyali ante kani mammalu cheyadaniki veelledu.
0: It would be appropriate to condemn the man.
1: We should not condemn.
0: We don't utter lies.
1: అన్యాయము సల్పటం లేదు.
0: We do not do any injury.
1: ప్రవేశించడం లేదు.
0: We do not take the wrong.
1: మా దురాశ అంతకంటే లేదు.
0: We do not have greed.
1: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
0: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
1: Chadavulu chadivi emi prayojanam?
0: What is the use of having a lot of education?
1: Enni padavulu yeli emi prayojanam?
0: What is the use of
1: occupying the head position? Emi prayojanam?
0: What is the use of having so much of
1: knowledge? Maakunna kritagyata meeku lekunda potundali.
0: You do not have the gratitude which we have towards our master.
1: Kanuka జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సులక జన్మ దుర్లభం అను.
0: వై షుడ్ ఇట్ బీ జస్ట్ సెడ్ దట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ టు సే ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ ఎ డాగ్.
1: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మ్యాన్ ఈస్
1: స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్ ఇన్ టు వర్స్ దాన్ ఈవెన్ డాగ్స్. A selfishness to the core.
1: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులు అవుతాం?
0: If you go on calling yourselves as devotees, can you really be devotees?
1: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
0: All the actions you perform are performed on account of selfishness and self interest, not to serve the God and not to earn his grace.
1: నీవు దైవం యొక్క అంశమును అనేటువంటి యొక్క తత్వం గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజిస్తావు.
0: ద మోమెంట్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యు విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్
2: and selfish desires and selfish interests.
3: Deham oka rathamu.
2: Body is only a chariot.
3: Atma rathikudu.
2: Atma is the charioteer.
3: Ee rendiki yokka ekatvanni manam anubhavinchali.
2: We should experience unity between the charioteer occupying the chariot and running the
3: chariot. Manavuli yandu aneka rakamulaina bhedamulu undavachchu.
2: There could be a number of differences between man and man.
3: Inta srishti lopala kudanu ee yokka manavullo iddaraina kudanu samananga kanipinchetundi vaaru leru.
2: In this vast creation you can't come across two people who are
3: ee yandu bhedamulu kanipisthune untuntayi.
2: There could be some kind of difference are there between two persons.
3: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు
2: కనిపిస్తుంటాయి.
3: ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లలు కలరు.
2: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
3: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
2: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అమంగ్ ఆల్ ద హ్యూమన్
3: ఆహార నిద్ర భయ మైదనాలు ఎందు సర్వులు సమానమే.
2: In terms of food, sleep and such other mundane things,
3: janana maranamulu endu sarvulu samaname, kotisudu gaani kooti peda gaani,
2: be he the richest person or the poorest person, they are the same.
3: Itti samattamainatti atma tattvamundu nijamainatti rati tattvam manamu abhirudhi parchukovali.
2: In terms of atma, we should develop equality.
3: Andari endu unnatundi atma okkate.
2: Atma residing in every heart is one and the same.
3: Aneka patra lopala చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి. కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
2: మూన్ లైట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది వెసల్స్ ఇన్ ద సేమ్ వే గాడ్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ విచ్ ఆర్ వెసల్స్.
3: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
2: దేర్ ఈస్ డిస్టింక్షన్ అండ్ సెపరేట్నెస్ ఫర్ దీస్ బాడీస్.
3: కానీ అన్నిటి ఎందుకు ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
2: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
3: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop that kind of feeling and that kind
3: of దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా.
2: If we don't develop that kind of feeling,
3: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు నీ విద్యలు నీ అధికారం ఇవి అని యోచించవలసింది.
2: Is it your position, your own education, your own power which you have to indulge in?
3: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తొలిపోవు తొమ్మిది తరల తోలు బొమ్మ అన్నారు. ఈ తోలు బొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
2: దీస్ ఆర్ ఆల్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంపర్మనెంట్ బాడీ.
3: ఇవి కదిలిపోయే మేఘం వంటివి.
2: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
3: కరిగిపోయే ఐస్ వంటిది.
2: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
3: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నావు.
2: Why do you base all your faith and actions on this impermanent body which goes away and forget divinity which is permanent?
3: Inta janta inta undavu.
2: This body is not going to be with you forever.
3: Eppatiki enaatikaina kudanu maruvanatvantidi vidavanatvantidi kadalanatvantidi tiraganatvantidi okkate adi aatma tattvam.
2: It is the principle of atma which will never desert you, which will always be with you, be it today or any other day, be it now or a day.
3: Alanti satyanityamainatundi dani manam adharanga chesukoni,
2: we have to base all our actions
3: anityamu asatyamainatundi jagat vyavaharamlandu mithyamuga bhavinchukoni,
2: we have to consider the worldly activities and the worldly life.
3: Jeevithi yatranu saginchukovali.
2: We have to carry on our life.
3: Ee jagattu anedi shashvatam kaadu.
2: World is not permanent.
3: Puttaka poorvam manaki ee jagattu ledu.
2: Before we were born the world.
3: Marinchina tarvata ee jagattu ledu.
2: Once we die the world doesn't
3: exist. Ee janamanulaku madhyalo vachi chernetundi ee jagattu.
2: In between birth and death you come across this particular world.
3: Inte kaadu.
2: Not merely this.
3: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
2: The world which you see and witness during the day is not seen in the
3: night. ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
2: The world which you see in dream is not found when you are awake.
3: కనుక ఇవి రెండింటి ఎందు కూడా మిథ్యమైనటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
2: The type of truth which is mithya is experienced between these two states of dream and waking.
3: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలను పెంచుకొని
2: the world which appears and disappears in this particular way, why should we develop such kind of delusion and illusions on this world?
3: Mana swastharupamainatundi yokka atma tattvanni manam marchipothunnam.
2: We are forgetting our true nature which is atma tattva itself.
3: Kanuka manam swastharupa sandarshananni manam anubhavinchadaniki tagina krishi cheyali.
2: We have to make efforts to come in face to face with our own real nature.
3: ఈ జగత్తు నందు శాశ్వతమైనటువంటి ఆనందం మనకు లభించదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నెవర్ గెట్ పర్మనెంట్ బ్లిస్.
3: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
2: ది వెరీ నేమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ పర్మనెంట్ వరల్డ్ అండ్ టెంపరీ వరల్డ్.
3: సత్యమైనటువంటి జగత్తు నందు నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన కోరటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
2: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ టు ఎక్స్పెక్ట్ టు ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇంపర్మనెంట్.
3: మన చదువులందు,
2: ఇన్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్,
3: మన తెలివితేటల యందు,
2: ఇన్ ఆల్ అవర్
3: మన ఆచరణ యందు,
2: ఇన్ అవర్
3: మన అనుష్ఠానములందు,
2: ఇన్ వాట్ ఎవర్
3: మన ఆలోచన యందు,
2: ఇన్ ఆల్ అవర్ థాట్స్,
3: మన అనుభూతి యందు,
2: ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్,
3: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
2: ఆత్మతత్వ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్.
3: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోపరుచుకున్న వారం అవుతాం.
2: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండర్ ఆత్మతత్వ ఇన్ ద రియల్ వే, వీల్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్.
3: అప్పుడే మన యొక్క ఇంద్రియములు కూడా నిగ్రహించుకున్న వారం అవుతాం.
2: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
3: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old చైల్డ్.
3: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రికి కుటుంబ బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
2: హీ బికేమ్ ఎ సన్ హూ వాజ్ ఏబుల్ టు టీచ్ ప్రాపర్ లెసన్స్ ఈవెన్ టు ద ఫాదర్ బికాస్ డివినిటీ మేనిఫెస్టెడ్ ఇన్ హిమ్.
3: టీచింగ్ బోధించడానికి వయసు ప్రమాణం కాదు, ప్రధానం కాదు.
2: ఫర్ టీచింగ్ అండ్ ఫర్ గివింగ్ కరెక్ట్ నాలెడ్జ్ ఏజ్ ఇస్ నాట్
3: కులము గోత్రము మనకు ఆధారం కాదు.
2: క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
3: ధనము పెద్ద ఇది మనకు అవసరం లేదు.
2: మనీ, వెల్త్ అండ్ పొజిషన్ ఆర్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్.
3: అందువలనే వాల్మీకి ఎవ్వని వంశం అని తెలివాడు.
2: దట్ ఈస్ వై ఇట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు విచ్ పర్టికులర్ క్లాన్ ఆర్ కమ్యూనిటీ డస్ వాల్మీకి బిలాంగ్.
3: నందుండి ఏ పల్లి ఎందు పుట్టే.
2: వేర్ వాజ్ నందా బోర్న్.
3: ధర కుచేలుంత ధనము కలిగి ఉండే.
2: What amount of wealth did poor
3: Kujalaraju ye vidya galigi unde?
2: What education did elephant have?
3: Vasudhu Dhruvudu enta vayasu galigi unde?
2: What age did Dhruva have?
3: Shabari enta shakti galigi unde?
2: What power and capacity did
3: Vidurudu kentati vidramati unde?
2: What caste which Vidura had?
3: Timmani kentati telivi unde?
2: What intelligence did Hanuman have?
3: Idantha kodanu దైవ ప్రార్థన వలని, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
2: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఒబ్టైన్ బై ఆల్ దీస్ పర్సన్స్ టు బి మెన్షన్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
3: కేవలము కోతి, చంచలత్వానికి పుట్టిన ఇల్లు పెట్టిన పేరు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
3: కానీ రాములపై ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
2: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
3: Hanumantudu gunavantudu balavantudu ilanti vaadainappudikini tana yokka balam paina tana gunam paina tana yokka dini paina tana aashrayinchaka Ramulu paina maatrame tana yokka sarvaswanni daraboosukunnadu.
2: Hanumanta was a person with full of capacities, power, cleverness, intelligence, but still he did not base all his life ఆన్ దోస్.
3: మహాగుణవంతుడు,
2: హీ టుక్ షెల్టర్ అండ్ రామ.
3: చాలా బలవంతుడు,
2: హీ వాస్ ఎ వెరీ వర్చువస్ పర్సన్.
3: మహాశాంతవంతుడు,
2: స్ట్రాంగ్ పర్సన్, పీస్.
3: కనుకనే అతనికి టైటిల్స్ ఇంత ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
2: దట్ ఇస్ వై ఆల్ దీస్ టైటిల్స్ హావ్ బీన్ గివెన్ టు హనుమాన్ యాజ్ ద వన్ హూ హ్యాడ్.
3: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకో కూడా రాక్షసులు జయిస్తున్నది నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
2: వెన్ సచ్ ఎ హైలీ అకాంప్లిష్డ్ హనుమాన్ ఎంటర్డ్ లంక, రాక్షస డెమన్స్ హూ వర్స్ షాక్ అట్
3: తన యొక్క బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమూ ప్రకటించుకోలేదు.
2: హూ ఆర్ యూ దే ఆస్క్. హీ నెవర్ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ హిజ్ ఓన్ కెపాసిటీస్, ప్రవెస్, పవర్స్, అకాంప్లిష్మెంట్స్ ఎట్సెట్రా.
3: ఒక్కటి మాత్రమే చెప్పాడు, ఈ దాసోహం కోసలేంద్రస్య. ఆ రామచంద్రుడి యొక్క దాసుడు అన్నాడు.
2: హీ డిస్క్రైబ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
3: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే, ఓ సోన్సో సోన్సో, పెద్ద ఏబీసీడి నుంచి కూడా జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాం.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ గెట్ ఇంటాక్సికేటెడ్ ఇన్ డిస్క్రైబింగ్.
3: ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటారు, అవన్నీ చెప్పుకుంటే గాని వీడికి బలం రాదు.
2: ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్,
3: మన బలాలు ఇవి దుర్బలాలు.
2: Do such descriptions really speak of our strength? It is only our weakness, not
3: దమ్మిడీకి పనికిరానటువంటివి.
2: All the things which you had in the past are
3: పదవులు పోయిన తర్వాత బజార్లో పెట్టి అమ్మినా కొనేటువంటి వారు లేరు.
2: Once you lose your power and position, you are treated worse than a useless thing.
3: నీ నిజమైన బలము, నీ నిజమైన పదవి ఆత్మస్వరూపుడు. సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుణ్ణి, దైవం యొక్క అంశాన్ని అని చెప్పుకోవటమే నిజమైన గౌరవం.
2: Your true power lies in your declaring that you are the aspect of divinity, you are the son of divinity.
3: ఇలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to recognize this particular truth and we should develop this courage to declare ourselves as such.
3: ఈ విధమైనటువంటి యొక్క భక్తులు, మన కార్యానిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
2: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
3: Mana pani jarina bhagavantuni namaskaram chestunnam ippudu.
2: Devotees today are such that
3: mana pani vifalamayipoyina inga photon teesi lopale pettestam.
2: If we succeed in our efforts and in fulfilling our wishes, we worship the God.
3: Otherwise we will be vanchana nimittamai bhagavantuni samyoga viyogamto anubhavistava.
2: Can you be so mean as to establish relationship with God for the sake of fulfillment of such mean desire?
3: Brahmandamantata prabalutundari neeku aalayam unnamarchana laviyaguna.
2: Is it possible to fix a small limited place?
3: Koti suryuna kaanti meedi kaligini neeku pramil dheepamune varu pattagalaru.
2: God who is occupying the entire universe, how can he be put
3: in a adhikaraadulakaina andani vaadavu nee roopakanavaru nevartaramu.
2: Who can describe your formless form?
3: Sarva jeevulu yendu sancharinchini neeku sariyane peedidu saadhyamaguna.
2: Is it possible to give a name to you who is found in every human being?
3: Brahmandamantata bojjalo nunnatti neeku bachya bojjamune varu pattagalaru.
2: The one in whose stomach the entire cosmos resides, how can you
3: ఎవరు వస్తు తెలియచున్నది నంది సాయిబాబయ్యనొచ్చు ఇతరమైనది ఎవరేమి ఎరుగరయ్యా.
2: పీపుల్ రియలీ డు నాట్ నో హూ సాయిబాబా ఈస్. సాయిబాబా
3: కేవలము ఒక రూపనామమునే మనం ఆధారం చేసుకుంటూ కూర్చున్నామే కాని ఆ దివ్యమైన ప్రేమతత్వాన్ని కాని ఆ సత్చిత్ ఆనందం యొక్క రహస్యాన్ని కాని మనం గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
2: We are merely basing all our understanding on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in the
3: Krishna tattvanni kuda nu kamsu aariti gane bhavistu vachadu.
2: Kamsa also was taking Krishna tattva in the physical form.
3: Idu chinna pillavadu.
2: He was thinking Krishna was a small boy.
3: Edo konni rakamainaatundi oka shaktulu kaligi aayanni vidhamainaatundi oka konni mesmerism anaga konni maayalu salputunnadu.
2: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
3: divine shakti kaane kaadan cheppu vaadinchadu.
2: He argued that it is not the power of divinity at all.
3: Inga Shishupala Dantavakradunku cheppanakkaraledu.
2: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
3: Dharmaraju varu paadapu pooja chesi adiniki aneka vidhamulaga okarunu rajyamunu paripalinchadaniki Krishnaarjunanu konutuku prayatinchaga Shishupaludu cheptunnadu.
2: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
3: Nanambujeyo javarandra chilalu kaajechinanduka pujaniku.
2: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
3: Golla bhoomondato jallalaadannaku harinchinanduka ardhyamijuta.
2: Is it offering argya to you because you are just spending playful time with gopis?
3: Chalunika kattipetta panchangam inka.
2: You close all this kind of
3: vagaragula moku Sri Krishna sannithimpa.
2: Don't go on describing and praising Krishna.
3: Nooru jilkalu chetun annadu ilanti Krishnuni pogalatukottama.
2: Can you just go on praising such a Krishna? He asked.
3: Kaluku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
2: Even today this kind of arrogance and ignorance is spreading.
3: Kevalamu dehasattvanni,
2: only the physical aspect of
3: the sambandhamainatundi jagat tattvanni vaaru yochistu untaru.
2: Only this physical and the worldly relationship they build.
3: Antar shaktini, atma tattvanni,
2: inna
3: ananda swaroopanni vaaru gurtinchadaniki tagina shaktivantulu kaalekapothunnaru.
2: The inner power and the power of atma and the power of delight and bliss which this particular body embodies, they have not been able to recognize.
3: Yuga yugamulu nundi kudunu konasagutu vachundadi.
2: This is the story of yuga after yuga.
3: Prati avataram nandu kudunu ilanti dandamulu rendu kudunu chakkala vale rekkala vale bayaldeertu vastunnayi.
2: ఇన్ ఎవ్రీ అవతార్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెంట్ ఆన్ సైడ్ బై సైడ్.
1: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమే మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
2: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
1: జన్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తున్నాడని మనం భావిస్తుంటారు.
2: వీ థింక్ దట్ కృష్ణ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ,
1: దుష్టులను శిక్షించడము శిష్యులను రక్షించడము అని.
2: To punish the wicked and to protect the virtuous.
1: ఇది కేవలము కొంతమంది విశ్వాసం మాత్రమే. ఇది
2: దిస్ ఇస్ ఓన్లీ ఇన్ ఎ వే ఫెయిత్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్.
1: ధర్మ సంస్థాపన అనేటువంటిది కూడా కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ధర్మ సంస్థాపన.
1: ధర్మం అంటే ఏ ధర్మం?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రియల్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్ ధర్మ?
1: ప్రాకృతమైనటువంటి ధర్మ సంరక్షణ కోసం వస్తున్నాడా?
2: ఈజ్ ఇట్ ది ధర్మ విచ్ ఈస్ ఇన్సిడెంటల్ టు దిస్ వరల్డ్?
1: అట్టయితే త్రేతాయుగంలో ధర్మం రక్షించినప్పుడు ద్వాపరయుగంలో తిరిగి ధర్మం ఎందుకు క్షీణించిపోవాలి?
2: ఇఫ్ దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ధర్మ విచ్ యూఆర్ రిఫరింగ్ టు, ఈ ధర్మ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇన్ త్రేతాయుగం.
1: ద్వాపరయుగంలో తిరిగి ధర్మం రక్షించినప్పుడు కలియుగంలో ఎందుకు ధర్మం నశించిపోవాలి?
2: హౌ డిడ్ ఇట్ డిక్లైన్ డ్యూరింగ్ ద్వాపరయుగం? హౌ డిడ్ ఇట్ డిక్లైన్ అగైన్ ఇన్ కలియుగం?
1: లౌకిక సంబంధమైనటువంటి ధర్మంలోకి సంబంధించినటువంటిది కాదు.
2: ది ధర్మ విచ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఇస్ నాట్ ద ధర్మ.
1: ఇది ఊర్ధ్వ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: దెర్ ఈస్ అనదర్ ధర్మ కాల్డ్ ఊర్ధ్వ ధర్మ.
1: అదే హృదయ ధర్మం.
2: దట్ ఈస్ ది ధర్మ ఆఫ్ ద హార్ట్.
1: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమును క్షీణించిపోతుండాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఈస్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
1: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి? మన దృష్టిని బహిర్దృష్టి గావించుకోవటం చేతనే.
2: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? బై ఎక్స్టర్నలైజింగ్ అవర్ విజన్ దిస్ ధర్మ ఈస్ డిక్లైనింగ్.
1: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాము.
2: వీఆర్ డెవలపింగ్ ఏ టైప్ ఆఫ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ అటాచ్మెంట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ ఎన్ ఇన్నర్ విజన్.
1: ఎంతకాలం మనం అభివృద్ధి పరచుకుందామో పశ్చతీతి పశువు అని.
2: సో
1: ఈ బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు అన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వీ డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ అవుట్వర్డ్ విజన్ వీ కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు ఎనిమల్.
1: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నా వాడే మానవుడు.
2: ఓన్లీ దాట్ పర్సన్ హూ కెన్ డెవలప్ ది ఇంట్రోవర్టెడ్ విజన్.
1: ఎవరి వంట వర్ణించినప్పటికీ తనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తనకు మాత్రమే గోచరమవుతాయి.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. హీ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్
1: తనకు తాను తన యొక్క ప్రవర్తన తన యొక్క నిజతత్వము తాను తృప్తి పడేటువంటి యొక్క తత్వమే నిజ ధర్మం.
2: ది ట్రూ ధర్మ ఈస్ టు సాటిస్ఫై వన్ సెల్ఫ్ దట్
1: అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
2: దట్ హీఈస్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ దట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: నేను మంచిగా ఉన్నాను అనేటువంటిది నీవు నోటితో చెప్పవచ్చును కానీ నీవెంత మంచిగా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు.
2: వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్ యు అలోన్ నో. యు మే అట్
1: ఏమిటి దేహం ఒక సెల్ఫ్ కాదు.
2: వాట్ డస్ దిస్ సెల్ఫ్ రెఫర్ టు? డస్ ఇట్ రెఫర్ టు ద బాడీ?
1: అదే ఆత్మ.
2: సెల్ఫ్ రెఫర్స్ దేర్ టు ఆత్మ.
1: దేహము నేనేటువంటి యొక్క సెల్ఫ్ పోవాలి.
2: One should give up the feeling that he is
1: the body. Atma nene kunti yoke selfish raavali.
2: He should develop that self feeling.
1: Kalupani selflessness atma. Self is real self annadu.
2: That is why it is said selflessness self alone is real self.
1: Manamu ee deha bhrantito kaakunda atma bhrantito manam jeevinchadaniki prayatninchali.
2: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
1: మనము కేవలం ఇచ్చా ఐచ్ఛములపైన ఆధారపడి దైవత్వాన్ని మనము సంయోగ వియోగములతో అనుభవిస్తూ వస్తున్నాము.
2: బికాస్ వీ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్ వీ గెట్ అసోసియేషన్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్.
1: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
2: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
1: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
2: యూ విల్ టేక్ ఎ స్టిక్ ఈవెన్ అన్ ఎనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
1: ఇస్తానంటే రావటము కొడతానంటే పరిగెత్తటము ఇది పశు లక్షణాలు.
2: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ అన్ ఎనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
1: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి ఒక సహన ధర్మం.
2: ద రియల్ సహన ధర్మ ఈస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఇస్ గివెన్ వెన్ ఇట్ ఇస్ డిజైర్డ్.
1: అదే సహనా భవతు సహనో భవంతు అని.
2: When it is denied and when even one is beaten, one should not run away.
1: Sahasratisha purushaha sahasraksha sahasrapad.
2: One should accept God under all circumstances. That alone is sahana bhavatu.
1: Anni kannulu, anni chetulu, atanivi.
2: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఐస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్, ఆల్ దీస్
1: అన్ని తనదే అయినప్పుడు అన్నప్పుడు ఇంక ఏం నాది అనేటువంటి ఎక్కడ ఉంది?
2: వెన్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్, వెర్ ఇస్ ది క్వశ్చన్?
1: అదే పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, అన్ని కన్నులు అతనివి, ఏది చూసినా అతనే.
2: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఈవెన్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐస్.
1: ఎవరో నిన్ను హాస్యం చేశారనుకో,
2: సపోజ్ సమ్వన్ రిడిక్యూల్స్ యు,
1: ఏదో ఒక రెండో వ్యక్తి నన్ను హాస్యం చేసిందని నువ్వు భావించుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ థింక్ దట్ సమ్వన్ ఇస్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ.
1: నా ఎందున్నటువంటి ఏ దైవత్వమో అదే దైవత్వమే నన్ను హాస్యం చేసింది అనుకో.
2: యూ షుడ్ ఫీల్ దట్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ యూ ఈజ్ రిడిక్యూలింగ్ యూ త్రూ సమదర్.
1: అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటి తను తాను చేసుకున్నాడు.
2: దెర్ ఇస్ ఎ కామన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది అదర్ పర్సన్ హూ ఇస్ రిడిక్యూల్.
1: నిన్నెవరైనా విమర్శించినారనుకో,
2: సపోజ్ సమ్వన్ క్రిటిసైజెస్ యూ,
1: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
2: ఇట్ ఇస్ యాక్చువల్లీ క్రిటిసైజింగ్ వన్ సెల్ఫ్.
1: ఉన్నది ఒక్కటే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: రెండు లేవు కదా.
2: దేర్ ఆర్ నో టూ ఎంటిటీస్ అట్ ఆల్.
1: కనుక ఇలాంటి యొక్క ఆత్మభావాన్ని మనం దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
2: డే ఆఫ్టర్ డే అండ్ గ్రాడ్యువల్లీ వి హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మభావ వినస్.
1: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
2: ఇఫ్ వీ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ అస్, దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ అండ్ హేట్రెడ్.
1: మన మనసులో ఉండేటువంటి ఒక ఒక్కటే అన్నాడు వేమన.
2: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ అస్.
1: కానీ మానవుడు పిచ్చి పట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
2: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్ మ్యాన్ ఇస్ ట్రైన్ టు సర్చ్ ఫర్
1: ది తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పట్టడం కాదా?
2: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫర్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
1: తన చేతి ఎందుకున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్నే మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
2: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్. ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ విచ్ హీఈస్ వేరింగ్ ఆన్ హిస్ ఆర్మ్,
1: నీవు దేనిని వెతుకుతున్నావో,
2: వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఫార్,
1: దేనిని ఆశిస్తున్నావో,
2: వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్పైర్,
1: ఆ హావ్ నీవే,
2: దట్ ఈస్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
2: యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్.
1: కారణం,
2: వాట్ ఈస్ ద రీజన్?
1: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
2: ఇట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమి నీకు కనిపించదు.
2: యు ఆర్ లైక్ సమ్వన్ హూ హాస్ జస్ట్ గాన్ ఇన్ టు ఎ రూమ్ వేర్ దేర్ ఇస్ టోటల్ డార్క్నెస్. యు ఆర్ నాట్ బీయింగ్
1: ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
2: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్ అండ్ లుక్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్ యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ ఎక్సెప్టింగ్ వన్ థింగ్.
1: అన్ని చూస్తున్నావు.
2: యు ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్.
1: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
2: వైల్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్ యూ డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్.
1: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నాం. దానివల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నాం.
2: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వరల్డ్ ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
1: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
2: An ignorant person may be described as one who does not
1: tanantanu telusukunte sarvamunu telisina vaadaipothadu.
2: If one knows oneself well, he knows everything else.
1: Adhe chinna pilla vaadainpatti oka prahladudu tandriki bodhinchinatvantidi.
2: This is what Prahlada taught to his father.
1: Nanna lokamulanniyun gadiyalona jeyinchina vaadavu.
2: So dear father, you are the one who has conquered all the worlds.
1: Indriya lokamu chittamun geluvaneeru.
2: But you have not been able to conquer the world of senses and also
1: indriyani ni sadhinchukolekunda enta mandi rajulu sadhisthi vachina prayojanam enti.
2: You have not been able to control your senses. What is the use of conquering the worlds outside you?
1: Kanaka ninnu ni sadhinchukunnatunte vaade rajyannanta sadhinchukunna vaadu, deshanni sadhinchukunna vaadu, vishwanni sadhinchukunna vaadu avtavu.
2: If you can master yourself and conquer yourself, you will have conquered the world, conquered the entire universe.
1: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
2: కృష్ణతత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ విచ్.
1: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
2: ఎవ్రీథింగ్ ఈజ్
1: ఏకోవశి సర్వభూతాంతరాత్మ.
2: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ. అండ్ యూ కెన్ సీ
1: నేను ఉంటున్నాను.
2: I am existing in you.
3: Adi aham vaishyanaro bhutva praninam deham astha.
2: That is what is said when
3: ni dehanni aashrayinchi nilone nenu vaishyana roopamlo untundi annintini jarugutunnanu.
2: I have taken the form of vaishyanara in you and I am helping you to conduct all the things in your life.
3: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
2: ఇఫ్ యూ రియలీ బిలీవ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్, హౌ కెన్ వీ గెట్ ది ఫీలింగ్?
3: శ్లోకాలు చదువుతున్నాము, కంఠస్థం చేస్తున్నాము,
2: వీఆర్ చాంటింగ్ శ్లోకాస్, వీఆర్
3: ఆచరణలో పెట్టలేకపోతున్నాము,
2: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దిస్ శ్లోకాస్.
3: ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్?
3: ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టుకున్నాము.
2: You have prepared all types of food and
3: delicious.
2: But you are fasting.
3: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
2: What is the use of preparing?
3: వంటలు చేసినందుకు భుజించాలి.
2: For preparing different types of delicious food, you should
3: eat. శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
2: For reading and memorizing శ్లోకాలు, you should practice.
3: ఆచరించిన శ్లోకాలు ప్రక్కకు పెట్టాలి.
2: After practicing, you can put them aside.
3: ఆచరించని శ్లోకాలు.
2: Slokas which you are not practicing, you should put them aside.
3: Acharinchana slokalu kevalam sokanike karanam.
2: These stanzas which you are not practicing can get you only grief.
3: Manam kevalamu padamulu maatrame uchcharistunnamu, padarthanni maatram gurtinchatam ledu.
2: We are only uttering words, but we are not recognizing the real truth.
3: Kanaka mottamota padamu palamulo unnatundi acharamu acharamlo unnatundi arthamulu manam gurtinchali.
2: We have to know the world. We have to understand the letters and we have to understand what lies behind these letters.
3: అప్పుడే నీవు అక్షర స్వరూపుడవుతావు.
2: Then only you can become అక్షర స్వరూప.
3: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటము.
2: You swallow the letters, but you don't practice the truth which that letter stands for.
3: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
2: This kind of ostentatious showy life we are
3: living. ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
2: So long as you are full of show, the ఆత్మతత్వం can never come nearer to you, close to you.
3: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
2: Even if a million lives and births are taken by such people, they can never realize.
3: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకొని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
3: అప్పుడే మనం నిజమైనటువంటి కృష్ణ తత్వాన్ని మన హృదయమునందు ఆవిర్భవింప చేసుకున్న వారం అవుతాం.
2: Only then would we have manifested the principle of Krishna in our own hearts.
4: Govinda.

Again. Krishna, Krishna, Krishna, Krishna.

ಗೋಪಾಲ ಕೃಷ್ಣನೇ ಗೋಪಾಲ.

0: సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఎత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం. సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఎత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: సంతోషం సాహసం ధైర్యం భక్తి శక్తి పరాక్రమం, ఈ షోడశ గుణములు కూడాను ఎవని అందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటాడు.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్ బ్యాలర్ ద కరేజ్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అండ్ బ్రేవరీ వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ యు ఫైండ్ divine effulgence too.

0: భోగము త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచేటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్. వెన్ దేర్ ఇస్ ప్లెజర్ ద సాక్రిఫైస్ కెన్ నాట్ ఎగ్జిస్ట్.
0: అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు?
1: హౌఎవర్ విత్ సాక్రిఫైస్ హౌ కెన్ యూ హ్యావ్ ప్లెజర్ ఆల్సో.
0: ఆచరణ యందు అహంకారము, అనుష్ఠానం నందు ఆసక్తి రెండును వదలిన భోగమే త్యాగము, త్యాగమే భోగము.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో ఈగో, వెన్ వన్స్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ దేర్ ఆఫ్, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: All the forms of happiness in this world are not specifically meant for one individual.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: All have an equal share.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: Enjoy your own share.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారం నందు దీనిని సద్వినియోగం చేయాలి.
1: Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life.
0: Ishavasyam idam jagam sarvam.
1: The whole universe is full of divine.
0: Ee prapancham antai kudanu bhagavat shaktitone kattabadi unnadi.
1: The entire universe is built by the divine power.
0: Endu chuchina bhagavantudu tappa anya padarthamulu manaku gocharinchavu.
1: Wherever you go and see, excepting God, you do not find anyone else.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: It's not possible for everybody to know this truth.
0: వారికి ప్రాప్తమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాప్తమనే వదించాయి.
1: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: Vakati preyo shakti, rendavadi shreyo shakti.
1: One is shreyo shakti, other one is preyo shakti.
0: Ee preyo shakti anaga emiti?
1: What do you mean by preyo shakti?
0: Brahmacharyamu, grihasthamu, vanaprasthamu, sanyasamu, ee ashrama dharmamulanni kudanu preyo shakti.
1: Preyo shakti, the first one, includes the various stages in life, one of celibacy, one of householder, one of recluse, and the last,
0: renunciant.
1: They all confer worldly, sensual joy. The second one is Shreyo Shakti.
0: Daya, Prema, Sahanamu, Sanubhuti, Tyagamu. ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
1: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్, లవ్, ఫర్బేరెన్స్, సింపతి అండ్ సాక్రిఫైస్.
0: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్వధర్మ?
0: స్వ అదే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం.
1: స్వామెన్ స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్, లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ ద సేమ్ ఐడియా అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవ కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్ కాన్స్టిట్యూట్ స్వధర్మ.
0: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటివంతా కూడాను ప్రేయోశక్తి.
1: బట్ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెన్సెస్ ఇస్ ప్రేయోశక్తి.
0: కానీ ఈనాటి మానవులు క్రియోశక్తికి అధికమైన శక్తి కావటం ఉండడం చేత అందరు కూడాను దానినే ఆశిస్తురు కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వమును అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ద కూల్నెస్ ఆఫ్ ద
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
0: కనుక ఇవి అందరు కూడాను అనుభవించవచ్చును.
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఈస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రేయోశక్తి అండ్ శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: గ్రోయింగ్ హార్వెస్ట్,
0: భుజించటము,
1: పార్టేకింగ్ ఫుడ్,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: ఎక్వైరింగ్ ఎనర్జీ,
0: కర్మ మార్గం నుండి ప్రవేశించి
1: ఎంటరింగ్ ఇన్ ది యాక్షన్,
0: దేహ కర్మలు ఆచరించటం.
1: One has to do one's own activity.
0: ఈ దేహ కర్మలు ఆచరించిన తర్వాత
1: after performing physical action
0: ఆత్మ ధర్మంతో ఆనందించటం.
1: One can enjoy blissful state following the spirit.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను విచారణ చేసి చూస్తే దైవ శాసనమే కాని అన్యుడు ఏమాత్రం కూడా నిర్ణయించేటువంటివి కాదు.
1: Likewise, if you investigate clearly, you will understand that everything goes by God's will.
0: అణువు మొదలు ఘనం వరకు కూడాను,
1: right from microcosm to the macrocosm,
0: గట్టిపోచ మొదలుకొని బ్రహ్మాండం వరకు కూడాను దైవ శాసనములే జరుగుతున్నవి.
1: Right from the a minutest object to the macrocosm, the cosmos,
0: అది
1: goes by the divine command.
0: అదియు ఇదియు అనగనేలా.
1: Why say that and this?
0: పిపీలకాది బ్రహ్మ పర్యంతం.
1: Right from ant to Brahman.
0: అది ఎరుంగరు.
1: You don't know that.
0: మరి గలంగరు.
1: You don't understand.
0: భూమి జందరు.
1: And you are not.
0: భూమిని కొందరు.
1: And you are
0: ready. వివేకమును వర్తించదని కాదు విర్రవీగిదరు కాని చివరికి వేడికేది సంభవించును తెలియజారు ఎంత వారనే. కదలదు నీది సంకల్పము లేనిది, భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు.
1: Without God's will, nothing can happen. You do not understand. You do not experience. But you pride yourself. You are highly egoistic.
0: కాని భూతము సంభూతము.
1: One is భూతము, other is సంభూతము.
0: విద్య అవిద్య.
1: One is విద్య, other is అవిద్య.
0: ప్రాకృతము పరమాత్మము.
1: One is physical, other is spiritual.
0: ఇవన్నీ రెండు పదములేగా భావిస్తున్నారు కానీ రెండు కాదు ఇవి.
1: They are not twins, not two words.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: They have intimate relationship.
0: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: whatever we do,
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడాను పరాత్మైనటువంటివి.
1: All those actions which we do wholeheartedly are spiritual.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: We are making the spiritual aspect and view it as worldly and we consider worldly experience.
0: లోకములు ధర్మాత్ములు ఉన్నారు.
1: There are many people righteousness.
0: త్యాగాత్ములు ఉన్నారు.
1: One of sacrifice.
0: యోగాత్ములు ఉన్నారు.
1: One of spiritual practice.
0: కర్మాత్ములు ఉన్నారు.
1: People of action.
0: కానీ అందరూ ఉన్నారు.
1: All exist.
0: కానీ
1: but
0: ఆత్మాత్ములు లేరు.
1: But there are none that follow the spirit or conscience.
0: అనగా ఆత్మాత్ములు అనగా ఏమిటి?
1: Who are those that are of spiritual
0: ఈ కర్మయోగం కాదు.
1: None of action.
0: భక్తి యోగం కాదు.
1: Not of one of devotion.
0: జ్ఞాన యోగం కాదు.
1: Nor wisdom.
0: ఆత్మయోగం.
1: It is the yoga, the spiritual practice of the spirit.
0: ఇట్టి ఆత్మయోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డూ నాట్ ఫైండ్ ఎనీబడీ దట్ ఫాలో ది దట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆఫ్ ఆత్మా ద స్పిరిట్.
0: శరీరం కనిపిస్తుంది.
1: యు సీ ద బాడీ.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: యు ఆల్సో ఫీల్ ద మైండ్.
0: కానీ ఆత్మ యొక్క తత్వం గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: వీ డోంట్ కమ్ అక్రాస్ ఎనీబడీ హూ నోస్ ఇన్ ఫుల్ ద డెప్త్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఇది ఆత్మతత్వం గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: ద వన్ హూ నోస్ ద రియల్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూ ఈజ్ ద నోవర్.
0: శరీరం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు నో ద బాడీ.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: దిస్ వన్ ఆఫ్ సెన్సెస్.
0: దుర్బలమైన కాయంబు.
1: ఇట్ ఇస్ సో వీక్.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: వెన్ ఇట్ డ్రాప్స్ డౌన్ వీ డు నాట్ నో.
0: ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ థింకింగ్ దిస్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఎఫీమరల్.
0: కనుకనే శ్రేయో మార్గం అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చెబుతూ వస్తుంటారు.
1: దోస్ దట్ ఫాలో ది స్పిరిచువల్ పాత్ శ్రేయస్ దే థింక్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్.
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఎక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
0: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagat antai kudunu manomoolanga untundali.
1: The whole world is full of the mind.
0: Ee manasu anetundi Vishnu yokka kamala naabham nundi kudunu aavirbhavinchinatundi vaadu Brahma.
1: And therefore out of the navel of Lord Vishnu is born Brahma.
0: Ee naabhikamalam nundi udhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu.
0: Kaabatti manasu evaru.
1: So who is the cause for this
0: Brahmane vaaku annaru.
1: Brahma symbolizes speech faculty.
0: Brahma vaaku.
1: Brahma stands for word.
0: Vishnu manasu.
1: Vishnu stands for expansiveness.
0: Dehame Eeswarudu.
1: And body is Ishwara.
0: Ee moodinti yokka aakaram darshinchinatunte varu lokamulo evvarnu leru.
1: In this world there are none who understood experience this trinity of Godhead.
0: Kaani ivi ekkada unnai?
1: Where are they?
0: Aatma darshan nimittamai aranyamuluku prayanam aipothuntaru.
1: To experience the spirit of the self, people go to the forest.
0: Enta pichivaru manavulu.
1: What mad caps they are.
0: Tanayende tana chantane tanayende untundetundi atma tattvanni darshinchadaniki aranyaniki enduku.
1: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
0: Inti endu jyoti veluguchunnundaga porugu intiki aggi karugunela.
1: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
0: Atte atma swarupam niyende untundaga.
1: When the self is in you.
0: Neevu anta dooram velli aranyamlo tapas chesina karlede.
1: You don't need to undertake penance.
0: Idi kevalam ajnanam yokka lakshaname.
1: It is just a sign of ignorance.
0: Atma yokka swarupamni darshinchalekapotame.
1: It is just your incapacity to
0: see the self.
1: You are not able to know the existence of the self.
0: Atma yokka swasthanamni gurtinchukunnatundi vyaktulu tani ende untunnadi atma.
1: In fact the self or the spirit exists within you.
0: Ekkada నీరు గాలి ఉండును అక్కడంత ఆత్మ ఉంటుంటాయి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ వాటర్ అండ్ ఎయిర్ యూ ఫైండ్ ద ఆత్మ ఆర్ ద సెల్ఫ్.
0: నీరు గాలి,
1: ద వాటర్ అండ్ ఎయిర్,
0: ఇవి రెండింటినీ అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ బ్లెస్ దీస్ టూ.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి.
1: అండ్ వీ హావ్ గాట్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్.
0: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడే ఐదు భూతములు అవుతాయి.
1: అండ్ దీస్ టూ అండ్ దోస్ త్రీ కాన్స్టిట్యూట్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని, ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
1: దిస్ హీట్ అండ్ ది కోల్డ్ అండ్ ది స్పేస్ అండ్ ది వాటర్ ఆర్ ఆల్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది మ్యాన్ కైండ్.
0: గాలి, అగ్ని, ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
1: ది ఎయిర్ అండ్ ది ఫైర్,
0: నీరు గాలి.
1: అండ్ హియర్ వి ఫైండ్ ది వాటర్ అండ్ ది ఎయిర్.
0: నీరు గాలి ఆహారము,
1: ఫుడ్.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము.
1: అండ్ వి ఫైండ్ ద ఎర్త్ అండ్ ది స్పేస్ అండ్ ది ఎయిర్ ఇన్ బిట్వీన్.
0: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
1: వెన్ కెన్ యూ బి హ్యాపీ?
0: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
1: యు విల్ బి క్వైట్ కంటెంటెడ్ ఆఫ్టర్ పార్టేకింగ్ ఫుడ్.
0: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
1: వితౌట్ ఫుడ్ నేచురల్లీ యూ బికమ్ వీక్.
0: పిచ్చాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
1: ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: కనుక ఆత్మ నుండియే ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్.
0: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
1: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ పంచభూతములు ఎందుకును ఒకే ఆత్మనే.
1: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: అనేక ఆత్మలు లేవు.
1: అండ్ దిస్ సెల్ఫ్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
1: బికాస్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ దేర్ ఫోర్ వీ సఫర్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద నోవర్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
0: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇస్ ఇగ్నోరెన్స్. Out of ignorance, we diversify the unity.
0: కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: We should not diversify the oneness of the spiritual unity.
0: అన్నింటికీ శక్తి సన్నగిల్లిపోతుంది.
1: You turn weak.
0: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
1: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential.
0: మేఘములు సంచరిస్తున్నాయి.
1: You find the clouds moving.
0: వర్షం కురుస్తుండాలి.
1: Also the rain
0: falls. పంటలు పండుతున్నాయి.
1: You find the crop growing.
0: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
1: We also partake in the crop grain.
0: మూల కారణము.
1: What are the primordial cause?
0: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
1: The same self atma is the cause.
0: అది ఏ బ్రహ్మతత్వము.
1: That is brahmic principle.
0: బ్రహ్మమనగా ఏమిటని.
1: Who is brahma?
0: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
1: Brahma is vast expansion.
0: అదే వాక్ స్వరూపము.
1: That is the very word that we utter.
0: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు.
1: వై స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ ఇన్ అవర్ వర్డ్ బ్రహ్మిక్ ప్రిన్సిపల్.
0: శబ్ద బ్రహ్మమయ్యి,
1: వన్ ఆఫ్ ద సౌండ్
0: చరాచరమయ్యి,
1: ద మొటిలిటీ
0: జ్యోతిర్మయ్యి,
1: ద లై
0: వాంగ్మయ్యి,
1: అండ్ ద వర్డ్
0: నిత్యానందమయ్యి,
1: ఎటర్నల్
0: పరాత్పరమయ్యి,
1: స్పిరిచువల్
0: మాయామయ్యి,
1: ఇల్యూషన్
0: శ్రీమయ్యి,
1: అండ్ ద వన్ ఆఫ్
0: వాక్ స్వరూపం యొక్క లక్షణాలు,
1: అండ్ ద వన్ ఆఫ్ అఫ్లూయన్స్ రిప్రజెంట్ ద వెరీ వర్డ్ ద బ్రహ్మ.
0: ఈ వాక్కే బ్రహ్మ.
1: దిస్ వర్డ్ ఆర్ ద
0: ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు?
1: వెరీ
0: విష్ణు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
0: నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మైండ్.
1: అండ్ సో ద విష్ణు సింబలైజెస్ ద హ్యూమన్ మైండ్.
0: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్కు.
1: అండ్ ద వర్డ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈనాడు మైండ్ అంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
1: We have converted the mind into monkey mind.
0: వాక్నంత కూడా అసత్య రూపంగా భావిస్తున్నారు.
1: All our words are utter blatant lies.
0: ఈశా వాస్యం ఇదం జగత్ అన్ని వైపుల నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
1: Is only God who is
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the living beings.
0: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
1: There's one divinity within us.
0: ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
1: Mind has come out of this Ishwaratva or the divinity.
0: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్కు.
1: అండ్ దిస్ వర్డ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద మైండ్.
0: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
1: దేర్ ఫోర్ హ్యుమానిటీ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము
1: ది ఈగో ఇన్ అవర్ ప్రాక్టీస్,
0: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
1: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
0: ఈనాడు దేనిని త్యాగం చేస్తున్నాము?
1: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
0: పవిత్రమైనటువంటి దాన్ని అంతా త్యాగం చేస్తున్నాము.
1: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
0: కాదు కాదు.
1: నో,
0: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
1: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
0: మనం భుజించే ఆహారం నందు కూడాను
1: ద ఫుడ్ దట్ వీట్
0: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
1: యూ జస్ట్ గివ్ అప్ దాట్ యూ డు నాట్ రిలిష్.
0: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
1: దట్ విచ్ ఇస్ సో టేస్టీ యూ యాక్సెప్ట్.
0: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
1: యూ ఈట్ స్వీట్ ఫ్రూట్స్.
0: దుర్గంధంతో ఉండినటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
1: అండ్ ద ఫౌల్ ఎక్స్క్రీటా ఈజ్ ఎక్స్క్రీట్.
0: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
1: వాట్ ఇస్ దట్ యూ యాక్సెప్ట్?
0: మధురమైన
1: స్వీట్.
0: కనుక ఆ మధురం ఎవరు?
1: వాట్ ఇస్
0: మధురాధిపతే? మధురం మధురం. దైవత్వమే మధురం.
1: ద డివైన్
0: వచనం మధురం. నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం, మధురాధిపతే మధురం మధురం.
1: గాడ్ ఈజ్ స్వీటెస్ట్ నెక్టర్ ఆఫ్ ది నెక్టర్, హిస్ వర్డ్స్ ఆర్ నెక్టరైన్, హిస్ ఐస్ ఆర్ నెక్టరైన్.
0: అమృతం కలిగినప్పుడు కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్ హాస్ నాట్ గాట్ దట్ స్పెసిఫిక్ టేస్ట్.
0: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: The words and mind return in futility. It is impossible to describe by word or comprehend by mind.
0: మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten our true self.
0: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
1: We are sacrificing our life.
0: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
1: What that you can achieve?
0: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
1: కార్బన్ డైఆక్సైడ్ యూఆర్ అక్సెప్టింగ్.
0: ఆక్సిజన్ ను వదిలి పెడుతున్నాము.
1: ఆక్సిజన్ యూఆర్
0: మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
1: దిస్ ఇస్ ద బ్యాడ్.
0: ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
1: ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
0: పరోపకారం చేస్తున్నాయి.
1: ట్రీస్ సాక్రిఫైస్.
0: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
1: ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
0: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
1: అనిమల్ సాక్రిఫైస్.
0: కానీ జంతువులు కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్ ఎనీవేర్.
0: దానికును స్వార్థము స్వప్రయోజనమే.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ విత్ ఇట్ ద ట్రెండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనము కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ బీస్, అనిమల్.
0: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
1: ఇట్స్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు సత్యస్వరూపుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: శాంత స్వభావుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
0: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్డ్ బై ద ట్రూత్, రైచ్యూస్నెస్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం ముందు సత్యం వద, ధర్మం చెర.
1: Therefore, since ancient days, it has been said, speak truth and follow righteousness. They are the signs of the sanctity of our tradition.
0: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
1: నెవర్ ఫర్గెట్ ట్రూత్.
0: సత్యమునందుండే సర్వము సృష్టించే.
1: రైట్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: అవుట్ ఆఫ్ ట్రూత్ ది హోల్ క్రియేషన్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా?
1: The universe is sustained by truth.
0: సత్వమిది చూడనయ్యా.
1: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
0: శుద్ధ పరబ్రహ్మము.
1: That is pure unsullied principle of truth.
0: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
1: That supreme, the cosmic principle.
0: పరపదార్థం ఎందుకు కాదు, తన యందే ఉంటున్నది.
1: It's nothing outside, it is within you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాం.
1: We have forgotten, we are giving it up. That eternal truth.
0: ఏదో మనకు గోచరము కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
0: సాధనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డని మంచిగా మార్చుకోవటమే సాధన.
1: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
0: అది ఏ మనం సాధన?
1: దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
1: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
0: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డని స్వీకరిస్తున్నాం. అదే సాధన.
1: But the practice today is to accept bad and forgetting good.
0: సాధనే యొక్క అర్థాన్ని కూడా నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Aspirant is not knowing the meaning of sadhana.
0: Sadhana.
1: Sadhana.
0: Sadhana ఏంటి? ఆత్మతత్వము.
1: Sad means the spirit or the self.
0: అదే మన wealth.
1: That is our wealth.
0: అదే మన health.
1: That is our health.
0: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
1: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
0: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
0: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ గుడ్ హెల్త్.
0: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం ఎక్కడుంది?
1: వెర్ ఇస్ హ్యాపీనెస్?
0: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
1: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్.
0: నీ పుట్టినది ఆనందం నుంచినే.
1: యు ఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
0: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానమైనప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
0: వారి మాటలు, వీరి మాటలు, వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన యొక్క హృదయం వాక్కును, అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
1: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్, పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి, టామ్, డిక్ అండ్ హ్యారీ.
0: అది ఏ చెప్తుండాలి?
1: దట్స్ వాట్ ఈస్ సేడ్.
0: ఏ విధంగా చెప్తుందా? 21,600 పర్యాయములు. సో హం నేనే దైవం, నేనే దైవం అంటున్నారు.
1: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్. thought to you.
0: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
0: బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు?
1: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్ సౌండ్?
0: నీవు పిచ్చివాడని.
1: యు ఆర్ మ్యాడ్.
0: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
1: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
0: నాట్ మ్యాడ్, బ్యాడ్.
1: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
0: కనుక ఇలాంటి వారందరూ కూడాను దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్ బ్యాడ్ పీపుల్.
0: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది.
1: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
0: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: భగవాన్ సెడ్ దట్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
0: బాడీ టెంపుల్ అయిన తర్వాత జీవుడే దేవుడైనాడు.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
0: దేహములు కూడా టెంపుల్స్.
1: ఆల్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ టెంపుల్స్ లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా దేవుడే.
1: ఆల్ దట్ ఇన్నర్ వన్ ఇస్ డివైన్.
0: కనుక దానిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దీనికి ఎందుకు క్రోధ పడుతున్నావు? దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు?
1: వై ఆర్ యూ యాంగ్రీ విత్ వన్? వై డు యూ లవ్ అనదర్ వన్?
0: ఈ భేద భావంలో ఉండకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్స్.
0: అన్ని దేవాలయములు కూడా ఒక్కటే.
1: ఆల్ టెంపుల్స్ ఆర్ వన్.
0: ప్రతి దేవాలయం నందు కూడా ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
1: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్
0: ఇట్సెల్ఫ్. దేనిని కూడా తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఎ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
0: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
1: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
0: అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణము.
1: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: The best way to love God is to love all and serve all.
0: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమ స్వరూపం ఒక్కడే.
1: Understand the principle of love in everyone.
0: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to foster, develop that love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand, recognize.
0: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
1: And this love is God, Brahma.
0: ప్రేమకే దేవుడు అని పేరు.
1: Love is God.
0: ఆ ప్రేమకే ఎరుక అని పేరు.
1: And love is awareness.
0: ఆ ప్రేమకే దైవము అని పేరు.
1: Love is God.
0: అంత దైవానికి ఇన్ని నేములు ఉన్నాయి.
1: God has so many names.
0: అహం అది కూడా దైవమే.
1: అహం is divine.
0: ఎందుకంటే అహం నేనే.
1: అహం ఐ.
0: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
1: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది. ఇది ద్వైతమే.
1: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్. ఐ అండ్ గాడ్
0: అహం అహం అది అద్వైతం.
1: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ. నో, అహం అహం ఐఎమ్ ఐ.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
0: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
0: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
1: ఇఫ్ యు దిస్ ఇస్ మైన్, దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఇది నేనే.
1: దిస్ ఇస్ ఐ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఆల్సో.
0: ఇది నేనే.
1: ఇస్ ఐ.
0: ఇది నేనే. అంతా నేనే.
1: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్, ద స్పిరిట్ ఆఫ్ ఐ.
0: నామాలు ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
0: జీవజంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్.
0: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
1: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యు గో బై డైవర్సిటీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
1: If you go in the worldly sense, you will have worldly results.
0: Even the negative thoughts.
1: These are all negative thoughts.
0: These negative thoughts are chintinchaneyakoodu.
1: Never consider negative thoughts.
0: Positive.
1: Entertain positive
0: adi
1: thoughts.
0: Adiye ni atma tattvamu.
1: Positive
0: adi
1: atma.
0: Adiye ni chaitanya tattvamu.
1: Positive adi is awareness.
0: Adiye ni prema tattvamu.
1: That is divinity.
0: Adiye ni shanti tattvamu.
1: That is peace.
0: Adiye ni anandattvam.
1: And bliss is positive all through.
0: Anandam annatundi pratyekanga ledu.
1: Bliss is not separate from you.
0: Mane inde untunnadi.
1: It is within you.
0: Anaga ee deham nande untunnadi.
1: It is within the body.
0: Nenu kuda neevu kaadu.
1: You are not the body either.
0: Idi naa dehamu.
1: This is my body.
0: Deham nenu kaadu.
1: I am not the body.
0: Naa kachchi, kachchi peru nenu veru. Naa deham ante naa deham veru, nenu veru.
1: This is my kachchi. I am separate from kachchi. If you say this is my body, I am separate from my body.
0: కనుకనే బాడీ నేను కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్
0: ఇన్స్ట్రుమెంట్.
1: ఇట్స్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్.
0: ఇన్స్ట్రుమెంట్ కాదు. ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
1: కెన్ ఐ సే ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్? నో.
0: కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
1: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ నాట్ ది ఇన్స్ట్రుమెంట్.
0: ఉపయోగపెడుతున్నాను.
1: ఐ యూజ్ ఇట్.
0: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
1: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
0: పర్ల కోసం కాదు, పర్లనేటువంటి వారు నేను.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
0: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
1: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
0: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
1: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్ థింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్.
0: ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ ఆపిల్.
0: ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
1: ఐ యామ్ నాట్ ఈటింగ్.
0: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
1: ఐ యామ్ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
0: ఒక్కటి కూడా తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు, కానీ ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
1: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
0: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
0: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దైవత్వం అంత తన యందే ఉంటుంది.
1: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
1: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
0: ఆహార విహారంతో లభించేటువంటివి.
1: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కామ క్రోధ లోభ మోహమల వచ్చినంతా కూడా దేహ అనుభవమానంతో వచ్చేటువంటివి.
1: ది యాంగర్, ది హేట్రెడ్, ఎవరీస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: ది లవ్, ది కంపాషన్, ది ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక అవి ఏ స్వధర్మములు.
1: These are the qualities of the
0: self-dharma.
1: The other are
0: panikirani dharmamule paradharmamulu.
1: All that useless are paradharma.
0: Kani swadharmamu anantakunu swapriyojanam kosam vacchetuntivi.
1: Swadharma, the one's own reality, self.
0: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
1: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్.
0: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
1: అండ్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
0: కనుక మన ఆనందమును మనమే అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్.
0: కాదు, ఇంకొకరు అనేటువంటి వారే లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
0: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
1: ఇఫ్ యు గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
0: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
1: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
1: హౌఎవర్ ఇన్ సర్టెన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఇస్ రౌండ్, బట్ దేర్ ఇట్ యు అపియర్ వర్టికల్.
0: నీ ఫేస్ యొక్క దడ్మ తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
0: అద్దం యొక్క తప్పు.
1: మిస్టేక్ లైస్ ఇన్ ద మిర్రర్.
0: అదే ప్రకృతి.
1: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
0: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
1: బికాజ్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
0: కాదు కాదు.
1: నో.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వారికి అద్దం పైన ఏమాత్రము నెపం వేయడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
0: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడివైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
1: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
0: కనుకనే తన దీనిపైన తన నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రము నమ్మడు.
1: If you have got the self-confidence, faith in yourself, you don't be carried away by others.
0: Self-confidence lenetunti vaade evare cheppina nammutu
1: pothuntadu. The one without self-confidence will be carried away by all that goes on around.
0: Chaala tappu.
1: It's a very big mistake.
0: Endukante neevu oka manishivi.
1: You are an individual.
0: Neeku oka manasu undi.
1: You have mind.
0: Neeku oka abhishtam undi.
1: You have got the
0: light. Neeku aanandam untundi.
1: You have got happiness.
0: Ee tattvaanni neevu anubhavinchu.
1: Experience your own reality.
0: Idi kevalam daivagyate neevu poonukovali kaani parulu yokka aagyake maatramu తల వంచరాదు.
1: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
0: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని వ్యక్తి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
0: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
1: అఫ్ కోర్స్ ఈచ్ వన్ హాస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ ఇన్ దిస్ లైఫ్.
0: కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
1: దే ఆర్ ఆల్ ద ప్రేమయోగ మార్గ.
0: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేమయోగ మార్గమే.
1: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
0: శ్రేయస్సు కాదు,
1: ఇస్ నాట్ శ్రేయస్.
0: శ్రేయస్సును ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
1: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
0: అది ఏ శ్రేయో మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
1: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
1: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
0: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
1: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
0: కొన్ని సమయం నందు కొన్ని రకమైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
1: At times we have to follow different paths.
0: ఒక కడవ నీళ్లలో ముంచినామంటే
1: ఇఫ్ యు జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
0: రివర్ ఆ కడవ ఎందు నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ వాటర్ అరౌండ్ ద పాట్.
0: కనుక లోపల వెలుపల కూడాను ఒకే వాటరే ఉంటుండాలి.
1: ద సేమ్ వాటర్ ఇన్సైడ్ అండ్ ఔటర్ ఎగ్జిస్ట్.
0: కనుక నీ అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ ఔట్సైడ్ ఎవ్రీవేర్.
0: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్ర కూడాను ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఆబ్స్టకల్స్ ఇన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
0: నీకు ఒక మనసు ఉంది,
1: యూ హావ్ మైండ్.
0: నీకు ఒక సంకల్పం ఉంది,
1: యూ హావ్ గాట్ ఎ థాట్.
0: నీకు ఒక దీక్ష ఉంది,
1: యూ హావ్ గాట్ ఎ
0: డిటర్మినేషన్. నీవు సాధిస్తూ పోవాలి.
1: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
0: అటువంటి నీ దీక్షను నీవు వదిలిపెట్టి
1: యూ గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
0: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే
1: యూ ఫాలో అదర్ పాత్స్,
0: వచ్చేది ఏమిటింది?
1: వాట్ దట్ యూ గెట్?
0: ఉన్నది కూడా ఊడిపోతుంది.
1: అండ్ యూ ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు,
1: యూ స్టడీ.
0: దేనికోసం చదువుతున్నారు?
1: వై డు యూ స్టడీ?
0: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
1: ఫర్ జాబ్ యూ లెర్న్.
0: ఉద్యోగాలు కూడా అవసరమే.
1: జాబ్స్ ఆర్ నెసెసరీ.
0: ప్రాకృత విద్యలు,
1: దట్స్ వరల్డ్ నాలెడ్జ్,
0: అవి లౌకిక విద్యలు.
1: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
0: భౌతిక విద్యలు,
1: సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి.
1: అలాంగ్ విత్ ది వరల్డ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అది ఏ శ్రేయో మార్గం?
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్
0: మార్గము.
1: వరల్డ్ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
0: మానవుడి కూడా రెండు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
0: అది లెఫ్ట్ అండ్ రైట్.
1: లెఫ్ట్ అండ్ రైట్.
0: ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని?
1: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
1: యూ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
0: అనేక పర్యాయాలను మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
1: వై డు వి నమస్కార?
0: ఈ రెండు చేతులు ఎందు 10 వేళ్లు ఉన్నాయి.
1: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
0: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
1: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్?
0: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
1: అదర్ ఈస్ ఫర్ ద వరల్డ్.
0: ఇది 5 వేళ్లు. ఏకత్వం చేయటమే నమస్కారము.
1: జాయింట్ బోత్ హ్యాండ్స్, 10 ఫింగర్స్, దట్ ఇస్ నమస్కార.
0: ఏకత్వం గావించటమే నమస్కారము.
1: దిస్ యూనిఫైయింగ్ థింగ్ ఇస్ నమస్కార.
0: భిన్నత్వం గావించకూడదు,
1: నాట్ డైవర్సిఫికేషన్.
0: చాలా మంది ఇప్పుడంతా నమస్కారం అండి, నమస్కారం అండి అంటుంటారు.
1: పీపుల్ డూ నమస్కారం విత్ వన్ హ్యాండ్.
0: ఏమిటి అంటే పెట్టుకుని తలగొట్టుకోవటం.
1: యూ ఆర్ ఓన్లీ హిట్టింగ్ యువర్ హెడ్, దట్స్ ఆల్.
0: వాడి కర్మకు వాడు తలగొట్టుకుంటున్నాడు.
1: యు ఆర్ జస్ట్ రిపెండింగ్ ఫర్ యువర్ డెస్టినీ.
0: నమస్కారము, నమస్కారం. నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
1: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: అహంకారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎన్ ఈగో.
0: నమ అనగా నేను కాదు.
1: నమ
0: మమ అనగా నేను.
1: ఐఎమ్ నాట్
0: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమమా నేను కాదు.
1: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
1: ఈగో నేచురలీ రూయిన్స్ యూ.
0: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్.
0: కొన్ని దురాశలు ఉంటాయి.
1: యు మే హావ్ ఎక్సెసివ్
0: డిజైర్. ఈ దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
1: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
0: ఆశ ఉండవచ్చును.
1: ఎస్, యూ కెన్ హావ్ డిజైర్.
0: ఏ ఆశ?
1: వాట్ డిజైర్?
0: అవాపేక్ష ఆశ.
1: అండ్ యూ షుడ్ డిజైర్ గాడ్.
0: కనుకనే మీరా, సక్కుబాయి వీరందరూ కూడాను ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
1: మీరా, సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్, నాట్ వరల్డ్లీ థింగ్స్.
0: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్స్.
0: ఈ దేహంలో ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
1: గాడ్ ఇస్
0: లేరు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: అన్యులకి ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
0: నా ఫ్రెండ్ అంటుంటారు, ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
1: యు సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్, ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ఫ్రెండ్ బయట వాడే,
1: ఫ్రెండ్ ఈజ్ ఔటర్ వన్.
0: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
0: అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్ ఫ్రెండ్.
0: అతన్ని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ హీఈ్ ఇన్ యూ.
0: ఇంకెవరిని చేర్చడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గెట్ హిమ్.
0: ఒకే హార్ట్,
1: ఓన్లీ వన్ హార్ట్.
0: నాట్ డబుల్ సోఫా,
1: నాట్ డబుల్ సోఫా.
0: మ్యూజికల్ చైర్,
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: వన్ చైర్
1: ఇస్ ఓన్లీ వన్ చైర్.
0: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
1: ఓన్లీ వన్ హ్యాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వీల్ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్ అస్ ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
0: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
1: When the family is at peace, the whole village will enjoy peace.
0: గ్రామంతా శాంతిగా ఉండంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
1: When villages are peaceful, the whole country will be
0: కానీ
1: in peace.
0: ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
1: We repeat shanti peace thrice.
0: ఆ శాంతి చెప్పేవాని ఎందే లేదు.
1: The one who says that is
0: ఎవరికి
1: peaceless.
0: శాంతి
1: then how do you expect peace in others?
0: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
1: Peace you cannot get it by utterance.
0: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కకోవటమే శాంతి.
1: See that you subdue all the wicked thoughts in you.
0: దుర్భావం మనయందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
1: See that bad thoughts do not originate at any point.
0: దుర్భావం మనయందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
1: The bad thoughts when once they are entertained they grow and more and more.
0: కనుకనే వారందరూ ఏకత్వం కోసమని పాటుపడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
0: నేను శారీరకంగా ఉంటున్నాను.
1: ఓ గాడ్ ఐ హావ్ ద బాడీ.
0: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తాను నాకు తెలియదు.
1: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
0: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
1: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్
0: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
0: ఎట్లా కుదిరేది?
1: How is it possible?
0: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకొందు.
1: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
0: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
1: The creeper should not go hither and thither.
0: అల్లుకొని పోవాలి.
1: The creeper should climb around the tree.
0: నీవు పరుపొందు చుండిన తుమ్మిదనై నేను తిరుగుచుందు.
1: If you are like a flower, I'll be like a honey bee humming around you.
0: అనంత ఆకాశమే నీవైనా
1: ఇఫ్ యు ఆర్ ది ఇన్ఫినిట్ స్కై
0: చిన్న చుక్కై నేను నీలోన చెలగుచుందు.
1: అండ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
0: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
1: గోపికాస్ ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
0: మేరు పర్వతమే నీవైనా
1: ఇఫ్ యు ఆర్ ఎ మైటీ మౌంటైన్
0: పరచుకుని పారేది నేను నీళ్లు సెల్లవేరునై.
1: అండ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్
0: వర సముద్రుడే నీవైనా
1: if you are infinite ocean
0: vahina uti nenu neelona aikyamagudu
1: like a river I merge in you
0: adi ekatvaniki margamu
1: that is the path to unity
0: ye matamo bhinnatvam anedi akkada jaragadaniki veelledu
1: there is nothing like plurality
0: alanti ekatvam kosam manu prayatnam cheyali
1: we have to make effort for that oneness or unity
0: bhinnatvaniki ye matram kudunu manu ప్రయత్నం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
0: సంకల్పమే మనలో చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిఫై.
0: నీ గురువు కాని నీ తల్లి కాని నీ తండ్రి కాని కుమారుడు కాని ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ బీ దట్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది అంతా చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది.
1: You have got this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: There are five elements are in this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: So also your body.
0: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
1: So both are one.
0: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
1: వై డైవర్సిటీ.
0: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
1: మదర్ హ్యాస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
1: సో ఆల్సో యువర్ ఫాదర్.
0: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఫ్రెండ్స్.
0: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
1: అండ్ దట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఇస్ డైవర్సిటీ డ్యూయలిజం.
0: కనుక అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు ఎందుకు అద్వైతమే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ షో దిస్ డ్యూయలిజం.
0: భూతము లేనే లేదు.
1: And in fact nothing to do with the cell.
0: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
1: You cannot get it anywhere.
0: అయితే మానవుని యందు ఆరో భూతం కూడా ఒకటి ఉంది.
1: There is sixth element in man.
0: అది ఏ పరమ ప్రేమ.
1: That is supreme love.
0: ఆ పరమ ప్రేమనే ఆరో గుణము.
1: That supreme love is the sixth element.
0: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
1: The supreme love sixth element is spiritual.
0: ఆ పరమాత్మ తత్వం అనేది తత్వం.
1: That is that thou art.
0: అదే నేను.
1: I am that.
0: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
0: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్
0: ఆఫ్ బాడీ అటాచ్మెంట్. దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్
0: పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చు.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ లాట్. స్టూడెంట్స్
0: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
1: యాజ్ యూ లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
0: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
0: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
1: ఇఫ్ యూ లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
0: మనం అందరినీ ప్రేమిస్తాం.
1: లవ్ ఆల్.
0: ఏమి నష్టం వచ్చింది నీకు?
1: వాట్ లాస్ యూ సఫర్.
0: నువ్వేకేమి నష్టం లేదు.
1: నో లాస్ వాట్
0: ప్రేమించు ఎంత ఆనందము.
1: లవ్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: వాడు నవ్వుతాడు నీవు నవ్వుతావు.
1: హి స్మైల్స్ ఆల్సో యూ స్మైల్.
0: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: Let us all keep smiling and follow the path of
0: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు నీవు ఏడుస్తావు కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి
1: యూ స్టిల్ లాస్ ఫర్దర్
0: ఎందుకోసం
1: వాయ్
0: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు
1: హీ సో హ్యాపీ బై క్రిటిసైజింగ్ కాబట్టి
0: వాడు ఆనందానికి నా తిట్టే మూల కారణము
1: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్
0: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు
1: సో హీ సో హ్యాపీ బై అటాకింగ్
0: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది
1: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ
0: ఎంత ఆనందం
1: హౌ హ్యాపీ హీ ఇస్ బై క్రిటిసైజింగ్ మీ
0: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి
1: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూజియాజం
0: సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఇదే సర్వేశ్వర్యంలో
1: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటైన్ ద బబ్లింగ్ ఎంథూజియాజం
0: ఎక్కడ
1: ఉంటాడు నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్
0: కనుక
1: సో
0: నీరు గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి
1: సో వేర్ దిస్ వాటర్ ఇన్ ఎయిర్ దేర్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ
0: కాబట్టి గాలి లేని స్థానం లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్
0: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: గాడ్ లేని స్థానం లేదు
1: మీరు
0: బయటకు నీకు కనిపించకుండా ఉండొచ్చును
1: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్
0: కానీ ఉంది భూమిలో
1: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్
0: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి
1: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హాస్ గాన్ డీప్ ఎనఫ్
0: ఈ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి
1: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు
0: సీ నీరు ఎందుకు చూడాలి
1: ద వికెడ్ పీపుల్
0: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి
1: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
0: ఎలాంటి నీరు తెప్పిస్తుంది
1: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్
0: ముక్కుంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది
1: ద వికెడ్ పీపుల్ హావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్
0: భగవత్ స్వరూపమైనటువంటి వాటర్ మధురమైనటువంటి వాటర్
1: Whereas the divine water is nectar.
0: అది దానిని తోయం అని పిలిచారు.
1: And this divine water of bliss is తోయం.
0: ఆ తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
1: When do you get that water?
0: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అనేది బయలుదేరుతుంది.
1: As you sing the glory of God, you shed the tears of bliss.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమ తత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
1: The divine love has got to be realized by following the path of God.
0: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు ఉంటాడు.
1: We say God chittachora.
0: భగవంతుడా నువ్వు పక్క దొంగవు
1: యువర్ బిగ్ రాబర్
0: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు
1: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్
0: ఇష్టం లేకపోతే పోనీ భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు
1: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్ థీఫ్
0: అట్ట కాదు ప్రేమ చేత చిత్తచోర యశోదకే బా నవనీత చోర గోపాల్ చిత్త చోరాని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు
1: ద సేమ్ వర్డ్ వెన్ హి టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్ ది అదర్ జాయిన్ ఇన్ కోరస్
0: ప్రేమ చేత నీవు పాట పాడు
1: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్
0: అందరూ ప్రేమ చేతనే లీనమవుతారు
1: ఆల్ జాయిన్ ఇన్ కోరస్
0: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది
1: అవుట్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు సే కాల్ హిమ్ ఎ రాబర్ హి విల్ బి యాంగ్రీ
0: ఇది ఇది అది
1: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్
0: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి
1: అవుట్ విత్ లవ్ యూ
0: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి
1: విత్ లవ్ యూ డూ యువర్ డ్యూటీ
0: ఏ నష్టం వచ్చినా కానీ సరే ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్ వద్దంటే
0: మాత్రం పోవవి
1: దాన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే
0: దానికి నీవు స్వాగతం చేయి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
1: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ థాట్
0: దుఃఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ దాట్
0: సుఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ హ్యాపీనెస్ వెల్కమ్
0: సమయకృత్వ లాభం లాభజేయాజి రెండు కూడా నువ్వు ఒక్కటే
1: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ వన్ ఇన్
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ పెయిన్ నే లేకపోతే ప్రెజర్ లేదు
1: ప్రెజర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్
0: లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు
1: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు మంచికే మనకు లభిస్తున్నాయి
1: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి అవి కూడా మన మంచి కోసమని
1: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: నింద లేని బొందు బోదు అన్నట్టు నింద లేకపోతే ఎట్ట వస్తుంది నీకు ఆనందం
1: వితౌట్ బ్లేమ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్
0: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది
1: సమ్ టైమ్స్ యు ఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో
0: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్
0: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు
1: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యూయాలిటీ
0: ఈ డ్యూయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి
1: డ్యూయాలిటీ లీడ్స్ టు
0: బ్లైండ్నెస్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్
0: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు
1: యు ఆర్ హాఫ్ బ్లైండ్
0: ఇది ప్రపంచము
1: దిస్ ద వరల్డ్
0: ఇది ద్వైతంతో ఉండాలి
1: ద వరల్డ్ ఇస్ డ్యూయల్
0: ఏకంగా ఉండడానికి వీలు కాదు
1: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్
0: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి
1: యూ కెన్ బి యూ కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
1: యాజ్ భగవాన్ అడ్రెస్సెస్ యూ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, యూ షుడ్ డిజర్వ్ దట్ టైటిల్.
0: నీకు పేరు పెడుతున్నాను ప్రేమస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ప్రేమస్వరూపులారా.
1: స్వామి ఆల్వేస్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
1: నెవర్ బి అగేన్స్ట్.
0: చూచి ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీ.
0: ఎవరిని చూచి అసూయపడకండి.
1: డోంట్ బి జెలస్.
0: ఎవరిని చూచి ఆగ్రహపడకండి.
1: డోంట్ బి యాంగ్రీ.
0: అందరినీ చూచి ఆనందించండి.
1: బి హ్యాపీ విత్ ఎవ్రీబడి.
0: ఆనందమే మన ఆనందం.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
0: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం?
1: When there are so many attributes that it is non-dual, that is ethereal, the oneness, why are you miserable?
0: రేపటి దినమంత అర్థం చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: భయపడకండి.
1: డోంట్ బి యాంగ్రీ.
0: అందరినీ చూసి ఆనందించండి.
1: బి హ్యాపీ విత్ ఎవ్రీబడి.
0: ఆనందమే మన ఆనందం.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
0: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానం.

0: express the further details and its meaning tomorrow.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
0: డేస్ ఆర్ పాసింగ్ బై,
1: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతూ రావాలి.
0: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
1: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
0: ఇఫ్ యు గో టు బెంగళూరు,
1: బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకి ఎట్లా చేరగలవు?
0: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్, హౌ కెన్ యు రీచ్ బెంగళూరు?
1: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
0: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
1: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం విరమించకూడదు.
0: వి షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
1: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
0: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యు రీచ్ ద డెస్టినేషన్.
1: కనుకనే గమ్యాన్ని చేరాలి.
0: రీచ్ యువర్ డెస్టినేషన్.
1: గమ్యం ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: నీ ఎందే ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
0: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
1: సంకల్పములకే మనం అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such bad thoughts.
1: అన్నిటి ఎందు గుడ్డినే మనం చూడాలి.
0: Take good in everyone.
1: గుడ్ అంటే కోడిగుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
0: Just watch the goodness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మాత్రం ప్రేమించాలి.
0: Everyone should love God.
1: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: మీ ఎందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీతో.
0: విత్ యూ.
1: మీలో.
0: ఇన్ యూ.
1: మీ రౌండ్ లో.
0: అరౌండ్ యూ.
1: మీ చుట్టూ ఉన్నాడు.
0: అరౌండ్ యూ.
1: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
0: ఈజ్ ప్రెసెంట్ బిసైడ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ,
1: బిహైండ్ యూ.
0: ఈజ్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
0: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
1: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
0: యు మే గో ఎనీవేర్ బట్ యు సీ ఆర్టిఫిషియల్ గాడ్.
1: నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు కెన్ సీ ది హార్ట్ గాడ్.
1: బయట చూసేదంతా కూడా ఆర్టే.
0: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
1: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్
1: సైడ్. నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ ఇన్ సైడ్.
1: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
0: దీని వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
2: భజన బినా సుఖ.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: Second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంక జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ జప ఆర్ పెనన్స్ ఆర్ ధ్యాన మెడిటేషన్ ఆల్సో ఐ కెనాట్ రీచ్ యు.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: నౌ ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు పెర్ఫార్మ్ ఆల్ దీస్ రిచువల్స్ ఐ హావ్ నో కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ అటైన్ యు.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: ఐ హావ్ దిస్ ఇన్నేట్ కన్విక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ దట్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అలోన్ ఐ కుడ్ పాసిబ్లీ సెక్యూర్ యు.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: దేర్ఫోర్ ఓ లార్డ్ బ్లెస్ మీ దస్ దట్ ఐ మే సెక్యూర్ దట్ సబ్లైమ్ లవ్.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material of
1: manishiki vishayamunaku madhyam unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and the material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: Swartharahitamu, phalarahitamu, parishuddhamu ainatunti premane, pavitramaina paramatma premaga nirupinchavachu.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: Indulo ye okkati lekapoyinappatikini, idi paripurnamu kaaneru.
0: If you do not see any of these qualities in it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందటానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమ లేనిటువంటి జీవితము, ప్రేమ లేనిటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్, ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్, ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్, ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: చెప్పగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarincheatundi kanamulanu choochutumo ade vidhamugane manavatvam nundi ee prema anetundi yantram dwara పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ ఇన్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలము ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు రియలైజ్ గాడ్, ఇట్ ఈస్ లవ్ అలోన్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ యూ దిస్ రియలైజేషన్.
0: ప్రేమ సాధకులకు అతి సులభమైన మార్గం.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayog pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make a prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadulalo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమర్థంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో,
1: like if this rain were to fall on a beach of sand, it will sink, it will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau it could remain thus
0: muttepu chippa paina padina adi muttamuluga maaru,
1: if it were to fall on a shell it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పును నువ్వు రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo marakudadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopaginchuru etakegaru bhitila boru గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలో పోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తములందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వ సామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్మాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: ద సన్ విచ్ రైజెస్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్, యూ విష్ టు సీ దిస్ సన్. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఈ పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టు కాదు.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: సేమ్ మేనర్ ఇఫ్ అవర్ హార్ట్ వర్ టు బి వేవరింగ్ దెన్ గాడ్ హూ రిసైడ్స్ విదిన్ వుడ్ ఆల్సో అపియర్ టు బి వేవరింగ్.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: లైక్ ఇఫ్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ తమోగుణ, గాడ్ అపియర్స్ టు యు ఎస్ తమస్.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సుకు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములకు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములకు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this? We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలికింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినది నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు. వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. Ganga tana janamulaku tanga arpitam cheyamani ganga koraledu.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam e maatramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: హీ కెన్ నెవర్ బి బౌండ్ బై వాట్ యు ఆఫర్ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: యూ వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్ బిహైండ్, ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ ఎన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు, ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: కన్ను విప్పి చూడరోరన్నా, శ్రీ దేవదేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who's there if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayamu lopala chaala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను సాయి భావములను వేరు వేరు రీతిగా తలచుకుంటుంటారు.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani e matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyam yokka bhaktamu ee yokka bhavam yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా అది ఏదొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, సాయి హ్యాడ్ టాక్డ్ అబౌట్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. హీ వెంట్ ఆన్ టు ఎలాబరేట్ దట్ హీ హ్యాస్ నథింగ్ టు డూ వాట్స్ ఎవర్ విత్ దిస్ మనీ, అండ్ ఆల్ దట్ హెస్ బీన్ అక్యుములేటెడ్ దస్ కుడ్ బి యూజ్ బై యూ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కాని, అభిరుచి కాని, ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైన భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడే.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of సాయి, thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalamu progu chesinatvanti 60 lakshalu tirigi matalato cheppinatvanti de maatrame kaakunda dani kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvam.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakshale kaadu 60 kotla kotlu vachinappudiki అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crores ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్ ఫర్ ఎవర్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్.
0: నేనే ఇచ్చుకుంటాను.
1: So Sai will give himself to such a person.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: Man's nature and mind at times is wavering in nature.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఈస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకని అర్జునుడు కూడాను చంచలం మీ మన కృష్ణ ప్రమాద బలవద్రుడము, కృష్ణ ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: అర్జున had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: Kanuka alanti chanchalatvanni meeru kontha varaku sthira parchukoni ilanti bhavamullo ilanti samaveshamullo cherinappudu kalige 20 yokka bhavamunu kontha varaku nigrahinchukoni sarina margamlo pravesha pettutuku prayatninchalani nenu aashisthunnanu.
1: So I am hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: Bhagavantudu sarvajnudani oka vaipuna cheptu, sarvavyapakudani maroka vaipuna cheptu, sarvashaktimayudani inkoka vaipuna cheptu, madhya madhya ilanti sandehalaku avakasam ichchatamlo idi kevalamu balaheenamainatundi hrudayam ani bayata padutundali.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt, and this is a true index of your weakness.
0: Elanti paristhithili endaina kudanu mana yokka matalaku taginatundi vishwasanni kudanu tagina todu cheskovali.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటుంది.
1: Now, if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
2: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, కీవించంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
2: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
2: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
2: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
2: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
2: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
2: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
2: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
2: right. లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
2: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
2: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
2: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
2: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God, I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
2: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
2: నా దేవుడు లేడంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
2: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
2: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
2: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
2: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
2: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
2: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
2: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
2: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
2: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
2: పెరుగును మరించు.
1: And churn this curd.
2: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
2: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి గాని వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
2: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
2: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
2: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the
2: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
2: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు, ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
2: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
2: ఇలాంటి వారు ఈ దిశకులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
3: కన్ఫ్యూషన్ నాస్తికులు వాళ్ళు వచ్చి ఇది ఇచ్చుకుడు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Visika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
2: ఈ పంచశిఖుడు దిశేకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
2: Kani Janaka Maharaju aagnanu tirasavahinchi varito vaadinchadaniki kontavarku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురు, దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: Sare ilante murkulaku buddhi cheptam manchi aneetuvanti uddeshamto panchasikudu siddhamayyadu.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: Motta modati prashna okate vesadu, ayya Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
2: He nastikudu kaadu ani cheppali kada.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
2: Mauna vahinchadu.
1: So that man maintained silence.
2: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు, నాయన నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. O son, you are one who is born to your father, is it not?
2: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, O son, you have a mother.
2: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
2: Because
1: that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు,
1: who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు,
1: they don't know a thing, they don't know
2: వాదనకు
1: a thing,
2: సిద్ధం,
1: but they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of fast time for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్స్ ఇన్ డిబేట్.
2: మన హృదయం కూడాను చలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
2: Endukaga vaadu ooputunte aa dust anta mana chokkal paina poi padipothundi.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: Kanu atti vaari sanghaanni manam anusarinchinappudu mana yokka bhavalu kodno malinyam avutundi.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner, we see the company of the bad, we also get influenced.
2: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: సాయి బాబా టీవింగ్ ఆన్ డిజైర్స్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
2: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూస్తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరులు పెట్టుట చూచి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
2: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్
2: కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ

0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినప్పుడు ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ది అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్ టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
0: ట్రస్ట్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ could be used for the project that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్యసాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్యసాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble cause.
0: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the సత్యసాయి organization, their nobility and their virtues.
0: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: కానీ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Satsai organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in our Satsai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు, మీ యొక్క పనులు, మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు, నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.

0: realize the factory could be yours, your business proposition could be yours.
1: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
0: Once you are dead, there is no link between those and you.
1: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
0: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
1: ఏవి నీ వెంట వచ్చును అవి నీ సొంతము. ఏ నీ వెంట రాదు అది నీవి కావు.
0: That which comes with you now and after is your true asset, not other things.
1: కనుక నేటి నుండి మీరు ఈ యొక్క సేవల పైన మరింత శ్రద్ధను అభివృద్ధి గావించుకుని ఈ సేవల్లోని ఎక్కువ కాలాన్ని కూడా మీరు సార్థకం చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: So from today, I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
1: అంతే కాకుండా ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి ప్రేమ సంబంధాన్ని పెంచుకోవాలి.
0: Further, you should also have this feeling of brotherliness amongst you all.
1: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను అభిప్రాయ భేదములు రాకుండా చూసుకోవాలి.
0: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
1: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
0: Even if some differences were to crop up, you must try and remove them through the medium and through the cement of love.
1: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
0: It is this unity which is supreme sadhana.
1: ఇదే మన యొక్క ఆదర్శము.
0: This is our ideal.
1: ఈ ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
0: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
0: And to achieve this innate purity, sacrifice is necessary.
1: త్యాగమే చేయక పరిశుద్ధం వల్ల ఏర్పడదు.
0: Without sacrifice, there is no place for purity.
1: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
0: Without purity, there is no purpose of
1: unity. కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
0: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
1: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
0: These are the four lamps or light flames that you must show to the world.
1: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
0: We talk about the four purushartas, dharmartha kama
1: pavitramu,
0: but they are not the ones. The
1: aikamatyamu,
0: the true purushartas are charity, purity, unity
1: and divinity.
0: And divinity,
1: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థము.
0: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థము.
1: ఇవి లేకపోతే అర్థమేలేనిటి జీవితము.
0: వితౌట్ ది ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
1: వ్యర్థ జీవితమే.
0: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
1: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
0: It is a futile life. Therefore, as part of this world conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
1: keep. Karu ee 60 lakhala mottamunu kodanu meeru andukoni మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
1: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది.
0: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
1: Samarajana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andincharu.
0: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
1: Santarpana kosam kuda paapam aneka mandi steel kuda 10,000 20,000 ee reethiga kuda andincharu.
0: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this, thousands.
1: అది కూడా నేను వెనుకకి ఇచ్చి వేస్తున్నాను.
0: I am returning even these thousands and lakhs of rupees.
1: వారి ఇచ్చినటువంటి ప్రేమ నాకు చేరింది, వారి ఇచ్చినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
0: The love that they have given me has reached me. I have accepted that love.
1: ఆ ప్రేమకంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
0: I don't want their money.
1: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
0: This Money does not exceed this love in value.
1: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
0: In fact, there is nothing that can exceed love in value.
1: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
0: So, in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
1: వారు వారు ప్రాంతము లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
0: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
1: Uttar Pradesh, Punjab, Tamil Nadu, Rajasthan, Orissa, Meghalaya, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
0: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
1: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
0: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
1: సాయి యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంఛలు లేక సాయి సేవాదాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
0: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes, and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
1: కనుక సాయి వాంఛలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
0: So in order that you might quench your thirst, which will satisfy what Sai wants you to do, I am also gifting to you tumblers to each of you.
1: లోకవాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
0: Desires pertaining to the world, discard them. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
1: ఏదో తమాషకు చెప్తాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
0: Now I may have made a light-hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
1: తల్లికి పిల్లలు ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
0: The mother loves the child all the more only when she teases the child.
1: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకు వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
0: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
1: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
0: So in the same manner, these officials, the organizers and other workers in the Sai organization have really been toiling selflessly.
1: Aithe antatitone meeru trupti padaka ee aanandanni marinta abhivruddhi gavinchadaniki tagina krushi cheyali.
0: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
1: Evare vidhanga vimarsinchinappudiki meeru ee maatram kodunu chelinchaka mee sevalo nimabrulu kaandi.
0: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
1: ఇదే నిజమైనటువంటి త్యాగం.
0: This is true sacrifice.
1: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
0: It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ హ్యాస్ టు డెవలప్ క్యారెక్టర్.
0: మొదటిది పవిత్రము,
1: ద ఫస్ట్ వన్ ఇస్ ప్యూరిటీ.
0: రెండవది సహనము,
1: సెకండ్ ఇస్ ఫర్ బేరెన్స్.
0: మూడవది పట్టుదల,
1: థర్డ్ వన్ ఇస్ డిటర్మినేషన్.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: దిస్ కెన్ బి రిఫర్ టు ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. పి పి
1: త్రీ పీస్.
0: ఫస్ట్ పి ప్యూరిటీ,
1: ఫస్ట్ పి ఇస్ ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్,
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్,
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: ద వన్ హూ డెవలప్స్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ హిస్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యంగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమనే కోల్పోయిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పసిపచ్చి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీఈస్ ఓన్లీ ఏ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: దేర్ఫోర్ ద గుడ్ క్వాలిటీస్ విల్ యాడ్ టు యువర్ స్ట్రెంగ్త్.
1: శీలము లేని జీవితము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: ద లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్లెస్.
1: మానవతా విలువలు ఎందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: ద హ్యూమన్ వాల్యూస్ దట్ కాన్స్టిట్యూట్ ద క్యారెక్టర్ ఈజ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: ఈనాటి విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: కనుక మానవత్వాన్ని గుర్తింపచేయాలనుకున్నప్పుడు ఈ శీలము అత్యవసరము.
0: To recognize a true human character is very essential.
1: ఇదియే మానవతా ప్రధానమైనటువంటి గుణం.
0: This is the chief human quality.
1: ఈనాడు నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: స్టూడెంట్ హ్యాస్ టు లర్న్ దీస్.
1: కనుక ఈనాటి గ్రంథ పరిచయమే విద్యగా భావించరాదు.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
1: సమాజ సుక్షేమాన్ని గుర్తించి, దేశం యొక్క భవిష్యత్తును గుర్తించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను వ్యక్తం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ, కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
0: You have to inquire for a moment the sanctity and the divinity, the novelty of the human life.
1: Yetti vidyalu jagatini eruganatti pachi jatulu pasuvulu paramamaina neemamunu gurchine jeevimpa nerchiyunda inta teliviyu kaligiyu manavudu telivileka aa gunamunu nerchukolekapothunnadu.
0: Birds and animals without any formal education, they observe strict discipline. But man with all his knowledge doesn't follow that code of conduct and discipline.
1: Jantunam narajanma durlabham.
0: Human life is rare of all the
1: creatures. Deniyendu durlabham.
0: How do you say that?
1: Ahara nidra bhayamayinadulendu pachipachi mrugadulaku manavunaku etti vedamunu ledu.
0: In respect of food, sleep, fear and procreation, there's no difference between humanity, birds and beasts.
1: Nanam narana adhikam visheshaha nanena sunyaha పసిపి సమాన. జ్ఞానమే మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక నేత్రము.
0: విజ్డమ్ ఇస్ ది మెయిన్ ఐ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
1: ఈ జ్ఞాన నేత్రమే లేకుండినా పశువుతో సమానం.
0: వితౌట్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్ హీ ఇస్ జస్ట్ అన్ అనిమల్.
1: కనుక మానవునికి మూడవ నేత్రము విద్య.
0: దేర్ఫోర్ ది థర్డ్ ఐ ఇస్ దిస్ నాలెడ్జ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఒక విద్య యందు శీలమే ప్రధానమైనటువంటి ప్రాణముగా భావించాలి.
0: ఇన్ ది సీక్రెట్ నాలెడ్జ్ వి షుడ్ కన్సిడర్ క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క వేదములు చదివినప్పటికీ, శాస్త్రములు ఉచ్చరించినప్పటికీ ముఖ్యమైనటువంటిది మానవతా విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి మే చాంట్ అండ్ రిపీట్ ద వేదిక్ టెక్స్ట్ అండ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్, బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది హ్యూమన్ వాల్యూస్ అబౌవ్ ఆల్.

0: O foolish man, pray to God for help.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడా కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: We should sanctify our time thinking of God, but at the same time we have to develop along all the moral and ethical values.
1: ఈనాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కాని నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: It's only selfishness and self.
1: ఏ పని చేసినప్పటికీ స్వార్థం లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Whatever that is done, the selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థం లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Every task done, he keeps the self-interest.
1: ఈనాటి మానవుడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
0: Therefore, you have to give up the selfishness and self-interest.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయం నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థం లేకుండా మనం ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకెళ్ల చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరాక్తంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైన విద్యను మనకు అభ్యసించిన వారం అవుతాం.
0: దట్ డే వెన్ హీ ట్రాన్స్ఫార్మ్స్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇంటూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ.
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
1: మానస సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీన్డ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: ఎ రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రమును దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కానీ ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైన సామగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: He thought that to carry too much of luggage it would be a sort of a burden. Therefore he packed up into sing one bundle.
1: కనుకని అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more comfort.
1: నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడాను ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు.
0: Though he is a rich man, he packed up all the his requirements in one single bed.
1: కాశీ, మధుర, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు.
0: He visited all pilgrim centers like కాశీ, మధుర, వృందావనము
1: అంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
0: He spent all the day time visiting those temples and involving himself in good activities.
1: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: But during the night time when he wanted to take rest and sleep, well he couldn't sleep at all.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: He was very much tired.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయంలో దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore in the daytime he started visiting temples and involving in auspicious activities and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం, పాపనాశనం, సంభాషణం, సంకటనాశనం, స్పర్శనం, కర్మ విమోచనం అనేటువంటి మూడింటి అందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం,
0: the reason,
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్
1: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
0: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్
1: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్
1: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు సంతోషములు ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ అండ్ లగ్జరీ
1: లోపల దుర్గుణములు దుర్భావములు దుష్టేష్టలు దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
0: బట్ విత్ ఇన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్
1: అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఇన్ సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్
1: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్
1: అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్
0: అవుట్ సైడ్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్
1: నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి.
0: ద పీస్ విదిన్ ఈస్ ద ట్రూ పీస్
1: కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు.
0: Peace is not the one to be acquired.
1: లేక చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: You can't get it by study.
1: గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు.
0: You cannot receive from anybody.
1: నీవే శాంతి స్వరూపుడవు.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should know this eternal truth.
1: కనుక శాంతి అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ బయట వస్తువులు ఎందు లేదు.
0: Either peace or bliss are not noticed outside.
1: బయట వస్తువులు ఎందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు?
0: When these two are present in the outer objects, how is it that we don't experience them? ఉంటున్నాయి
1: కదా ఈ వస్తువుల వల్ల మనకు ఎందుకు ఆనందం లభ్యం కావటం లేదు?
0: So much of material available outside, why don't we experience?
1: కావలసిన వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉంటున్నారు కదా వ్యక్తుల వల్ల కూడా ఆనందం లేదు శాంతి లేదు.
0: We have many persons as friends, but we don't get peace or bliss.
1: వల్ల కానీ పదార్థముల వల్ల కానీ విషయముల వల్ల కానీ మనకు ఆనందం లభ్యం కాదు.
0: Therefore you'll never attain bliss either through a person or a material object.
1: ఆనందం ఆవిర్భవించేటువంటిది.
0: Bliss emanates, originates in you.
1: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఆనందమున కోసం కానీ శాంతి కోసం కానీ మనం ఎక్కడెక్కడనో మనం ప్రయత్నించకూడదు.
0: You don't need to search for these two twin principles, peace
1: and bliss. ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
0: You cannot search for them.
1: ఆవిర్భావం చేసుకోవాల్సినటువంటిది.
0: You have to see that they are born within.
1: వెతకవలసినటువంటిది కాదు.
0: It can't be sought after.
1: తెలుసుకోవాల్సినటువంటిది.
0: It has to be known.
1: కనుకనే మనము మన ఎందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we must make an effort to know this inner truth.
1: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling someone makes you happy.
1: భ్రమం మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యూ విల్ నాట్ హావ్ బ్రహ్మ గాడ్.
1: ఈ భ్రమను పారదోలేసే బ్రహ్మని ఎందు ఆవిర్భవిస్తుంది.
0: డ్రైవ్ అవుట్ దిస్ ఇల్యూషన్ దెన్ బ్రహ్మ గాడ్ విల్ బి దేర్.
1: బ్రహ్మ అనేటువంటిది ఏకతత్వమే.
0: బ్రహ్మ ఇస్ ద పాయింట్ ఆఫ్ యూనిటీ. దైవత్వం
1: భిన్నంగా లేదు.
0: గాడ్ ఈస్ నాట్ టూ.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఈస్ వన్ విచ్ ఇస్ రిఫర్డ్ అస్ మెనీ బై స్కాలర్స్. ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈస్ ఓన్లీ వన్
1: టూ ఓన్లీ వన్
0: not two only one.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
0: Such divinity is present in all.
1: ఒకరి యందు ఉన్నది ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
0: You cannot say this present in one and missing in another.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
0: So God is present in all creatures.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
0: Students should have full faith in this truth.
1: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
0: In what form is God?
1: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
0: హీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
0: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
0: భగవాన్ టెల్స్ అస్
1: రిపీటెడ్లీ ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై.
0: గాడ్ ఈస్ లవ్.
1: ప్రేమనే ఈశ్వరుడు. ఈశ్వరుడే ప్రేమ.
0: God is love. Love is God.
1: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
0: ద సీక్రెట్ లవ్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
1: కనుకని ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
1: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ది ఆత్మ ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ద లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొట గుర్తించాలి విద్యార్థులు.
0: నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ allow this love to be diverted in different directions.
1: ఈ యవ్వనము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: The stage of youth is not permanent.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి passing clouds.
0: It's like a passing cloud that has come in between.
1: కనుక ఈ యవ్వనము అనేటువంటి దానికి మురిసిపోయి మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోకూడదు.
0: Don't pride yourself because of the stage of youth and spoil your life.
1: ఈ యవ్వనం మహా పవిత్రమైనటువంటిది.
0: This stage is highly sacred.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనంను పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
0: You are spoiling this stage of youth which is sacred.
1: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: For momentary happiness you are wasting simply the highly valuable things behind.
1: దీనినే శంకరులు కూడా చెప్పాడు.
0: This is stated by

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అణుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. ఇది కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ ద స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, the intellect is the sun that shine.
0: Indulopala mana thoughts anetunte clouds vastuntai.
1: We find the clouds of thoughts
0: amlo ee yavanam lopala thick thoughts vastuntuntai.
1: In the stage of youth
0: chala dattamainatunte meghamunu kurutuntai.
1: You find thick thoughts appear.
0: Ee dattamaina meghamulu vachinappudu ee suryudu chandrudu kanipinchadu.
1: Because of these clouds you don't see sun and moon.
0: Enta kaalam kanipinchadu?
1: How long?
0: Enta sepu kanipinchadu?
1: To what extent?
0: Ee clouds anta kadiripoyi meghamule.
1: Clouds come
0: and go. Passing clouds.
1: They are passing clouds.
0: Kontha sepu opiki pattuko.
1: Be patient for some time.
0: Adiye patience.
1: That is patience.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: You have to be patient.
0: తొందరపాటు ఉండకూడదు.
1: Don't be in a hurry.
0: Waste makes worry, so do not be in a hurry.
1: Haste makes waste, waste makes worry. తొందరపాటు
0: ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: Never be in haste.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond